drumada la șopini, suhasini, sumătura mașinii.

ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై నేటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శకయుగం 1948 సంవత్సరం, భాద్రపద మాసం 31 రోజు, 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 22 తారీఖు మంగళవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:55. నేటి చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఈరోజు దేనికి ముఖ్యమైందో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సంక్షేమ దినం, అంటే వెల్ఫేర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ డే లేదా ప్రపంచ గులాబీ దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. క్యాన్సర్తో పోరాడుతున్న రోగులలో ఆత్మస్థైర్యాన్ని, ఆశను మరియు సంతోషాన్ని నింపడానికి ఈ రోజును అంకితం చేశారు. చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలంటే కెనడాకు చెందిన మెలిండా రోజ్ అనే 12 ఏళ్ల బాలిక జ్ఞాపకార్థం ఈ రోజును నిర్వహిస్తారు. ఆమెకు ఆస్కిన్స్ ట్యూమర్, ఒక అరుదైన రక్త క్యాన్సర్ సోకినప్పుడు వైద్యులు ఆమె కేవలం కొన్ని వారాలు మాత్రమే బ్రతుకుతుందని చెప్పారు. కానీ ఆమె తన అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో మరో 6 నెలలు జీవించింది. ఆ సమయంలో ఆమె తోటి క్యాన్సర్ రోగులకు లేఖలు, పద్యాలు రాస్తూ వారిలో కొన్నంత ధైర్యాన్ని నింపింది అమ్మాయి. ఇక గులాబీ దినోత్సవం యొక్క ప్రాధాన్యత విషయానికి వస్తే, ఈరోజు క్యాన్సర్ బాధితులకు గులాబీ పూలు, కార్డులు అలాగే బహుమతులు ఇచ్చి మేమున్నాం అనే నమ్మకాన్ని కలిగిస్తారు. గులాబీ పువ్వు ప్రేమ, ఆశ అలాగే పట్టుదలకు ప్రతీకగా నిలుస్తుందన్న విషయం తెలిసిందే. ఇక క్యాన్సర్ రోగులకు వైద్య చికిత్సతో పాటు సమాజం నుంచి ప్రేమ, సానుభూతి అలాగే మానసిక బలం అందించడం వారికి మద్దతుగా తెలుపుతున్నారు. ఇక ఈ క్యాన్సర్ రకాలు, వాటి లక్షణాలు అలాగే ముందస్తు గుర్తింపుపై ప్రజల్లో అవగాహన పెంచడం కూడా ఒక ముఖ్య ఉద్దేశం. పేద రోగుల చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ నిధులు కూడా సేకరిస్తారు. మరి ఇదే రోజున ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. అలాగే జల విసువ దినోత్సవంగా, శారదీయ నవరాత్రాంత ప్రారంభ దినోత్సవంగా మహారాజా అగ్రసేన్ జయంతి కూడా జరుపుకుంటారు. మరి ఇదే రోజు జన్మించినటువంటి కొంతమంది ప్రముఖులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి మైఖేల్ ఫెరడే, సంస్కృతాంధ్ర కవి అయినటువంటి ముడుంబ నృసింహాచార్యులు, స్వాతంత్ర్య సమరయోధురాలు, తొలితరం తెలంగాణ కథా రచయిత్రి, సాంఘిక సేవకురాలు ఇందిరాదేవి, సెప్టెంబర్ 22వ తేదీ 1919న హనుమకొండలో జన్మించారు. ఆమె పూర్తి పేరు నందగిరి ఇందిరాదేవి. ఈమె తండ్రి వడ్లకొండ నరసింహారావు, సంఘ సేవకులు. నారాయణగూడ బాలికల పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి ఆ తర్వాత ఆమె ముంబైలోని శ్రీమతి నాతీబాయి దామోదర్ థాక్సరే అనే మహిళా విశ్వవిద్యాలయంలో చదివి 1937లో బిఏ పట్టభద్రాలైంది. మరి వీరితో పాటు తెలుగు సంగీత దర్శకులు బి గోపాలం, స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు వి పి నరసారెడ్డి, చలనచిత్ర దర్శకులు, ఇండియన్ ఫిల్మ్ పత్రికా సంపాదకులు బొమ్మరిల్లు విజయ, నీలిమ పత్రికా సంపాదకులైనటువంటి విజయ బాపినేడు, రంగస్థల నటులు, దర్శకులు, రూపశిల్పి, నట శిక్షణ అధ్యాపకులు అయినటువంటి మల్లాది గోపాలకృష్ణ, తెలుగు తమిళ హిందీ చిత్రాల నటి శాంతిప్రియ, ఇక మలయాళ తమిళ తెలుగు నటులు ఉన్ని ముకుందన్, జన్మించింది కూడా ఇదే సెప్టెంబర్ 22వ తారీఖునే. మరి ఇదే రోజు మరణించినటువంటి కొంతమంది ప్రముఖులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. బహుముఖ ప్రజ్ఞశాలి, స్వాతంత్ర్య సమరయోధులు, రచయిత, కళాకారులు, నాటకకర్త అయినటువంటి అడవి బాపిరాజు, తెలుగు సినిమా సంగీత దర్శకులైనటువంటి బొడ్డు గోపాలం, నవలలు సినీ కథ రచయిత అయినటువంటి కొండుముది శ్రీరామచంద్ర, తెలుగు సినిమా నటీమణి, గాయని అయినటువంటి ఎస్ వరలక్ష్మి గారు మరణించింది కూడా ఇదే రోజునే. మీరు ఇంతవరకు చరిత్రపుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నారు కదా. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:00 కావస్తోంది. ఇప్పుడు ఉషోదేవేళ ఒక చక్కని దేశభక్తి గీతం విందాం.

ఉషో దైవేళ చక్కని దేశభక్తి గీతం విన్నాం కదా. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:05 వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:10 ప్రసారమయ్యే అర్చన భక్తి గీతాల కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు కందూరు రాజా గారి సూక్తి సోదా విందాం.
1: అన్నం పరబ్రహ్మస్వరూపం. సకల జీవరాశుల సృష్టికి, మనుగడ సాగించడానికి అన్నం ఒక ప్రధాన ఆధారం. ఇక్కడ అన్నము అనగా బియ్యంతో ఉడికిచ్చిన పదార్థము అని కాక, సకల జీవరాశులు జీవించడానికి, ఆకలి తీర్చుకోవడానికి భుజించవలసినటువంటి పదార్థంగా గ్రహించవలెను. అన్ని దానాలలోకి అన్నదానం చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే ధనము, ధాన్యము, బంగారము, వస్త్రాలు ఇవి ఎంత దానం చేసినప్పటికీ కూడా ఇంకా కావాలి అనిపించవచ్చు. కానీ అన్నదానం గ్రహించినటువంటి గ్రహీత ఆకలి తీరగానే పూర్తి సంతృప్తితో చాలు అని అంటాడు. అందుకే అన్నదానం అతి శ్రేష్టమైనదిగా మనం చెప్పవచ్చు. అన్నం మితంగా తింటే అమృతం, అతిగా తింటే విషతుల్యం, వృధా చేస్తే మహాపాపం. అందుకే ఆ అన్నాన్ని ఎప్పుడు కూడా వృధా చేయకూడదు. ఒక్క మనిషి తప్ప మిగతా జీవరాశులన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆహారాన్ని సంపాదించుకొని తినేస్తాయి. కానీ మనిషి మాత్రం అవసరానికి మించి సంపాదించి దాచుకొని వృధా చేస్తూ ఉంటాడు. అందుకే అన్నమాచార్యుల వారు ఒక సంకీర్తనలో, కడుపెంత తాకుడుచు కుడుపెంత దీనికై పడని పాట్ల నెల్ల పడి పొర్రల నెల అంటూ ఆహారాన్ని వృధా చేయడం, ఆహారం కోసం మనిషి పడే పాటలని నిశ్చితంగా విమర్శించడం జరిగింది. తినే ఆహారాన్ని బట్టి మన ఆలోచనలు, గుణాలు మారుతూ ఉంటాయి. ఇది భగవద్గీతలోని 17వ అధ్యాయంలో 8, 9, 10 శ్లోకాలలో సవివరంగా తెలియచేసి ఉంది. పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు, మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే మరి మంచి ఆహారాన్ని తల్లిదండ్రులు ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి భోజనం అతి శుభ్రమైనటువంటి ప్రదేశంలోనే వండాలి. తినేవారు కూడా అత్యంత శుభ్రంగా ఉండాలి. దైవ నివేదన చేసినటువంటి భోజనమే తినాలి, కూర్చొని మాత్రమే భోంచెయ్యాలి అని బ్రహ్మాండ పురాణంలో వివరించి ఉన్నది. భోజనం ప్రారంభించే ముందు 1-3 చెంచాల నీటిని తాగినట్లయితే ఆహార నాళములో నుంచి సులభంగా ఆహారం కడుపులోనికి వెళ్ళిపోతుంది. అరిటాకులో తినే భోజనం చాలా శ్రేష్టమైనదిగా చెప్పవచ్చు. కాకపోతే బాగా నమిలి తినడం, ఆ తర్వాత భోజనం చేసిన వెంటనే 20 నిమిషాల తర్వాత మాత్రమే నీటిని తాగడం చేయవలసి ఉంటుంది. భోజనం చేసేటప్పుడు మౌనంగా ఉండాలి. భోజనం వండేవారు కూడా శుచిగా శుభ్రంగా ఉండాలి. వడ్డించేవారు కూడా చాలా పవిత్రమైనటువంటి భావనతో, భక్తి శ్రద్ధలతో వడ్డించాలి. భోజనం ప్రారంభించే ముందే ఇతర జీవరాశులకు కొంత తీసి పెట్టడం మేలు. అంతేకాని ఎంగిలి చేతితో కానీ, ఎంగిలి భోజనం కానీ ఇతరులకు ఇవ్వరాదు. నీకు ఎంత కావాలో అంతే పెట్టుకొని తినాలి. ఆ తర్వాత ఆకు శుభ్రంగా ఒక మెతుకు కూడా లేకుండా తినగలగాలి. అంతేగాని ఆకులో కానీ కింద కానీ మెతుకులు పారవేయకూడదు. వారానికి ఒక్కసారి అయినా సరే ఒక రోజు ఆహారం తినకుండా ఉపవాసం ఉండి అదే పేదవారికి దానం చేయడం చాలా ఉత్తమం, ఆరోగ్యకరం, మరి ఇదే సంతృప్తిని ఇస్తుంది. మరి ఇలా భగవత్ కృపచే లభించినటువంటి ఈ ఆహారాన్ని రైతులు ఎలా పండిస్తారు, తర్వాత అక్కడి నుంచి ఇది ఎన్ని దశల్లో మన ఇంటికి చేరుతుంది, ఆ తర్వాత ఎలా దీన్ని వండుతారు, ఎలా ఆహారం మన కంచంలోకి వస్తుంది, ఎలా మరి ఇది మన నోటిదాకా చేరుతుంది అన్న విషయాలను చిన్నపిల్లలకు చెప్పడం ద్వారా పిల్లలలో కూడా అన్నంపై పవిత్రమైనటువంటి భావన కలుగుతుంది. ఖచ్చితంగా భోజనం చేసే ముందర దైవ ప్రార్థన చేయవలసి ఉంటుంది. ఇలాంటివన్నీ చిన్నపిల్లలకు చెప్తూ ఆహారంపై విలువని పెంచుతూ ఆహారాన్ని వృధా చేయకుండా సద్వినియోగం పరచుకోగలరని, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మరి మాటని నిలబెట్టగలరని కోరుకుంటున్నాం. శుభం భూయాత్.
0: మీరింతవరకు కందూరు రాజా గారి సూక్తి సుధా విన్నారు. ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:35. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.

ఇండ్ల ఆవరణాలలో మొక్కల పెంపకానికి ఒక భాగం ఒండ్రు మట్టి, ఒక భాగం బాగా మగ్గిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టు, ఒక భాగం కోకోపిట్ను కలపాలి. ఈ పదార్థాలను కుండీల్లో నింపే ముందు అన్ని పదార్థాలను కలిపి 3 నుంచి 4 రోజులు అలాగే ఉంచేయాలి. తర్వాత కుండీని నీటితో కడిగి కంటైనర్ను అడుగు భాగాన ఉన్న రంధ్రాన్ని మట్టి పెంకుతో కప్పి ఒక వరుస ఎండిన చెత్త ఆకులను దానిపై 1 అంగుళం వరకు ఇసుకను నింపాలి. ఆ పైన సిద్ధం చేసిన మట్టి మిశ్రమంతో నింపాలి. కుండీ పై భాగాన నీరు పోసేందుకు 1 అంగుళం ఖాళీ ఉంచాలి. కుండీలలో పెంచిన మొక్కలను ఇంటి ఆవరణంలో అందంగా అమర్చుకోవడానికి ఇనుప ఫ్రేములు, స్టాండ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించడం వల్ల తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలను అమర్చుకోవచ్చు. ఇంటి ముందు దాబా పైన కుండీలలో పెంచిన మొక్కలను వ్రేలాడదీసేందుకు స్టీలు, ఇనుముతో చేసిన గొలుసులను వినియోగించుకోవాలి. మొక్కలను నాటే విధానంలో చిన్నగా పెరిగే మొక్కలను పెద్ద కుండీలలో, పెద్ద మొక్కలను చిన్న కుండీలలో నాటకూడదు. నర్సరీల నుంచి తెచ్చిన మొక్కలను మట్టి మిశ్రమము వేర్లు దెబ్బతినకుండా పాలీ బ్యాగు నుంచి వేరు చేయాలి. ముందుగా మట్టి మిశ్రమం నింపిన కుండీల్లో మధ్య భాగంగా సరిపడా గుంత చేసి మొక్కను ఉంచి మట్టితో కప్పి అవసరమైన మేరకే నీరు పెట్టాలి. పెంచే మొక్కల సైజు, కాలం, వాడిన మట్టి మిశ్రమం కుండీలు ఉంచిన ప్రదేశం, కుండీల సైజును బట్టి నీటి అవసరం మారుతుంది. కుండీలకు నీరు అధికంగా పోసే మొక్క వేర్లకు గాలి సరిగా అందక కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. నీడ ప్రదేశంలో చలికాలంలో మొక్కలకు నీటి అవసరం తక్కువగా ఉంటుంది. కుండీలకు నీటిని ఉదయం పూట పోయడం చాలా మంచిది. కుదరకపోతే సాయంకాలం పోయాలి. మధ్యాహ్నం పూట నీరు పోయటం మంచి పద్ధతి కాదు. కుండీలోని మట్టిలో చూపుడు వేలు గుచ్చినప్పుడు వేలికి మట్టి అంటుకుంటే నీటి అవసరం లేనట్టే, మట్టి అంటుకోకుంటే నీటి అవసరం ఉన్నట్టు గ్రహించి కుండీలోని మట్టిని అప్పుడప్పుడు కలియబెడుతూ లోపల పగుళ్లు ఏర్పడకుండా చూసుకోవాలి. కుండీల సైజు పరిమితంగా ఉంటుంది కాబట్టి మట్టి మిశ్రమంలోని పోషకాలు త్వరగా ఖర్చయిపోతాయి. మొక్కలు ఆరోగ్యంగా పెరిగేందుకు క్రమంగా పోషకాలను అందిస్తూ ఉండాలి. వాటిని ద్రవ రూపంలో ఇవ్వడం చాలా మంచిది. ఇందుకోసం నూనె గింజల పిండిని, వర్మీ కంపోస్టు లేదా పశువుల ఎరువును నీటిలో మగ్గబెట్టి వచ్చిన ద్రావణాన్ని కుండీలకు పొయ్యాలి. లేకుంటే వర్మీ కంపోస్టు, వేప పిండిని కలిపి కొద్ది పరిమాణంలో కుండీల్లో వేసి కలియబెట్టవచ్చు. ఈ రకంగా 15 నుంచి 20 రోజులకొకసారి ఇవ్వడం మంచి పద్ధతి. వీలైనంత వరకు కుండీల్లో రసాయన ఎరువులు వేయకపోవడం మంచిది. సేంద్రియ ఎరువులు అందుబాటులో లేక మొక్కలు బలహీన పడుతుంటే గనక 19:19:19 వంటి కాంప్లెక్స్ ఎరువును ఇది నీటిలో కరుగుతుంది. లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కుండీల్లో పోసుకోవచ్చు. చలికాలంలో మొక్కలకు ఎరువులు వేయడం మంచిది కాదు. శీతాకాలంలో మొక్కల వేర్లు విశ్రాంతి దశలో ఉంటాయి కాబట్టి వేర్లు పోషకాలను సరిగ్గా తీసుకోవు. కుండీలలో మొక్కలు పెరిగే కొద్దీ మొక్కల వేర్లు కుండీ అంతా వ్యాపిస్తాయి. ఈ పరిస్థితుల్లో కుండీ అడుగున గల రంధ్రంలో నుంచి మొక్కల వేర్లు బయటకు వస్తాయి. ఈ దశలో కుండీలోని మొక్కను కాస్త పెద్ద సైజు కుండీలోకి మార్చుకోవాలి. ఇందుకోసంగా మొదట కుండీకి నీరు పోసి 2 గంటల తర్వాత కుండీని తెరకేసి గనక పట్టుకుంటే మట్టితో సహా మొక్క కుండీ నుంచి ఊడి వస్తుంది. అప్పుడు పాత మట్టిని కొంతవరకు తొలగించి పొడవుగా పెరిగిన వేర్లను కత్తిరించి కొత్త కుండీలో గనక ఉంచితే కుండీ అంచుల వెంబడి పొడవుగా పెరిగిన వేర్లను కత్తిరించి కొత్త కుండీలో ఉంచి కుండీ అంచుల వెంబడి కొత్త మట్టి మిశ్రమాన్ని నింపి నీరు పెట్టాలి. పంటల రక్షణలో సోలార్ ట్రాప్స్ వినియోగం. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 60 బిలియన్ డాలర్ల క్రిమి సంహారక మందులు రైతులు పొలాల్లో వాడుతున్నారని అంచనాల్లో వెల్లడైంది. ఇందులో భారత్ వారు 6 బిలియన్ డాలర్లు, సగటున ప్రతి రైతు 3,000 నుంచి 4,000 వరకు నెల నెల పురుగు మందుల కోసం వెచ్చించడం జరుగుతోంది. వీటి వల్ల పంట దిగుబడి అటుంచితే రైతుకు ఖర్చు, ఆహారం తినే జనాభాకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. రైతు ముఖ్య ఉద్దేశం తను పండించే ఆహారం అమృతం అవ్వాలని, అయితే తెలిసి తెలియక వాడే ఈ క్రిమిసంహారక మందుల వల్ల ఆహారాన్ని విషతుల్యం చేసుకుంటున్నారు.
చాలా ప్రాంతాల్లో విషరహిత ఆహారం అందించడానికి రైతులు సహజ సిద్ధమైన పద్ధతులను ఎంచుకోవడం అభినందనీయం. ఎంత సహజ సిద్ధంగా అయినా మనం కషాయాలను తయారు చేసుకుని వాటిని పిచికారీ చేయడం శ్రమతో కూడుకున్న పని. రసాయన క్రిమిసంహారక మందులు ఒక డోసు పనిచేసే స్థానంలో సహజ సిద్ధంగా చేసుకున్న కషాయాలు అధిక శాతం పిచికారీ చేసుకోవాల్సి వస్తోంది. ఇటువంటి సమస్యలను అధిగమించడానికి ప్రస్తుతం మార్కెట్లో పరికరాలు అందుబాటులో ఉన్నా వాటి నాణ్యత విషయంలో సైంటిఫిక్ పద్ధతుల్లో చాలా లోపాలు ఉండడంతో అవి సరిగ్గా పనిచేయడం లేదు. వాటి ముడిసరుకులు చైనావి కావడంతో నాణ్యత సమస్యలు కూడా ఎదురవుతూ ఉన్నాయి. సోలార్ ట్రాప్ విషయానికొస్తే, సోలార్ ట్రాప్ అనేది చాలా అద్భుతమైన బిల్డ్ క్వాలిటీతో తయారు చేయబడింది. ఈ సోలార్ ట్రాప్ లో వాడిన ఎల్ఈడి లైట్లు నీలలోహిత కిరణాలు తక్కువ మోతాదులో విడుదల చేయడం వల్ల ఇది పురుగులను బాగా ఆకర్షించడం జరుగుతుంది. అందువల్ల ప్రకృతిలో సహజ సిద్ధంగా పంటను ఆశించి వచ్చే పురుగులు ఈ ట్రాప్ లో పడిపోతాయి. సగటున ఒక రోజుకు పొలంలో 750 గ్రాముల పురుగులను సోలార్ ఆకర్షిస్తుంది. ఈ 750 గ్రాముల పురుగులను చంపడానికి రైతులు 500 గ్రాముల క్రిమిసంహారక మందులు ఖరీదు చేయడం జరుగుతుంది. పురుగుల జీవిత చక్రాన్ని మనం గమనిస్తే, ఒక పురుగు వాటి జీవిత చక్రంలో రెక్కలు కలిగిన దశకు చేరుకునేటప్పటికీ ఇది సోలార్ ట్రాప్ ఉచ్చులో పడి చనిపోవడం జరుగుతుంది. ఇందువల్ల వాటి జీవిత చక్రాన్ని మధ్యలోనే తెంచివేయడం వల్ల పంటను ఆశించి వచ్చే పురుగుల జీవిత చక్రాన్ని మధ్యలో తెంచివేయడం వల్ల వాటి జనాభాను నియంత్రించవచ్చు. ఈ సోలార్ ట్రాప్ మిత్ర పురుగులను కాపాడుతూ శత్రు పురుగులు మాత్రమే చంపడం జరుగుతుంది. సూర్యాస్తమయం వల్ల పంటను ఆశించి వచ్చే పురుగులు రాత్రి 12 గంటల వరకు పంటను తినడం జరుగుతుంది. ఈ సోలార్ ట్రాప్ ను కనుగొనడానికి ముందు పురుగులు వాటి ప్రవర్తనను నిశితంగా గమనించిన తర్వాత టైమింగ్ అడ్జస్ట్ చేయడం జరిగింది. టొమాటో, మిరప, చిక్కుడు, కాకర, బీన్స్ మొదలగు కూరగాయలు, దానిమ్మ, జామ, బొప్పాయి, సీతాఫలం మొదలగు పండ్ల తోటలు, వరి పంటలో కూడా అద్భుతమైన ఫలితాలను సాధించడం జరిగింది. పంట ఏదైనా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ సోలార్ ట్రాప్ అనేది పొలంలో అమర్చడం వల్ల రైతులు ఎటువంటి శ్రమ లేకుండా పురుగులను సహజ పద్ధతుల్లో అరికట్టవచ్చు.

0: పంటను ఆశించి తినడానికి వచ్చే ఎలాంటి పురుగునైనా ఇది ఆకర్షించడం జరుగుతుంది. ముఖ్యంగా తెల్లదోమ, పచ్చదోమ, లీఫ్ మైనర్, లద్దె పురుగు లాంటి ఎన్నో పురుగులు ఇందులో పట్టుబడతాయి. గులాబీ, మిరప, మొక్కజొన్న, కూరగాయల పంటల్లో సోలార్ ట్రాప్ వాడడం మంచి ఫలితాలు వచ్చాయని, అలాగే క్రిమి సంహారక మందుల మీద ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. రైతులు ఇలాంటివి వాడడం వల్ల సమయం, డబ్బు బాగా ఆదా చేసుకోవచ్చు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేసిన ఈ అద్భుతమైన పరికరాన్ని రైతులు వాడుతూ లాభాలు గడిస్తున్నారు. ఇలాంటి సృజనాత్మకతతో కూడిన వ్యవసాయ పరికరాలను ఎన్నో అందుబాటులోకి రావాలని ఆశిద్దాం.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు. విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:00 ప్రసారమయ్యే ప్రసార విశేషాల్లో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని కుప్పాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారులు, మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధరబాబు వెల్లడించారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి తెలిపారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన రెండో రోజు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఈరోజు కుప్పంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన సుమారు 9,000 కోట్ల రూపాయలు విలువైన హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ హెచ్ఏఎం పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. తరువాత స్థానికంగా జరిగే తెలుగుదేశం పార్టీ సమావేశానికి హాజరవుతారని అధికారులు తెలిపారు. కాగా గత రాత్రి కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్ పుదుచ్చేరి వాస్కోడిగామా వేళంగిణి ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైల్వే హాల్టులతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని చెప్పారు. కుప్పాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానించి భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని తెలియజేస్తూ
1: దాదర్ పాండిచ్చేరి ఇక్కడ హాల్ట్ పెట్టించుకున్నాం. రెండోది వాస్కో వేలంకరి ఇవి కూడా ఇక్కడ హాల్ట్ పెట్టుకున్నాం. దీంతో ఇప్పటికి 95 ట్రైన్లు కుప్పాన్ని పాస్ అయి తెలుతాయి. ఈ రెండు వస్తే 59 ట్రైన్స్ ఇక్కడ హాల్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా కుప్పాన్ని అన్ని ప్రాంతాలకు కనెక్ట్ చేస్తే ఒక ఎకనామిక్ యాక్టివిటీకి ఒక హబ్గా తయారవుతుంది. దానికోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లో రహదారులు, మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అముదాల వలసలో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రాంతాల అనుసంధానంతో అభివృద్ది సాధించాలనే స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లోని టీహబ్లో మధుమేహం, మెటబాలిక్ వ్యాధుల చికిత్సలో ప్రెసిషన్ ఫినోటైపింగ్ ప్రాధాన్యంపై నిర్వహించిన జాతీయ సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు.

0: ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ఆధునిక జీవన శైలి కారణంగా మధుమేహం ఇతర మెటబాలిక్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించేలా నూతన ఆవిష్కరణలు రావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. చేనేత రంగం అభివృద్ది, చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్కో వస్త్ర దుకాణాన్ని నిన్న మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చేనేతలకు ఆర్థిక సాయం అందించేందుకు నేతన్న సేవా పథకం ద్వారా అర్హులైన వారికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఆప్కో వస్త్ర దుకాణాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక కళాశాలలో నిర్వహించిన యువత భవిత కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కౌశలం కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ నుంచి వర్క్ ఫ్రం హోం అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, వాటి ద్వారా జరుగుతున్న అభివృద్దిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పంజాబ్కు చెందిన పాత్రికేయుల బృందం విజయనగరంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాత్రికేయుల బృందం విశ్వవిద్యాలయం అధికారులతో సమావేశమైంది. గిరిజన ప్రాంతాల్లో ఉన్నత విద్యను విస్తరించడం, గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ది, పరిశోధనకు అందిస్తున్న అవకాశాలు, గిరిజన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ వంటి అంశాలను అధికారులు వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై నిన్న రాత్రి భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలు అందజేస్తారు.
2: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన సోమవారం రాత్రి మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి వాహన సేవను తిలకించారు. మంగళవారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవలను టిటిడి నిర్వహించనుంది. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: తెలంగాణలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులు, కోచ్లు, అధికారులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్రీడల నిర్వహణ కోసం ఏర్పాటు చేసే ఉప కమిటీల్లో సంబంధిత క్రీడా సంఘాల ప్రతినిధులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. వాతావరణం. తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని, ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి తెలియజేస్తూ,
3: ఉత్తరాంధ్ర జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉండగా, ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది.
0: అలాగే వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వైద్యారోగ్య శాఖలో సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని

వైద్య ఆరోగ్య శాఖకు చెందిన విభాగాధిపతులు ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ స్థాయిలోనూ జాప్యం లేకుండా ప్రతి అంశాన్ని 15 రోజుల్లోగా పరిశీలించి నిర్ణయం తీసుకునే విధంగా ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. జాప్యానికి కారణమయ్యే అధికారుల నుంచి వివరణ తీసుకుని అవసరమైతే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని కుప్పాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారులు, మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు వెల్లడించారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: सर्वेभ्यः वस्तुभ्यः शुल्कमुक्त प्रवेशस्य सौविध्यं प्रदास्यति। श्रीगोयलः उक्तवान् यत् अनेन सन्धिना भारतस्य सूक्ष्म लघु मध्यमोद्यमेभ्यः कृषकेभ्यः हस्तशिल्पिभ्यः तथा हस्ततन्तु शिल्पकारेभ्यश्च महत् लाभं भविष्यति तथा आजीविकायाः नूतनाः अवसराः सृज्यन्ते। एशिया क्रीडासु भारतस्य क्रीडकः ह्यः जापान देशस्य आइची नागोया नगरे षट् पदकानि विजितानि, येषु चत्वारि रजत पदकानि, द्वे च कांस्य पदके स्तः। पुरुषाणां 10 मीटर मितायाम् एयर राइफल स्पर्धायां हिमांशु ढिल्लो इत्यनेन रजत पदकं विजितं, रुद्रांश पाटिलेन च कांस्य पदकं प्राप्तम्। अस्याः एव प्रतियोगितायाः पुरुषाणां दल स्पर्धायामपि भारतेन रजत पदकं प्राप्तम्। मिक्स्ड मार्शल आर्ट्स इत्यस्यां प्रतिस्पर्धायां सुचिका तारियाल इत्यनया 60 किलोग्राम मिते वर्गे कांस्य पदकं विजित्य अस्मिन् क्रीडाक्षेत्रे पदकं विजेतृषु भारतीय क्रीडिकासु प्रथमा जाता। इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. నేటి ప్రసార విశేషాలు తెలియజేస్తోంది మీ ప్రణవి. నేటి ఉదయం 7:05 అంటే మరికొద్ది నిమిషాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 శుభోదయం సింహాపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గురుజాడలు శ్రీ గురుజాడ అప్పారావు గారి లబ్ధ సమగ్ర రచనల సంపుటం, ఈ అంశం గురించి శ్రీ కాళిదాస పురుషోత్తం గారి ప్రసంగం వింటారు. వీటితో పాటు లలిత గీతాలు వింటారు. అనంతరం సింహాపురి సమాచారం తెలుసుకుంటారు. ఇక ఉదయం 8:00 సమాచార ప్రభాత్, 8:15 ఉదయం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం ఉదయం 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. ఇక ఉదయం 8:35 మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డు ద్వారా శ్రోతలు కొలిన పాటను వింటారు. అనంతరం ఉదయం 9:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది. అనంతరం ఉదయం 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. ఉదయం 10:00 సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం, ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణ ప్రత్యేక కార్యక్రమం రిలే ప్రసారమవుతుంది. ఇక ఉదయం 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక ఉదయం 11:00 దర్శనిక భారత్ స్థానిక ఉద్యమం ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య మరియు పర్యాటక రంగం నిర్వహిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. అనంతరం ఉదయం 11:10 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. మధ్యాహ్నం 12:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ నుంచి రిలే వింటారు. ఇక మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి మధ్యాహ్నం 2:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు క్షమించాలి మధ్యాహ్నం 2:00 మధ్యాహ్నం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం మధ్యాహ్నం 2:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు తెలుసుకుంటారు. ఇక సాయంత్రం 5:30 యువత రంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత మరియు సంగీతం మెచ్చే తెలుగు సినీ పాటల్ని వింటారు. ఇక సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి సాయంత్రం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో స్థానిక వార్తలు, సమాచారం, సంఘటనలు తెలుసుకుంటారు. అనంతరం సెప్టెంబర్ 11 విశ్వ సౌభ్రాతృత్వ దినోత్సవం, యూనివర్సల్ బ్రదర్హుడ్ డే సందర్భంగా స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11 చేసిన చారిత్రక ప్రసంగం పురస్కరించుకుని నెల్లూరు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి హృదానంద గారి ప్రసంగం వింటారు. వీటితో పాటు జానపద పాటలు వింటారు. ఇక సాయంత్రం 7:00 అలనాటి

సుందరగీతం వింటారు. ఈ 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. ఇక 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. రాత్రి 8:00 తిరుమల శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 8:30 తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు. రాత్రి 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. రాత్రి 11:10 నేటి మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరు ఇంతవరకు నేటి ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. తెలియజేసింది మీ ప్రణవి. సమయం 7:05 వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో మనం తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వినబోతున్నాం. అనంతరం 7:15 ప్రసారమయ్యే శుభోదయం సింహాపురి కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. జపాన్లోని నిషిల్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్ శ్రీలంక జట్లు తలపడతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా కెవాడియాలోని ఏక్తానగర్ వడోదరల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం ఏక్తానగర్లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొని చలనచిత్ర రంగానికి విశేష సేవలందించిన ప్రముఖులకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్తానగర్ వేడుకల అనంతరం రేపు రాష్ట్రపతి వడోదరలో పర్యటిస్తారు. అక్కడ మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయం 75వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్వర్ణ పతకాలు ప్రదానం చేస్తారు. ఆ తరువాత పాద్రా ప్రాంతంలో బ్రహ్మకుమారిస్ సామాజిక సంస్థ చేపట్టిన వరల్డ్ రినోవేషన్ కోసం ఆధ్యాత్మిక మేలుకొల్పు కార్యక్రమం గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ ను ప్రారంభిస్తారు. అలాగే యూత్ ఫర్ వికసిత్ భారత్ ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మత్తు పదార్థాల రహిత భారత్ నిర్మాణంపై చర్చిస్తారు. ఈ సందర్భంగా లక్నో డెహ్రాడూన్లలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన కాంప్లెక్స్లకు హోంమంత్రి శంకుస్థాపన చేయడంతో పాటు డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన పెంచే టీవీ ప్రకటనలు విడుదల చేస్తారు. భారత స్వచ్ఛ ఇంధన పరివర్తన, రక్షణ సంసిద్ధత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలకు కీలక ఖనిజాల పునర్వినియోగం అత్యంత కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియాస్ క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ ఇకోసిస్టమ్ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. పాతబడిన విద్యుత్ పరికరాలు, ఈ వేస్ట్ నుంచి క్రిటికల్ మినరల్స్ ను వెలికి తీసేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, స్టార్టప్లు భాగస్వామ్యంతో పనిచేయాలని, జన్ భాగీదారీ స్ఫూర్తితో ప్రజలు ఈ వేస్ట్ ను అమూల్యమైన వనరులుగా చూడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఈకోసిస్టమ్ కాన్సెప్ట్ పేపర్ను మంత్రి ఆవిష్కరించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పరిశీలన ప్రక్రియపై ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన ఏ ఒక్క పౌరుడి పేరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదని, అలాగే అనర్హులెవరూ చేరకుండా పారదర్శకంగా పరిశీలన జరపడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సమాచార వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేసినంత మాత్రాన వారి పేర్లు తొలగించినట్టు కాదని, సరైన విచారణ, అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఎవరి పేరును తొలగించబోమని వివరించారు. ఈ నోటీసులకు స్పందించి క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేయడానికి వచ్చే నెల 29వ తేదీ వరకు గడువును పొడిగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈ వేలంలో గుజరాత్ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 17న ప్రారంభమైన ఈ వేలంలో అంబాజీ, సోమనాథ్, ద్వారకాధీశ్ ఆలయ నమూనాలు, భుజోడీషాలు, లిప్పన్ ఆర్ట్, అదాలజ్ మెట్లబావి నమూనా, రాజ్కోట్ ఎయిమ్స్ మోడల్తో పాటు చర్ఖాటు చిప్స్ పరిణామ క్రమాన్ని తెలియజేసే సెమీకండక్టర్ స్మారక పలకను అందుబాటులో ఉంచారు. పిఎం మెమెంటోస్ .gov.in పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం
1498 జ్ఞాపికలను వేలం వేస్తున్నారు. 2019 నుంచి జరుగుతున్న ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు 50 కోట్ల రూపాయలకు పైగా నిధులు సమకూరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూయార్కులో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81వ సెషన్ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 26న ఆయన ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచ దేశాల నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ భారత్తో జరిపిన సమావేశంలో ఉక్రెయిన్, గల్ఫ్ సంక్షోభాలతో పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలపై చర్చించారు. అలాగే ఈక్వెడార్, స్లోవేకియా, హంగేరీ, స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రులతో పాటు నౌరీ అధ్యక్షుడితో కూడా సమావేశమై ఆర్థిక, సాంకేతిక, రక్షణ, రవాణా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. స్విట్జర్లాండ్తో సహా యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. అంతకుముందు పోలాండ్, హంగేరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్లతో కూడిన విసెగ్రాడ్ గ్రూప్ విదేశాంగ మంత్రుల తొలి సమావేశంలో పాల్గొని ఏటా విదేశాంగ మంత్రుల సమావేశాలు, బిజినెస్ ఫోరం నిర్వహించాలని నిర్ణయించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకల్లో ప్రముఖ సీనియర్ నటుడు అనంతనాగ్కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్ట్రపతి అందజేస్తారు. 2024 విభాగానికి గాను ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, అదే చిత్రానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంటారు. భ్రమయుగం చిత్రానికి గాను ముమ్ముట్టి, చందు చాంపియన్ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకుంటారు. అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి ఉత్తమ దర్శకుడిగా, కల్కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచాయి. స్వాతంత్రవీర్ సావర్కర్ చిత్రానికి రణదీప్ హుడా ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. నాన్ ఫీచర్ విభాగంలో మరాఠీ చిత్రం బంగారా ఉత్తమ చిత్రంగా నిలవగా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. జపాన్లోని నిషిల్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. సెమీఫైనల్లో బంగ్లా

0: బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి భారత్ ఫైనల్కు చేరుకోగా, మరొక సెమీఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి శ్రీలంక ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అసోం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. జపాన్లోని నిషిల్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు శుభోదయం సింహాపురి కార్యక్రమానికి స్వాగతం.

ముందుగా ఈనాటి మన శుభోదయం సింహాపురి కార్యక్రమంలో స్వరార్చన విందాం. మహాదేవ పరాశక్తి నందనాని స్వరార్చన ఇప్పుడు విందాం.

0: మీరింతవరకు మహాదేవ పరాశక్తి నందన స్వరార్చన విన్నారు. ఇప్పుడు శుభోదయం శివపరి కార్యక్రమంలో గురుజాడలు శ్రీ గురుజాడ అప్పారావు గారు లబ్ధ సమగ్ర రచనల సంపుటం ఈ అంశం గురించి శ్రీ కాళిదాసు పురుషోత్తం గారి ప్రసంగం వింటారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. గురుజాడలు. మహాకవి గురజాడ అప్పారావు లబ్ధ సమగ్ర రచనల సంపుటం సంపాదకులుగా శ్రీ కాళిదాసు పురుషోత్తం గారి జ్ఞాపకాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం.
2: ఆధునిక తెలుగు సాహిత్యానికి గురజాడ అప్పారావు గారు, కందుకూరు వీరేశలింగం పంతులు గారు,

తెలుగు రామమూర్తి గారు ముగ్గురు త్రిమూర్తులుగా చెప్పుకోవచ్చు. వీరేశలింగం పంతులు గారు సంఘ సంస్కరణ కోసం పాటుపడితే, గురదాడ అప్పారావు గారు సంఘ సంస్కరణ, భాషా సంస్కరణ, సాహిత్యానికి పాటుపడ్డారు. గిడుగు రామమూర్తి పంతులు గారు తెలుగు భాష, గ్రాంధిక భాష రచనలను ఆధునిక తెలుగు భాషలో, వాడుక భాషలో రాయడానికి రాసే కృషిని సాగించారు. వీళ్ళు ముగ్గురు మూర్తిత్రయంగా చెప్పుకోవచ్చు. గురదాడ అప్పారావు గారు 1915 నవంబర్ 30 కాలం చేశారు. ఆయన మరణించిన తర్వాతనే జీవించడం ఆరంభించారు. ఆయన అభ్యుదయ భావాలు, సమాజాన్ని గురించిన భావాలు, భాషను గురించిన భావాలు ఆయన రచనల్లో ప్రతిఫలిస్తాయి. ముక్కు పచ్చలారని కన్యలకు కన్యాశుల్కం తీసుకుని దురాశతో తల్లిదండ్రులు 3-2 సంవత్సరం పసిపిల్లలను కూడా ఇచ్చి వృద్ధులకు వివాహాలు చేస్తుంటే, విజయనగరం మహారాజా ఆనంద గజపతిరాజు తన సంస్థాన విద్వాంసులు, శాసన పరిశోధకులు గురదాడ అప్పారావును ఆ విషయం మీద కృషి చేయమని సూచించారు. ముందుగా విజయనగరం జిల్లాలో 2-3 ఏళ్లలో ఎంతమంది బాల వితంతువులు ఉన్నారు, ఎంతమంది బాలికలకు అతి బాల్య వివాహాలు చేశారు, కన్యాశుల్కం తీసుకొని ఎంతమందికి చేశారని ఆనంద గజపతి లెక్కలు తీశారు. ఆ లెక్కలు చూసినప్పుడు హృదయ విదారకంగా అనిపిస్తాయి. పొత్తిళ్లలో ఉన్న పసిపాపను కూడా కన్యాశుల్కం తీసుకుని ధనాశతో దురాశతో తల్లిదండ్రులు పెళ్లి చేశారు. అప్పుడు అప్పారావు గారు కన్యాశుల్క నాటకాన్ని రచించారు. ఈ నాటకం 1892 విజయనగర సంస్థానం జమీందారు ముందు ప్రదర్శించబడ్డది. నాటకం ప్రదర్శించబడడానికి, అచ్చు కావడానికి మధ్య దాదాపు 5 సంవత్సరాలు వ్యవధి ఉంది. అప్పారావు గారు, అలాంటి ప్రజల్లో అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది కాబట్టి నాటక మాధ్యమాన్ని ఎన్నుకున్నారు. నాటక మాధ్యమంలో చెబితే ప్రేక్షకులు గ్రహిస్తారు, ఎక్కువ మంది నాటకం చూసిన వాళ్ళు అనే ఉద్దేశంతో ఆ నాటకాన్ని రాశారు. తర్వాత 1897 డిసెంబర్ కల్లా ఆ నాటకం వచ్చింది. కన్యాశుల్కం అన్నప్పుడు 2 నాటకాలు, కన్యాశుల్కం 1897 విడుదలైన నాటకం ఒకటి, దాన్ని పెంచి మార్పులు చేసి ఆధునిక నాటకంగా మళ్ళా 1909 అప్పారావు గారు అచ్చువేశారు. ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి. గురదాడ అప్పారావు గారికి నెల్లూరుకి ఒక బంధుత్వం, ఒక సంబంధం ఉంది. ఆ రోజుల్లోనే ఒంగోలు మునిసుబ్రహ్మణ్యం అనే ఒక విద్యార్థి విజయనగరం రాజా కళాశాలలో చదువుతూ గురదాడ ఇంట్లో ఉండి ఆయన పుస్తకాలు, ఆయన రచనలు రాసి పెడుతూ సహాయకుడిగా ఉన్నారు. కన్యాశుల్క నాటకం 1999 ప్రతి వచ్చిన తర్వాత మునిసుబ్రహ్మణ్యం 20-22 ఏళ్ల వాడు ఉత్తరం రాశాడు. మధురవాణి లాంటి వేశ్యలను మీ నాటకంలో మీరు చిత్రించారు, తద్వారా అవినీతిని ప్రోత్సహిస్తుంది నాటకం, ఈ సాహిత్యం అని రాశారు. మునిసుబ్రహ్మణ్య గారికి గురదాడ సుదీర్ఘమైన జాబు రాశారు. ఆ జాబుల వల్లనే కన్యాశుల్కం రచన ఎడల పట్ల గురదాడ అప్పారావు గారి దృష్టి, రచనా కారణము, భాషా సంస్కరణ, సంఘ సంస్కరణ ప్రధాన లక్ష్యంగా ఆయన నాటకం రాయడం, ఇవన్నీ ఆయన అందులో సమాధానాలుగా రాశారు. ఆ జాబులు తెలుగులోను ఇంగ్లీష్లోను ఇప్పుడు లభ్యమవుతున్నాయి. గురదాడ అప్పారావు సాహిత్యాన్ని రాయడం కోసం, కృషి చేయడం కోసం రచయితగా పేరు తెచ్చుకోవడం రాయలేదు. ఆనాటి అవసరాల దృష్ట్యా ఆయన రచనను చేపట్టక తప్పలేదు. నాటకం, కథ, వ్యాసాలు, కవితలు అన్నీ కూడా ఆయన సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని రాసింది. అప్పటిదాకా పద్య ఛందస్సు రాజ్యమేలుతున్నది, గ్రాంధిక భాష రాజ్యమేలుతున్నది. ఆ పరిస్థితుల్లో మాత్రా ఛందస్సుల్లో పాడుకోవడానికి వీలుగా ఆయన జానపద గేయాల నుంచి గుమ్మడేడే గోపిదేవి అనే మేల్కొల్పు పాటలలో నుంచి మాత్రా ఛందస్సును గ్రహించి కొన్ని మార్పులతో ముత్యాల సరాలనే పేరుతో ఆయన గేయాలు రాశారు. అంతకుముందున్నటువంటి పద్య ఛందస్సులకు మారుగా, గణ ఛందస్సులకు మారుగా ఈ మాత్రా ఛందస్సులు కవిత్వను రాయడానికి మార్గదర్శకులయ్యారు. తర్వాత భావ కవులు, ఆ తర్వాత వచ్చిన వచన పద్యాల కవులకు అందరికీ గురదాడ భావాన్ని, ఛందస్సును రెండింటి కూడా కొత్త దృష్టితో అందించారు. గురదాడ ఆనాటి పత్రికల్లో రాసిన కవి

తెలే ముత్యాల సరాల పేరుతో ఇతర పుస్తకాలుగా రకరకాలుగా వచ్చాయి. తెలుగు కథ కూడా గురుదాడ అప్పారావే ఆద్యులు. తెలుగు కథకు అంటే 1900లకే ఏదో ఒక ముడి రూపంలో కథలు వస్తున్నా కథాశిల్పాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అచ్చమైన కథ, అన్ని లక్షణాలు సరిపోయే కథ గురదాడ దిద్దుబాటుతోనే మనకు మొదలవుతుంది. చాలామంది గురదాడ కాదు కథారచయితల్లో మొదటివాడు అంటారు. గురదాడ కాకపోవచ్చు కానీ ఈ కథాశిల్పాన్ని, పాశ్చాత్య కథాశిల్పాన్ని బాగా వంట పట్టించుకొని అటువంటి కథలు రాసినవాడు గురదాడ అప్పారావు. తన కథలు కూడా సమాజాన్ని మార్చడానికి, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడానికే రాశారు కానీ ఈ ఊరికి నేను రాయలేదు. 4-5 కథలు, అందులో ఒక కథ స్టూపింగ్ టు రేజ్ అనే కథ ఇంగ్లీష్లో ఉంటే తెలుగులో అనువాదం చేశారు సూర్యారావు గారు. ఆ ఇంగ్లీష్ కథ ఇప్పుడు లభ్యం కాదు. నా వరకు మేము గురదాడ లబ్ధ సమగ్ర రచనల సంపుటాన్ని తయారు చేస్తున్నప్పుడు ఆ కథ కోసం ప్రపంచ దేశాలన్నింటిలో వెతికాము, అనేక పత్రికల్లో వెతికాము, దొరకలేదు. విశాలాంధ్ర వాళ్ళు సూర్యారావు గారి అనువాదాన్ని అయితే జాగ్రత్త చేశారు కానీ మూలాన్ని జాగ్రత్త చేయలేకపోయారు. గురదాడ దురదృష్టమో అదృష్టమో, గురదాడ రచన రచనలన్నీ వివిధ పత్రికల్లోనూ విడివిడిగాను ఉంటూ వచ్చాయి. విశాలాంధ్ర పత్రిక ప్రచురణ సంస్థ వాళ్ళు 1950 తర్వాత అవసరాల సూర్యారావు అనేటటువంటి గురదాడ అభిమానిని నియోగించి వాటన్నిటిని సేకరించి ఈ ఆ రచనలన్నింటినీ తెలుగులోకి అనువాదం చేసి ప్రచురించారు. గురదాడ కథలు కానీ, కవితలు కథలు తప్ప వ్యాసాలు, దినచర్యలు, లేఖలు, నోట్స్ ఇవంతా ఇంగ్లీష్లోనే ఉన్నాయి. అవసరాల సూర్యారావు వాటన్నిటినీ తెలుగులోకి అనువాదం చేసి చేశారు. విశాలాంధ్ర వాళ్ళు కమ్యూనిస్టు పార్టీ అభ్యుదయ గాములైనటువంటి ప్రజలు గురదాడను ప్రచారం చేశారు. ఆ తర్వాతనే ఆయన, అందుకే గురదాడ చనిపోయిన తర్వాతనే జీవించడం మొదలుపెట్టారు అని అంటారు. ప్రచారమయ్యాయి. క్రమంగా గురదాడ భావజాలంతో ప్రేరణ పొందిన అనేక మంది యువకులు అభ్యుదయ దృక్పథంతో రచనలు సాగించడం, సంఘాన్ని మార్చడానికి రచనలు రాయడం మొదలుపెట్టారు. గురదాడ రాసిన కొద్ది ఈ కవితలు ముత్యాల సరాలు అనే ఛందస్సులోనే ఆయన రాశారు. కాసులు, డామన్ పితియస్, లవణరాజు కళ, కన్యక, మనిషి, దేశమును ప్రేమించుమన్నా, లంగరెత్తుము, కోరుకొండ, పూర్ణమ్మ, నీలగిరి పాటలు ఇవన్నీ కూడా, ఈ కవితలన్నీ కూడా ముత్యాల సరాల ఛందస్సుల్లోనే ఉన్నాయి. కొంచెం అటు ఇటుగా గురదాడ ముత్యాల సరాలని ఛందస్సులు రాసినటువంటి వాటిలో స్నేహాన్ని, త్యాగాన్ని, వరకట్న కన్యాశుల్కానికి వ్యతిరేకమైనటువంటి కవితలు, దేశం అంటే ప్రజలు, దేశం అంటే ప్రజలను ప్రేమించడం, దేశభక్తి అంటే ఈ దేశం ప్రజలను ప్రేమించడం అనేటువంటి భావాలను ఆయన కవిత్వంలో చెప్పారు. గురదాడ అనగానే పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ అనే పాట అందరికీ గుర్తుస్తుంది. కన్యాశుల్కం ఆశతో తల్లిదండ్రులు ముక్కుపచ్చలారిని పూర్ణమ్మను వృద్ధుడికిచ్చి పెళ్లి చేస్తాడు. ఆమెను సంసారానికి తీసుకుపోవడానికి ఆ వృద్ధుడు వస్తాడు. ఆమె స్నేహితులు, చెలికత్తెలు నీ మొగుడు ముసలాడుని పరిహాసం చేస్తారు. పూర్ణమ్మ, నేను దుర్గ గుడికి వెళ్ళి నమస్కారం చేసి తిరిగి వస్తానని చెప్పి వెళుతుంది. ఇంకా ఆవిడ రానే రాదు వెనక్కి, ఆత్మత్యాగం చేసుకుంటుంది. అందులో కలువుల చేరెను కన్నుల కాంతులు, హంసల చేరెను నడకల సొగసులు, దుర్గను చేరెను పూర్ణమ్మ అని ముగిస్తారు ఆ గేయం. పూర్ణమ్మ ఆత్మాహుతి చేసుకుంటుంది. తనకిష్టం లేనటువంటి సంసారం చేయడం ఇష్టం లేక సమాజంలో తిరుగుబాటు చేసి ప్రొటెస్ట్గా, ఇది భయంతో కాదు, ఒక తిరుగుబాటు తత్వాన్ని పూర్ణమ్మ అందులో ప్రదర్శిస్తుంది. ఆయన చిన్న చిన్న కవితలు రాసిన అందులో ఇలాంటి ఇవే చేశాడన్నమాట. కన్యక కూడా అంతే. కన్యకకు వివాహం నిశ్చయమై దుర్గాదేవి గుడికి వెళ్ళి పూజ చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు

ఉన్నప్పుడు ఆ దేశాన్ని పరిపాలించే రాజు వేటకు వెళ్ళి దారిలావని చూచి కన్ను చెదురుతుంది. ఈమెను నాకు ఇమ్మని అడుగుతాడు, ఇమ్మని అడిగితే ఈవిడికి పెళ్లి నిశ్చయమైందని చెప్తాడు. కాదు, నేను ఇక్కడే నాకు ఇచ్చి పెళ్లి చేయాలని వాడు వాడు సైనికులు చుట్టుముడతారు దౌర్జన్యంగా. ఆమె అప్పుడు అట్లయితే అగ్నిసాక్షిగా చేసుకుంటాము, పెద్ద అగ్నిని మంట మండించమని అడుగుతుంది. అక్కడ ఒక పెద్ద మంట వేస్తారు. అప్పుడు నీకు ధైర్యం ఉంటే నా చెయ్యి పట్టుకో అంటూ ఆవిడ అగ్ని ప్రవేశించేస్తుంది. ఆ దేశాన్ని పరిపాలించిన రాజు ఊళ్ళు దేశం నాశనం అయిపోయినట్లు, ఈమెవిడో కీర్తి ప్రతిష్టలు పొందినట్టు చెప్తుంది. ఇందులో కూడా కన్యక ప్రొటెస్ట్ కానీ అసమ్మతి తెలుపుతూ తన అసమ్మతిని ఆ విధంగా, అంటే చిన్న చిన్న గేయాలు అనిపించవచ్చు కానీ ఆనాటికి ఇవి అసలు ఊహించలేమి పద్యాలు. ఇవో పారాణి, ప్రేమ పురాణం, ఈ ముట్టడికైన ఖర్చులు రాసుకుంటున్న కావ్యాలు, అలాంటి రోజుల్లో గురజాడ తెలుగు సాహిత్యానికి ఒక మార్గదర్శకుడే, ఒక తిప్పు తిప్పాడు, ఒక మలుపు తిప్పాడు. నీలగిరి పాటలోని ఒక 6-7 పాటలు కూడా రాశాడు. ఇంగ్లీష్లో రాశాడు, సాంగ్స్ ఆఫ్ ది హిల్స్ అని, బ్లూ హిల్స్ అని, అవి తెలుగులో కూడా ఆయనే అనువాదం చేశారు. మహారాణి కోరితి, విజయనగరం మహారాణి, ఈ పాటలు కూడా ఆనాటి దేశభక్తి, ఆనాటి ప్రజల జీవితం, ఆనాటి ప్రకృతి వాటిలో వర్ణిస్తాడు. అందులో ఒకదానిలో అయితే స్త్రీ అంటుందన్నమాట, పురుషుడికి తెలియదు స్త్రీ వేదన, స్త్రీ కష్టాలు, స్త్రీ బాధ. స్త్రీ అయితేనే తెలుస్తుంది, స్త్రీ రూపంలో ధరించినప్పుడే, ఆ జీవితం అనుభవించినప్పుడే తెలుస్తుందని నీలగిరి పాటల్లో ఆవిడ అంటుంది. గురజాడ అన్నప్పుడు నేను ఇందాకే చెప్పాను, నెల్లూరుతో చాలా సంబంధం ఉంది, ఒంగోలు మునిసుబ్రహ్మణ్యం పేరెత్తాను. గురజాడ అనగానే కేవీ రమణారెడ్డి గారు గొప్ప విమర్శకుడు, రచయిత, గురజాడ జీవితాన్ని మహోదయం పేరుతో మహాగ్రంథంగా రాసినటువంటి రచయిత గుర్తొస్తారు. గురజాడ ఈ పుస్తకం వచ్చేదాకా అక్కడ ఇక్కడ పత్రికల్లో నిగరించినటువంటి ఆయన వ్యాసాలు, కథలు, కవితలు తప్ప అన్నీ సమగ్రంగా ఒకచోట చేరడం కానీ లేదు. ఆయనను జీవితము, ఆయనను ప్రోత్సహించినటువంటి సంఘటనలు, వీటన్నిటిని వ్యాఖ్యానిస్తూ రాసినటువంటి వ్యాసాలు కానీ లేవు. మొట్టమొదటిసారి మన నెల్లూరు జిల్లా కావలి వాస్తవ్యులు, జవహర్ భారతి అధ్యాపకులు కేవీ రమణారెడ్డి గారు మహోదయం పేరుతో గురజాడ జీవిత సాహిత్యాలను ఒక గ్రంథం, గొప్ప గ్రంథంగా చేశారు. ఇది ఒక గురజాడను అర్థం చేసుకోవడానికి, వ్యాఖ్యానించడానికి, గురజాడను సరిగా అధ్యయనం చేయడానికి మనకు మార్గదర్శకంగా పనికొచ్చే గ్రంథం అవుతుంది. గురజాడ ప్రేమికుడు ఒకడు బండి గోపాల్ రెడ్డి, బంగోరి అనే పేరుతో నెల్లూరు వాడి. బంగోరే 1969 కల్లా గురజాడ మొదటి కన్యాశుల్కాన్ని సంపాదించి ఎక్కడో గ్రంథాలయాల్లో ఉంటే దాన్ని వ్యాఖ్యానంతో ముద్రించాడు. గురజాడ 100 కింద, అప్పటికి 150 కింద రాసిన రచనను అందులో బోధపడిన అనేక పదాలకు, అనేక సందర్భాలకు సుదీర్ఘమైన వ్యాఖ్యానం రాసి ఆయన మొదటి కన్యాశుల్కాన్ని ప్రచురించాడు. ఇది తెలుగు సాహిత్య చరిత్రలో, గురజాడ సాహిత్య అధ్యయన చరిత్రలో ఒక ప్రముఖమైన ఘట్టం. ఆ విధంగా బంగోరే పేరు గురజాడతో నిలిచిపోయింది. మేము గురజాడ అధ్యయనాన్ని, గురజాడ రచనలు సేకరించి సమగ్ర రచనల సంపుటాన్ని వేయాలనుకున్నప్పుడు ఈ పుస్తకాలన్నీ మాకు పనికొచ్చాయి. మనసు ఫౌండేషన్ గురజాడ సమగ్ర రచనల సంపుటాన్ని ప్రచురించింది. దానికి సంపాదకులుగా నెల్లూరు వాస్తవ్యులు, సీనియర్ జర్నలిస్టు పెన్నేపల్లి గోపాలకృష్ణను నియమించారు. ఆయన కొంతకాలం నెల్లూరు జమీందారీలో ఉప సంపాదకులుగా పనిచేసి హైదరాబాద్ వెళ్ళి వార్తా ఉదయంలో పనిచేశారు. ఆయన గురజాడ మీద గొప్ప పండితుడు, కేవీఆర్ లాగా కృషి చేసిన వాడు. మధురవాణి ఊహాత్మక ఆత్మకథ అనే పేరుతో ఆయన 2009 కల్లా మధురవాణి తన జీవితాన్ని ఊహించుకొని తాను ఆత్మకథ రాసినట్లుగా ఆయన ఒక ఊహాత్మక కథ రాశాడు. అంటే మధురవాణి ఒక కల్పిత పాత్ర, ఆ కల్పిత పాత్ర రక్త మాంసాలు ఉన్నటువంటి స్త్రీగా ఊహించుకొని ఆవిడ తన జీవితాన్ని గ్రంథస్థం చేసినట్టుగా ఈ పుస్తకంలో రాశాడు. గురజాడ రచనలను ఆయన ఆధారం చేసుకొని అందులో ఉన్న

విషయాల్ని తీసుకొని ఈ ఊహాత్మక ఆత్మక రాశాడు. ఆయన్నే మనసు ఫౌండేషన్ వాళ్ళు గురదాడ సమగ్ర రచనల సంపుటానికి సంపాదకునిగా నియమించారు. గురదాడ అధ్యయనం చేయడానికి అవరోధం ఏమిటంటే, గురదాడ రాసిన రాత ప్రతులు, ఉత్తరాలు, నోట్సు, ఆ రికార్డు అంతా కూడా వాళ్ల చేతుల్లో వీళ్ల చేతుల్లో పడి ఇప్పుడు చెల్లా చెదరైపోతూ వచ్చింది. అలాంటి రికార్డును విశాలాంధ్ర వాళ్ళు సేకరించి 1950 నుంచి తెలుగు చేయడం మొదలుపెట్టారు. అందులో ఉన్నటువంటి ఇంగ్లీష్ రచనల లెటర్స్, డైరీస్, దినచర్యలు, ఉత్తరాలు ఇంగ్లీష్ వాటి తెలుగులో అనువాదం చేసి సూర్యారావు గారు వేశారు. ఆ తర్వాత నోట్స్ను కూడా తెలుగులో అనువాదం చేశారు. ఇలాగ గురదాడను ఇంగ్లీష్లో ఉన్నటువంటి అంతా కూడా తెలుగు తీసుకొచ్చారు. కానీ గురదాడ ఇంగ్లీష్లో ఏం రాశాడు అనేది తెలియదు. మా గోపాలకృష్ణ ఒక రచయిత ఏ భాషలో ముందు రాశాడో ఆ భాషలో వాటిని సేకరించి అచ్చువేయడం న్యాయం. ఆ తర్వాత ఎన్ని భాషల్లోకైనా అనువాదం చేయొచ్చు. దురదృష్టవశాత్తు గురదాడ విషయంలో మొదట ఆయన రచనలు తెలుగులోకి అనువాదమై ప్రచారంలోకి వచ్చాయని, ఇంగ్లీష్లో రచనలు ఇంగ్లీష్లోకి రాలేదు అని ఆయన ఏం చేశారంటే 2009 కల్లా గురదాడ లేఖలను, ఇంగ్లీష్ లేఖలను సేకరించి ఆయన అచ్చువేశారు. ఇక్కడ చిన్న విషయం చెప్పుకోవాలి, గురదాడ రికార్డ్స్ అనేకల చేతుల్లో పడి చిల్లాభద్ర ఇప్పుడు కూడా నా దగ్గర ఒక లెటర్ ఉంది, నా దగ్గర ఒక పేజీ ఉంది అని చెప్తూ ఉంటారు. అలాంటిది 1976 ప్రాంతానికి కేవీ రమణారెడ్డి, ఇంకా మరికొందరు విమర్శకులు వీళ్ళు విశాలాంధ్ర వాళ్ళు ఇస్తే వాటిని పరిశీలించి చదివి వాటి ఇంగ్లీష్లో ఉన్నవన్నీ ఇంగ్లీష్లో టైప్ చేయించారు. ఆ విధంగా ఇంగ్లీషు కాపీలు, రాతప్రతులు, టైప్డ్ కాపీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ అయ్యాక 1989 కల్లా ఈ రికార్డు అంతా కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్, ఆంధ్రప్రదేశ్ అభిలేఖ కార్యాలయం అనే చోటకి చేరే. అక్కడ చేరాక మేమందరం కూడా పరిశోధకులము, గురదాడంటే ప్రేమించేవాళ్ళము, వెళ్ళి చూచేవాళ్ళం. కానీ 4000 పేజీల పైన రికార్డు, 100 లెటర్స్, దినచర్య పేజీలు, ఆ నోట్స్ ఇవంతా అక్కడ ఉన్నాయి. పైగా 100-150 ఏళ్ల కింద రాత ప్రతులు చదవడానికి కష్టం. అలాంటి పరిస్థితుల్లో 2004 జయధీర్ తిరుమలరావు అనే ఒక ప్రొఫెసరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిగా ఉంటూ వాటన్నిటినీ స్కాన్ చేసి ఆ 4000 పేజీలను సీడీలు తయారు చేసి పెన్నేపల్లి గోపాలకృష్ణకు నాకు ఇచ్చాడు. మేము 2005 తర్వాత ఆ సీడీలను కంప్యూటర్స్లో పెట్టుకుని చదవడం ఆరంభించాం. అలా చదివి ఒక్కొక్క ఉత్తరం, ఒక్కొక్క దినచర్యల పేజీ కాపీ చేస్తూ ఇంగ్లీష్లో మేము మొదలుపెట్టాం. అలాంటి రోజుల్లోనే మనసు ఫౌండేషన్ రాయుడు గారుతో మాకు స్నేహం కుదరడం, రాయుడు గారు ఇలా ఉత్తరాలు జాబులు కాదు, ఆయన సమగ్ర రచనల సంపుటాన్ని మనం వేద్దాము, గురదాడ 152వ జయంతి 2012 సెప్టెంబర్ 21 తయారు చేద్దామని చెప్పారు. పెన్నేపల్లి గోపాలకృష్ణకు సహాయకుడిగా నేను ఆ గురదాడ సమగ్ర రచనలను చదివి తయారు చేద్దామని అనుకున్నాము. దురదృష్టవశాత్తు 2011 కొంత పని జరిగిన తర్వాత గోపాలకృష్ణ ఆకస్మికంగా విడిపోయారు. రాయుడు గారు నేను కలిసి ఆ కార్యాన్ని నెరవేర్చాం. లబ్ధ గురదాడ లబ్ధ సమగ్ర రచనల సంపుటం గురుజాడలు, ఆ విధంగా 2012 సెప్టెంబర్ 21 విజయనగరంలో సభలో ఆవిష్కరించడం జరిగింది. ఇప్పుడు గురదాడ ఇంగ్లీష్లో రాసిన రచనలన్నీ ఇంగ్లీష్లో, తెలుగులో రాసిన రచనలన్నీ తెలుగులో, ఆయన ఇంగ్లీష్లో రాసిన నోట్స్ అంతా ఇంగ్లీష్లో, ఆయన దినచర్యలు ఇంగ్లీష్లోనే రాశారు, అవన్నీ ఇంగ్లీష్లో లభ్యమవుతున్నాయి ఈ సంపుటం ద్వారా. అంతకుముందు అవసరాల సూర్యారావు మరొకరు తెలుగులో చేసిన అనువాదాలే తప్ప ఇంగ్లీష్లో లేవు. ఇప్పుడు గురదాడ మూలం ఉంటే ఇంగ్లీష్లో దాన్ని ఏ రకంగా అయినా మనం వ్యాఖ్యానించుకోవచ్చు. కానీ అనువాదకులు చేసిన పొరపాట్లు కూడా గురదాడకి అంటగట్టిన పరిస్థితుల్లో మేము ఈ సమగ్ర రచనల సంపుటాన్ని తీసుకొచ్చాం. అయితే ఆయన దినచర్యలు, ఆయన డైరీలు చదవడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ శిథిలమైనటువంటి కాగితాలు, కరక్కాయ ఇంకుతో రాసినటువంటి ఆ

కిరాత చదవడం చాలా కష్టం. నేను రాయుడు గారు మాతో పాటు శివరామ ప్రసాద్ అని మా కాలేజీ లెక్చరర్ సహాయం తీసుకుందాం. అందరం చదివాం, చదివినా కూడా చాలాసార్లు బోధపడలేదు. ఆ బోధపడిన వాటిని వదిలేసాం. ఇంకా 60-70 ఉత్తరాలు ఇవన్నీ కూడా మేము ఆ రోజు వాటిని డిసైఫర్ చేయలేకపోయాం. ఇటీవల కాలంలో స్టేట్ ఆర్కైవ్స్లో హైదరాబాద్లో గురజాడ రాసినటువంటి ఉత్తరాలు, ఆయన చేతి రాతతో ఉన్నటువంటి కొన్ని అకౌంట్స్, కొంత నోట్స్ ఉందని నాకు తెలిసి నేను వెళ్ళి చూశాను. చూస్తే నిజంగానే కొన్ని ఉత్తరాలు, కొంత నోట్స్ దొరికింది. నేను పనిచేసి నాకు స్కాలర్షిప్ కానీ ఏమీ లేదు కాబట్టి నేను కొద్ది రోజులు పనిచేశాను. అలా చేసిన వాటిలో మళ్ళా ఆయన రాసిన ఒక ఇంగ్లీష్ వ్యాసం, ఒక 7 ఉత్తరాలు నేను వేరే పుస్తకాల్లో అచ్చు వేశాను. అవన్నీ కూడా ఇందులో చేరాల్సిన అవసరం ఉంది. గురజాడ చేతి రాత బోధపడినటువంటి కూడా ఇంకా చదివి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకంలో మేము తప్పుగా చదివి ఉంటే వాటిని కూడా సరిదిద్దవలసిన అవసరం ఉంది. గురజాడ మీద చేయవలసిన పరిశోధన చాలా ఉంది. గురజాడ ట్యాగోర్కి ఉత్తరాలు రాశారు, ఆ ఉత్తరాలన్నీ ట్యాగోర్ మ్యూజియంలో ఉండి ఉంటాయి. గురజాడ హిందూ పత్రికలో వ్యాసాలు రాశారు, హిందూ వాళ్ళ ఆఫీసులో ఆ పత్రికలు వెతికితే ఉంటాయి. మెయిల్ పత్రికలకు ఉత్తరాలు రాశారు. ఇలాగ గురజాడను గురించి శ్రద్ధ పెట్టి కృషి చేయగలిగితే ఇంకా చాలా దొరుకుతుంది. మేము చేసింది కొద్ది భాగమే. దురదృష్టవశాత్తు గురజాడ మీద పండితులు కొద్దిమంది దృష్టి పెట్టారు. అలా చేసిన వాళ్ళలో ఆచార్య మొదలి నాగభూషణ్ శర్మ గారు, డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ గారు ఇద్దరు కలిసి కన్యాశుల్కం నాటకం మీద ఎన్ని విమర్శ వ్యాసాలు పత్రికల్లో వచ్చాయో, ఎక్కడెక్కడ పుస్తకాలు వచ్చాయో వాటన్నిటినీ సేకరించారు. సేకరించి ఈ కన్యాశుల్కం 100 సమాలోచనం అనే పేరుతో 1000 పుస్తకంగా అచ్చువేశారు. అనంతపురం నుంచి గొప్ప విమర్శకులు సర్దేశాయి తిరుమలరావు గారు కన్యాశుల్కం నాటక కళ అనే పేరుతో కన్యాశుల్క నాటకాన్ని ఆధునిక ఇంగ్లీషు నాటకాల దృష్టితో పరిశీలించి గొప్ప విమర్శ గ్రంథం రాశారు. డాక్టర్ ఉపాధ్యాయులు నరసింహమూర్తి విజయనగరం వాసి కన్యాశుల్కం 19వ శతాబ్ది ఆధునిక భారతీయ నాటకాల పేరుతో పెద్ద పుస్తకం, 2000 పుస్తకం అచ్చువేశారు. గురజాడ, గురజాడ సమకాలికులైనటువంటి భారతీయ ఇతర భాషల్లో రచయితలు వాళ్ళు రాసిన నాటకాలు, సమానమైన భావాలు, సామ్యాలు, పోలికలు, తేడాలు వీటన్నిటి చూపుతూ ఆయన ఆ పుస్తకం రాశారు. కనుక ఇలాగా జరుగుతోంది. గురజాడ మీద ఇంకా చాలా చేయవలసింది. ఉదాహరణకు నేను చేసిన చిన్న శ్రమలు పరిశ్రమలో మెటల్డా అనే కథను గురించి అనేక మంది అనేక రకాలుగా ఊహించారు. ఇంత చూస్తే మెటల్డా అనే పేరు ఇంగ్లీష్ సాహిత్యంలో ఒక సుందర స్త్రీ యొక్క కావ్య నాయక పేరు. కాలేజీ పిల్లలు పక్కింట్లో వివాహిత యువతిని చూసి, ఆ సౌందర్యవంతమైన యువతిని చూసి ఆ తోటలో ఆవిడకు ఒక మారు పేరు మెటల్డా అని పెట్టుకుంటారు. మెటల్డా ఎవరు? ఇలా చాలా ఊహించారు. సంస్కృత హృదయం అనే కథ తెలుగులో అనువాదం ఉంది కానీ ఇంగ్లీష్లో దొరకలేదు. సంస్కృత హృదయం కథ చదివినప్పుడు నేను అమెరికన్ కథారచయిత, తొలి కథారచయితల్లో ఒకరైనటువంటి నతానియల్ హాథార్ను రెపాచినిస్ డాటర్ కథకు ఈ కథకు పోలికలు ఉన్నాయి. గురజాడ తరచుగా ఇతర భాషల్లో అనేక కథలు, నవలలు అనేక చదివి అందులో కొన్ని విషయాలు తీసుకొని వాటిని తాను చెప్పదలుచుకున్న వాటికి అనుకూలంగా మార్చుకున్నాడు. గురజాడ ఎప్పుడూ ఇతరులను స్వీకరించలేదు, తన భావాలను చెప్పడానికి వాటిని వాహికలుగా చేసుకున్నాడు. లవణరాజు కళ ఒక ఉదాహరణ. భారతీయ సాహిత్యంలో లవణరాజు కళ జీవితం అశాశ్వతమైనది, ఒక స్వప్న సదృశ్యం ఈ జీవితం, నిజం కాదు అని చెప్పడానికి ఆ కథను వాడుకున్నాడు. యోగ వాసిష్టం అనేటటువంటి ఒక గ్రంథంలో అదే కథను ఆయన లవణరాజు కళని ఒక కవితగా రాశారు, సుదీర్ఘమైన కవితగా రాస్తూ అందులో స్వప్నం కూడా భౌతికమైనదే, భౌతికమైన జీవితం ఆధారంగానే స్వప్నం ఉంటుంది, కాబట్టి స్వప్నం కల అవాస్తవికం కాదు, భౌతికమైనదే అని అందులో మానవ జీవితాన్ని, ఆ స్వప్నాన్ని కూడా నిజమైనదే, ఇది అశాశ్వతం కాదు, బుద్భుతం కాదు. గురజాడ మనిషిని ప్రేమిస్తారు, మానవత్వాన్ని ప్రేమిస్తారు. ఇది అంతా మాయా, ఈ తర్వాత ఏమీ లేదు అలా చెప్పరు. ఆయన మనిషిని ప్రేమిస్తారు, ఆయన

0: మానవుడు చుట్టూ మనిషి ఉంటాడు, మనిషి చుట్టూ ఆయన రచనలు ఉంటాయి. మానవత్వాన్ని ప్రేమించాడు ఆయన. మనిషి అనే గ్రంథంలో కూడా అదే కవితలో కూడా అదే చెబుతాడు. ఒక కథలో దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, మీ పేరేమిటని శీర్షిక పెట్టారు. కనుక మనిషినే కవితలో కూడా ఆయన ఇలాగే రాశారు. గురదాడ మొత్తం సాహిత్యాన్ని మనం చూసుకున్నప్పుడు మానవత్వం పట్ల ప్రగాఢమైన ప్రేమ మనకు కనిపిస్తుంది. మానవ జీవితం పట్ల ఒక అద్భుతమైనటువంటి ప్రేమ మనకు కనిపిస్తుంది.
1: మీరింతవరకు గురుజాడలు శ్రీ గురుజాడ అప్పారావు గారు లబ్ధ సమగ్ర రచనల సంపుటం ఈ అంశం గురించి శ్రీ కాళిదాసు పురుషోత్తం గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, మీరిప్పుడు శుభోదయం సింహాపురి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు సింహాపురి సమాచారం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఆత్మకూరు ప్రభుత్వ పాలిటిక్ కళాశాల బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి అబ్దుల్ ఖయ్యూం సోమవారం ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాకు 20 కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 10వ తరగతి ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీటెక్ చదివిన నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ఆధార్ జిరాక్స్, బయోడేటా తీసుకురావాలని సూచించారు. వివరాలకు 9491284199 63015292971 నంబర్లను సంప్రదించాలని కోరారు. నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా వ్యాప్తంగా 181 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెంట్లకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఎస్పీ సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీసు అధికారులకు ఆదేశించారు. ప్రధానంగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించారని, ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడ్డారని, కన్నబిడ్డలు పట్టించుకోవట్లేదంటూ కేసులో నిందితులను అరెస్ట్ చేయాలంటూ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ తదితర సమస్యలు ప్రజల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో నగర ఏఎస్పీ దీక్ష, దర్గామిట మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లు కళ్యాణరాజు, టీవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సాహితీ సాంస్కృతిక సంస్థ హైదరాబాద్కు చెందిన కిన్నెర ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ సౌజన్యంతో 23 నుంచి 25 తేదీ వరకు నెల్లూరులోని పురమందిరంలో నాటకోత్సవాలు నిర్వహించారు. మద్దహళ్ళి రఘురాం ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలు రోజు సాయంత్రం 6 గంటలకు సాంఘిక నాటకాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని నాటకాల సమాజాల వారు నాటకోత్సవాలకు సంబంధించిన వివరాలకు 9440266476 నెంబర్ను సంప్రదించాలని కోరారు. నెల్లూరు దర్గామిటలోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో సోమవారం డిఎన్ ఎనర్జీ బాస్కెట్ 2047 ఇతివృత్తంలో జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీ నిర్వహించారు. వీటికి 25 మండలాల నుంచి మండలానికి 2 చొప్పున విద్యార్థులు విచ్చేశారు. కోట మండలం చిట్టేడు ఎన్సీఆర్ జెడ్పీ హైస్కూల్ విద్యార్థి బి రక్షిత ప్రథమ స్థానం, విఆర్ఎంసీ స్కూల్ నుంచి జి నేత్ర ద్వితీయ స్థానంలో నిలవగా వీరిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నారు. ఈ సందర్భంగా డీఈఓ బాలాజీరావు, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో కూడా రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. నగరంలోని డిపో 1 పరిధిలో ఆన్ కాల్ డ్రైవర్లుగా రోజువారీ వేతనంతో నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా డిపో మేనేజర్ గోవర్ధన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్యాసింజర్ బస్సు, డిపార్ట్మెంట్, గ్రూప్ వెహికల్ డ్రైవర్ల నియామకం జరుగుతోందన్నారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్, 18 నెలల అనుభవం కలిగి వయసు 45 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. ఆసక్తి కలవారు ఆధార్ డ్రైవింగ్ లైసెన్స్ జెరాక్సులు తీసుకుని రావాలని సూచించారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు దూర ప్రాంతాల నుంచి అవస్థలు పడుతూ వచ్చామంటూ అర్జీదారులు తమ సమస్యలను ఆలకించాలని కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఇందులో జేసీ మొగలి వెంకటేశ్వరు, డిఆర్ఓ విజయకుమార్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ నిర్వహించి తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ

ఈ నెలాఖరులోపు జిల్లాలోని ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలని ఏపీఎస్పీ డీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ సంపత్ కుమార్ ఆదేశించారు. నెల్లూరుకు వచ్చిన ఆయన విద్యుత్ భవన్లో జిల్లా ఎస్సీ సుధాకర్ తో కలిసి నెల్లూరు టౌన్ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఎల్నినో ప్రభావంతో రాష్టంలో విద్యుత్కు డిమాండ్ పెరిగిందని, వినియోగదారులు అనవసర సమయాల్లో విద్యుత్ను వినియోగించకుండా పొదుపుగా వాడేలా అవగాహన కలిగించాలని అన్నారు. జిల్లాలో ఓవర్లోడ్ ఉన్న ప్రాంతాలు గుర్తించి వెంటనే సంబంధిత ఏఈలు సాంకేతిక చర్యలు తీసుకోవడం, అవసరమైన అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మీరింతవరకు సింహపురి సమాజం తెలుసుకున్నారు. ఇప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఒక లలిత గీతం విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలకు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, 8:15 ఉదయం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి లేవింటారు. అనంతరం 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి లేవింటారు. అనంతరం 8:35 ప్రసారమయ్యే మనోరంజని కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: With that, we end the morning news. Have a great day.
1: आकाशवाणी से पेश है खबरनामा।
2: आकाशवाणी नेल्लूर जिला समाचार लेख विंटारु रचना श्री एस अमर नारायण।
3: జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన, స్వర్ణ భారత్ ట్రస్ట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం వంటి విశేషాలతో కూడిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషికి అందరూ మద్దతు ఇవ్వాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగు నారాయణ కోరారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా నెల్లూరులో జరిగిన ఆశీర్వాద్ కా దియా కార్యక్రమంలో పాల్గొని మంత్రి కొవ్వొత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా జరగనున్న సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. సేవ, సంక్షేమం, ప్రజా భాగస్వామ్యం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని ప్రజలకు తీసుకువెళ్లడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నెల్లూరు నగరంలో 21 కోట్ల రూపాయలతో ఆర్ఎస్ఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, టీఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను మంత్రులు పొంగూరు నారాయణ, ఎన్ఎండి ఫరూక్, నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి లోకేష్ ముచ్చటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నెల్లూరులో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 23 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ వల్ల రోగులకు మరిన్ని సదుపాయాలు లభిస్తాయని జిల్లా జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు అన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా విజయవాడ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. నెల్లూరులో ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు, ముఖ్యంగా అర్ధరాత్రి వేళ చోటు చేసుకునే ప్రమాదాలు, అత్యవసర కాన్పులు, చిన్నపిల్లలకు తక్షణ వైద్య చికిత్స, గుండెపోటు, ఇతర తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న రోగులకు అత్యవసర సమగ్ర క్రిటికల్ కేర్ వైద్య సేవలు అందించేందుకు ఈ భవనం దోహదపడుతుందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశంలో పరిశుభ్ర విప్లవానికి నాంది పలికిందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని జెండా వీధిలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన ర్యాలీని ప్రారంభించి రోడ్డును శుభ్రం చేశారు. గ్రామీణ ప్రాంతాల వికాసానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వెంకటాచలంలో జరిగిన స్వర్ణ భారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, మహాత్మాగాంధీ ఆశయమైన గ్రామీణ భారత్ వికాస్ కలను స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా వెంకయ్యనాయుడు సాకారం చేస్తున్నారన్నారు. గత 25 సంవత్సరాలుగా ఎన్నో రంగాల్లో సేవలందిస్తూ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు ఉత్తరప్రదేశ్ లో అనాథలు, కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారి పిల్లల కోసం అటల్ వికాస్ కేంద్రాలను ప్రారంభించామని తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు గ్రామీణ మండలంలోని శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 8.74 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మరింత దివ్యమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు. కేంద్ర పర్యాటక శాఖకు చెందిన ప్రసాద పథకం ద్వారా కూడా ఈ ఆలయ అభివృద్దికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ హడ్కో సంస్థ ఆర్థిక సాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని జొన్నలగడ్డ వారి వీధిలో 28 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, 20 లక్షల రూపాయల నిధులతో కొనుగోలు చేసిన 2 UDG జెట్టింగ్ వాహనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, 1000 రూపాయలలోపు ఇంటి పన్ను చెల్లించే వారికి ఉచితంగా భూగర్భ డ్రైనేజ్ కనెక్షన్ను ఇస్తామన్నారు. 2000 రూపాయలలోపు పన్ను చెల్లించే వారికి 50% రాయితీ ఇస్తామని వెల్లడించారు. తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే భావితరాలకు చక్కటి వాతావరణాన్ని అందించేందుకు వీలవుతుందని కేంద్ర అటవీ పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ సి కనకరాజ్ అన్నారు. స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో భాగంగా ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, జాతీయ సముద్ర సాంకేతిక పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీచ్లోని వ్యర్థాలను తొలగించి పరిశుభ్రం చేశారు.

0: అనంతరం కనకరాజ్ మాట్లాడుతూ, పర్యావరణానికి ఎంతో కీలకమైన తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. సముద్రంలోని కోట్లాది జీవరాశుల సంరక్షణకు పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. బీచ్ క్లీనింగ్ లో పాల్గొన్న వారిని ఆయన అభినందించారు. ఇప్పటివరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎస్ అమర్నారాయణ, నెల్లూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. నేటి మన మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలకున్న పాటల్ని వినబోతున్నాం. మరి మీరు కూడా మీరుకున్న పాట వినాలనుకుంటే పోస్ట్ కార్డ్ పై ఆకాశవాణి మనోరంజని కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, పొదలకూరు రోడ్, తెలుగుగంగ కాలనీ, నెల్లూరు, పిన్ 5240004 కి పంపించేయచ్చు. మరైతే ఫస్ట్ మనకి రాస్తున్న వారు ఈ లెటర్ని ఈ నెల్లూరు స్టోనస్ పేట నుంచి తనూజ అండ్ ఫ్యామిలీ అండి. అమ్ము, శశి, సిరి, మృదుల, రేఖ, మనోజ్, లక్కీ, శాండీ, మేఘన, పింకీ, ఇంకా లలిత వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్. వీరు డ్యూడ్ చిత్రం నుంచి సాంగ్ కావాలి అని అడుగుతున్నారు. తప్పకుండా అండి, మీరు కోరినట్టుగానే డ్యూడ్ మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని. మరి నెక్స్ట్ ఈ లెటర్ మనకి రాస్తున్న వారు నెల్లూరు ఆదిత్యనగర్ నుంచి సంజయ్, రిషి, సంతోష్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్. వీరు ఛాంపియన్ చిత్రం నుంచి సాంగ్ మా కోసం ప్లే చేయండి అని కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు కొన్నట్టుగా ఛాంపియన్ మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా మనోరంజన కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కోరిన పాటల్ని. మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారు ఈ లెటర్ని నెల్లూరు నవాపేట నుంచి మదన్ అండ్ ఫ్యామిలీ అండి. వీళ్ళ ఫ్రెండ్స్ ఇంకా దిలీప్, లీలా, ప్రవళిక, అజయ్, విజి, భాష, జయ, సుష్మిత, ఇంకా మాధవి, శంకర్ వీరు వచ్చేసి ఇరుమూడు చిత్రం నుంచి మాకోసం బ్యూటిఫుల్ సాంగ్ని అయితే ప్లే చేయండి, అందరం వింటున్నామని కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు కోరినట్టు మదన్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కోసం ఇరుమూడు చిత్రం నుంచి టైటిల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటున్నారు మన ప్రభాత ప్రసారంలో భాగంగా మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని. మరి నెక్స్ట్ మనకి లెటర్ రాస్తున్న వారు నెల్లూరు నిపో సెంటర్ నుంచి కుసుమ అండ్ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్రెండ్స్ నిక్కీ, రోజా, శ్రావణ్, నవీన్, వినీత్, పల్లవి, ఇంకా సంజు, నరేష్, పూజ, భాగ్యలక్ష్మి, అనంత్, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా. వీరు 8 వసంతాలు చిత్ర నుంచి పాట ప్లే చేయండి మా కోసం అని అడుగుతున్నారు. తప్పకుండా అండి, మీరు కొన్నట్లు 8 వసంతాలు చిత్ర నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాము.

రాంబాబు, సుజాత, మాలిని, శ్వేత, ప్రియాంక, గోపి, వీణా, వేణు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా వీరు విశ్వనాథన్ సన్స్ మూవీలో నుంచి వెడ్డింగ్ సాంగ్ కావాలని కోరుతున్నారు. తప్పకుండా మీరు కొన్నట్లు ఆ మూవీలో నుంచి మీరు కొన్న సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాము.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు మనోరంజన కార్యక్రమం విన్నారు. సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి అరుంధతి సర్కార్ గారి గానం వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి గుణి జనాది నుత. గుర్జరి రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితార్ రచన.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం, క్షమించాలి, కార్యక్రమం ప్రసారం చేయలేకపోతున్నాము. మరి ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం నుంచి మనం ఇప్పుడు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలను ఇప్పుడు వినబోతున్నాం. మరి ముందుగా అయితే మనకి రాస్తున్న వారు ఈ వాట్సాప్ మెసేజ్ జయలక్ష్మి గారు బెంగళూరు నుంచి రాస్తున్నారు. వారు దేవి పుత్రుడి చిత్రం నుంచి మాకోసం సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. అలాగే పసివాడి ప్రాణం నుంచి పాట కావాలి అంటూ సుబ్రహ్మణి పెద్దనపల్లి కర్ణాటక నుంచి రాస్తున్నారండి. ఇక వీరితో పాటు మాపల్లెలో గోపాలుడు చిత్రం నుంచి పాట కావాలి అంటూ తుమ్మలచల్ల గోపినాథ్ గారు కాదర్ భాష బుచ్చిరెడ్డిపాలెం నుంచి రాస్తున్నారు. యశ్వంత్ గారు కూడా ఓకే. మరి వీరందరి కోసం కూడా దేవి పుత్రుడి చిత్రం నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

హలో బిరుచి కార్యక్రమంలో మనం ఇప్పుడు వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు వింటున్నాం కదా. మరి నెక్స్ట్ మెసేజ్ మనకి రాస్తున్న వారు లక్ష్మమ్మ గారు, కిషోర్ గారు గనగలు విలేజ్ నుంచి రాస్తున్నారు. ప్రతిరోజు ప్రోగ్రామ్ వింటాము, సో మా కోసం రావణుడే రాముడైతే చిత్రం నుంచి పాటను ప్లే చేయండి అని కోరుతున్నారు. అలాగే గుడిగంటల చిత్రం నుంచి పాట కావాలి అంటూ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి కోరుతున్నారు. అలాగే ముగ్గురు మొనగాల చిత్రం నుంచి పాట కావాలి అంటూ సంజయ్, స్వాతి, భరత్ వాళ్ళ ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి రాస్తున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా రావణుడే రాముడైతే చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని. నెక్స్ట్ మనకి రాస్తున్న వారు వానా మూవీలోంచి పాట కావాలి అంటూ బుచ్చి నుంచి బాలు గారు, అలాగే జార్జ్ రెడ్డి సినిమా నుంచి పాట కావాలి అంటూ సోమనాథన్ జనార్దన్ రావు గారు, వనజమ్మ వెంకటభావన వెంకమ్మ ఓబులమ్మ లక్ష్మయ్య బండారు సుబ్బారావు తిరుపతమ్మ నారాయణ రేవతి నిత్య కౌశిక్ అహోబుల వెంకటేశ్వర్లు బండారు శంకరయ్య ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం కూడా నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి రాస్తున్నారు. ఇంకా ఫిదా మూవీ నుంచి సాంగ్ మా కోసం ప్లే చేయండి అంటూ కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుంచి రాజేష్ కన్నా చిన్న పాసి అనితరాజ్ సునీత్రాజ్ భానురాజ్ అమిత్ కన్నా అమ్మి కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా ఫిదాంబూల్ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాము.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారు ఈ మెసేజ్, బిగ్ బాస్ మూవీ నుంచి సాంగ్ మా కోసం ప్లే చేయండి అంటూ కరీంనగర్ జిల్లా అమ్మన కుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ్ సాయి కిరణ్ కోరుతున్నారు. అలాగే ఇరుముడి చిత్రం నుంచి సాంగ్ కావాలి అని కోరుతున్నారు. నిజామాబాద్ ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభిదాయిష ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఇందాక ప్లే చేశానండి ఆ మూవీ నుంచి, ఐ థింక్ మీరు వినే ఉండుంటారు. ఇంకా విశ్వనాథన్ సన్స్ మూవీ నుంచి కూడా సాంగ్ ప్లే చేయండి అంటే ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. ఆ సాంగ్ కూడా ఇందాక ప్లే చేశాను. మరైతే ఇప్పుడు మనం బిగ్ బాస్ మూవీ నుంచి సాంగ్ అయితే విద్దాం.

మరి నెక్స్ట్ మనకి ఈ హలే బ్రిడ్జ్ కార్యక్రమంలో సాంగ్ అడుగుతున్న వారు సంధ్యా మూవీలోంచి పాట కావాలి అంటూ పందిరి రామకృష్ణ సంగీత గారు కోరుతున్నారు, నారాయణ రెడ్డిపేట ఈశ్వరయ్య తోట నుంచి. అలాగే కుబేర సినిమా నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ గుంతకల్ నుంచి ఏ సుకన్య గారు కోరుతున్నారు. ఓకే అండి, తప్పకుండా మీరు కొన్నట్టు కుబేర చిత్రం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

మరి ఈనాటి మన ప్రోగ్రాంలో మరొక సాంగ్ రిక్వెస్ట్ చేస్తున్న వారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోర్నాల రేణుక బాలాజీ. వీరు గ్యాంగ్ రెడ్ చిత్రం నుంచి సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. అలాగే ఏదైనా ఒక మంచి సాంగ్ మా కోసం ప్లే చేయండి అంటూ హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్ అని కోరుతున్నారు. ఇక వీరితో పాటు పుట్టపాక నుంచి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్ ఏదైనా మంచి సాంగ్ మా కోసం ప్లే చేయండి అని కోరుతున్నారు. ఓకే, ఇంకా జాకీర్ ఇస్మాయిల్ గారు మా కోసం కూడా ఏదైనా ఒక మంచి సాంగ్ సింగపూర్ ఎఫ్ఎంలో ప్లే చేయండి అని కోరుతున్నారు. ఓకే అండి, వీరిద్దరి కోసం కూడా గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

ఆత్మా కవచ్, మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు. హలో పరిచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మన నెక్స్ట్ మనకి ఈ మెసేజ్ రాసిన వారు విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్ గారు. మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుంచి సాంగ్ మా కోసం ప్లే చేయండి అని కోరుతున్నారు. అలాగే ప్రేమ ఖైదీ చిత్రం నుంచి సాంగ్ ప్లే చేయండి అంటూ దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రాస్తున్నారు. ఓకే, అలాగే నారీ నారీ నడుమ మురారి చిత్రం నుంచి పాట కావాలి అంటూ

కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాశ్ శ్యామల గారు కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.

0: ఇదిగో కోడలి పిల్ల.
1: ఏంటత్తయ్య?
0: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
1: ఏంటవి?
0: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
1: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
0: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం. ఎలాగంటే యూపీఐతో?
1: అలాగా?
0: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
1: అదేంటత్తయ్య?
0: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
1: అబ్బా చాలా అండత్తయ్య.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
4: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారు నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలే గారు. నెచ్చిన సినిమా మెగాస్టార్ చిరంజీవి నటించిన మణశంకర వరప్రసాద్ చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ కుటుంబ సభ్యులు తవలా మస్తాన్ బాషా బుజ్జిరెడ్డిపాలెం నుంచి, అలాగే ఇస్మాయిల్ సయ్యద్ జాకీర్ బాయ్ గారి కోసం, అహోబిల వెంకటేశ్వర్ల కోసం, కాదర్ బాషా అందరి కోసం కూడా ప్లే చేయమని కోరుతున్నారు. తప్పకుండా అండి. అలాగే సప్తపది చిత్రం నుంచి పాట కావాలి అంటూ నెల్లూరు నుంచి కోట హర్ష గారు కోరుతున్నారు. ఇక రౌడీ అల్లుడు చిత్రం నుంచి సాంగ్ ఏదైనా ప్లే చేయండి అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రాశారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా మణశంకర వరప్రసాద్ చిత్రం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.

మరి ఇలాంటి మన హలాభిరుచి కార్యక్రమంలో మరొకరు రాస్తున్న వారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రాస్తున్నారండి. రౌడీ అల్లుడు చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. అలాగే కూలీ నెంబర్ 1 చిత్రం నుంచి పాట కావాలి అంటూ నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి, రాజ్ కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మీప్రియ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఓకే, మరి వీరి కోసం రౌడీ అల్లుడు చిత్రం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

ఆకాశవాణి సింహాపురి ఎఫెక్ట్ కేంద్రం 102.7 మెగా హెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు. హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని మరి నెక్స్ట్ మనకి రాసిన వారి మెసేజ్ని జార్ఖండ్ నుంచి రాస్తున్నారండి. పశ్చిమ్ సింగ్భూమ్ చాయ్ భాషా జార్ఖండ్ నుంచి అంట. లిజనర్స్ నేమ్స్ వచ్చేసి శివ గోప్, ప్రేమ్ గోప్, కపిల్ గోప్, శివాంశ్ గోప్, సంగీత గోప్, లిపి గోప్, ఇంకా దీపాలి గోప్. వీళ్ళందరూ కూడా ఏదైనా మంచి సాంగ్ మా నేమ్స్ చెప్పి ప్లే చేయండి అని కోరుతున్నారు. అలాగే మామిడి కుదురు మండలం మోరి పొలం నుంచి పంతాడు శ్రీనివాసరావు, గంగా భవాని కోనసీమ జిల్లా నుంచి రాస్తున్నారు. వీళ్ళు బావా బావమరిది చిత్రం నుంచి మాకోసం సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. ఓకే అండి, తప్పకుండా వీరు కొన్నట్లు బావా బావమరిది చిత్రం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాము.

ఇంకా మనకి చాలా మంది అయితే మెసేజెస్ చేస్తూనే ఉన్నారండి, బట్ టైం చూసారు కదా, ఆల్మోస్ట్ 10 కావస్తుంది. పాపం ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి ఏడుకొండల ఫ్యామిలీ రాశారు, ఇంకా ధనలక్ష్మిపురం నుంచి సయ్యద్ జాకిర్ గారు కూడా రాశారు, ఇంకా చౌటుపల్లి నుంచి కస్తూరి రాముడు వాళ్ళ ఫ్యామిలీ కూడా రాశారు, మంచి సాంగ్స్ ప్లే చేయండి అని. ఈరోజు ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే అన్నీ కూడా మంచి సాంగ్సే ప్లే చేశాను కదండి. సోమనాథ జనార్దన్ గారు అయితే చెప్పేశారు, అవును మేడం మంచి సాంగ్స్ ప్లే చేశాడని ముందే చెప్పేస్తున్నారు. మరి దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీక్ ఇంకా మంచి మంచి సాంగ్స్తో మీ ప్రణవి నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుంటుంది. సమయం అయితే 10 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం, ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణ ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. మరి నెక్స్ట్ వీక్ వచ్చే వరకు వింటూనే ఉండండి మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. టాటా బాబాయ్. సైనింగ్ ఆఫ్ మీ ప్రణవి.

0: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: భారతదేశంలోనే పట్టణ ఆర్థిక వ్యవస్థను దగ్గరగా పరిశీలిస్తే నగరాల అసలు జీవనాడి భారీ కార్పొరేట్ సంస్థలు మాత్రమే కాదని స్పష్టమవుతుంది. ఉదయం వేళ కూరగాయల బండ్లు, టీ విక్రేతలు, కాలనీల్లో పండ్ల వ్యాపారులు, ఫుట్పాత్లపై కార్మికులు, చిన్న చిరుతిండి కేంద్రాలు నడిపే కుటుంబాలు, ఇవన్నీ కలిసే నగరాల రోజువారీ జీవన చక్రాన్ని నడిపిస్తున్నాయి. చిన్న వ్యాపారులే అక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థకు అసలైన చోదక శక్తి. లక్షలాది మంది ప్రజలకు తక్కువ ధరల్లో అవసరమైన వస్తువులు, సేవలు అందిస్తూ పట్టణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి కాలం ఈ వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. లాక్డౌన్లు, మార్కెట్ల మూసివేత, వినియోగదారుల రాకపోకల తగ్గుదల కారణంగా లక్షలాది మంది వీధి వ్యాపారులు ఆదాయాన్ని కోల్పోయారు. చాలామంది అప్పులలో చిక్కుకున్నారు. బ్యాంకు రుణాలకు అవసరమైన పత్రాలు లేకపోవడం, పూచికత్తు పెట్టే ఆస్తులు లేకపోవడం వల్ల అధిక వడ్డీకి అప్పులపైనే ఆధారపడాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా అనేక మంది వీధి వ్యాపారులు ఒకే సమస్యను ఎదుర్కొనేవారు. రోజువారీ ఆదాయంతో జీవనం సాగించే వీరికి బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సరైన పత్రాలు లేకపోవడం, రుణ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా ఉండేది. ఫలితంగా ప్రైవేట్ అప్పులదారుల వద్ద నుంచి అధిక వడ్డీకి నగదు తీసుకుని వ్యాపారాలు నడిపేవారు. సంపాదనలో గణనీయమైన భాగం వడ్డీలకే వెచ్చించాల్సి రావడంతో అభివృద్ది అవకాశాలు పరిమితమయ్యేవి. ఇలాంటి సమయంలో 2020 జూన్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి పీఎం స్వనిధి పథకం లక్షలాది మంది వీధి వ్యాపారులకు కొత్త చేయూతను ఇచ్చింది. తొలిసారిగా వీధి వ్యాపారులను ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రభుత్వ హామీతో పూచికత్తు లేని రుణాలను అందించే జాతీయ స్థాయి కార్యక్రమం అమల్లోకి వచ్చింది. పీఎం స్వనిధి మొదటిసారిగా ప్రభుత్వ మద్దతుతో గ్యారంటీ లేని రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
2: मोदी ने कह दिया था बैंकों से भी और रेडी पटरी वाले भाई बहन को भी, अगर आपके पास गारंटी देने के लिए कुछ नहीं है तो चिंता मत कर दीजिए, मोदी आपकी गारंटी लेता है. पीएम स्वनिधि योजना मोदी की ऐसी ही गारंटी है जो आज रेहड़ी पटरी ठेले ऐसे छोटे छोटे काम करने वाले लाखों परिवारों का संबल बनी है.
3: आज पहली बार देश में पीएम स्वनिधि योजना के माध्यम से स्ट्रीट वेंडर्स को फॉर्मल बैंकिंग से जोड़ा गया है. आज पहली बार देश में बंजारा, घुमंतू, अर्ध घुमंतू वर्ग के लिए वेलफेयर बोर्ड बना है. गांवों में बने 5 लाख से ज्यादा कॉमन सर्विस सेंटर्स सरकार की सेवाओं को गांवों तक ले गए हैं.
1: వ్యాపార అవసరాలకు అనుగుణంగా విడతల వారీగా 15,000, 25,000, 50,000 రూపాయల వరకు రుణాలను అందించడం ద్వారా వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం పొందారు. సమయానికి రుణాలు చెల్లించిన వారికి మరింత పెద్ద రుణాలకు అర్హత కల్పించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను కూడా ప్రోత్సహించింది. 2020లో పథకం ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా ఈ పథకం 6 ఏళ్ల కాలంలో కేవలం రుణాల పంపిణీ కార్యక్రమంగా మాత్రమే కాకుండా వీధి వ్యాపారులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చే సామాజిక ఆర్థిక ఉద్యమంగా రూపాంతరం చెందింది. అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. 1.12 కోట్లకు పైగా రుణాలు పంపిణీ అయ్యాయి. మొత్తం రుణాల విలువ 17,800 కోట్ల రూపాయలను దాటింది. అయితే ఈ గణాంకాల కంటే ముఖ్యమైనది వీధి వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పు. నెలవారీ ఆదాయం, కుటుంబ జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచింది. పీఎం స్వనిధి పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, కష్టపడి పనిచేసే వీధి వ్యాపారుల కోసం పీఎం స్వనిధి యోజనను ప్రారంభించామని, ఈ పథకం ఎంతో మంది వీధి వ్యాపారుల జీవితాలను మార్చిందని తెలిపారు.
2: रेहड़ी वाले, ठेले वाले, पटरी पर काम करने वाले, जो सब्जी बेचते हैं, फल फूल बेचते हैं, दूध बेचते हैं, अखबार बेचते हैं, ये भी छोटे छोटे लोग स्वाभिमान के साथ जिए, ऐसे मेहनत कर साथियों के बारे में पहले सरकारों को सोचने की फुर्सत ही नहीं थी, उनके लिस्ट में ये काम ही नहीं थे. लेकिन आपके इस सेवक ने पीएम स्वनिधि योजना की मदद से आज ऐसे लाखों रेहड़ी पटरी वाले सामान्य काम करने वाले लोगों के जीवन को उनके परिवार के जीवन को बदला।
1: పలు రాష్ట్రాల్లో నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలు చెబుతున్నది ఏమిటంటే పీఎం స్వనిధి రుణాలు పొందిన వ్యాపారులు తమ సరుకు నిల్వలను పెంచుకోగలిగారు. కొత్త వస్తువులు అమ్మడం ప్రారంభించారు. కొందరు చిన్న దుకాణాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆదాయం పెరగడంతో పిల్లల చదువులకు, కుటుంబ ఆరోగ్యానికి, గృహ అవసరాలకు మరింత ఖర్చు చేయగలిగారు. ఒకప్పుడు నగదు లావాదేవీలకే పరిమితమైన వీధి వ్యాపారులు ఇప్పుడు డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నారు. యూపీఐ ఆధారిత లావాదేవీలు గ్రామీణ, పట్టణ భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పీఎం స్వనిధి ఈ మార్పులకు కీలక వేదికగా నిలిచింది. ఈ పథకం విజయానికి ప్రధాన కారణం కేవలం రుణాలు ఇవ్వడం కాదు, రుణాలతో పాటు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి వీధి వ్యాపారులను తీసుకురావడం కూడా ఒక కీలక లక్ష్యంగా నిలిచింది. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే వ్యాపారులకు క్యాష్ బ్యాక్ ప్రోత్సాహకాలు అందించడం ద్వారా లక్షలాది మంది యూపీఐ ఆధారిత లావాదేవీలను అలవాటు చేసుకున్నారు. ఈ మార్పు కేవలం సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి మాత్రమే పరిమితం కాలేదు. బ్యాంకుల వద్ద వారి లావాదేవీల చరిత్ర నమోదవడం ప్రారంభమైంది. ఫలితంగా వారి ఆర్థిక విశ్వసనీయత పెరిగింది. పీఎం స్వనిధి ప్రభావ అధ్యయనాల ప్రకారం దాదాపు 95% మంది లబ్దిదారులు తమ జీవితంలో తొలిసారిగా అధికారిక రుణ వ్యవస్థలోకి అడుగుపెట్టారు. వారిలో 30% మంది తరువాత ఇతర బ్యాంకు రుణాలు కూడా పొందగలిగారు.
4: 5% पर ब्याज पर पैसा लेते थे, सुबह लेते तो शाम को वापस करना पड़ता था, चाहे मेरा दुकानदारी हो या ना हो।
5: पीएम स्वनिधि के तहत ही हमारे दुकान में इतना व्यवसाय हो गया जिससे हमारा हर एक तरीके से वृद्धि हुई।
6: इनकी सहायता लेते हुए अपने व्यवसाय को आगे से आगे ले जाने का कोशिश करे तो वो सफलता जरूर हासिल।
7: पीएम स्वनिधि ने मुझे लोन ही दिया जिससे खुद पैरों पे खड़े होने का एक साहस दिया।
8: मोदी जी ने हमारे लिए इतना योजना को चलाकर इतना सब कुछ किया है कि एक औरत कहीं हार नहीं मान सकती, हर काम को आगे बढ़ा के लेके जा सकती।
1: ఆంధ్రప్రదేశ్లోనూ ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. పట్టణ, స్థానిక సంస్థల ద్వారా వీధి వ్యాపారుల గుర్తింపు, నమోదు ప్రక్రియ వేగవంతం కావడంతో పీఎం స్వనిధి అమలు మరింత విస్తరించింది. నగరపాలక, పురపాలక సంస్థలు స్వయం సహాయక బృందాలు కలిసి లబ్దిదారులను గుర్తించి బ్యాంకులతో అనుసంధానం చేస్తున్నాయి. ఫలితంగా గతంలో బ్యాంకు ఖాతా కూడా లేని అనేక మంది ఇప్పుడు రుణాలు పొందుతూ డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం రుణం ఇప్పించడంతోనే ఆగిపోదు. సకాలంలో రుణం చెల్లించిన వారికి మరింత ఎక్కువ మొత్తంలో తదుపరి రుణం లభిస్తుంది. దీంతో వ్యాపార విస్తరణకు అవకాశం ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో అనేక మంది వీధి వ్యాపారులు మొదటి విడత రుణంతో ప్రారంభించి ప్రస్తుతం 2-3 విడత రుణాలు పొందిన స్థాయికి చేరుకున్నారు. డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహం కూడా రాష్ట్రంలో గణనీయమైన మార్పును తీసుకువచ్చింది. గతంలో పూర్తిగా నగదు ఆధారంగా నడిచిన వీధి వ్యాపారాల్లో ఇప్పుడు ఆన్లైన్ యూపీఐ చెల్లింపులు సాధారణమయ్యాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో చిన్న టీ బండి నుంచి పండ్ల బండి వరకు క్యూఆర్ కోడ్ కనిపించడం దీనికి నిదర్శనం. సామాజిక ఆర్థిక కోణంలో చూస్తే ఈ పథకం మహిళల ఆర్థిక సాధికారతకు కూడా దోహదపడుతోంది. కుటుంబ పోషణ బాధ్యతలు నిర్వహిస్తూ చిన్న వ్యాపారాలు చేస్తున్న మహిళలకు ఇది స్వయం ఆధారిత జీవనానికి మార్గం చూపుతోంది. రుణం, డిజిటల్ చెల్లింపులు, బీమా, సంక్షేమ పథకాల అనుసంధానం వంటి అంశాలు వారి కుటుంబ భద్రతను కూడా పెంచుతున్నాయి. మొత్తం లబ్దిదారుల్లో దాదాపు 46% మంది మహిళలు కావటం విశేషం. చిన్న కుటుంబ వ్యాపారాలను నడిపే మహిళలకు ఈ పథకం ఆర్థిక స్వాతంత్రాన్ని అందించింది. అలాగే వెనుకబడిన వర్గాలకు చెందిన వారిలో కూడా ఈ పథకం విస్తృతంగా చేరింది. పట్టణాల్లో రోజూ కనిపించే వీధి వ్యాపారుల జీవితాల్లో జరిగిన ఈ మార్పు కేవలం ఆర్థిక సహాయం ఫలితం మాత్రమే కాదు. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని వారు ఇప్పుడు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. అప్పుల బారిన పడిన వారు ఇప్పుడు తమ వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. జీవనోపాధి కోసం పోరాడిన వారు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తును చూసే స్థితికి చేరుకుంటున్నారు. అందుకే పీఎం స్వనిధి పథకం వేలాది మంది వీధి వ్యాపారుల జీవితాల్లో కేవలం రుణ పథకంగా కాకుండా ఆర్థిక స్వావలంబనకు, సామాజిక గౌరవానికి, మెరుగైన భవిష్యత్తుకు దారితీసిన మార్గదర్శక కార్యక్రమంగా నిలుస్తోంది. చాలా మంది వీధి వ్యాపారులు ఇప్పుడు తమ వ్యాపారాన్ని

0: రోజువారీ జీవన పోరాటంగా కాకుండా చిన్న వ్యాపార సంస్థగా చూడటం ప్రారంభించారు. ఇది ఒక గొప్ప మార్పు. గతంలో అప్పులు తీర్చడమే లక్ష్యంగా ఉండగా ఇప్పుడు వ్యాపార విస్తరణ, నిల్వల పెంపు, కొత్త ఉత్పత్తుల విక్రయం వంటి అంశాలపై దృష్టి పెడుతున్నారు. ముందు నెలాఖరులో అప్పుల కోసం వెతికే పరిస్థితులు ఉన్న కుటుంబాలు ఇప్పుడు కొంత పొదుపు కూడా చేయగలుగుతున్నాయి. ఇది చిన్న వ్యాపారుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడంలో పథకం సాధించిన ప్రధాన విజయంగా చెప్పవచ్చు. పథకం సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దీనిని 2030 మార్చి వరకు పొడిగించింది. రాబోయే సంవత్సరాల్లో మరింత మంది వీధి వ్యాపారులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం, డిజిటల్ చెల్లింపులను విస్తరించడం, సామాజిక భద్రతా పథకాలతో అనుసంధానం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక భద్రతా పరంగా కూడా పీఎం స్వనిధి కొత్త దారులు తెరిచింది. స్వనిధిసే సమృద్ది కార్యక్రమం ద్వారా లబ్దిదారులను వివిధ కేంద్ర సంక్షేమ పథకాలతో అనుసంధానం చేస్తున్నారు. బీమా, పింఛన్, ఆరోగ్య రక్షణ వంటి సేవలు అందుబాటులోకి రావటం వల్ల వారి కుటుంబాలకు భవిష్యత్తుపై భరోసా పెరిగింది. వీధి వ్యాపారులు పట్టణ ఆర్థిక వ్యవస్థకు కేవలం అంచుల్లో ఉన్న వర్గం కాదని, వారు దేశ అభివృద్దిలో కీలక భాగస్వాములను గుర్తించిన అభివృద్ది నమూనాకు పీఎం స్వనిధి ప్రతీకగా నిలుస్తోంది. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని లక్షలాది మంది ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు నిర్వహిస్తూ, క్రెడిట్ కార్డులు వినియోగిస్తూ అధికారిక ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. భారత్లోని నగరాల్లో ప్రతిరోజు కనిపించే వీధి వ్యాపారుల వెనుక ఇప్పుడు ఒక కొత్త ఆశ కనిపిస్తోంది. దాని పేరు పీఎం స్వనిధి. ఇది కేవలం ఒక పథకం కాదు, మనుగడ కోసం పోరాడిన లక్షలాది కుటుంబాలను స్వావలంబన వైపు నడిపిస్తున్న నిశ్శబ్ద ఆర్థిక విప్లవం. స్వావలంబన, ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారత వైపు సాగుతున్న ప్రయాణం. ఈ ప్రయాణానికి పీఎం స్వనిధి ఒక బలమైన వేదికగా నిలిచిందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. సమర్పణ వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

సాంగ్ అయితే వినేశారు కదా, మనం హర్వీలులో ఉన్నాం, గంగా నదిని బంగ్లాదేశ్ లో ఏ పేరుతో పిలుస్తారు అని అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారు అనేది. గుడ్ మార్నింగ్ చందన అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు, మీ పేరు చెప్పలేదు. కాకాని నుంచి పద్మా గారు అండ్ ఫ్యామిలీ అంతా, సో పేరు కూడా పంపించండి సారి. అండ్ నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ బాగున్నారు అంటూ నరేష్ గారు, రోజా గారు అడుగుతున్నారు, ఫైన్ అండి. అండ్ హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ అబ్దుల్ గారు పెదపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా పుట్టుపాక నుంచి పుల్పాటి శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఆశ శ్రీనివాస్ గారు పంపించారు, పాటల గురించి ఇన్ఫర్మేషన్ చాలా బాగా వివరించారు. సాడ్ సాంగ్స్, హ్యాపీ సాంగ్స్ మనకి అట్రాక్షన్ చేస్తూ ఉంటాయి అంటున్నారు. కరెక్ట్ అండి, మెయిన్లీ సాడ్ సాంగ్స్ ఏనట, నాకు ఇవాళ మీ అందరికీ చెప్దాం అనిపించింది అందుకే. సో థ్యాంక్ యూ అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకా చెల్లపండి వారు మోనిషా మదురై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. అండ్ అలాగే కాదర్ వీరేష్ గారు రాజు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పాటల గురించి, మనిషి ఎలాంటి పాట వింటే మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందో భలే చెప్పారు, తెలియని విషయాన్ని విన్నాం సూపర్ అంటున్నారు. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ గా పంపించేశారు, థ్యాంక్ యూ మీకు కూడా. సో వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. అండ్ అలాగే హాయ్ మ్యామ్ అంటూ రవి గారు చీరాల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని, హాయ్ అండి. అండ్ అలాగే పడన్ నుంచి కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ సుమని గారు పంపించారు పడన నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చందనా తల్లి ఆన్సర్ అంటూ వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి పంపించారు కరెక్ట్ గా. అండ్ భీమేశ్వరరావు గారు పడన నుంచి హాయ్ చందన శుభోదయం అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్ తో, శుభోదయం మీకు కూడా. అండ్ అలాగే షేక్ షేక్ ఇలియాస్ ఆమె పేరు, ఓకే, పంపించారు గొల్లపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ ని. అండ్ అలాగే హాయ్ చందన అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు లతా గారు, మురళి గారు అండ్ ఫ్యామిలీ అంతా తిరుపతి నుంచి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి చిన్న మస్తన్నరావు గారు, పెద్ద మస్తన్నరావు గారు నమస్తే అంటున్నారు మీకు కూడా అండి. అండ్ వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అనంతపూర్ నుంచి అనురాధ గారు కట్ అవుతోంది అంటున్నారా, ఓకే, మీ యొక్క ఏరియాని బట్టి కూడా ఉంటుంది నెట్వర్క్ అనేది. సో ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి యాప్లో వింటుంటే కనుక క్లోజ్ చేసేయండి, లేకపోతే మామూలుగా లింక్ ఓపెన్ చేసి విన్నా కూడా ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి నెట్ ఆఫ్ చేసుకొని ఓపెన్ చేయండి. నార్మల్ రేడియో అయితే కనుక సిగ్నల్ ఇష్యూ ఖచ్చితంగానే ఉంటుంది అప్పుడప్పుడు, అంటే ఇట్స్ వరుణ్ టైం, ఇట్స్ పవన్ టైం, ఇవన్నీ ఉన్నాయి కదా మనకి వాతావరణ మార్పులు, సో దానివల్ల అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ బంగారాజ్ గారు ఆధుని నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ హాయ్ చందన గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అంటూ చండిక గారు, వరలక్ష్మి గారు, వాసు గారు అడుగుతున్నారు, ఫైన్ అండి. అండ్ మీ ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయండి, బాగుంటుందండి, మీ మాటలు ఇలా వినాలనే అనిపిస్తుంది, చాలా కూల్ గా మాట్లాడతారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. సో నెక్స్ట్ ఇంకా సుందరి గారు పెనంలూరు నుంచి మెసేజ్ చేశారు, యాక్చువల్లీ ఈ నది కాదు ఇంకో అందమైన నది అనమాట, అది విషయం. నెక్స్ట్ ఇంకా నరేష్ గారు, రోజా గారు యమునానది అంటున్నారు, కాదండి. అండ్ చందన గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ తో, మీకు కూడా గుడ్ మార్నింగ్. అండ్ పాపారావు గారు నర్సపూర్ నుంచి పంపించారు గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ ని. అండ్ అలాగే రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. అలాగే ధర్మారావు గారు పంపించారు హలో టు చందన అండ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ అంటున్నారు. హుబ్లీ నది అన్నారు కానీ ఆ నది అయితే కాదండి, దంతివాడ నుంచి మెసేజ్ చేశారు. సో ఇంకో వేరే అందమైన నది ఉంది మన ఇండియాలోదే. అండ్ నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరింతకీ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. గంగా నదిని బంగ్లాదేశ్ లో ఏ పేరుతో పిలుస్తారు తెలుసా, నేనే చెప్తాను. చెప్పబోయే ముందు ఇంకొక మెసేజ్ ఉంది, చూద్దాం ఎవరు పంపించారు అనేది. మహానది అట కాదండి ఆ ఆన్సర్. అరుణ గారు మోహన్ నారాయణపేట నుంచి పంపించారు. ఇంతకీ ఏ నది అంటే పద్మా నది అని చెప్పి పిలుస్తారట, గంగా నదిని బంగ్లాదేశ్ లో పద్మా నది అని చెప్పి పిలుస్తారు. సో అది కరెక్ట్ ఆన్సర్. అండ్ మనకి రకరకాల అవార్డ్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా ఇయర్లీ.

సో ప్రతి ఇయర్ కూడా చాలా మంది రకరకాల అవార్డ్స్ అయితే అందుకుంటూ ఉంటారు కదా. అందులో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మొదటి తెలుగు వ్యక్తి ఎవరు మీకు తెలుసా? తెలిస్తే నాకు ఆన్సర్ చేసేయండి. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? తెలిస్తే ఆన్సర్ చేయండి. ఇప్పుడైతే గంగోత్రి నుంచి మంచి సాంగ్ మీకోసం వస్తోంది, వింటూ స్టే ట్యూన్.

0: सहकारी समिति और सर्वश्रेष्ठ एआई तकनीशियन, उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 30 सितंबर 2026 तक, तो देर किस बात की, आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: ఎక్కడున్నావు
2: అమ్మా? ఇది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ అప్డేట్.
1: ఇదైతే టక్కున చేసే పని మరి.
2: ఎలా?
1: ఒకవేళ కేవైసీ వివరాలు ఎటువంటి మార్పు లేకపోయినా, లేదా కేవలం అడ్రస్ మారినా, అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చెయ్యి.
2: అయితే ఇతర మార్పులు?
1: ఇంట్లో కూర్చుని వీడియో కేవైసీ లేదా ఆధార్ ఓటీపీ ఆధారమైనా ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో బ్యాంక్ అధికృత ఛానల్ తో.
2: ఇదైతే నూడిల్స్ చేయడం అంత సులువైనది.
1: ఆర్బీఐ అంటుంది
3: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఒక లైలో కోసం నుంచి సాంగ్ అయితే వినేశారు. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మొదటి తెలుగు వ్యక్తి ఎవరు అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరు పంపించారు అనేది. అల్లు రామలింగయ్య గారట ఆన్సర్ చేశారు, నరేష్ గారు, రోజా గారు మహబూబ్ నగర్ నుంచి కాదండి. అండ్ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, కనకారావు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ బిఎన్ రెడ్డి గారు అనుకుంటూ సుమని గారు పడని నుంచి పంపించారు. ఓకే చెప్తాను కరెక్టే కాదా అనేది. అండ్ ఏఎన్ఆర్ గారు అనుకుంటున్నారు, పాపారావు గారు నర్సాపురం నుంచి. సో నెక్స్ట్ ఇంకా గొల్లపూర్ నుంచి షేక్ ఇలియాస్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ ఇందాక రెండు కూడా కరెక్టే కాదని లాస్ట్ లో చెప్తాను. అండ్ కాదు వీరేష్ గారు రాజుల నుంచి కరెక్ట్ ఆన్సర్, జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సాయి శిరీష తిరుపతి నుంచి. ఎల్వి ప్రసాద్ గారు అనుకుంటున్నారా కానీ కాదు. రవి గారు చీరాల నుంచి హాయ్ మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ చెల్లపాండి మరి మోనిషా గారు పంపించారు, ఫస్ట్ తెలుగు హీరో అంటూ కూడా పంపించారు. సో చెప్తాను అది కరెక్టా కాదా అనేది. నెక్స్ట్ ఇంకా పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, వినాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆన్సర్ అంటూ కరెక్ట్ గా చేశారు వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. అండ్ శివగిరి రాంప్రసాద్ గారు మార్కాపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ లలిత గారు, మురళి గారు అండ్ ఫ్యామిలీ తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రమణారావు గారు అండ్ ఫ్యామిలీ పంపించారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే తులసీదాస్ గారు నవీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భీమేశ్వరరావు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు పద్మానది అంటుంది అక్కడ దానికి ఆన్సర్ చేశారు. అలాగే గౌతమ్ గారు చౌడేపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే టీచర్స్ కాలనీ నుంచి దేవికా రాణి గారు అంటూ ఆన్సర్ చేశారు రంగాచార్లు గారు. సో కాదండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సుకన్య గారు గుంటకల్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకటనారాయణ గారు ఝాన్సీ ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఆయన ఎప్పుడు అందుకున్నారు అనేది కూడా పంపించేశారు కరెక్ట్ గా. అండ్ అలాగే రామకృష్ణ గారు, కృష్ణవేణి గారు భవానీ నగర్ నుంచి పంపించారు దేవికా రాణి అంటూ. సో కాదండి. అండ్ మోహన్ బాబు గారు అంటూ నరేష్ మెర్స్ రోజా గారు పంపించారు అనమాట మహబూబ్ నగర్ నుంచి. సో కాదండి.

సో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న తొలి తెలుగు వ్యక్తి ఎవరు అని అంటే గనక మనం డైరెక్టర్ బిఎన్ రెడ్డి గారిని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయనే ఫస్ట్ ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న వ్యక్తి. అండ్ ఆయన తెలుగు సినీ దర్శకులు అండ్ అలాగే నిర్మాత కూడా అనమాట. 1974లో ఈయనకి ఈ అవార్డు అయితే వచ్చింది. అండ్ ఆ తర్వాత 1982లో మనకి ఎల్వి ప్రసాద్ గారికి, అండ్ 86లో నాగిరెడ్డి గారికి, అండ్ ఆ తర్వాత 1990లో ఏఎన్ఆర్ గారికి, అండ్ ఆ తర్వాత డి రామానాయుడు గారు అండ్ కె విశ్వనాథ్ గారు, ఇలా చాలా మంది అయితే ఈ అవార్డ్స్ ని అందుకున్నారనమాట. అదే విషయం మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. మన ఇండియాలో అంతరిక్ష ప్రయోగాలు అనేవి మనకి శ్రీహరికోటలో జరుగుతూ ఉంటాయి, మనకి తెలిసిందే కదా. సో ఈ శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ప్రయోగించబడిన మొదటి ఉపగ్రహం ఏది? శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో మనకి ప్రయోగించబడిన మొదటి ఉపగ్రహం ఏది, మొదటి శాటిలైట్ ఏది? సో అక్కడి నుంచి మనకి శాటిలైట్ మనకి ఇవ్వుతుంటాయి కదా, లాంచ్ అవుతుంటాయి కదా, అలాగా ఫస్ట్ శాటిలైట్ ఏది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814 కి. శ్రీహరికోటలో ప్రయోగించబడిన మొదటి ఉపగ్రహం ఏది? తెలిస్తే ఆన్సర్ చేయండి. ఇలా ఒక మంచి సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, ఓరి దేవట సినిమా నుంచి అనమాట.

మంచి సాంగ్ అలా వినేశారు కదా మా ఇంటి బంగారం నుంచి. మరి మనం అయితే హర్విలిలో ఉన్నాం, శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ప్రయోగించబడిన మొదటి ఉపగ్రహం ఏది అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మన లిజనర్స్ ఆన్సర్స్ కరెక్ట్ గా చేశారు చాలా మంది. చూద్దాం ఎవరెవరు పంపించారో. ఇస్రో అంట, అంటే శాటిలైట్ పేరు అడిగాను నేను యాక్చువల్ గా. నరేష్ గారు, రోజా గారు, అండ్ నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు పడి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, ఎల్ఐసి కాలనీ నుంచి ప్రసాద్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ ఆర్యభట్ట అంటూ పంపించారు సుమని గారు పడి నుంచి, సో కాదండి. అండ్ అలాగే మార్కపూర్ నుంచి శివగిరి ప్రసాద్ గారు కరెక్ట్ ఆన్సర్, సిరిగిరి ప్రసాద్ గారా, ఓకే కరెక్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా హాయ్ చందన ఒక సాంగ్ పాడండి, వాయిస్ ఈజ్ సో స్వీట్ అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, ఐ విల్ ట్రై మురళి గారు. అండ్ కనకారావు గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. నెక్స్ట్ ఇంకా ఆర్యభట్ అనుకుంటున్నారు, కేదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి, సో కాదండి. అండ్ అలాగే శ్రీనివాస్ గారు గన్నవరం నుంచి మెసేజ్ చేశారు, అనుకుంటున్నానమ్మా అంటున్నారు, కాదండి చెప్తాను అదేంటి అనేది. అండ్ అలాగే మల్లికార్జున గారు, అభిరామ్ గారు కేశవ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. అండ్ అలాగే ఎప్పుడు ఆ శాటిలైట్ ని విడుదల చేశారో అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ చేసేసారు మోహిత్ రావు గారు బెంగళూరు నుంచి, అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. అండ్ మార్కాపూర్ నుంచి మస్తాన్ గారు, వలీ ఫాతిమా గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. నెక్స్ట్ ఇంకా హా కాదు కాదు, మీ ఆన్సర్ అదైతే కాదు, ఎస్ఎల్వి కాదు, SLV 3 అని పంపించారు కదా, అదైతే కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా పుట్టుపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ లలిత గారు మురళి గారు అండ్ ఫ్యామిలీ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వెంకట నారాయణ గారు ఝాన్సీ గారు ఖమ్మం నుంచి పంపించారు హాయ్ అండ్ కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ శుభోదయం ఆకాశవాణి కేంద్రానికి అంటూ అనంతపూర్ నుంచి రాజశేఖర్ గారు, సుజాత గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ విజయవాడ నుంచి నందు పంపించారు గుడ్ మార్నింగ్ అంటున్నారు, గుడ్ మార్నింగ్. అలాగే రమేష్ బాబు గారు పంపించారు కరెక్ట్ తిరుపతి నుంచి, GSAT 3 కూడా కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా చంద్రయాన్ అంటున్నారు సుకన్య గారు గుంటకల్ నుంచి, సో అది కూడా కాదు. అండ్ హిందూపూర్ నుంచి రంగాచార్యులు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని, చౌడేపల్లి నుంచి పంపించారు గౌతమ్ గారు, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మహబూబ్ నగర్ నుంచి పంపించారు ఆన్సర్ ని, సో మీ ఆన్సర్ కరెక్ట్ కాదు. అండ్ అలాగే సౌండింగ్ రాకెట్ కాదండి, ఓకే ఎవరు అంటే పెద్దపూర్ నుంచి త్రిమూర్తులు.

అన్నమాట. ఆలస్యంగా జాయిన్ అయినందుకు సారీ తల్లి అంటున్నారు, ఏం పర్లేదండి. అండ్ అలాగే తులసీదాస్ గారు నవీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. సో నాకైతే వచ్చిన ఆన్సర్స్ ఇవి, మరి ఇంతకీ ఆన్సర్ ఏంటో చూసేద్దామా. శ్రీహరికోటలో ప్రయోగించబడిన అంటే ఆ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగించబడిన మొదటి ఉపగ్రహం ఏంటి అని అంటే రోహిణి అన్నమాట. సో రోహిణి అనే ఆ శాటిలైట్ ని ఫస్ట్ అయితే ప్రయోగించారు. అండ్ ఫైనల్లీ ఇంకొక క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. మనకి రకరకాల గ్రంథాలు అయితే ఉంటాయి కదా, అలాగే మనకి రకరకాల నవల్స్ కూడా ఉంటాయి. అండ్ గ్రంథాల విషయానికి వస్తే మనకి భాగవతం, రామాయణం ఇలా గ్రంథాలు చాలానే ఉంటాయి. అండ్ మహాభారతం కూడా ఉంది కదా, మరి మహాభారతానికి మరొక పేరు కూడా ఉంది, అదేంటి? అంటే మహాభారతానికి మహాభారతం అని కాకుండా మరొక పేరు కూడా ఉంది, అదేంటి? తెలిసిన ఆన్సర్ చేయండి 0866248814 కి. సో ఇప్పుడైతే మీకోసం విజయ్ బాపినీడు గారి జయంతి సందర్భంగా మరి ఆయన డైరెక్షన్ లో వచ్చిన గ్యాంగ్ లీడర్ నుంచి మంచి సాంగ్ వస్తుంది. బాలు గారు, చిత్ర గారు పాడగా వింటూ స్టే ట్యూన్.

0: మంచి సాంగ్ తో ఎండింగ్ ఇచ్చేస్తున్నాము మన హరవిల్లుకి అయితే. మరి ఇదే ఫైనల్ సాంగ్, అండ్ ఇంకా ఫైనల్ ఆన్సర్స్ ఎవరెవరు ఏం చేశారు అనేది చూసేద్దాం. మహాభారతానికి గల మరొక పేరు ఏంటి అని అడిగాను కదా, ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. మరి చూద్దాం ఎవరు పంపించారు. తులసీదాస్ గారు నవీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే ప్రసాద్ గారు నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే సుకన్య గారు గుంటకల్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సుమని గారు భగవద్గీత అంటున్నారు పెడ నుంచి, కాదండి మహాభారతం వేరు భగవద్గీత వేరు. అండ్ అలాగే కనకారావు గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు రోజా గారు ఇద్దరు కూడా పంపించారు భారతీయ అంటున్నారు. భారతీయ భారతీయ కంటిన్యూషన్ ఇది, కానీ అదైతే ఆన్సర్ అవదు. అండ్ ఇనాయతుల గారు భవానీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. అండ్ అలాగే మల్లికార్జున గారు అభిరామ్ గారు కేశవ నగర్ నుంచి పంపించారు భాగవతం అంటూ, కాదండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు విజయవాడ నుంచి భార్గవి గారు. అండ్ గుడ్ మార్నింగ్ శాండల్స్ అంటున్నారు కర్నూతల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి నుంచి. ఓకే ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్, అండ్ మీకు కూడా గుడ్ మార్నింగ్. అండ్ అలాగే ఆన్సర్ ని దేవి గారు అండ్ ఫ్యామిలీ పంపించారు. ఓకే దీన్ని కూడా కరెక్ట్ అని కన్సిడర్ చేసేస్తున్నాను. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఆది కావ్యం అనుకుంటున్నారు గౌతమ్ గారు చౌడేపల్లి నుంచి. గౌతమ్ గారు గౌతమా గౌతమీనా పైనేమో గౌతమ్ అన్నారు, ఓకే నేను గౌతమ్ అనే అనుకుంటున్నాను. ఆది కావ్యంని అంటే రామాయణాన్ని అంటాము యాక్చువల్ గా. అండ్ కేదర్ వీరేష్ గారు రాజుల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకటాద్రి గారు అండ్ ఫ్యామిలీ పంపించారు చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు స్పెల్లింగ్ మిస్టేకే కానీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు అన్ని ప్రశ్నలు మంచిగా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అంటున్నారు, థ్యాంక్ యూ మీకు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే స్వాతి గారు వేణుగోపాల్ గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కవిత గారు జోష్నవి గారు అండ్ ఫ్యామిలీ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే రామకృష్ణ గారు కృష్ణవేణి గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. నేను అన్ని ప్రశ్నలు వినలేదు అంటున్నారు, పర్వాలేదులేండి ఒకటైతే విన్నారు కదా. నందు గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నందిగామ నుంచి జానకి గారు రామ్ గారు ఉమా గారు అందరూ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పిబి శ్రీనివాస్ గారి జయంతి సందర్భంగా, ఈశ్వరలక్ష్మి గారి జయంతి సందర్భంగా, బి గోపాలం గారి జయంతి సందర్భంగా నివాళులు అంటున్నారు. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా టీచర్స్ కాలనీ నుంచి రంగాచార్యులు గారు పంపించారు, ఓకే. నెక్స్ట్ ఇంకా ఈరోజు షో చాలా బాగుంది అంటున్నారు నరేష్ గారు రోజా గారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే జయా గారు సహరి గారు పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. కాదు కాదు మీరు ఆన్సర్ ని పంపించారా, జయా అండ్ సతీ సహరి అంటూ ఏదో పంపించారు మొత్తానికి చిరంజీవి గారు. సో ఫస్ట్ లాస్ట్ బోర్డు తీసుకుంటా కరెక్ట్ కింద. అండ్ నెక్స్ట్ ఇంకా ఈరోజు అన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి, ముఖ చిత్రాలు మార్చే టైంకి ఎప్పుడొస్తారు మళ్ళీ అంటున్నారు అప్పలరాజు గారు. అయితే త్వరలోనే కలుద్దాం, ముఖ చిత్రాలు మారుస్తా నేను అప్పుడు మళ్ళీ వస్తా. ప్రజెంట్ అయితే ఈరోజు ఇలా నేనైతే టాటా చెప్పేస్తున్నాను, అండ్ త్వరలో మళ్ళీ అందరం కలుసుకుందాం. అండ్ చక్కగా మీరైతే హ్యాపీగా వరుణ్ వస్తాడా రాడా అని వెయిట్ చేయండి అందరూ కూడా, డెఫినెట్లీ ఈ రోజు అయితే వస్తాడు అది విషయం. అండ్ నేనైతే టాటా చెప్పేస్తున్నాను, త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను నిచందన సైనింగ్ ఆఫ్.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య మరియు పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లా పర్యాటక కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తిక్ గారు, అరకు ట్రైబల్ మ్యూజియం ఎగ్జిక్యూటివ్ శ్రీ సుమన్ చెట్టి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
3: భారతదేశం వైవిధ్య భరితమైన సంస్కృతులకు నిలయం. మన ఆతిథ్యం ప్రపంచానికే ఆదర్శం. మన ప్రాంతీయ రుచులు, మన స్థానిక ఆతిథ్య రంగం నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. స్థానికతకు పట్టం కడుతూ స్వదేశీ

0: ప్రతిభను ప్రపంచానికి చాటుతూ మన లోకల్ బ్రాండ్స్ ను గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లే సరికొత్త విప్లవమే వోకల్ ఫర్ లోకల్. మన సంస్కృతిలోని వసుదైవ కుటుంబకం, అతిథి దేవోభవ అనే మహోన్నత ఆదర్శాలు విశ్వవ్యాప్తంగా భారతదేశానికి విశిష్ట గుర్తింపును తెచ్చిపెట్టాయి. మన మూలాలను ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు, దేశ ఆర్థిక స్వావలంబనకు ఊతమిచ్చేందుకు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మహత్తర సంకల్పమే వోకల్ ఫర్ లోకల్. ఇది కేవలం ఒక విధానపరమైన నినాదం మాత్రమే కాదు, స్వదేశీ శ్రమజీవుల గౌరవానికి స్వావలంబనకు అద్దం పట్టే ఒక ప్రజా విప్లవం. మన చుట్టూ ఉన్న గ్రామాల్లో, పట్టణాల్లో తయారయ్యే వస్తువులు, పండించే పంటలు, తయారు చేసే కళాఖండాల గురించి గొప్పగా చెప్పుకోవడం, వాటిని ఇతరులకు సిఫారసు చేయడం, స్వదేశీ కళాకారుల శ్రమను గౌరవించడం, విదేశీ బ్రాండ్లు దిగుమతి చేసుకున్న కృత్రిమ వస్తువుల కంటే మన మట్టి వాసనలు ఉట్టిపడే దేశీయ ఉత్పత్తులను మన దైనందిన జీవితంలో మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవడం ద్వారా వాటిని స్థానికత నుంచి ప్రపంచ స్థాయి దృష్టికి తీసుకువెళ్లగలం. చిన్న స్థాయి స్థానిక ఉత్పత్తిదారులు, చేనేత కార్మికులు, గిరిజన రైతులు, సూక్ష్మ పరిశ్రమలకు మనమందించే ఊతం వారిని ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తుంది. ఇది వారి ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్ వరకు తీసుకువెళ్తుంది. ఇదే ఈ ఉద్యమం అసలైన లక్ష్యం. ఈ ప్రయాణంలో భారతీయ ఆతిథ్య మరియు పర్యాటక రంగం బలమైన వారధిగా మారి మన స్థానిక కళలు, ఉత్పత్తులను నేరుగా ప్రపంచానికి పరిచయం చేస్తోంది. స్థానికత నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి గ్లోబల్ వేదికలపై మారుమ్రోగుతున్న విజయాలు మన దేశ ఖ్యాతిని నలుదిశలా చాటుతున్నాయి. హోటల్ పరిశ్రమ ద్వారా స్థానిక వ్యాపారులకు, ఉత్పత్తులకు లభిస్తున్న గుర్తింపు గురించి మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే హోటల్ మరియు పర్యాటక రంగం ఈ ఉద్యమంలో పోషిస్తున్న కీలక పాత్ర గురించి హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్, విశాఖపట్నం అనకాపల్లి టూరిజం కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తీక్ గారి ప్రత్యేక విశ్లేషణ ఇప్పుడు విందాం.
1: నమస్కారం, నేను పవన్ కార్తిక్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా విశాఖ హోటల్ పరిశ్రమ తరఫున మాట్లాడుతున్నాను. వోకల్ ఫర్ లోకల్ అనే మాటను మనం తరచుగా వింటున్నాం, కానీ హోటల్ పరిశ్రమ కోణంలో చూస్తే దీనికి చాలా ప్రత్యేకమైన అర్థం ఉంది. నా దృష్టిలో ఒక హోటల్ అనేది కేవలం ఒక వ్యాపార సంస్థ కాదు, ఒక హోటల్ చుట్టూ ఉన్న వందలాది చిన్న వ్యాపారులకు అది ఒక మార్కెట్. హోటల్లో ఉదయం అల్పాహారం నుంచి రాత్రి డిన్నర్ వరకు ఎన్నో రకాల వస్తువులు అవసరం. కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, బియ్యం, పప్పులు, అలాగే మసాలాలు, వీటితో పాటు అనేక రకమైన సర్వీసెస్, యూనిఫామ్స్ అవ్వచ్చు, లాండ్రీ సర్వీస్ అవ్వచ్చు, ఫర్నిచర్ అవ్వచ్చు, ప్యాకేజింగ్ అవ్వచ్చు, అలాగే బేకరీ ఉత్పత్తులు, ఇలా ఎన్నో అవసరాలు ఉంటాయి. ఇవన్నీ మనం సాధ్యమైనంత వరకు మన స్థానిక రైతులు, స్థానిక సరఫరాదారులు, MSMEలు మరియు చిన్న వ్యాపారుల నుంచి తీసుకుంటే ఆ ప్రయోజనం నేరుగా మన స్థానిక ఆర్థిక వ్యవస్థకు చేరుతుంది. అంటే ఒక హోటల్ స్థానికంగా కొనుగోలు చేసిన ప్రతిసారి ఆ కొనుగోలు వెనక ఒక రైతు ఉంటారు, ఒక చిన్న వ్యాపారి ఉంటారు, ఒక కుటుంబం ఉంటుంది. ఇదే వోకల్ ఫర్ లోకల్ యొక్క అసలైన శక్తి. విశాఖపట్నం విషయానికి వస్తే మనం ఇంకా గొప్ప అవకాశం ఉంది. విశాఖ అంటే కేవలం బీచ్లు, అందమైన ప్రదేశాలు మాత్రమే కాదు, మన ఆంధ్ర వంటకాలు, మన స్థానిక రుచులు, మన సాంప్రదాయాలు, మన కళలు, మన స్థానిక ఉత్పత్తులు, ఇవన్నీ కూడా విశాఖ గుర్తింపులో ఒక భాగం. దేశం నలుమూల నుండి ఒక పర్యాటకుడు విశాఖ వచ్చినప్పుడు మన హోటల్కి అతనికి కేవలం ఒక గది లేదా భోజనం ఇవ్వటం మాత్రమే కాదు, ఇదే మన విశాఖ, ఇదే మన ఆంధ్ర రుచి అనే అనుభూతి ఇవ్వాలి. స్థానిక వంటకాలు మెనూల్లో ప్రోత్సహించడం, స్థానిక ఉత్పత్తులను ఉపయోగించడం, స్థానిక కళాకారులు మరియు MSMEలు అవకాశాలు ఇవ్వడం ద్వారా హోటల్స్, టూరిజం మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థ మధ్య ఒక బలమైన వారధిగా పనిచేయగలవు. ముఖ్యంగా చిన్న MSMEలు మార్కెట్ లో చాలా ముఖ్యం, ఎందుకంటే స్థానిక వ్యాపారాలు బలపడితే స్థానిక ఉపాధి పెరుగుతుంది, స్థానిక ఉపాధి పెరిగితే స్థానిక కుటుంబాలు బలపడతాయి, స్థానిక కుటుంబాలు బలపడితే మన నగరం, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. అందులో నా ఆలోచన చాలా సింపుల్, ప్రతి హోటల్ ఒక లోకల్ మార్కెట్ ప్లేస్ కావాలి, మన రైతుకు మార్కెట్ ఇవ్వాలి, మన MSMEకి అవకాశం ఇవ్వాలి, మన కళాకారుడికి వేదిక ఇవ్వాలి, మన స్థానిక ఉత్పత్తికి గుర్తింపు ఇవ్వాలి, మన పర్యాటకుడికి మన స్థానికతను పరిచయం చేయాలి. ఇది ప్రభుత్వం ఒక్కటే చేయవలసిన కార్యక్రమం కాదు, గవర్నమెంట్, ఇండస్ట్రీస్, MSMEస్, ఫార్మర్ అందరం కలిసి పనిచేసేటప్పుడు వోకల్ ఫర్ లోకల్ అనే ఒక నినాదంగా కాకుండా స్థానిక అభివృద్ధి ఒక శక్తిగా మారుతుంది. మన దగ్గర ఉన్న ప్రతిభను మనమే గుర్తిద్దాం, మన దగ్గర తయారయ్యే ఉత్పత్తులను మనమే ప్రోత్సహిద్దాం, మన స్థానిక వ్యాపారాలకు మనమే మొదటి మార్కెట్ అవుదాం. అదే వోకల్ ఫర్ లోకల్. ధన్యవాదాలు.
0: దేశీయ ఆర్థిక స్వావలంబనకు ఊతమివ్వడంలో హోటళ్లు, రిసార్ట్లు కేవలం సేవా కేంద్రాలుగానే కాక భారతీయ సాంస్కృతిక

0: వ్యాపారులుగా వ్యవహరిస్తున్నాయి. హోటల్ రంగం ద్వారా ఈ ఉద్యమం ప్రధానంగా 3 కీలక రంగాలలో ప్రభావం చూపిస్తోంది. అందులో మొదటిది ఫామ్ టు టేబుల్. చిన్న చిన్న స్టాల్స్ దగ్గర నుంచి స్టార్ హోటళ్ల వరకు సమీప గ్రామీణ రైతుల నుంచి నేరుగా తాజా కూరగాయలు, ఆర్గానిక్ చిరుధాన్యాలు, దేశీ మసాలాలను సేకరిస్తున్నాయి. దీనివల్ల చిరు వ్యాపారులకు లాభం చేకూరుతోంది. రెండవది ప్రాంతీయ రుచుల ఆధునీకరణ. అంతర్జాతీయ మెనూలతో పాటు మన రాగి సంకటి, నాటుకోడి పులుసు, ఆత్రేయపురం పూతరేకులు, ఉలవచారు వంటి సంప్రదాయ ఆంధ్రా వంటకాలను 5-స్టార్ స్థాయి ప్రెజెంటేషన్తో విదేశీ అతిథులకు అందిస్తూ దేశీయ ఆహార సంస్కృతిని గ్లోబల్ బ్రాండ్గా తీర్చిదిద్దుతున్నారు. మూడవది చేతి వృత్తులకు పునరుజ్జీవనం. హోటళ్ల ల్యాండ్స్కేపింగ్, ఇంటీరియర్ డిజైనింగ్లో కొండపల్లి కొయ్య బొమ్మలు, ఏటికొప్పాక లక్క కళారూపాలు, కలంకారీ వస్త్రాలంకరణల్ని విరివిగా ఉపయోగిస్తూ కుటీర పరిశ్రమ కళాకారులకు నిరంతర ఉపాధి కల్పిస్తున్నారు. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమంలో విశాఖపట్నం, అరకు మొదలైన ప్రదేశాలు అద్భుతమైన ప్రగతిని సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. విశాఖపట్నం రాష్ట్రానికి ఆర్థిక, పర్యాటక రాజధానిగా ఎదగడమే కాకుండా స్వదేశీ ఉత్పత్తులను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడంలో, ఆతిథ్య రంగాన్ని స్థానిక ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించడంలో ఆదర్శంగా నిలుస్తోంది. ఇక అరకు గిరిజన సాంస్కృతిక వారసత్వానికి, వోకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఇప్పటికే పలుమార్లు టూరిజం అవార్డులు గెలుచుకుంది. తూర్పు కనుమల ఒడిలో పచ్చటి కొండల నడుమన నెలకొని ఉన్న అరకులోయ కేవలం పర్యాటక కేంద్రం మాత్రమే కాదు, అది ప్రకృతితో మమేకమై జీవించే గిరిజనుల సంస్కృతికి సజీవ ప్రతిరూపం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక భారతదేశంలోనే అత్యంత ఆదరణ పొందిన పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా ఉన్న ఈ ప్రాంతంలోని బొర్రా గుహలు, పద్మావతి గార్డెన్స్, చాపరాయి, తాటిపూడి, కటికి జలపాతాలు, గిరిజన సంగ్రహాలయం మొదలైన ప్రదేశాలు స్థానిక సంస్కృతికి సాక్ష్యాలుగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి ఊతంగా అలరారుతున్న అరకు ట్రైబల్ మ్యూజియం ప్రత్యేకత గురించి, పర్యాటక రంగం ద్వారా స్థానిక గిరిజనులకు లభిస్తున్న ఆర్థిక స్వావలంబన గురించి అరకు గిరిజన సంగ్రహాలయం ఎగ్జిక్యూటివ్ శ్రీ సుమన్ చెట్టి గారు తన అనుభవాలను ఆకాశవాణితో పంచుకున్నారు.
1: నా పేరు చెట్టి సుమన్. నేను ఐటీడీఏ పాడేరు టూరిజం డిపార్ట్మెంట్లో మేనేజర్గా, అలాగే ఆర్ట్స్ అండ్ కల్చర్ పరిశోధకుడిగా పనిచేస్తున్నాను. మా అరకు గిరిజన మ్యూజియం అనగా ఈ ప్రాంతం, ఈ నేల కథను, వివిధ స్థానిక ఆదిమ ఆదివాసి గిరిజన తెగల జీవన విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప వేదిక. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన వోకల్ ఫర్ లోకల్, స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం నినాదాన్ని మా మ్యూజియంలో ఆచరణలోకి తీసుకురావడం మా గిరిజన సోదరి సోదరీమణుల జీవితాల్లో ఒక మంచి మార్పును తీసుకొచ్చింది. గతంలో పర్యాటకులు ఇక్కడికి వచ్చి మ్యూజియంలోని ప్రతిమలు, వివిధ సాంస్కృతిక సాంప్రదాయాలు, కళారూపాలను చూసి ఆనందించి వెళ్లిపోయేవారు. కానీ వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో మేము మ్యూజియం ప్రాంగణాన్ని కేవలం ప్రదర్శనశాలగానే కాక స్థానిక ఆదివాసీ గిరిజనుల మార్కెట్గా, వేదికగా తీర్చిదిద్దాం. మా గిరిజన కళాకారులు స్వహస్తాలతో తయారు చేసిన వెదురు కళాకృతులు, లక్క బొమ్మలు, టెర్రకోట బొమ్మలు, కుండలు, చేతితో అల్లిన బుట్టలు మరియు మూలిక ఉత్పత్తులను మ్యూజియం విక్రయ కేంద్రాల ద్వారా నేరుగా పర్యాటకులకు అందుబాటులో ఉంచాం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వారు తయారు చేసిన ప్రతి వస్తువుకు సరైన గౌరవం, తగిన ప్రతిఫలం లభిస్తుండటంతో వారి ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో అరకు పేరు మారుమోగిపోవడానికి ఇక్కడి కాఫీ విశేషంగా తోడ్పడింది. గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో పండించే అరకు కాఫీకి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన గుర్తింపు సామాన్యమైనది కాదు. మా మ్యూజియం కేంద్రంగా స్థానిక కాఫీ రుచులను పరిచయం చేయడమే కాకుండా ఇక్కడి వ్యవసాయ విధానాలను విదేశీ ప్రతినిధులకు వివరించే అవకాశం లభించింది. అంతర్జాతీయ వేదికలపై అరకు కాఫీ ప్రశంసలు అందుకోవడం ద్వారా స్థానిక రైతులకు అంతర్జాతీయ గుర్తింపు, ఆదాయం రెండూ పెరిగాయి. అలాగే అరకు సహజ అటవీ ఉత్పత్తులు, తేనె మొదలు చిరుధాన్యాలు, తృణధాన్యాలు, గుమగుమలాడగే సుగంధ ద్రవ్యాలు జాతీయ స్థాయిలో విస్తృత ఆదరణ పొందాయి. మా మ్యూజియం ఆవరణంలో జరిగే డెంసా నృత్యం ప్రదర్శనలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాలేదు. గిరిజన యువతి యువకులకు వారి సాంస్కృతిక కళల ద్వారా స్థిరమైన, గౌరవప్రదమైన ఉపాధిని కల్పిస్తున్నాయి. ఒక కళారూపాన్ని కాపాడుకుంటూనే దానితో జీవనోపాధి పొందవచ్చని నేటి తరం గిరిజన యువత నిరూపిస్తుంది. స్థానికతను గౌరవించడం అంటే మన మూలాలను కాపాడుకోవడమే. అరకు గిరిజన మ్యూజియం అమలు

0: చేస్తున్న విధానాలు ఈ నిజాన్ని నిత్యం గుర్తు చేస్తాయి. ఒకప్పుడు స్థానికంగానే పరిమితమైన గిరిజన కళాకారుల ప్రతిభ నేడు దేశ సరిహద్దులు దాటి ప్రపంచ పటంలో సగర్వంగా నిలబడింది. ఓకల్ పర్ లోకల్ నినాదం అరకు నేలపై నిజమైన స్థానిక స్వావలంబనగా గిరిజన ఆత్మగౌరవంగా మారిందని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. నమస్కారం.
1: వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమం అనతి కాలంలోనే లోకల్ టు గ్లోబల్ దిశగా అడుగులు వేసి నేడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. మన దేశం నిర్వహించిన ప్రతిష్టాత్మక G20 శిఖరాగ్ర సదస్సు ఇందుకు నిదర్శనం. సదస్సులో పాల్గొన్న ప్రపంచ అధినేతలకు ప్రధాని అందించిన కానుకలన్నీ భారతీయ చేతి వృత్తుల వైభవాన్ని ప్రతిబింబించాయి. అమెరికా, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా దేశాధినేతలకు అందించిన కాశ్మీరీ శాలువలు, తంజావూరు కాంస్య కళారూపాలు మొదలైనవి భారతీయ కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేశాయి. దానివల్ల నేడు ప్రపంచ పర్యాటక సంస్థ వంటి అంతర్జాతీయ వేదికలు సైతం భారత స్థానిక ఉత్పత్తుల ఆధారిత పర్యాటక నమూనాను సుస్థిర ఆర్థికాభివృద్ధికి తగిన ఆదర్శంగా కొనియాడుతున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ మీడియా భారతీయ ఖాదీ మరియు స్వదేశీ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లలో సృష్టిస్తున్న విప్లవాన్ని ప్రత్యేక కథనాల్లో శ్లాఘిస్తున్నాయి. భారతీయ సంప్రదాయ చిరుధాన్యాలు, ఆయుర్వేద ఆధారిత ఉత్పత్తులు గ్లోబల్ సూపర్ ఫుడ్స్ కేటగిరీలో నిలవడం ఈ విధానం సాధించిన అంతర్జాతీయ స్థాయి విజయంగా చెప్పుకోవచ్చు. స్థానిక రైతులు కళాకారుల ప్రతిభను అంతర్జాతీయ ప్రమాణాలతో కలగలిపి ప్రపంచానికి చాటుతున్న ఆతిథ్య మరియు పర్యాటక రంగ కృషి నిస్సందేహంగా ప్రశంసనీయం. మన వస్తువులను మనమే గర్వంగా ఆదరిస్తూ మన స్థానిక మార్కెట్కు ఊతమిస్తే మన దేశ సంపద విదేశాలకు తరలివెళ్లదు. స్వయం సమృద్ధ ఆత్మ నిర్భర్ భారత్ తద్వారా సంపూర్ణంగా సాకారమవుతుంది. ఇది ఈనాటి దార్శనిక్ భారత్.
2: మీరింతవరకు వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య మరియు పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లా పర్యాటక కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తిక్ గారు, అరకు ట్రైబల్ మ్యూజియం ఎగ్జిక్యూటివ్ శ్రీ సుమన్ చెట్టి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: పక్షుల కిలకిల రావాలు ఎంతో మానసిక ప్రశాంతతని కలిగజేస్తాయన్నమాట. అయితే ప్రతిసారి కూడా అడవికి వెళ్లడం, అడ్వెంచర్ చేయడం అందరికీ కుదరదు కదా. అందరికీ కుదరాలంటే అది కుదరని పనే, ఎందుకంటే అన్ని కండిషన్స్ బాగుండాలి. అడ్వెంచర్ చేసేటప్పుడు దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి, ఇంకా క్లైంబింగ్ చేసేటప్పుడు రోప్స్, ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట. దాంట్లో కూడా కొన్ని స్టడీస్ అనేవి. సో అటువంటి వాళ్ళందరికీ కూడా మరి అడ్వెంచర్ చేయాలనే కుతూహలం లోపల ఉంటుంది, కానీ బయటకి ఎక్స్ప్రెస్ చేయలేరు. కానీ ఎవరైనా చేస్తూ ఉంటే కనుక చూసి ఆనందిస్తారు. మరి అలాంటి అడ్వెంచరస్ మూవీస్, అదే అడవిలో అడ్వెంచరస్ మూవీస్ అయితే తెలుగులోనే ఉన్నాయి, మరి అవేంటో ఈరోజు సినిమా కబుల్లో నేను మీతో షేర్ చేసేస్తూ ఉంటాను. మరి వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ భారతీయాసం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీ వై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 11:22 దాటి 22 సెకండ్లు కావస్తుంది. మనో చిత్ర పాడిన పాట క్షణక్షణం మూవీ నుంచి అయితే వినరు కదా. మరి మనం సినిమా కబుర్లో మాట్లాడుకుంటున్నాం అడవి, అదే అడవి రిలేటెడ్ మూవీస్ అనమాట. సో అడవి ఇంకా తెలుగు మూవీ ఈ రెండు పదాలు చెప్పంగానే తెలుగు వారందరికీ కూడా ముందుగా వెంటనే ఏ జనరేషన్ వారికైనా ఠక్కున గుర్తుకొచ్చే సినిమా ఏంటంటే ఎన్టీఆర్ గారి అడవి రాముడు కదా. మరి 1977 వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ కూడా ఫేమ్ తగ్గని సినిమాగా నిలిచిపోయిందనమాట. కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మొత్తం ఎన్ని రోజులు ఆడిందో తెలుసా థియేటర్స్ లో? 366, అంటే సంవత్సరం పొడవునా కూడా ఈ సినిమా ఆడిందనమాట. అది కూడా ఏంటంటే సూపర్ హిట్ గా. సో ఎన్టీఆర్ గారు, జయప్రద గారు, జయసుధ గారు నటించిన ఈ చిత్రంలో మాటలు ఇంకా అలాగే పాటలు కూడా ఇప్పటికీ చాలా ఫేమస్. 1977 వచ్చిన ఇప్పటికీ కూడా అందరూ పాడుతున్నారంటే చాలా ఫేమస్ అనే కదా. సో ఎన్టీఆర్ గారు ఇందులో ఏంటంటే ఫారెస్ట్ ఆఫీసర్ అనమాట. ఆ విషయం తెలియకుండా అందరితో మమేకమైపోయి అడవిలో అలా జీవిస్తూ ఇల్లీగల్ స్మగ్లింగ్ కి కళ్ళం వేసేందుకు ఆయన పూనుకుంటారనమాట. సో ఆయన వేసే టాక్టిక్స్ కానీ స్టంట్స్ కానీ భలే ఆకట్టుకుంటాయి ఈ సినిమాలో. మరైతే ఇప్పుడు సినిమా కబుర్లో ఈ అడవి రాముడు మూవీ నుంచి ఒక పాట అయితే విందామా? స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. 11:29 దాటి 26 సెకండ్లు కావస్తోంది సమయం. మరి మనం మాట్లాడుకున్నాం సినిమా కబుర్లో అడవి, అదే అడవి రిలేటెడ్ తెలుగు మూవీస్ గురించి. అడవి రాముడు మూవీ నుంచి వేటూరి గారి రచనలో ఎస్పీ బాలు గారు ఇంకా సుశీల గారు పడిన సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా అదే పేరుతో, అదేనండి అడవి రాముడు అనే పేరుతోనే మళ్ళీ 2004 బి గోపాల్ గారి దర్శకత్వంలో ప్రభాస్ ఇంకా ఆర్తి అగర్వాల్ గారు ఇద్దరు నటించిన ఫిలిం అడవి రాముడు వచ్చిందనమాట. మరి అడవిలోనే చిన్నప్పటి నుంచి పెరిగిన ఒక కుర్రాడి ప్రేమ కథగా సాగుతోంది ఈ ఫిలిం. సో అడవిలో పెరిగిన వారు ఎంత తెలివిగా బలంగా అనుకున్నది సాధిస్తారో చూపించాడనమాట హీరో ఈ మూవీలో. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ అందించిన వారు మణిశర్మ గారు. సాంగ్స్ కూడా చాలా సూపర్ హిట్గా ఉంటాయి. ఇంకా రీసెంట్ గా చెప్పాలంటే 2021 వచ్చిన కొండపొలం మూవీ కూడా సూపర్ గా ఉంటుంది కదా. ఏంటంటే అడవిలోనే పెరిగి ఇంకా ఆ అడవి గురించి మాత్రమే కాదు తనకి మొత్తం అంతా తెలిసినట్టు మంచిగా చదువుకొని మంచి ఆఫీసర్ అయ్యి మళ్ళీ ఆ అడవికే తిరిగి వస్తాడనమాట హీరో. సో మరి ఇంకా ఆ కొండపొలం మూవీ నుంచి ఇప్పుడు ఒక సాంగ్ అయితే వినేద్దామా. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.
1: Yeah.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై మీ ఆదిత్య. 11:39 నాటి 25 సెకండ్లు కావస్తోంది సమయం. మరి మనం మాట్లాడుకున్నాం సినిమా కబర్లో అడవి రిలేటెడ్ తెలుగు మూవీస్ గురించి. మరి అలాగే కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన అడవి రాముడు ఇప్పటికీ కూడా అందరికీ గుర్తుండిపోయిందన్న కదా. మళ్ళీ రాఘవేంద్రరావు గారు 1985లో ఇంకొక ఫారెస్ట్ ఓరియంటెడ్ ఫిలిం అయితే తీశారనమాట. ఆ మూవీయే అడవి దొంగ. 1985లో చిరంజీవి గారు, రాధా గారు, సరళ గారు సో నటించిన ఈ చిత్రం మళ్ళీ అడ్వెంచర్స్. ముఖ్యంగా ఏంటంటే ఫారెన్ కంట్రీస్ లో ఉండే అడ్వెంచర్స్ ని చూపించారని చెప్పి చెప్పుకోవచ్చు. ఎక్కువగా మాట్లాడుతుంటారు కదా ఏంటంటే టార్జాన్, మోగ్లీ ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని కూడా అడవిలోనే ఉంటారు కదా. అడవిలో స్టంట్స్ చేస్తూ ఇంకా అక్కడ ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళని కాపాడటం, లేకపోతే యానిమల్స్ ని ఉంటే గనక వాటిని ఎవరైనా ఇల్లీగల్ పోషింగ్ చేస్తుంటే యానిమల్స్ ని వాళ్ళ నుంచి రక్షించడం ఇలాంటివన్నీ కూడా చూపిస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఈ అడవి దొంగ సినిమాలో ఏంటంటే తప్పిపోయిన పిల్లాడు అడవిలోనే ఉన్న జనాలతో ఇంకా జంతువుల మధ్య పెరుగుతాడనమాట. ఇంకా పెద్దయిన క్యారెక్టర్ తర్వాత ఏమేమి స్టంట్స్ చేస్తారు, ముఖ్యంగా హాలీవుడ్ మూవీస్ కానీ ఇంకా చైనీస్ మూవీస్ కానీ చూస్తూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంటాయి. అంత స్టంట్స్ అప్పట్లో ఏవైతే అవైలబుల్ గా ఉన్నాయో అవన్నీ కూడా చూపించారనమాట అడవి దొంగ మూవీలో. సో తెలుగు వారందరికీ కూడా అడవి అంటే ముందుగా గుర్తుకొచ్చే సినిమా అడవి రాముడితో పాటు ఈ అడవి దొంగ సినిమా అనమాట. మరైతే ఇప్పుడు ఇంకొక సాంగ్ అయితే వినేయండి, మరి అడవికి సంబంధించిన సాంగ్ వింటూ ఆనందిస్తుండండి. వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. 11:50 దాటి 29 సెకండ్లు కావస్తోంది సమయం. నల్లమల్ల మూవీ నుంచి శ్రీరామ్ పాడిన సాంగ్ అయితే విన్నారు కదా,

సో మరి ఇంకా ఇలాగ తెలుగులో అడవి రిలేటెడ్ అయితే మూవీస్ అయితే చాలానే ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటే కనుక అందరికీ తెలిసిన ఫిలిం అదే పుష్ప వన్, ఇంకా పుష్ప టూ. సో ఈ రెండు మూవీస్ లోనూ ముఖ్యంగా ఏంటి అంటే శేషాచలం అడవుల్లో దొరికే ఎర్రచందనం గురించి చూపించారన్నమాట. అడవిలోని లొకేషన్స్ అండ్ అలాగే ఇక్కడ పాటల్ని కూడా షూట్ చేసిన లొకేషన్స్ అయితే మరి ఇంకా మన ఆంధ్రలోని అడవులు అయితే కాదు కానీ మేకరై ఫారెస్ట్ అనమాట. సో ఈ మేకరై ఫారెస్ట్ ఎక్కడుంది, తమిళనాడులోని నీలగిరిస్ దగ్గర ఉంటుంది ఈ మేకరై ఫారెస్ట్. సో ఈ మేకరై ఫారెస్ట్ దగ్గరే చాలా పాటల వరకు షూట్ చేశారని చెప్పేసి చెప్తుంటారనమాట. అలాగే 2024లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ లో కూడా అంజనాద్రి ఫారెస్ట్ ఏరియా, ఇంకా ఫారెస్ట్ కి సంబంధించిన లోకల్ విలేజెస్, ఇలా ఫారెస్ట్ అందాలు దాంతోపాటు

మైథాలజీని కూడా కలిపి చూపించడం జరిగింది. అసలైన అప్డేట్ చెప్పాలి అంటే గనక ఈ అడవికి సంబంధించిన మరొక మూవీ కూడా ఇప్పుడు రాబోతోందన్నమాట. మరి ఎవరు హీరో అంటే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య బ్లఫ్ మాస్టర్ తిమ్మరుసు జీబ్రా. ఇదేంటి ఆ హీరో పేరు చెప్పాలి అని చెప్పి అనుకుని ఇక్కడ మూవీస్ పేరు చెప్తున్నామని చెప్పి అనుకుంటున్నారేమో. ఎస్, మరి మామూలుగా ఏదైనా మనకి ఒక మూవీ నేమ్ వింటే అది ఏంటి, దేనికి సంబంధించింది అని కొంచెం అర్థమైపోతూ ఉంటుంది. సో ఇప్పుడైతే ఇంకా కొంచెం అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే టీజర్ రావాలి, ట్రైలర్ రావాలి, ఆ రెండింటిని చూడాలి. ఇంకా టీజర్లో ట్రైలర్లో లేనివి కూడా సినిమాలో చూపిస్తాం అని చెప్పేసి డైరెక్టర్స్ చెప్తున్నారన్నమాట. ఏంటంటే సస్పెన్స్ ని ఇంకా సస్పెన్స్ చేస్తూ లోపల ఏముంది, పాటలు ఏమున్నాయి, ఇంకా ఆ టర్నింగ్ పాయింట్, స్టోరీలో టర్నింగ్ పాయింట్ ఎక్కడ తిరుగుతుంది, ఇలా రకరకాల పాయింట్స్ అన్నిటినీ చూపించి మొత్తం అంతా సస్పెన్స్ థ్రిల్లర్ గా చూపించాలని చెప్పి అనుకుంటున్నారు. సో ఇక్కడ మనం చూస్తే గమనిస్తే గనక బ్లఫ్ మాస్టర్ తిమ్మరుసు ఇవన్నీ కూడా ఒక రకంగా పెద్ద పేర్లులాగా అనిపిస్తాయి కదా. మరి ఈ సినిమా పేర్లనే కొత్తగా ఎంచుకొని మరీ పెట్టినట్టు ఉంటాయన్నమాట అతని మూవీస్. ఇంకా స్టోరీస్ కూడా అలాగే లవ్ థీమే మాత్రమే కాకుండా ఏదో ఒక సరికొత్త థీమ్ ని ఎంచుకుని సొసైటల్ ప్రాబ్లమ్స్ ని చూపించడం, ఇంకా ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఇచ్చేలాగా నటించడం చేస్తుంటారనమాట. మరి సత్యదేవ్ సినిమాలు అనమాట. సో సినిమా పేరు చెప్తేనే అర్థమైపోయింది కదా, ఆయన సత్యదేవ్. మరి ఫారెస్ట్ ఓరియంటేషన్ తో సత్యదేవ్ నటిస్తున్న మూవీ అయితే రాబోతుంది అనమాట. మరి ఆ ఫిలిం పేరేంటో తెలుసా? ఫిలిం పేరు వచ్చేసి సమవర్తి. మరి ఈ సమవర్తిలో ఫారెస్ట్ లొకేషన్స్ అన్ని కూడా చూపించబోతున్నారంట. అయితే ఈ ఫారెస్ట్ లొకేషన్స్ అన్ని కూడా ఏంటంటే మొత్తం దక్షిణ భారతదేశంలోని ఫారెస్ట్స్ అన్ని కూడా కవర్ చేసేసామని హీరో సత్యదేవ్ అయితే చెప్తున్నారు. మరి ఇంకా మన దక్షిణ భారతదేశం అంటే ముఖ్యంగా మన స్టేట్ లో ఉన్న నల్లమల ఫారెస్ట్ కానీ, ఇంకా తమిళనాడులో ఉన్న నీలగిరీస్ కానీ, కేరళలో ఉన్న వెస్ట్రన్ ఘాట్స్, ఇంకా అలాగే కర్ణాటకలో ఉన్న ఫారెస్ట్ ఏరియా మొత్తం అన్ని కూడా చూపించారంట. మరి ఇంకా ఫారెస్ట్ తో పాటు అడ్వెంచర్స్, వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి కదా మరి మూవీస్ లో. మరి ఇంతకీ మూవీ థీమ్ ఏంటి అంటే గనక డిఫారెస్టేషన్, అడవులు కొట్టేస్తూ ఉంటారు కదా, అండ్ అలాగే ఇల్లీగల్ పోషింగ్, స్మగ్లింగ్ ఇవన్నీ కూడా చూపించబోతున్నారంట సినిమాలో. మరి ఇవన్నీ చూపించడమైన వాటికి ఏమైనా సొల్యూషన్ ఉందా? మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది మరి. సో ఇప్పుడైతే మోగ్లీ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినేద్దామా? వింటూ ఆనందిస్తుండండి, మీకు భారతీయ ఫిల్మ్ యువరాజే ఆత్యా.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు.
1: అది ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइंस तो मस्तान भी వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల మూడవ జాతీయ సదస్సు ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు కొత్త ఢిల్లీలో జరగనుంది. ఈ సదస్సులో మత్తు పదార్థాల రహిత భారత నిర్మాణంపై చర్చిస్తారు. ఈ సందర్భంగా లక్నో డెహ్రాడూన్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన కాంప్లెక్స్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శంకుస్థాపన చేయడంతో పాటు డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన పెంచే టీవీ ప్రకటనలు విడుదల చేస్తారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పరిశీలన ప్రక్రియపై ఢిల్లీలో ఎన్నికల అధికారులు సమీక్ష నిర్వహించారు. అర్హులైన ఏ ఒక్క పౌరుడి పేరు ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదని, అలాగే అనర్హులెవరూ చేరకుండా పారదర్శకంగా పరిశీలన జరపడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సమాచార వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేసినంత మాత్రాన వారి పేర్లు తొలగించినట్లు కాదని, సరైన విచారణ అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఎవరి పేరు తొలగించబోమని

వివరించారు. భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సెలవులు ప్రకటించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ఎంఈఓలను ఆదేశించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొని ఉందని, మధ్యాహ్నం తర్వాత వర్షాలు తీవ్రత పెరిగే అవకాశముందని కలెక్టర్ పేర్కొన్నారు. మచిలీపట్నం సాగర్తీర మహాగణపతికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్ అచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో 63 అడుగుల ఎకో ఫ్రెండ్లీ మహాగణపతిగా నమోదైంది. మంత్రి కొల్లు రవీంద్రకు ఇంటర్నేషనల్ అచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను సంస్థ ప్రతినిధి ఆనంద్ రాజేంద్ర అందించారు. సాగర్తీర మహాగణపతికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం పట్ల మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన ఈ రోజు ఉదయం రథోత్సవం వైభవంగా జరిగింది. అశేష భక్తజనం రథాన్ని లాగుతూ గోవింద నామస్మరణలు చేశారు. 4 మాడవీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. చెక్క భజనలు, కోలాటాలు, భజన బృందాలు, గజరాజుల ఘీంకారం మధ్య రథోత్సవం అత్యంత కన్నుల పండుగగా సాగింది. ఈరోజు సాయంకాలం అశ్వవాహన సేవను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది. రాష్టంలో ప్రభుత్వ వైద్య, దంత వైద్య కళాశాలలో హౌస్ సర్జన్లకు 10% పోస్టు గ్రాడ్యుయేట్లు, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు 5% చొప్పున స్టైఫండ్ను ప్రభుత్వం పెంచింది. రాష్టంలోని 14 దంత వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న 185 ఎండీఎస్ యాజమాన్య సీట్ల భర్తీకి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. నీట్ యూజీ అర్హతతో అభ్యర్థులు ఈ నెల 24వ తేదీ రాత్రి 10 గంటల్లోగా, అపరాధ రుసుంతో 25వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేయవలసి ఉంటుంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

పన్నెండు గంటల 9 నిమిషాలు దాటి 18 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యూ రాజే ఆదిత్య. మనమున్నాం మీకు తెలుసాలో. దినేష్ కనకరత్నం మేఘ పడిన సాంగ్ అయితే విన్నారు తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో రేసు గుర్రం మూవీ నుంచి. మరి మీకు తెలుసా, రీసెంట్ గా ఒక సర్వే అయితే కండక్ట్ చేశారనమాట. ఆ సర్వే పేరేంటంటే బిజినెస్ క్లైమేట్ సర్వే 2026. అందులో మొదటి స్థానంలో నిలిచింది మన భారతదేశం. మరి నిజంగా ఏంటి ఈ సర్వే అంటే, బిజినెస్ అనే పదం ఉంది కదా, మరి వ్యాపారానికి సంబంధించింది. వ్యాపారం చేయాలంటే కావాల్సింది ఏంటి, పెద్ద పెద్ద పెట్టుబడులు, కోట్లు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎస్, కానీ దానికంటే అసలు గ్రౌండ్ వర్క్ లో ఆలోచిస్తే గనక కొత్తగా ఆలోచించే విధానం, మార్కెటింగ్ చేయగల నైపుణ్యం, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్. ఏ హార్డ్ వర్క్ అన్నావేంటి, ఇప్పుడు హార్డ్ వర్క్ కాదు కదా, ఎవరైనా చెప్పేది ఏంటంటే స్మార్ట్ వర్కే కదా. ఎస్, చేసే పనిలో నిజంగా స్మార్ట్ వర్కే ఉండాలి, కానీ బిజినెస్ అంటే హార్డ్ వర్క్ కూడా ఉంటుంది, అది మార్కెటింగ్ లో తెలుస్తుంది అనమాట. సో ఆ విధంగా మార్కెటింగ్ చేయాలంటే ప్రతి ఒక్కరితో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి అనేది స్మార్ట్ వర్క్ అయితే ప్రతి ఒక్కరి దగ్గరికి రీచ్ అవుతూ ఉండాలి కదా, అది డిజిటల్ గా కానీ లేకపోతే ఫిజికల్ గా కానీ. సో అందుకనే అది హార్డ్ వర్క్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే. సో ఈ లక్షణాలన్నీ ఉంటేనే మంచి బిజినెస్ అనేది సాగుతుంది. అత్యధికంగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు, ఆ పెట్టుబడులన్నీ వాటంతటా అవే వస్తూ ఉంటాయని సక్సెస్ పొందిన వ్యాపారవేత్తలందరూ కూడా చెప్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు సమాజంలో చూస్తుంటే గనక ప్రజెంట్ ట్రెండ్ అర్థం చేసుకుంటే తెలుస్తుంది ప్రజలకి ఏది ప్రస్తుతం అత్యవసరం. సో మార్కెట్ లో ఇప్పటి వరకు లేని ఒక కొత్త ప్రొడక్ట్ ని మనం ఇంట్రొడ్యూస్ చేద్దామా, అది బిజినెస్ గా స్టార్ట్ చేద్దామా అని చెప్పి అనుకోవచ్చు. ఎస్, కానీ ఆ ప్రోడక్ట్ అనేది ఇప్పుడు ఏదైతే తీసుకొస్తామో అది అవసరం.

అందరికీ అవసరమయ్యేలాగా, ఆ ప్రోడక్ట్ లేకపోతే మనకి మన పని కుదరదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి కూడా అనిపించాలన్నమాట. సో ఆ విధంగా ప్రోడక్ట్ అనేది ఉండాలి. కానీ నా మనసులో, నా మదిలో, నా మైండ్లో ఇది తోచింది కదా, ఇది తయారు చేస్తాను, మార్కెట్లో పెడతాను అంటే కనుక కుదరని పని. సో అందరికీ ఇప్పుడు ఏదైతే అవసరమో దాన్ని సులువుగా చేసేలాగా ఒక ప్రోడక్ట్ని రూపొందించి పెట్టాలన్నమాట. అప్పుడు వాటంతట అవే పెట్టుబడులు, వాటంతట అవే ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి, ఇంకా మనం కూడా చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా ఆలోచన విధానాన్ని పెంపొందించుకుంటేనే బిజినెస్ అనేది సూపర్ గా క్లిక్ అవుతుందన్నమాట. సో మరి భారతదేశంలో ఇంత చక్కగా బిజినెస్ జరుగుతుందనే బిజినెస్ క్లైమేట్ సర్వే 2026 లో భారతదేశం అనేది ఫస్ట్ స్థానంలో నిలిచిందనమాట. ఇంకా ఈ సర్వేకి సంబంధించిన మాటలు, అలాగే ఈ సర్వే అసలు ఎందుకు ఇస్తారు అన్ని కూడా మాట్లాడుకుందాం మీకు తెలుసాలో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

శ్రీజో లిరిక్స్ లో తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో శ్రేయ ఘోషల్ పడిన సాంగ్ అయితే విన్నారు. మరి భాగమతి మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి మనం మాట్లాడుకుంటున్నాం ఏంటంటే బిజినెస్ క్లైమేట్ సర్వే 2026 గురించి. ఇంతకీ భారత్ మొదటి స్థానంలో నిలిచిన ఈ బిజినెస్ క్లైమేట్ సర్వే 2026 అసలు ఏంటి, ఎవరిచ్చారు ఈ ఇండెక్స్, మరి ఈ సంగతులన్నీ మాట్లాడిన ముందు అసలు ముందుగా డిమాండ్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఏంటంటే ఆర్థికవేత్తలు చెప్పే మాట, మన భారత్లో ఏదైనా అంటే ఏ వస్తువైనా ఏ సర్వీస్ అయినా అది ప్రొడ్యూస్ అయితే వాటికి డొమెస్టిక్ డిమాండే చాలా ఎక్కువ అన్నమాట. సో ఇంతకీ ఏంటి ఈ డొమెస్టిక్ డిమాండ్? ఫర్ ఎగ్జాంపుల్ బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే మన దేశంలో ఎక్కువగా తినే ఆహారం విషయానికి వస్తే గనక అన్నం కదా. ఇంకా తర్వాత నార్త్ ఇండియాకి వెళ్తే గనక చపాతీలు రోటీలు ఇవన్నీ కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలాగా వరి కానీ ఇంకా గోధుమ పంట కానీ భారతదేశంలో ప్రొడ్యూస్ అయింది. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన వీటికి మన దగ్గరే డిమాండ్ ఎక్కువ అంటే మనమే ఎక్కువగా కొంటూ ఉంటాం. ఇంకా ఒకవేళ సర్ప్లస్ ఎక్కువ క్వాంటిటీ ఉంటే వాటిని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారన్నమాట, దాన్ని డొమెస్టిక్ డిమాండ్ అంటారు. ఇంకా సాఫ్ట్వేర్ ఈ ఎక్స్పోర్ట్స్ భారతదేశం నుంచి ఎక్కువగానే వెళ్తూ ఉంటాయి కదా. ఇంకా అలాగే మనం అసలు టికెట్ బుక్ చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అసలు రైల్వే టికెట్ కానీ ఇంకా మూవీ టికెట్ కానీ మనకి ఇంకా ఏదైనా సర్వీస్ పొందాలన్నా గవర్నమెంట్లో ఏదైనా అప్లై చేయాలి అన్నా అంతా కూడా మనకి సాగుతుంది దేంట్లో అంటే ఆన్లైన్లోనే. మరి ఇదంతా కూడా డిజైన్ చేసేది సాఫ్ట్వేర్ కదా. సో అందుకనే ఏదైనా సరే ఇక్కడ భారతదేశంలో ప్రొడ్యూస్ అయిన వస్తువు కానీ సర్వీస్ కానీ వాటికి మన డొమెస్టిక్ డిమాండే చాలా ఎక్కువ అన్నమాట. ఇంకా ఆ డిమాండ్ని దాటుకుని ఫారిన్ డిమాండ్కి కూడా సప్లై చేయగలిగితే ఇంకా లాభాలే లాభాలు అన్నమాట. సో అటువంటి డొమెస్టిక్ డిమాండ్ అధికంగా ఉండటం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సో బిజినెస్ చక్కగా సులువుగా సులభంగా చేసుకునేందుకు కావాల్సిన అనుమతులు కాస్త తొందరగా దొరకడం వేరే దేశాలతో పోల్చినప్పుడు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని దృష్టిలో ఉంచుకుని ఈ బిజినెస్ క్లైమేట్ సర్వే ఇండెక్స్ ర్యాంకింగ్స్ ని అందించడం జరుగుతుందన్నమాట. అందులో భారత్ అనేది ఫస్ట్ స్థానంలో నిలిచింది. మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. మరి ఇంతకీ ఈ బిజినెస్ క్లైమేట్ సర్వే 2026 ఇండెక్స్ ని ఎవరిచ్చారు, మరి ఎందుకు ఇచ్చారు మాట్లాడుకుందాం. మరి ఇంకా అంతకంటే ముందు ఒక షార్ట్ బ్రేక్, ఆ తర్వాత సాంగ్, తర్వాత మాట్లాడేసుకుందామా.

0: వింటున్నారు వివిధ భారతి. సమయం 12:30 కావస్తుంది. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీతి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి, పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాల ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తా నగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకకు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీతి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపరాష్టపతి నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నీటి యాజమాన్యంలో ఎదురవుతున్న సవాళ్లపై చర్చించడానికి భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో వాటర్ వీక్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
2: Water should be used preciously where the requirement should be met with the smallest possible quantum of water. These Water Week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
1: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి పౌరుడికి సురక్షితమైన త్రాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నీరు అనేది సమాజంలో అందరి సమిష్టి సంపద అని, కాబట్టి నీటి భద్రత బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. వాతావరణ పరిస్థితి, నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో 5 రోజుల పాటు జరుగుతున్న ఈ అంతర్జాతీయ వేడుకలో విధానకర్తలు, ప్రపంచ నీటి రంగానికి చెందిన ప్రముఖులు, పరిశోధకులు, యువ నిపుణులు పాల్గొంటున్నారు. అమెరికాలోని టెక్సాస్ హోస్టన్ వేదికగా జరిగిన 3 రోజుల G20 సమావేశాల్లో భారత్తో సహా సభ్యదేశాలు 4 ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం కుదుర్చుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా గృహ ఇంధన లభ్యత, ఇంధన ప్రాజెక్టుల వేగవంతమైన అనుమతులు, నీటి పునర్వినియోగం, కీలక ఖనిజాల సరఫరాను బలోపేతం చేయడంపై కీలక ఒప్పందాలు కుదిరాయి. ఎల్పీజీ వాడకాన్ని వేగవంతం చేయడం ద్వారా అభివృద్ది చెందుతున్న దేశాలు స్వచ్ఛమైన ఇంధన విధానానికి మారడానికి మద్దతు తెలపాలని నిర్ణయించారు. అలాగే ఇంధన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతులను వేగంగా, పారదర్శకంగా మంజూరు చేయాలని పిలుపునిచ్చారు. దీంతోపాటు వ్యవసాయం, తయారీ రంగం, స్థానిక అవసరాల కోసం నీటి నాణ్యత ఆధారంగా పునర్వినియోగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చివరిగా డేటా భాగస్వామ్యం, సాంకేతికత ఆవిష్కరణలు, ఉమ్మడి పెట్టుబడుల ద్వారా కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థను సురక్షితంగా, విస్తృతంగా నిర్వహించేందుకు సభ్యదేశాలు అంగీకారం తెలిపాయి. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రుక్మిణి మలిక్ రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా 16 పోలింగ్ నిర్వహిస్తారు. దీంతో పాటుగా పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాలకు కూడా ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్లో 11 స్థానాలు, బీహార్లో 8 స్థానాలు, మహారాష్టలో 5 స్థానాలు, కర్ణాటకలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఈ నెల 29 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా 23వ తేదీన పోలింగ్ జరుగుతుంది. భారతదేశం నిర్మించుకున్న బలమైన డిజిటల్ పునాది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా విస్తృతమైన పరస్పర అనుసంధాన కలిగిన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయడానికి దోహదపడిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ తెలిపారు. న్యూయార్క్లో జరిగిన ఎ గ్లోబల్ సౌత్ ఏఐ ఫ్రేమ్వర్క్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె గ్లోబల్ సౌత్ దేశాల కోసం భారత్ అభివృద్ది చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల అనుభవాలను పంచుకున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల నిరోధకత ప్రత్యేక దళం అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. మత్తు పదార్థాల రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలను మాదక ద్రవ్యాల మహమ్మారి నుండి కాపాడమే లక్ష్యంగా మత్తు పదార్థాల నియంత్రణ సంస్థ ఈ 2 రోజుల సదస్సు నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఏఎన్టీఎఫ్ అధిపతులు హాజరయ్యారు. ఐక్య సంకల్పం ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూయార్కులో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్బంగా తొలి V4 ఇండియా విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం జరిగింది. స్లోవేకియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో పాటు పోలాండ్, హంగేరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. భారత్ విసెగ్రాడ్ గ్రూప్ సభ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ రంగం, కనెక్టివిటీ, విద్య, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం వంటి అంశాలపై సహకారాన్ని విస్తరించాలని నిర్ణయించారు. దీంతోపాటుగా అంతర్జాతీయ పరిణామాలు, శాంతి భద్రతలు, గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న సమస్యలపై సమిష్టిగా పనిచేయాలని మంత్రులు అంగీకరించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకలో ప్రముఖ సీనియర్ నటుడు అనంత్ నాగ్ కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్ట్రపతి అందజేస్తారు. 2024 విభాగానికి గాను ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, అదే చిత్రానికి గాను యామీ గౌతమ్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంటారు. భ్రమయుగం చిత్రానికి గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకుంటారు. అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా, కల్కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచాయి. స్వాతంత్ర వీర్ సావర్కర్ చిత్రానికి రణదీప్ హుడా ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. నాన్ ఫీచర్ విభాగంలో మరాఠీ చిత్రం బంగారా ఉత్తమ చిత్రంగా నిలవగా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ ఉత్తమ దర్శకుడుగా ఎంపికయ్యారు. ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు స్మృతి మంధానా, షఫాలీ వర్మ ఇద్దరు ధాటిగా బ్యాటింగ్ చేస్తూ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. దాంతో శ్రీలంకకు 217 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి వైస్ కెప్టెన్ స్మృతి మంధానా అంతర్జాతీయ మహిళల క్రికెట్లో 11,000 పరుగుల మైలురాయిని దాటిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించారు. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ నెలకొల్పిన 10,868 పరుగుల రికార్డును అధిగమించి మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మంధానా అగ్రస్థానానికి చేరారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి, పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాల ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ఆసియా క్రీడలు 2026 భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకకు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి విజయ

12:44 దాటి 50 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం మీకు తెలుసాలో. మరి మాట్లాడుకుంటున్నాం ఏంటి అంటే బిజినెస్ క్లైమేట్ సర్వే 2026 గురించి. మరి ఈ బిజినెస్ క్లైమేట్ సర్వే 2026 ని ఎవరు ఇచ్చారు అన్న దగ్గర ఆగాం కదా. మరి ఈ ఇండెక్స్ ని ఎవరిస్తారంటే స్వీడిష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు అందించడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ 2026 లో ఇచ్చిన సర్వే ప్రకారం అయితే మొత్తం 41 మార్కెట్లని ప్రపంచ వ్యాప్తంగా అనలైజ్ చేసి ఆ 41 మార్కెట్స్ లో అన్నింటిలో కూడా భారతీయ మార్కెట్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా ఉంటుందని చెప్పి బిజినెస్ చేసేందుకు చాలా అనువుగా ఉంటుందని ఈ బిజినెస్ క్లైమేట్ సర్వేలో భారతదేశానికి మొదటి స్థానం అందించారు. మరి స్వీడన్ అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఏంటంటే ఫస్ట్ స్టాక్ హోమ్. మరి ఇంకా స్టాక్ హోమ్ లో ఏంటి అంటే నోబెల్ ప్రైజెస్. మరి నోబెల్ ప్రైజ్ గురించి తెలియని వారు ఉండరు. ప్రపంచంలో ఏ నలుమూల దేశంకి వెళ్ళినా ఎంత చిన్న దేశమైనా ఎంత పెద్ద దేశమైనా నోబెల్ ప్రైజ్ అయితే అంత క్రేజ్ అనమాట. మరి ఆ నోబెల్ ప్రైజ్ వాళ్ళ దేశంలోని ప్రైజెస్ కంటే కూడా ఇంకా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. మరి అటువంటి ఈ స్వీడిష్ ఈ ఏజెన్సీ అనేది ఇక్కడ మనకి ముఖ్యంగా కామర్స్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో అక్కడ మనకి ఈ ర్యాంకింగ్ ని అందించడం జరిగిందనమాట. దీంతో భారతీయ బిజినెస్ మార్కెట్ గురించి ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశానికి అంటే చిన్న చిన్న దేశాలు చాలానే ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న దేశాలు నలుమూల దేశాల అన్నిటికీ కూడా మన బిజినెస్ క్లైమేట్ సర్వే ఇండెక్స్ ద్వారా ఇండియాలో బిజినెస్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చాలా సులువుగా ఉంటుందని ఇంకా మార్కెట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుందనమాట.

12 గంటల 50 నిమిషాలు దాటి 31 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.5 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరి బిజినెస్ క్లైమేట్ సర్వే ఇండెక్స్ 2026 గురించి అయితే తెలుసుకున్నారు కదా, అండ్ అలాగే ఇప్పుడు కూడా ఇంకో ఇండెక్స్ గురించి చెప్తాను. ఏంటంటే స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో దేశంలో లేబర్ మార్కెట్ స్నాప్ షాట్ ని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వారు విడుదల చేయడం జరిగిందనమాట. దీని ప్రకారం రెండు ఇండెక్స్లను విడుదల చేశారు. అదేంటంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అండ్ అలాగే వర్కర్ పాపులేషన్ రేషియో. ఇంతకీ ఏంటి ఈ రెండు ఇండెక్స్లు చెప్తా, అక్కడికే వస్తున్నా. ఏంటంటే దేశంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాల్లో ఎంతమంది పనిచేసేవారు ఉన్నారో తెలిపేవే ఈ ఇండెక్స్ అనమాట. ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కానీ ఇంకా వర్కర్ పాపులేషన్ రేషియో కానీ. ఇంతకీ సంగతి ఏంటంటే గనక గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లా దేశంలోనే బెస్ట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లోను అండ్ అలాగే వర్కర్ పాపులేషన్ రేషియోలోను మొదటి స్థానంలో నిలిచింది. సో ఏంటంటే మొత్తం అత్యధిక జనాభా అని చెప్పి అన్నా కదా, అంటే 1,00,000, 5,00,000 ఇలాగా కేటగిరీ వైజ్ గా డివైడ్ చేయడం జరిగిందనమాట. అందులో అత్యధిక జనాభా కలిగిన ఈ సూరత్ జిల్లాలో ఎక్కువ మంది పనిచేసేవారు ఉన్నారు అని చెప్పేసి ఈ ఇండెక్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మరైతే ఇప్పుడు ఒక సాంగ్ వినేయండి, ఇంకా మరిన్ని సంగతులు అయితే తెలుసుకుందాం. మీకు తెలుసాలో స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: विविध भारती FM 101.3
1: वीण वेणु वैन सरिगम विन्नावा
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: BFM 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తన్వి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈ వేళంలో కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 17న ప్రారంభమైన ఈ వేళంలో ప్రముఖ ఆలయాల నమూనాలు, రాజ్కోట్ ఎయిమ్స్ మోడల్తో పాటు చెరకాటు చిప్స్ పరిణామ క్రమాన్ని తెలిపే సెమీ కండక్టర్ స్మారక పలకను అందుబాటులో ఉంచారు. ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయిస్తారు. భారత స్వచ్ఛేందన పరివర్తన, రక్షణ సంసిద్దత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలకు కీలక ఖనిజాల పునర్వినియోగం అత్యంత కీలకమని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియాస్ క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ ఎకోసిస్టమ్ జాతీయ సదస్సును ప్రారంభించి మాట్లాడుతూ, పాతపడిన విద్యుత్ పరికరాలు, ఈవేస్ట్ నుంచి క్రిటికల్ మినరల్స్ ను వెలికి తీసేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, స్టార్టప్లు భాగస్వామ్యంతో పనిచేయాలని, జన్ భాగీదారీ స్ఫూర్తితో ప్రజలు ఈవేస్ట్ ను అమూల్యమైన వనరుగా చూడాలని పిలుపునిచ్చారు. పోలీస్ యూనిఫాం ప్రజలకు భరోసా కల్పించాలని రాష్ట హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత అన్నారు. పోలీస్ విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం కీలకమని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పెరడ్ గ్రౌండ్స్ లో ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పెరడ్ కార్యక్రమం ఈరోజు జరిగింది. 2025-26 బ్యాచ్కి చెందిన 149 మంది స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల పాసింగ్ అవుట్ పెరడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కేంద్ర సహకార బ్యాంకుల్లో అవినీతిని అరికట్టడానికి ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. ఒంగోలులో ఆధునికీకరించిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రాంగణాన్ని ఆయన ఈ రోజు ప్రారంభించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార బ్యాంకులు కీలక

పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. 50 లక్షల రూపాయలతో జిల్లా సహకార కేంద్ర బ్యాంకును ఆధునికీకరించి ఖాతాదారులకు మంచి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. తిరుపతి నగరాభివృద్దికి రాష్ట ప్రభుత్వం మరో 106 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ తెలిపారు. తిరుపతిలోని మహిళా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అభివృద్ది పనులను కుప్పం నుంచి వర్చువల్ విధానం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో రహదారులు, వీధి దీపాలు, పార్కులను అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. రాష్టంలో పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ వెల్లడించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ ద్వారా ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా www.apcedmmwd.org నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 08645293738 7386789966 సంప్రదించాలని కోరారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

Έλα, μισάλα πελά, να μομίδα ενισάλου ντουρίβαι αλλά, αλλοπά.

0: भारती FM 101.3। హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్. మగువల కోసం మగువలు మెచ్చే ధీర, ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

ఒంటి గంట 9 నిమిషాలు దాటి 10 నిమిషాలు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. మరి శంకర ప్రసాద్ గారు సినిమా మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుల గురించి మనం ఎంత చెప్పుకున్నా వారి నెంబర్ తగ్గదన్నమాట. ఇంకా చరిత్ర మనం చదువుతూ ఉంటే స్వాతంత్ర సమరానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ ఉంటే కొత్త కొత్త ప్రాంతాలు, ముఖ్యంగా చెప్పాలంటే ఏమైనా గ్రామీణ ప్రాంతాలు, ఈ గ్రామీణ ప్రాంతాలు ఫ్రీడమ్ ఫైట్తో పెనవేసుకున్నవి, వాటి గురించి గనక మనం చదువుతూ ఉంటే గనక అక్కడ ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్ గురించి మనం తెలుసుకుంటూ ఉండొచ్చు. సో ఈ విధంగా వారి నెంబర్ అయితే తగ్గదన్నమాట. ఇంకా మనకి మోటివేషన్ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే కుటుంబం, జీవితం, వారి వృత్తిని కూడా వదిలేసి దేశ సేవ కోసం అంకితమైపోయిన త్యాగజీవులు ఎందరో. ఇంకా మరికొందరు ఏంటంటే వారు ఏదైతే వాళ్ల వృత్తి చేస్తున్నారో ఆ వృత్తి ద్వారానే స్వాతంత్ర సమరంలో తమ వంతు పాల్గొని దేశభక్తుల స్వాతంత్ర కాంక్షను ఇంకా బలపరిచేవారన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే గాంధీ గారు ఎప్పుడు కూడా చరక అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. సో చరక నూరుతున్న విషయం ఇంకా ఆ ఇమేజెస్ అనేవి మనకి చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా స్వాతంత్ర కాంక్ష పోరాటంతో పాటు ముఖ్యంగా అసలు ఒక దేశం నిలబడాలి అంటే దానికి వెన్నెముక ఎకానమీ. సో అందుకనే చెప్పారన్నమాట దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే అని చెప్పి గాంధీ గారు. సో ఒక గ్రామం చూసుకుంటే గనక ఎంతో మంది అక్కడ ఫస్ట్ అగ్రికల్చర్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, ఆ తర్వాత పాడి, ఇంకా చెప్పాలంటే గనక ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ నూలు వస్త్రాలను తయారు చేయడం, ఇలాగా రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రొఫెషన్ లో ఒక్కొక్క ఆక్యుపేషన్ లో ఉంటారనమాట. సో ఆ ప్రొఫెషన్ కి కానీ ఆక్యుపేషన్ కి కానీ ఇంకా తమ టాలెంట్ ని, ఇంకా ఇప్పుడైతే ప్రెసెంట్ ట్రెండ్ ఏదైతే ఉంటుందో ఆ స్కిల్స్ ని కానీ జోడిస్తూ ఉంటే దాంట్లోనే ఎంతో ఎక్స్పెల్ అయిన వాళ్ళందరినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అలాగా స్వాతంత్ర కాంక్ష ముఖ్యంగా పోరాటంతో పాటు ఏదైతే వృత్తి చేస్తున్నారో ఆ వృత్తి ద్వారా ప్రజలందరిలోనూ ఇంకా స్వాతంత్రానికి సంబంధించి ఎన్నో మెలకువలను, ఎంతో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉండేవారన్నమాట. అలాంటి వారిలో ఒకరు కల్కి కృష్ణమూర్తి గారు. మరి కల్కి కృష్ణమూర్తి గారి గురించి ఆయన స్వాతంత్ర పోరాటం ఏ విధంగా చేశారో మనం మాట్లాడుకుందాం ధీరాలో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: 101.3 ఫ్రీక్వెన్సీపై వీతివర ఆర్జే ఆదిత్య మనమన్నాం ధీరాలు. మరి స్వాతంత్ర సమర యోధుల్లో ఒకరైన కల్కి కృష్ణమూర్తి గారి గురించి కొన్ని విషయాలైతే తెలుసుకుందామన్నా కదా. మరి ఆయన ఎప్పుడు జన్మించారు అంటే 1899 సెప్టెంబర్ 9వ తేదీన తంజావూరులో జన్మించారు. సో ఆయన ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తయిపోయిన తర్వాత సెకండరీ స్కూల్ కి చేరుకున్నారు. అక్కడ చదువు కొనసాగించారు. అయితే ఎప్పుడైతే సెకండరీ సర్టిఫికేట్ చేతికి వచ్చే సమయం ఉందో అప్పుడే 1921లో గాంధీ గారి సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించిన పిలుపు అయితే వచ్చిందనమాట. ఆ పిలుపు విన్నారో లేదో అంతే, ఇంకా ఎగ్జామ్స్ కూడా రాయకుండా ఆయన స్వాతంత్ర సంగ్రామ పోరాటంలోకి దిగిపోయారు. సో అలాగా సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పొందకపోయినా ఆయన రచనా నైపుణ్యంతో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నారు. చిన్నప్పటి నుంచే ఆయనకి రచనలంటే ఎంతో ఆసక్తి, రాయడం అంటే ఎంతో ఇష్టం. అలాగా ఎన్నో రచనలు చేస్తూ ఉండేవారన్నమాట. అందుకు గాను 1923లో ఆయన ఒక పత్రికకి సంపాదకునిగా పనిచేయడం జరిగింది. ఇంకా అలాగే 1937లో ఆయన కల్వానిన్ కాదలి అనే ఒక పుస్తకాన్ని అప్పట్లోనే రిలీజ్ చేసుకోవడం జరిగిందనమాట. ఇంకా అలాగే స్వాతంత్ర సమరయోధులైన సి రాజగోపాలాచారి గారితో కలిసి విమోచనం అనే పత్రికని కూడా నడిపారు. సో ఇందులో స్వాతంత్రానికి సంబంధించిన ఇంకా దేశానికి సంబంధించిన వ్యాసాలు రాస్తూ ఉండేవారన్నమాట. ప్రాచీన భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రాన్ని ఏలిన రాజుల చరిత్ర గురించి ఆయన ఎంతగానో రాస్తూ ఉండేవారు, ఆసక్తిని పెంచుతూ ఉండేవారు. ముఖ్యంగా అప్పట్లో ఎవరైనా సరే ఎక్కువగా నవల్స్ చదువుతూ ఉండేవారు కదా, మరి చరిత్ర అనగానే కొంచెం పక్కన పెట్టేయడము లేకపోతే ఇష్టమున్న వాళ్ళు మాత్రమే చదవడము చేస్తూ ఉండేవారు. అలా ఏంటంటే చరిత్రని నవల్స్ రూపంలో రాసేవారన్నమాట. శివగామియన్ సప్తాహం, పార్థివన్ కణు అని పల్లవుల గురించి, పొన్నియన్ సెల్వన్ అని చోళుల సామ్రాజ్యం గురించి నవల్స్ రాస్తూ ఉండేవారు. ఇంకా అలాగే ఎన్నో పత్రికల్లో స్వాతంత్రానికి సంబంధించిన వ్యాసాలు రాస్తూ ఉండగా బ్రిటిష్ వారు ఆయన్ని కొన్నిసార్లు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆయన రాసే కథల్లో కానీ రచనల్లో కానీ నవలల్లో కానీ ఏంటంటే నిరాశావాదం నుంచి మనిషి ఆశావాదం వైపుకి బ్రతకాలి పోరాడాలి అనేటట్లుగా ఆయన రచనా శైలి ఉండేదన్నమాట. అందుకు గాను 1999లో భారత ప్రభుత్వం వారు ఆయనకి సంబంధించిన ఒక పోస్టల్ స్టాంప్ ని కూడా విడుదల చేయడం జరిగింది. సో ఈ విధంగా ఆయనకి రచనలు అంటే ఎంతో ఇష్టం. ఆ రచనల్లోనే ఆయన స్వాతంత్రానికి సంబంధించిన మొత్తం మోటివేషన్ అంతా కూడా రాస్తూ ఉండేవారన్నమాట. అది కల్కి కృష్ణమూర్తి గారి టాలెంట్. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణంలో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా మార్చేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఉత్తరాంధ్రకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. రాష్టంలోని నగరపాలక పురపాలక సంస్థల పరిధిలో 11,359 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 123 మున్సిపాలిటీల ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా మార్చేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని పట్టణాలను అభివృద్దికి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తూ,
2: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చరిత్రలో ఒక హిస్టారికల్ డే, ఒకేసారి 50,000 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలకు పెట్టిన ఏకైక సందర్భం. కాబట్టి ఇది ఒక హిస్టారికల్ డే మనందరికీ. ఈరోజు 50,000 కోట్ల రూపాయలు ఫస్ట్ టైం చరిత్రలో, రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్దికి ఈ పెట్టుబడి ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుందని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
1: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటన రెండవ రోజు

కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా నాగులపల్లిలో మంచినీటి సరఫరా పథకం ప్రారంభించారు. అనంతరం పిఠాపురంలో 1500 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ పిఠాపురాన్ని ఆదర్శ

0: ఎన్నాళ్ళుగా వేధిస్తున్న సముద్రపు కోత సమస్య, దానికి శాశ్వత పరిష్కారం కావాలంటే దానికి దాదాపు 323 కోట్లు పైగా రక్షణ కూడా ఖర్చుతోటి రక్షణ కూడా నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించారు.
1: ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఏర్పడుతున్నప్పటికీ రాష్టంలో ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా చర్యలు చేపడుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో విద్యుత్ వినియోగం 20% పెరిగిందని, విద్యుత్ అవసరాలను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జెన్కో ద్వారా 5,500 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైన సమయంలో బయట నుంచి కూడా విద్యుత్ కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే గంటల వ్యవధిలోనే పునరుద్దరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత కోసం చేపట్టిన వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమం గురించి ఈ రోజు తెలుసుకుందాం. భారతదేశంలో వినియోగదారుల ప్రాధాన్యతలు క్రమంగా విదేశీ వస్తువులు, పెద్ద బ్రాండ్ ఉత్పత్తుల వైపు మళ్లడంతో కుటీర పరిశ్రమ, చేతి వృత్తుల వారికి మార్కెట్లో సవాళ్లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత, వోకల్ ఫర్ లోకల్ ప్రచారం ద్వారా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో చేతి వృత్తుల వారికి స్థానికంగా గిరాకీ పెరిగే అవకాశం ఏర్పడింది. వోకల్ ఫర్ లోకల్ ద్వారా తరతరాలుగా కొనసాగుతున్న భారతీయ వారసత్వాన్ని పరిరక్షించడంలో భాగంగా చేతి వృత్తులు, చేనేత రంగం, విశ్వకర్మ సంప్రదాయాలకు గౌరవం, మద్దతు, అవకాశాలు కల్పించడంపైన దృష్టి సారించారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేశీయ ఉత్పత్తి, ఉపాధి, స్వావలంబనకు మద్దతు తెలపవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
2: హమే వోకల్ ఫర్ లోకల్ మంత్ర కో అప్నానా హోగా, హమ్ సంకల్ప లే కి హమ్ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కో హి బడావా దేంగే. హమారే ఘర్ మే జో కుచ్ భీ నయా సామాన్ ఆయేగా, మే నయే సామాన్ కి బాత్ కర్ రహా హూ, హమారే ఘర్ మే జో భీ నయా సామాన్ ఆయేగా వో స్వదేశీ హీ హోగా.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీ ఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పరేడ్ గ్రౌండ్స్ లో 2025-26 బ్యాచ్కు చెందిన 149 మంది స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ,
3: సుమారుగా 5,800 మంది కానిస్టేబుల్స్ ఈ రోజు బయటకు వస్తున్నారు. వాళ్ళలో సుమారుగా 1,000 మంది లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు. ఈ 9 నెలల ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోని కూడా చాలా మంది చాలా చాలా కఠినంగా ఉంటాయి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, మెంటల్ ఫిట్నెస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం స్పాంటేనియస్ అని ఉండాలి. అక్కడికి అన్నిటికీ మించి డిసిప్లిన్ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి.
1: ఉత్తరాంధ్రలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్దతతో సిద్దంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షాల పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టర్, ఎస్పీతో సమీక్ష నిర్వహించారు. తీరప్రాంత గ్రామాలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని సూచించారు. మరోవైపు విజయనగరం జిల్లాలోనూ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సిద్దంగా ఉండాలని, సమన్వయంతో పనిచేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. అత్యవసర సేవల కోసం శ్రీకాకుళం జిల్లా హెల్ప్ లైన్ నెంబరు 0894224557, విజయనగరం జిల్లా హెల్ప్ లైన్ నెంబరు 0892223647ను సంప్రదించాలని మంత్రి సూచించారు.

పోషణ్ మాసోత్సవ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల పోషణ్ మాసోత్సవ చిత్ర ప్రదర్శనను పార్లమెంటు సభ్యులు దగ్గుపట్టి పురంధేశ్వరి ఈరోజు ప్రారంభించారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితంపై ప్రచురించిన సేవా సంకల్ప అభియాన్ ప్రచురణను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల సహకారంతో బాలింత మహిళల శిశువుల సమగ్ర పోషణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రోత్సాహకాలను అందిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీబీసీ డైరెక్టర్ జి సురేష్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రమేష్ చంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్ర సహకార బ్యాంకుల్లో పారదర్శక లావాదేవీల కోసం ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆధునికీకరించిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రాంగణాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా మార్చేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఉత్తరాంధ్రకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: भारती एफएम 101.3। నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1:35 దాటి 4 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. విష్ణు విన్యాసం మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఈ రోజు స్పెషల్స్ ఏంటి? ప్రతిరోజు కూడా ఎంతో కొంత స్పెషల్ ఉంటేనే కాస్త అలాగా వెళ్తుందనమాట లోపలికి ఫుడ్ అనేది కదా. అంటే ప్రతిరోజు కూడా స్పెషల్ చేయాలి అంటే ఎస్, మరి టైం అనేది పడుతుంది. ఎక్కువగా ఎవరైనా సరే ఫుడ్ ప్రిపేర్ చేసేది అమ్మలే కదా. మరి ప్రతిరోజు కూడా ఒకే ఆహారం తినాలన్నా కూడా చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా అప్పుడప్పుడు నచ్చదు. అయితే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు అంతే. చిన్నపిల్లలు అయితే ఇది నాకు వద్దు అని చెప్పేసి వెంటనే చెప్పేస్తుంటారు. కానీ పెద్దవాళ్ళైతే వండే వాళ్ళు వాళ్లే కాబట్టి మనకి ఇది ఇష్టమా కాదా అని చెప్పేసి వండరు అనమాట. ఇంకా అందరికీ ఇష్టం త్వరగా అయిపోవాలి, ఇలాగా రకరకాల కారణాలతో ఫుడ్ అనేది ప్రిపేర్ చేసేస్తూ ఉంటారు. అయితే నచ్చింది అయితే కొంచెం ఎక్కువగా తినడం కానీ, నచ్చింది మరీ వదిలేయకుండా కొంచెం తినడమో లేకపోతే ఎలాగా కంగారుగా తినడమో ఏదో ఒకటి సరిపోతుంది. సో అందుకే అప్పుడప్పుడు స్పెషల్స్ కూడా చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క ఇంట్లో కూడా. మరి ఉడికించి తినే ఆహారం గురించి కొంచెం పక్కన పెడితే గనక సీజనల్ ఫ్రూట్స్ ని కూడా మన డైట్ లో భాగం చేసుకుంటున్నామా లేదా అనేది ఒక్కసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి. మరి మహిళా మనుల్లో వర్కింగ్ ఉమెన్ వాళ్ళు ఉంటే గనక బయట ఆఫీస్ వర్క్ ని మేనేజ్ చేసుకోవాలి, ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత సర్దుకోవడం, ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా మందే ఉంటారనమాట. మరి ఈ విధంగా ఇంట్లో మహిళలు ముందుగా హెల్దీగా ఉంటే ఇంటిలి పాది హెల్దీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే డైట్ ని ఎంచుకుని వాళ్ళ డైట్ భాగంగా ఫుడ్ తీసుకుంటూ ఉంటారో అదే కదా మొత్తం ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా అదే ఫుడ్ ని ఎక్కువగా వాళ్ళు పెడుతూ ఉంటారనమాట. అంతేకాదు ఏదైతే మనకి ఆలోచన వచ్చి మనం పాటిస్తూ ఉంటామో ఇంట్లో వాళ్ళందరూ కూడా అదే పాటిస్తూ ఉంటారు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే గనక ఆ మొత్తం ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అది మహిళల చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ డైట్ లో ఈ రోజు నుంచి మనం ఈ ఫ్రూట్ ని మనం తిందాం అని చెప్పేసి అనుకోవడం, లేకపోతే కొంచెం మార్చుదాం వండే తీరు అని అనుకుంటే గనక మొత్తం ఇంటిని పాది కూడా తను ఏదైతే కొత్త నిర్ణయం తీసుకుంటుందో దాన్ని ఫాలో అయిపోతూ ఉంటారనమాట. కాబట్టి సీజనల్ ఫ్రూట్ ని కూడా మన డైట్ లో భాగం చేసుకుంటున్నామా లేదా అని ఒకసారి క్వశ్చన్ చేసుకుని ఒకవేళ చేసుకోకపోతే ఇప్పటి నుంచి చేసేసుకుందాం. మరి ఇంతకీ ఏంటి ధీరాలో ఈ రోజు టాపిక్ మాట్లాడుకుందాం మరి ఈ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

1:42 దాటి 4 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. మరి శ్రీమతి గారు అంటూ లక్కీ భాస్కర్ మూవీ నుంచి విశాల్ మిశ్రా శ్వేత మోహన్ పడిన సాంగ్ అయితే వినేశారు కదా. మరి మనం ఇప్పుడు సెప్టెంబర్ వినాయక చవితి టైంలో ఉన్నామన్నమాట. మరి ఈ సీజన్లో ఏం తినాలో ఏం తినాలి మనం ఆలోచించాల్సిన అవసరం లేకుండానే వినాయకుడు చెప్పేస్తున్నారు తన ప్రసాదంలో ఇవి ఉండాలి అని. అలా ఈ సీజన్లో వచ్చే సీజనల్ ఫ్రూట్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే పండు వెలగ పండు. దీన్నే ఇంగ్లీష్లో వుడ్ యాపిల్ అని చెప్పి పిలుస్తారనమాట. సో ఇంగ్లీష్లో మనం

చూస్తే కనుక పేర్లు భలే ఈజీగా కొన్ని వెంటనే చదవంగానే అర్థమైపోతాయి. వుడ్ యాపిల్ అని అనగానే ఈ యాపిల్ అనేది కొంచెం ఏదైనా చెక్కతో తయారు చేస్తారా అన్నట్టుగా ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరికి ఈ వెలగ పండు తెలియదు అని అనుకున్న వాళ్ళకి. సో ఏంటంటే ఈ వెలగ పండు పైన ఒక టెంకలాగా ఉంటుంది కదా, హార్డ్ షెల్, అది ఇంకా కొబ్బరికాయని కూడా గమనిస్తే ఈ హార్డ్ షెల్ ఉంటుంది అనమాట. అసలు ఎందుకు ఉంటుంది ఈ హార్డ్ షెల్, ఎప్పుడైనా గమనించారా? మంచి మండుటెండల్లో అలాగా కొబ్బరి నీళ్లు తాగితే ఎక్కడ లేనంత ఎనర్జీ వస్తుంది కదా. అండ్ అలాగే ఇలాంటి వర్షాకాలంలో ఈ వెలగ పండును తింటే అంత ఎనర్జీ వస్తుంది అనమాట. కానీ అందరూ ట్రై చేసి ఉండరు కదా, జస్ట్ ఏదో పెట్టాలి కదా పెద్దవాళ్ళు చెప్పారు అని చెప్పేసి తీసుకొచ్చి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టేసి వదిలేస్తూ ఉంటారనమాట. దాని రుచి చూసే వాళ్ళు చాలా కొంతమంది అయి ఉంటారు. ఏమంటారు మరి? మరి ఇంతకీ వీటిపైన హార్డ్ షెల్ ఎందుకు ఉంటుంది? మరి వాటిని మనం తీసుకున్న తర్వాత ఎంత ఎనర్జీని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం? మరి ఒక రకంగా అమృతం లాంటిది కదా, అందుకనే ఆ అమృతంలోని కంటెంట్ అంతా బయటికి పోకుండా హార్డ్ షెల్ అనేది ఇచ్చిందనుకుంటా ప్రకృతి, మనం కొంచెం అలా ఆలోచిస్తే. సో ఈ వెలగ పండుని అచ్చంగా మనం యాపిల్ని కానీ జామకాయని కానీ ఎలా తింటామో అలా తినేయకూడదనమాట. ఎందుకంటే ఇది ప్యూర్లీ విటమిన్ సి పల్ప్, అచ్చంగా చింతపండు ఎలా ఉంటుందో చూడటానికి అలాగే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వెలగ పండుకి కాస్తంత బెల్లం, జాగ్రీని కానీ ఇంకా పెరుగు కానీ, కొంతమంది ఏంటంటే తాలింపు పచ్చళ్లాగా చేసి దీన్ని వాడుతూ ఉంటారనమాట. సో ఈ విధంగా తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, అండ్ అలాగే ఇమ్యూనిటీకి ఇమ్యూనిటీ. ముఖ్యంగా వర్షాకాలంలో ఎవరైనా ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు ఏం చెప్పి అని అడుగుతూ ఉంటారు కదా, సో అటువంటి వాళ్ళు వాళ్ళ డైట్లో ఈ వెలగ పండుని జత చేసుకోవచ్చు. మరి మరి ఇంకేదైనా ఒక ఫ్రూట్ కానీ ఒక ఆహారం గురించి కానీ మాట్లాడుతుంటే ఈ కాలంలో దాంట్లో ఉన్న న్యూట్రిషన్ ఏంటి, దాంట్లో ఉన్న ప్రోటీన్ ఏంటి, దాంట్లో ఉన్న విటమిన్స్ ఏంటి అని చెప్పి వెంటనే క్వశ్చన్స్ అడిగేస్తూ ఉంటారు. మరి నిజంగా వెలగపండు గురించి మనం పాతకాలం నుంచి వస్తున్న, మనం వింటున్న దాని గురించిన న్యూట్రిషన్ తెలుసుకుంటే ఇంకా దాని పైన ప్రేమ పెరిగి దాన్ని మన డైట్లో భాగం చేసుకునే వాళ్ళం అవుతాం అనమాట. మరి దాంట్లో ఉన్న న్యూట్రిషన్ సంగతులు కూడా చెప్తాను. మరి 35 ఇది చిన్న కథ కాదు, మరి అలాగే ఈ వెలగ పండు కూడా చిన్న పండు ఏమి కాదు. 35 మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ ఏదో వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమన్నాం ధీరాలో 35. ఇది చిన్న కథ కాదు, మూవీ నుంచి నీలి మేఘములలో సాంగ్ అయితే విన్నాను కదా. మరి 1:51 దాటి 8 సెకండ్లు కావస్తోంది సమయం. సో ఏదైనా ఒక కొత్త ఫ్రూట్ ని కానీ కొత్త ఆహారాన్ని కానీ మన డైట్ లో భాగంగా చేసుకుంటున్నామంటే గనక ఈ కాలంలో న్యూట్రిషన్ ఏంటి, విటమిన్స్ ఏంటి, ప్రోటీన్ ఏంటి, ఇలాగా రకరకాల క్వశ్చన్స్ వేసి మరీ వాటిని మన డైట్ లో భాగం చేసుకుంటామన్నా కదా. మరి ఇంతకీ వెలగపండు గురించి మనం ఎంత చెప్పుకున్నా పాత వాళ్ల కాలం నుంచి ఇది మన దగ్గర వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే అసలు ఈ వెలగపండు పండేది పెరిగేది మన దేశంలోనే. ఆ తర్వాత ఇంకా చెప్పుకుంటే కనుక థాయిలాండ్, ఇండోనేషియా ఇటువంటి దేశాల్లో కూడా అక్కడక్కడ ఉంటుంది, కానీ ఎక్కువగా పెరిగేది మాత్రం మన దేశంలోనే ఈ వెలగపండు అనమాట. మరి ఈ వెలగపండుకి సంబంధించిన న్యూట్రిషనల్ బెనిఫిట్స్, ముఖ్యంగా అంతకంటే ముందు మెడిసిన్ బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఆయుర్వేదంలో వెలగపండు చెట్టుకి సంబంధించిన ప్రతి పార్ట్, అంటే దాని వేర్ల దగ్గర నుంచి మొదలయ్యి వేర్లు కానీ చెట్టు బెరడు కానీ చెట్లు ఆకులు ఇంకా చిగుళ్ళు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పార్ట్ ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారీలో ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఇంకా ఈ వెలగపండు తినడం వల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు అదుపులో ఉంటాయన్నమాట. అలాగే ఊపిరితిత్తుల్లోని చివరి భాగమైన బ్రాంకియోస్ కి ఈ వెలగపండు మంచి శక్తిని అందిస్తుంది. సో బ్రాంకియోస్, మనం ఏదైతే గాలిని తీసుకుంటామో ముక్కుతో, ఆ గాలి అలాగ వెళ్లి మొత్తం ఊపిరితిత్తుల్లోని చివరి భాగం వరకు వెళ్ళగలగాలి, అప్పుడే లంగ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉందని చెప్తూ ఉంటారనమాట. సో ముఖ్యంగా ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్స్ కి ఈ లంగ్ కెపాసిటీ టెస్ట్ ఎక్కువగా చేస్తూ ఉంటారండి, అలాగే పాటలు పాడే వాళ్ళకి కూడా చేస్తూ ఉంటారనుకుంటా, కానీ ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్స్ కి ఈ లంగ్ కెపాసిటీ టెస్ట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఎక్కువగా గాలి పీల్చి ఎంతసేపు ఉండగలరు అని చెప్పేసి టెస్ట్ చేస్తారు.

అన్నమాట. ఇప్పుడు ఎవరు టెస్ట్ చేసుకోకండి, ఊరికి స్పోర్ట్స్ పర్సన్స్ కి టెస్ట్ చేస్తారని చెప్పి చెప్తున్నా. అఫ్ కోర్స్ ఒకవేళ టెస్ట్ చేసుకోవాలి అని మీకు అనిపిస్తే ఇప్పటికిప్పుడు చేసేమాకండి. ఇవన్నీ కూడా పొట్ట ఖాళీగా ఉన్న టైంలో, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే లేచి ఏం చెయ్యాలబ్బా అని చెప్పేసి ఆలోచిస్తుంటారు కదా ఈ రోజు అని, అలాంటి టైం టేబుల్ వేసుకునే టైంలో ఎర్లీ మార్నింగ్ ఏమీ తినకుండా పొట్ట ఖాళీగా ఉన్న టైంలో ఈ టెస్ట్ అయితే చేసుకోండి. ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకోండి అండ్ ఎంతసేపు ఉంచగలరో అంతసేపు ఉంచి మళ్ళీ మెల్లగా గాలి వదిలేయండి. ఇప్పుడు మాత్రం చేయకండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. సో ఈ విధంగా లంగ్స్ లోని చివరి పార్ట్ అయిన బ్రాంకియోల్స్ కి ఈ వెలగ పండు మంచి శక్తిని అందిస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఏంటంటే రెస్పిరేటరీ ఎయిల్మెంట్స్, ఎవరైతే ఊపిరితిత్తులకి ఇంకా గాలి పీల్చుకునే సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారికి ఇది మంచి ఫలంగా చెప్తారనమాట. అలాగే ఈ సీజన్ లో డైట్ లో భాగంగా చేసుకోవాలి, ముఖ్యంగా వెయిట్ తక్కువ అవ్వాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళు వాళ్ళ డైట్ లో ఈ వెలగ పండుని కూడా జత చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వెలగ పండుని తిన్న రోజు మంచినీళ్లు బాగా ఎక్కువగా తాగాలి. అదేంటి ఎస్పెషియల్ గా ఈ రోజే తాగాల అంటే, ఎస్, ఎందుకంటే ఈ వెలగపండు అనేది కొంచెం పల్ప్ లాగా ఉంటుంది కదా, అలాగే విటమిన్ సి, మన రెస్పిరేటరీ ఎయిల్మెంట్స్ అండ్ అలాగే డైజెస్టివ్ సిస్టమ్ లో ఉన్న క్లాక్స్ అన్నిటిని కూడా తొలగిస్తుంది. కాబట్టి దానికి మనం కొంచెం మంచినీళ్లు తీసుకుంటే గనక ఇంకొంచెం సహాయం చేస్తుంది అనమాట ఆ పల్ప్ అది అంతా క్లీన్ చేయడం కోసం. సో మరి ఇన్ని లాభాలున్న వెలగపండుని కేవలం వినాయకుడికి నైవేద్యంగానే పెడుతున్నారా, పెట్టిన ఆ నైవేద్యాన్ని మీరు ఆరగిస్తున్నారా? ఆరగించకపోతే ఇప్పటి నుంచైనా ఆరగించండి. మరి మరి వెలగ పండుకి సంబంధించిన న్యూట్రిషన్ బెనిఫిట్స్ అయితే ఈ రోజు ధీరాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే అష్టాచమ్మ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తుండండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: विविध भारती FM 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
5: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर

12:17 కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనము నామ్ సందడే సందడిలో. మరి ముందుగా జీన్స్ మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వస్తుంది రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ ఆనందిస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి.

భువన్ చంద్ర లిరిక్స్ లో ఉదిత్ నారాయణ్ చిత్ర గారు పడిన సాంగ్ అయితే విన్నారు జై చిరంజీవ మూవీ నుంచి. వింటున్నారు వివిధ భారతి. ఇప్పుడు కొంచెం వెదర్ ఇన్ఫర్మేషన్. కోస్తాంధ్రప్రదేశ్ లో మొత్తం చాలా చోట్ల ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఇంకా కోస్తాంధ్ర ప్రాంతంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర గాలి వీచే అవకాశమైతే ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది. అండ్ అలాగే ఈ జిల్లాలన్నింటిలో కూడా ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఇంకా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, ఏలూరు జిల్లా, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో యెల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. సో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు.

2:36 దాటి 43 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు పడిన పాట అయితే విన్నారు హలో బ్రదర్ మూవీ నుంచి. మరి మనం ఎంటర్ అయిపోదామా సందడి సందడిలోకి. సందడి సందడిలో మరి నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, షికారులో ఒక వాహనం వెతికి చెప్తారా? మరి షికారు ఏ వాహనంలో వెళ్తారు అని చెప్పి అడగట్లేదు. షికారులో ఒక వాహనం అయితే ఉంది, వెతికి చెప్పండి. మరి చెప్పాలంటే 8662 4111 కి మెసేజ్ చేస్తే సరిపోతుంది.

2:48 దాటి 18 సెకండ్లు కాబోస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువరాజ్ ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. మరి అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, షికార్లో ఒక వాహనం వెతికి చెప్

చేశారా? మరి చూద్దాం ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారో. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేస్తున్నారు కోడుమూరు నుంచి ఊర్మిళ వీరేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు అయితే వచ్చేసాయి కదా. ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాలం జైనుద్దీన్ మెసేజ్ చేశారు. కడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. జాన్సన్ గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి కనకారావు గారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుంచి భాస్కర్ రావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. రాజుల నుంచి జయన్న మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి గారు, రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి, అవును పాట రూపంలో క్లూ వచ్చేసింది. ఎస్, నెక్స్ట్ ఇంకా సుందరి గారు పెనమలూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య సార్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఏలు తెనాలి నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. శ్రీను గారు మెసేజ్ చేస్తున్నారు, ఆయిరాల, ఆయిరాల గ్రామం అండి. ఓకే శ్రీను గారు కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి, కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. మసూమ్ బాబా నాగూర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. మాధవస్వామి గారు, సునీత గారు రాజోల్ నుండి, కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు మాదుగుండు రాజేశ్వరన్, సౌమ్యాంజలి గారు, కరెక్ట్ ఆన్సర్. తులసి గారు, మౌనిక, జయంత్ నందికొట్కూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, కరెక్ట్ ఆన్సర్. సుమని గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. జమలయ్య గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. మహంకాళి రాజేశ్వరి గారు పొదిలి నుంచి, కరెక్ట్ ఆన్సర్. తొలిబిల్లి రవి గారు సూరంపల్లి గన్నవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. ధర్మారావు గారు దంతేవాడ ఛత్తీస్గఢ్ నుండి, కరెక్ట్ ఆన్సర్. రాజల్ నుండి బోరెల్లి సంధ్య గారు, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ నుంచి సెల్వరాజ్ వీక్షిత రాములమ్మ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేస్తున్నారు. విజ్ఞాన వినోద ఒడి, ఆత్మీయ అనుబంధాల ఒడి, తీయని పలుకుల సవ్వడి, ఉప్పొంగు ఆనంద బాష్పాల తడి, కొంటె ప్రశ్నల జడి, చిలిపి సమాధానాల సడి, మన ఈ సందడే సందడికి స్వాగతం అంటూ భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా గారు, వహ్వా ఏం కవిత్వం చెప్పారండి. నెక్స్ట్ ఇంకా అక్కరపాక నుండి రమా సుధాకర్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. బీవి సుబ్బారావు గారు మార్కాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. అరగిద్ద గ్రామం నుంచి రాహుల్ శాంతి శేఖర్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి సాయి శిరీష గారు బ్యాంక్ కాలనీ నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజెస్ ఎవరు చేశారో చూద్దాం. గౌతమ్ గారు చౌడేపల్లి నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంగళగిరి నుండి దామల చినమస్తాన్ నాగర్ బెదమస్తాన్ నాగర్ మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా వాన పడింది మా ఊళ్ళో రామలకోట నుంచి, దుబాయ్ భాషా గారు మెసేజ్ చేస్తున్నారు. రామలకోట ఎక్కడ మరి మీరు ఉండేది? కర్నూలు జిల్లానేనా? ఓకే. మరి ఈరోజు మొత్తం ఆంధ్ర అంతా, ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా, ఇంకా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఈ ప్రాంతాల్లో, శ్రీకాకుళం చెప్పాలంటే నార్థర్న్ కోస్టల్ ఆంధ్ర, ఈ ప్రాంతం అంతా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని ఐఎండీ అధికారులు అయితే తెలిపారు. నెక్స్ట్ ఇంకా నాగార్జున లక్ష్మి గారు వడియంపేట అనంతపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు తలంపాడు గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, తిరుపతి జిల్లా నుండి. పాత రోజుల్లో అయితే గుర్రం, నేటి రోజుల్లో అయితే జీప్, షికార్లో జీప్ ఉందా చూద్దాం. నెక్స్ట్ ఇంకా మెసేజ్, బంగారు రాజ్ గారు ఆదో నుంచి, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చీమల్లపాడు నుంచి జ్యోతుల రాజారావు గారు, పుణ్యవతి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. క్యాదర్ వీరేష్ గారు రాజోల్ నుండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య అంటూ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు, కుటుంబ సభ్యులు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్, నెక్స్ట్ మెసేజ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి. కౌస్తుభా గారు ఆత్మకూరు నుండి, నంద్యాల, కరెక్ట్ ఆన్సర్. అంబికా గారు, ప్రేమ్ సాయి గారు, రాజేష్ మెసేజ్ చేశారు, షోలాపూర్ నుండి, మహారాష్ట్ర నుండి. మహాలక్ష్మి గారు విజయవాడ నుండి. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజోలి నుంచి హరికృష్ణ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, రాజశేఖర్ రెడ్డి గారు ఆదో నుంచి,
షికారు అనగా కారు. ఎస్, షికారులో ఉన్న వాహనాన్ని వెతికి పట్టుకోండి అని చెప్పి అన్నా కదా. మరి కారులో షికారుకెళ్లే సాంగ్ అయితే వచ్చేసింది దాని నుంచి ఆన్సర్. దాని నుంచి ఎందుకు షికారులో మనం వాళ్ళు పట్టుకోలేరా ఏంటి, కారుని పట్టుకుని ఆన్సర్గా పంపించేశారనమాట. మరి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇంకా రెండవ క్వశ్చన్కి ఏంటంటే, అదే క్వశ్చన్ అడగాలి కదా ముందు. సో చాక్లెట్ ఎక్కువగా డార్క్ కలర్లోనే ఉంటుంది కదా, డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. మరి వైట్ చాక్లెట్ కూడా ఉంటుంది. మరి ఈ వైట్ చాక్లెట్కి ముడి పదార్థం ఏమిటో తెలుసా? పాలని మాత్రం చెప్పమాకండి, పాలుతో పాటు చేస్తారు కానీ వైట్ చాక్లెట్కి కూడా రా మెటీరియల్ కోకోనే. అదే కోకోవాతోనే చాక్లెట్ అనేది తయారు చేస్తారనమాట. అది డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అయితే వైట్ చాక్లెట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆ వైట్ చాక్లెట్ని కూడా ఈ కోకోవాతోనే తయారు చేస్తారు. అయితే కోకోవా నుంచి ఏ పదార్థంతో తయారు చేస్తే వైట్ చాక్లెట్ వస్తుందో కొంచెం ఆలోచించి చెప్పండి. చెప్పాలంటే దాంట్లో కూడా పాలు ఉంటాయి, కానీ ఆ పాలు నుంచి వచ్చే ఒక మెటీరియల్తో దీన్ని తయారు చేస్తారనమాట వైట్ చాక్లెట్ని. మరి తెలిస్తే కనుక 8662 4111 4కి వాట్సాప్ మెసేజ్ చేయండి, తెలియకపోయినా ట్రై చేయండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 17 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు వర్చువల్ గా ప్రారంభించారు. గతంలో ప్రకటించిన 2012 నుంచి 2016 వరకు నంది ఫిల్మ్ టీవీ అవార్డులను అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 2017 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరానికి 4 అవార్డుల చొప్పున స్పెషల్ జ్యూరీ అవార్డులు అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ కార్యక్రమం డిసెంబర్ నెలలో నిర్వహించనున్నట్లు ఎఫ్డీసీ చైర్మన్ పి భరత్ భూషణ్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం 5 గంటలకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. శాప్ కార్యాలయం వద్ద నిన్న జరిగిన ఘటనపై వైఎస్ జగన్ ఫిర్యాదు చేయనున్నారని పార్టీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయం నందు శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో విలువల విద్య అనే అంశంపై ఒకరోజు ప్రత్యేక సెమినార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి పూనా రామ్జీ పాల్గొన్నారు. విశాఖలోని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీఎంఎఫ్ఆర్ఐ ప్రాంతీయ కేంద్రంలో హిందీ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త, విద్యావేత్త, అనువాదకులు, హిందీ తెలుగు భాషా పండితులు పద్మభూషణ్, ఆచార్య డాక్టర్ ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అల్పపీడనం ప్రభావంతో కోస్తా ఆంధ్ర అంతటా విస్తారంగా భారీ నుండి అతి భారీ వర్షపాతం సంభవించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అనకాపల్లి జిల్లా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో 8942 2 8 8 8 8 9 2 4 2 2 6 5 9 9 మరియు 8 9 2 4 2 2 5 9 9 హెల్ప్ లైన్ నంబర్లకు సంప్రదించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని విశాఖ కలెక్టర్ డాక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. 48 గంటల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు. అన్నమయ్య జిల్లాలో టైరు పంక్చర్ అయి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. వాల్మీకిపురం మండలం విటలం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐటి స్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆసియా క్రీడల ఆతిథ్య దేశం జపాన్తో జరిగిన చారిత్రక తొలి టీ20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో మహిళల టీ20 ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంకను ఓడించి తొలి స్వర్ణ పథకం సాధించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

మూడు గంటల ఐదు నిమిషాలు దాటి 28 సెకండ్లు కావస్తోంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనం ఉన్నాం సండే సండేలో. మరి ఏదైనా చాక్లెట్ ఎప్పుడు చూసినా డార్క్ బ్రౌన్ కలర్ లోనే ఉంటుంది కదా, వైట్ చాక్లెట్ కూడా ఉంటుంది. ఇంతకీ ఈ వైట్ చాక్లెట్ ని దేంతో తయారు చేస్తారు, రా మెటీరియల్ ఏంటి? పాలైతే కాదు అని చెప్పేసి ముందే చెప్పేశారు. మరి ఇంతకీ ఆన్సర్స్ ఏం పంపించారు మన శ్రోతలు, ఒక్కసారి చదివి వినిపించేస్తారు.

పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. మా కృష్ణా జిల్లాకి వర్షాలు ఎస్ ఉన్నాయి, అయితే భారీ నుంచి అతి భారీ కాకుండా ఎల్లో అలర్ట్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ఎస్ ఓకే కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు రాజుల నుండి మెసేజ్ చేశారు. కొండారెడ్డి గారు సిద్ధపటం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు. సుమణి గారు పెడన నుంచి మెసేజ్ చేశారు. జాన్సన్ గారు విజయవాడ నుండి. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు మెసేజ్ చేశారు. రాజుల నుంచి జయన్న గారు మెసేజ్ చేశారు. ఇంకా నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తున్నారంటే బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా తిరుపతి దామినేడు నుంచి భాస్కర్ రావు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. మహంకాళి రాజేశ్వరి గారు పొదిలి నుంచి కరెక్ట్ ఆన్సర్. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ గారు వగ్గా శివయ్య గారు పెద్దనగర్ మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ అండి. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు కృష్ణవేణి గారు ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. శేషసాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుండి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన నుండి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ పాలెం పోలియా గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బంగారు రాజు గారు ఆదోన్ నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు ఫ్యామిలీ మెంబర్ స్థలంపాడు గ్రామం దొరవారి సత్రం నుండి మెసేజ్ చేస్తున్నారు. తిరుపతి జిల్లా నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పుట్టపాక నుంచి మిరయాల తిరుమలయ్య గారు ఆండాళ్ళు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ గానే గెస్ట్ చేశానా? సో మాకు వర్షం పడుతుంది అంటూ రామలకోట నుంచి దుబాయ్ భాషా గారు మెసేజ్ చేశారు. కర్నూలు జిల్లానా అంటే ఎస్ సర్టైన్లీ అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మలాన్ బి గారు కర్నూలు నుండి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మాధుస్వామి గారు సునీత గారు రాజోల్ నుండి మెసేజ్ చేశారు. విజయ గారు కైలాష్ సాయి కృతిక మెసేజ్ చేస్తున్నారు. మారుతి నగర్ అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్. పాలెంపోలియ గారు మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. అంజన్ దేశిరెడ్డిపల్లి నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. లతా గారు ఉయ్యూరు నుండి కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుండి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు సుమలత గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ఎస్ నాగార్జున గారు లక్ష్మీ గారు వడియంపేట నుండి కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ఏంటి అంటూ మెసేజ్ చేశారు. లాస్ట్ ఎవరైతే మెసేజ్ చేశారో క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తున్నాను. చాక్లెట్ డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, మరి వైట్ చాక్లెట్ కూడా ఉంటుంది. ఈ వైట్ చాక్లెట్కి ముడి పదార్థం రా మెటీరియల్ ఏంటి? సో కోకో బటర్ అనమాట. కోకోవాతోనే చాక్లెట్ అనేది తయారు చేస్తారు. అయితే ఇది డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అయితే వైట్ చాక్లెట్ కూడా ఉంటుంది కదా, దానికి ముడి పదార్థం కోకోనే. కానీ కోకో నుంచి వచ్చిన ఏ పదార్థంతో వైట్ చాక్లెట్ తయారు చేస్తారన్నాను? సో కోకోవా బటర్తో. మనకి పాల నుంచి కూడా ముందు తోడబెడితే పెరుగు అవుతుంది. పెరుగు నుంచి మేగడ తీస్తే దాన్ని చిలిగితే వెన్న బటర్ వస్తుంది కదా. సో అలాగే కోకోవా నుంచి ఈ బటర్ వస్తుంది అన్నమాట. ఆ బటర్తో వైట్ చాక్లెట్ తయారు చేస్తారు. మరి ఇంకా ఇప్పుడు అడగబోయే ప్రశ్న, మనిషి ఎంత చిన్న డెసిబల్స్ విలువ గల శబ్దాన్ని వినగలడు? మనిషి ఎంత చిన్న డెసిబల్స్ విలువ గల శబ్దాన్ని వినగలడు? సో మొత్తం చెప్పాలంటే ఈ సౌండ్ని హెడ్జెస్లో కొలుస్తారనమాట. అంటే దారిని, మనం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు మీద ఏదైతే ఉంటుందో ఆ లెంత్ని కిలోమీటర్స్లో కొలుస్తారు కదా. ఇంకా మన క్లాత్స్ని మీటర్స్లో కొలుస్తారు కదా. అలాగా మనం వినగలిగే శబ్దాలను ఫ్రీక్వెన్సీ, సౌండ్ ఫ్రీక్వెన్సీని హెడ్జెస్లో కొలుస్తారనమాట. సో దాన్ని డెసిబల్స్ అని కూడా పిలుస్తారు. సో మరి ఈ డెసిబల్స్ అంటే
ఎంత వరకు మనం వినగలం, ఇంకా ఆ డెసిబెల్స్ కంటే తక్కువైతే మనిషి అసలు వినడానికి కూడా కుదరదు అనమాట. సో కాబట్టి అసలు ఎంత చిన్న శబ్దం వరకు మనిషి వినగలడు తెలుసు కనుక 8662 4111 4కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. 3:18 దాటి 4 సెకండ్లు కావస్తోంది సమయం. మరి అడిగిన క్వశ్చన్ ఏంటి? మనిషి ఎంతవరకు చిన్న శబ్దాన్ని వినగలడు? మరి డెసిబల్స్ లో కానీ ఇంకా సౌండ్ ని హెడ్జెస్ లో కొలుస్తారన్న కదా, ఆ హెడ్జెస్ లో కానీ సమాధానాలు పంపించండి అని చెప్పాను. మన శ్రోతలు అయితే పంపించేశారు. మరి మనిషి ఎంతవరకు వినగలడు చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు? పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలదాస్ గారు మెసేజ్ చేశారు. లేదు, 120 నుంచి 130 డెసిబల్స్ అనేది ఇంకా పెయిన్ అనేది వచ్చేస్తుంది అనమాట, ఎక్కువైపోతుంది. సో మినిమం ఎంత వినగలడు అని చెప్పి అడిగాను క్వశ్చన్. మంగళకి ఎన్నెన్ని మెసేజ్ చేస్తున్నారు? నెక్స్ట్ ఇంకా ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. మరి మాధస్వామి గారు, సునీత గారు రాజోల నుండి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. సుమణి గారు పెడన నుండి. ఓకే, నెక్స్ట్ మెసేజ్ పాలెం పోలియ గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి. శేష సాయి రోహన్, సాయి దర్శన్ నెల్లూరు నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. రాజోల నుండి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. విజయ కైలాస్, సాయి కృతిక మారుతి నగర్ అనంతపూర్ నుండి కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి గారు, రామలింగ గారు దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి. నెక్స్ట్ ఇంకా గన్నవరం సాయి శిరీష గారు మెసేజ్ చేస్తున్నారు. గన్నవరం సాయి శిరీష గారు తిరుపతి నుండి. ఓకే, నెక్స్ట్ మెసేజ్ మసూమ్ బాబా గారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుండి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామలకోట నుంచి దుబాయ్ బాషా గారు మెసేజ్ చేశారు. భాస్కర్ గారు పెడన నుంచి, కుస్మా గారు అంబటి నగర్ నుండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు, యశోద జానకి రాజు గారు మెసేజ్ చేశారు. తిరుపతి దామినేడు నుంచి భాస్కర్ రావు గారు మెసేజ్ చేశారు. ఎస్, నెక్స్ట్ ఇంకా మెసేజ్ కుర్నూతుల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి మెసేజ్ చేశారు. లతా గారు ఉయ్యూరు నుండి. ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్య గారు, యాస్మిన్ సాదియా మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. జాన్సన్ గారు విజయవాడ నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ బంగారాజు గారు ఆదోన్ నుండి. ఉమా శ్రీనివాస్ గారు నెల్లూరు నుండి. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎరమిల సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి. మధుప్రసాద్ గారు మెసేజ్ చేస్తున్నారు తిరుపతి జిల్లా దొరవారి సత్రం నుండి. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుండి. కేదర్ వీరేష్ గారు రాజోల్ నుండి. నెక్స్ట్ ఇంకా నెల్లూరు జిల్లా ఈనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు మెసేజ్ చేస్తున్నారు. మల్లికార్జున అభిరామ్ కేశవనాగర్ ధర్మవరం నుండి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహపాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ్ నుండి కరెక్ట్ ఆన్సర్. హంబాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ గారు, వగ్గా శివయ్య గారు పెద్దన్న మెసేజ్ చేశారు. దేశిరెడ్డిపల్లి నుంచి అంజన్ మెసేజ్ చేశారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందన కాలనీ నుంచి అప్పలదాస్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుండి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. సో 0 డెసిబల్స్ అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట, అంతకంటే ఇంకా తక్కువ వినడానికి ఉండదు. ఒకవేళ ఫ్రీక్వెన్సీ హెడ్జెస్ లో కనుక చూసుకుంటే 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు మనిషి వినగలడు అనమాట. సో 20 హెడ్జెస్ కంటే తక్కువ కూడా సౌండ్ ఉంటుంది, కానీ మనం దాన్ని పసిగట్టలేం. సో దాన్ని ఇన్ఫ్రాసోనిక్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇంకా 20,000 హెడ్జెస్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని అల్ట్రాసోనిక్ అంటారు. అసలు మనిషి పట్టలేడనమాట, రక్తం వచ్చేస్తుంది అంటారు కదా, అదైపోతుంది. సో 20 హెడ్జెస్ కంటే ఇంకా చిన్న చిన్న శబ్దాలు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే గాలి అలా పార్క్ లో వేస్తున్నప్పుడు కొంచెం గడ్డి ఊగుతుంది చూడండి, దానికి కూడా కొంచెం ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది అనమాట. ఇంకా ఎక్కడో జరుగుతున్న శబ్దాలని మనం అయితే వినలేం, కానీ యానిమల్స్ అయితే పసిగడతాయి అనమాట. అందుకే చెప్తుంటారు ఏంటంటే సునామీలు కానీ భూకంపాలు కానీ వస్తున్నప్పుడు ఇంట్లో పెట్ యానిమల్స్ అనేవి చాలా వింతగా బిహేవ్ చేస్తాయి అని చెప్పేసి. సో ఏంటంటే ఎక్కడో ఏదో జరిగింది అని చెప్పి వాటికి చిన్న సూచనలు అది సౌండ్ రూపంలో వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఇంకా ఇప్పుడు సందడే సందడిలో 4వ ప్రశ్నకి వచ్చేస్తే కనుక ట్రాన్స్లేషన్ కి తెలుగు పదం ఏంటి? ట్రాన్స్లేషన్ కి తెలుగు పదం ఏమిటి? క్వశ్చన్ కొంచెం వింతగానే ఉంటుంది, కానీ అందులో నేను ఆన్సర్ చెప్పకూడదు కాబట్టి క్వశ్చన్ ని ఆ విధంగా అడగడం జరిగిందనమాట. ట్రాన్స్లేషన్ కి తెలుగు పదం ఏమిటి తెలిస్తే కనుక 8662 4888 14కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

వింటున్నారు వివిధ భారతి. కార్యక్రమంలో ఇప్పుడు చిన్న వెదర్ ఇన్ఫర్మేషన్. కోస్తాంధ్ర ప్రాంతంలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గంటకి గాలులు వీచే అవకాశం అయితే ఉంది. రాయలసీమలోని కొన్ని ప్రదేశాల్లో గంటకు

ఆదికేశవ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై మిత్యుల ఆర్జే ఆదిత్య. 3:28 దాటి 18 సెకండ్లు కావస్తుంది సమయం. వింటున్నారు వివిధ భారతి. మరి ఇంకా సందడిలో ఆన్సర్స్ పెడుతూ ఇంకా బిజీగానే ఉన్నారు మన శ్రోతలు. అడిగిన క్వశ్చన్ ఏంటంటే ట్రాన్స్లేషన్ కి తెలుగు పదం, ఇక్కడ ఒక పదాన్ని ఇంకా జోడించాలన్నమాట క్వశ్చన్ లో. మరి అది జోడిస్తే ఆన్సర్ నేనే చెప్పేసినట్టుంటుంది, అందుకనే ఆన్సర్ మీరు చెప్పాలి కాబట్టి పదాన్ని కొంచెం వదిలేశాను. ఇంతకీ ఏంటి ట్రాన్స్లేషన్ ని తెలుగులో ఏమంటారు? పెడన జోగానంద కాలనీ నుంచి అప్పలదాస్ గారు మెసేజ్ చేశారు. అవును కరెక్ట్ ఆన్సర్, రెండో పదం కూడా వస్తుందా అని చెప్పి చూశాను, వచ్చింది. మోవుల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు. సుందరి గారు పెనమలూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. రమేష్ దంతి గారు అనంతపురం నుంచి. శేషసాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుండి. దాంట్లో ఎందుకు టైపింగ్ మిస్టేకా? నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి.

చేశారు. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సిద్ధాంతి గారు మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఉమా శ్రీనివాస్ గారు నెల్లూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మిసి జబర్జేస్తున్నారు. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి, కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. సో నెక్స్ట్ ఇంకా మెసేజ్ లక్ష్మీనారాయణమ్మ గారు, నారాయణ స్వామి గారు, మధుచరణ్ రాప్తాడు మండలం మరూరు గ్రామం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజల్లి మండలం వీవర్స్ క్వాలీ నుంచి మాధవుడు రాజేశ్వరన్ సౌమ్య అంజలి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. పాలెంపోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, భాషాంతరీకరణ కొత్తగా ఉంది పదం కానీ కొంచెం దగ్గరగా ఉన్నట్టుంది మనకి కావాల్సిన ఆన్సర్కి అనమాట. గడ్డ వెంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుండి, ఓకే. జాన్సన్ గారు విజయవాడ నుండి, వలపర్ల నుంచి దామర్ల ఆంజనేయులు గారు, హైమ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రామణకోట నుంచి దుబాయ్ భాషా గారు మెసేజ్ చేశారు. ఉస్మా గారు అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మధుప్రసాద్ గారు తలంపాడు గ్రామం దొరవారి ఛత్రం మండలం తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, శీను గారు ఆయిరాల మండలం నుండి మెసేజ్ చేశారు. ఎస్. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి సుమని గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎరమిలి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుండి మెసేజ్ చేశారు. ట్రాన్సిషన్, ఎస్ ట్రాన్సిషన్ అడగలేదు, ట్రాన్స్లేషన్. ఎస్ ట్రాన్స్లేషన్కి అయితే మాత్రం పంపించిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సరే. సో ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, మరి ఇంకా ఎవరు చేశారో చదివి వినిపించేస్తాను ఈ పాట తర్వాత.

మూడు గంటల 35 నిమిషాలు దాటి 40 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మరి మనమున్నాం సందడే సందడిలో. ఇంకా కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయన్నా కదా, ట్రాన్స్లేషన్ కి తెలుగు పదం ఏమిటి? భాషాంతం అంటూ మెసేజ్ చేశారు మామ దినాయతుల్లా గారు, భవానీపేట్ గ్రామం, కామారెడ్డి జిల్లా నుండి. ఓకే. ఆచార్య చిరంజీవి రామలింగా గారు దమ్మాయిగూడ నుండి మెసేజ్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు. నెక్స్ట్ ఇంకా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుండి మసూం బాబా గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కమదం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి. నెక్స్ట్ ఇంకా గౌస్ గారు అనంతపూర్ నుండి. తులసి మౌనిక జయంతి గారు నందికొట్కు నుండి, కరెక్ట్ ఆన్సర్. లత గారు ఉయ్యూరు నుండి, రంగారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. కృష్ణ సంతోష్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా తిరుపతి దామినేడు నుండి భాస్కర్ రావు గారు, ఎస్. నెక్స్ట్ ఇంకా విజయ కైలాష్ గారు, సాయి కృతిక, మారుతినగర్, అనంతపురం నుండి. ఎల్లప్ప గారు రాయచూర్ నుండి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఏమో తెలియదు, బంగారాజ్ గారు ఆదోన్ నుంచి. ఓకే, చెప్తానులే నేను ఇంకా ఆన్సర్ని రివీల్ చేయడానికి. ఇంకా కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి. మరి ఇంకా మెసేజ్ పెట్టారు కానీ వాళ్ళ పేరు ఊరైతే మెసేజ్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా మలాన్ బీ గారు కర్నూలు నుండి మెసేజ్ చేస్తున్నారు, బదులుగా కాదు, శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుండి మెసేజ్ చేశారు. అంజన్ దేశిరెడ్డిపల్లి నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ పాలెంపోలియా గారు ఈనమడుగు నుండి మెసేజ్ చేశారు, ఎస్. ఓకే. స్నేహపాను జైనుద్దీన్, మహమ్మద్ జైనుద్దీన్ గారు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మెసేజ్ చేశారు. అవును, అదే అవును. నెక్స్ట్ ఇంకా కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేశారు. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, చూద్దాం. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నాయుడుపేట నుండి సంధ్య గారు మెసేజ్ చేస్తున్నారు, ఎడ్వర్డ్ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. గన్నవరం శిరీష గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, ఎస్. నెక్స్ట్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు అంటూ వనస్థలిపురం నుండి బాలాజీ గారు మెసేజ్ చేశారు, ఎస్. ఫైన్ అండి, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, అంతేనండి. నెక్స్ట్ ఇంకా రవి రేవతి గారు, రాజశేఖర్ గారు నెల్లూరు నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజల్ నుండి జయన్న గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నరసరావుపేట నుండి రఘురామ్ సింగ్, భాగ్యలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య గారు మెసేజ్ చేశారు. ఉర్దూ ఆన్సరా మీరు పంపించింది? ఆన్సర్ అయితే అది కాదు. వేదాంత జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ గారు, అనసూయ గారు, యమున గారు జానకంపేట నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. వీర కనకారావు గారు వీరభద్రాపురం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణయ్య గారు ఇనమడుగు నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. అనువాదం ఇంకా రెండో పదం కూడా వస్తుందని చెప్పి ఆలోచించాను, కూర్చున్నాను. సో చాలా మంది మెసేజ్ చేశారు తర్జుమా, అది కూడా కరెక్ట్ ఆన్సరే.

సందడి సందడిలో మరి ఇప్పుడు అడగబోయే ప్రశ్న, గోటిపువ్వ అనేది ఒక డాన్స్ ఫామ్ అనమాట. మరి ఇంతకీ ఈ గోటిపువ్వ నాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది? గోటిపువ్వ నాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది? తెలిస్తే మెసేజ్ చేసేయచ్చు 8662848814.

అడిగిన క్వశ్చన్ ఏంటంటే గోటి పువ్వ. మరి ఈ నాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది చూద్దాం. ఇంకా మెసేజెస్ ఎవరెవరు చేశారు

తడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. జాన్సన్ గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మాధవస్వామి గారు సునీత గారు రాజల్ నుండి, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి గౌస్ గారు కేరళం కాదు. కనకారావు గారు పెడన నుండి, కరెక్ట్ ఆన్సర్. విజయ కైలాస్ గారు సాయికృతిక మారుతి నగర్ అనంతపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి దామిని నుండి కె భాస్కర్ రావు గారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్ అండి. మసూమ్ బాబా గారు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుండి పొల్లిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోల్ రామకృష్ణయ్య గారు మెసేజ్ చేశారు, కైలాష్ మనోజ్ తనోజ్, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి కుమార్ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ గారు, వలీ ఫాతిమా గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి పాలెం పోలియా గారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రాజల్ నుంచి మాదగుండు రాజేష్ శరణ్ సౌమ్య గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, కరెక్ట్ ఆన్సర్. మలాన్బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీనారాయణమ్మ గారు, నారాయణ స్వామి గారు రాప్తాడ్ మండలం మరూరు గ్రామం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాజీ ముతిజావాలి గారు, కరెక్ట్ ఆన్సర్. ఎల్లప్ప యాదవ్ గారు రాయచూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. లతా గారు బుయ్యూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ గ్రామం, కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ వీర కనకారావు గారు వీరభద్రాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. రమేష్ దంతి గారు అనంతపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి. మంగళగిరి నుండి దామర్ల చినమస్తన్ రావు గారు, పదమస్తన్ రావు గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య అంటూ సుబారెడ్డిపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ్ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దుబాయ్ పాషా గారు మెసేజ్ చేస్తున్నారు, కుటుంబ సభ్యులు రామలకోట నుండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్. రాష్ట్రానికి సంబంధించింది. చిలక నారాయణ గారు, అనసూయ గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎరమిలి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు కుటుంబ సభ్యులు తలాంపాడు గ్రామం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మురళీధరన్ చిత్తూరు నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుండి గౌరీ గారు,

నానా కాదండి, డోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ మెసేజ్. శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ గారు మెసేజ్ చేస్తున్నారు దాసరిపాలెం నుంచి. కుటుంబ సభ్యులు ఇంకా కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు, కరెక్ట్ ఆన్సర్. రేవతి రాజశేఖర్ గారు నెల్లూరు వడియంపేట నుండి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. రవీంద్ర రెడ్డి గారు సర్వేపల్లి నుండి మెసేజ్ చేస్తున్నారా? ఎస్, కర్ణాటక అయితే కాదు. కమతం వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమినిపాడు నుండి కరెక్ట్ ఆన్సర్. రాజోలని జయన్న గారు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి గారు, యశోద జానకిరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పాలెం పాలయ్య గారు. నెక్స్ట్ ఇంకా సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నుండి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు ఆన్సర్ అంటూ శేఖర్ గారు అరకొండ చిత్తూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎందుకు ఇన్ని మెసేజెస్ చేశారు? ఇన్ని మెసేజ్ చేయడం వల్ల లేటెస్ట్గా వచ్చారు, లేట్గా వచ్చారు మరి. సో అయితే ఎప్పటికైనా వచ్చారు కదా, ఆన్సర్ అయితే మీరు పంపింది, నేనైతే చదివేశాను. మరి ఇంతకీ గోటిపువ్వ ఈ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఒడిశా స్టేట్కి సంబంధించింది. మరి ఇంకా ఈరోజు ఇప్పుడు అడగబోయే సందడి సందడి క్వశ్చన్, ఇది కొంచెం ఈరోజు లాస్ట్ క్వశ్చన్ అవుతుంది. ఇంతకి క్వశ్చన్ ఏంటంటే, మీ బాబాయి ఒక్కగానొక్క అక్క, తల్లి భర్త, మొదటి కొడుకు, మీకు ఏమవుతారు? కొంచెం తిప్పి తిప్పినట్టుగా ఉంది కదా, అయినా సరే లాజిక్ పట్టుకుంటే వచ్చేస్తుంది. సో మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. మీ బాబాయి గారి ఒక్కగానొక్క అక్క, తల్లి భర్త, మొట్టమొదటి కొడుకు, మీకు ఏమవుతారు? సో ఇందులో హింట్ కూడా ఇస్తున్నాను. ఏంటంటే ఇక్కడ మొత్తం పిల్లలు ఎంతమంది అంటే ముగ్గురు ఉన్నారనమాట. ఇంతకీ ఆన్సర్ ఏంటి? మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేయమంటారా? మరి చెప్పండి. ఈసారి మళ్ళీ ముచ్చటిక మూడోసారి అనమాట. మీ బాబాయి ఒకగానొక అక్క యొక్క తల్లి యొక్క భర్త మొదటి కొడుకు, మీకు ఏమవుతారు? హింట్, ఇక్కడ మొత్తం పిల్లలు ముగ్గురు ఉన్నారు.

హరిహరన్ మధుశ్రీ గారు పడిన సాంగ్ అయితే విన్నారు శివాజీ మూవీ నుంచి. మరి ఇంతకీ మన ప్రశ్న ఏమిటి? బ్లడ్ రిలేషన్స్ కి సంబంధించిన క్వశ్చన్. సో మీ బాబాయి ఒకగానొక్క అక్క, తల్లి భర్త, మొదటి కొడుకు, మీకు ఏమవుతారు? సో హింట్ అయితే ఇచ్చా కదా, మొత్తం పిల్లలు అయితే ఇక్కడ ఉన్నది ముగ్గురే అనమాట. మరి చూద్దాం ఎంతమంది మెసేజెస్ అయితే పంపించారో. చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి. మరి ఎవరెవరు ఏమేమి పంపించారో, అసలు ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తారు. కొంచెం టైం అయితే పట్టచ్చు. మరి చూద్దాం ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాస్కర్ మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మలన్ బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుండి, రాంగ్ ఆన్సర్ అండి. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, రాంగ్ ఆన్సర్. మండూర్ లక్ష్మీదేవి గారు వెంకటగిరి కాలనీ నుంచి కాదు. నిక్కు శ్రీలక్ష్మి గారు, రవికుమార్ గారు సీతారాంపురం విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. కుస్మ గారు అంబటి నగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. కనకారావు గారు పెడన నుండి, కరెక్ట్ ఆన్సర్. అదేంటి మూడు ఆన్సర్స్ పంపించారు, అందులో నన్ను చూసి చేసుకోమంటున్నారా? సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి కాదండి, తిరుపతి నుంచి శిరీష గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, మల్లికార్జున గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కాదండి. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణ గారు మెసేజ్ చేశారు, లేదు రాంగ్ ఆన్సర్ అండి. అకరపాక నుండి రమా గారు, సుధాకర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, నాగర్ కర్నూల్ నుండి ఫజల్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుంచి భాస్కర్.

రావు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు. కాదు, లక్ష్మీనారాయణమ్మ గారు నారాయణ స్వామి గారు మెసేజ్ చేశారు. రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు. కోల నాగలక్ష్మి గారు నంది వెలుగు గ్రామం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, బంగారాజా గారు ఆదోని నుండి మెసేజ్ చేశారు. రాంగ్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మసిలీపట్నం నుండి, కాదు, రాంగ్ ఆన్సర్. సీను గారు ఆయిరాల నుండి, రాంగ్ ఆన్సర్ అండి. పెడన నుండి భాస్కర్ గారు, కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, శ్రీ కృష్ణవేణి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుండి మెసేజ్ చేస్తున్నారు మాదగుండు రాజేష్ చరణ్ సౌమ్య గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా సమయం చూస్తే 4 గంటలు కావస్తుంది. మరి న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఆన్సర్ రివీల్ చేస్తారు.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. కుప్పంలోని గుండిసెట్టిపల్లి హంద్రీనీవా కాలువ వద్ద కృష్ణా జలాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. రెండేళ్లుగా స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అక్టోబర్2 నాటికి 10 లక్షల టన్నుల చెత్త డిస్పోజ్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా రాప్తాడులో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. మేదరమెట్ల నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన 119 మంది లబ్దిదారులకు 85 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి గొట్టిపటి రవికుమార్ ఈరోజు అందజేశారు. నంది ఫిల్మ్ అండ్ టీవీ అవార్డులకు ఈ నెలలో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. అక్టోబర్లో అవార్డులు ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్దికి తొలిదశలో భాగంగా 25 కోట్లతో చేపట్టనున్న అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా ఈరోజు శంకుస్థాపన చేసిన అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కొండపల్లి మున్సిపాలిటీకి వివిధ అభివృద్ది పథకాల కింద 96 కోట్ల రూపాయలు మంజూరు కావడం సంతోషకరమైన విషయమని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 6 మున్సిపాలిటీల అభివృద్దికి సుమారు 210 కోట్లు మంజూరు కాగా, భీమవరం పట్టణానికి 43 కోట్ల నిధులు కేటాయించినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంజూరైన నిధులతో చేపట్టే అభివృద్ది పనులను నాణ్యత ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో రేపు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. కర్నూలు కలెక్టరేట్లో ఎయిడ్స్ సురక్ష అంశంపై కలెక్టర్ వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ హెచ్ఐవి ఉన్న వ్యక్తులను ముందస్తుగా గుర్తించి వారికి అవసరమైన పరీక్షలు, చికిత్స, కౌన్సిలింగ్ అందించేలా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ఈరోజు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. తరచూ గాయాలతో ఇబ్బంది పడుతూ ఉండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్క్ వుడ్ తన సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ప్రధాన ఓడరేవులకు విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు 3వ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 5 గంటలకు వింటారు.

0: भारती एफएम 101.3 మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.

0: మేమే కాదు మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై
1: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

సో క్వశ్చన్ కి ఇంకా ఆన్సర్ రివీల్ చేయలేదు కదా, ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి. మరి ఎవరెవరు పంపించారు ఒకసారి చదివి వినిపించేస్తాను, లాస్ట్ లో ఆన్సర్ రివీల్ చేస్తాను, కరెక్ట్ ఆన్సర్ ఏ రివీల్ చేస్తాను. సుమని గారు పెడన నుండి మెసేజ్ చేశారు, కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి, రాంగ్ ఆన్సర్ అండి. గురుస్వామి నాయుడు గారు రొంపిచర్ల నుండి మెసేజ్ చేశారు, కాదు. మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. మాధుస్వామి గారు సునీత గారు రాజోల నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. నెక్స్ట్ ఇంకా ఆన్సర్ అంటూ ఎరమిల సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు, కాదండి. నెక్స్ట్ ఇంకా గన్నవరం శిరీష గారు మెసేజ్ చేస్తున్నారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు కుటుంబ సభ్యులు తలంపాడు గ్రామం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సరే కదా. మళ్ళీ ఆ ఎంఎజీ దేనికి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు, యశోద జానకిరాజు గారు, కాదు. మంగళగిరి నుండి దామల్ల చిన్నమస్తాన్ రావు గారు, పెదమస్తాన్ రావు గారు, కాదండి. నాగర్ కర్నూల్ నుంచి మసూమ్ బాబా గారు, కాదండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. సులోచన గారు కరీంనగర్ నుండి, కాదు కాదు. దోర్నాల బాలరాజు గారు వనస్థలిపురం హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు, కాదు. సూర్యకుమారి గారు పాలకొల్ల నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పోలు శివదాస్ రెడ్డి గారు తిరుపతమ్మ గారు మెసేజ్ చేశారు, ఆన్సర్ అయ్యో కాదు. మల్లికార్జున అభిరామ్ కేశనగర్ ధర్మవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. జానకి రామ్ గారు ఉమా గారు నందిగామ నుండి, కాదు. నెక్స్ట్ మెసేజ్, రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుండి మెసేజ్ చేశారు. అవును, ఒక్క బాబాయే, ఒక బాబాయే, బాబాయ్ ఒక్కడే, అత్తయ్య ఒకటే, ముగ్గురు పిల్లలు అన్నా కదా. మరి ఇంకా ఆ పిల్లవాడికి ఇప్పుడు అడిగిన క్వశ్చన్లో రిలేషన్ ఏమవుతుంది, సో ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపత్రి గ్రామం నెల్లూరు జిల్లా నుండి, నెక్స్ట్ ఇంకా మూసాపేట మహబూబ్ నగర్ నుండి, నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అనంతపురం నుంచి అనురాధ గారు, బాబాయ్ కాదు. సరే చూద్దాం. నెక్స్ట్ ఇంకా మెసేజ్, పాపారావు గారు నర్సాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు మస్తాన్ గారు, వలీ ఫాతిమా గారు, కాదు. నెక్స్ట్ మెసేజ్, సుందరి గారు పెనవలూరు నుండి మెసేజ్ చేశారు, అయ్యో కాదండి. నెక్స్ట్ మెసేజ్, నరేష్ గారు గార్లదిన్నె నుండి మెసేజ్ చేశారు. తర్వాత మోహన్ రావు గారు, లీలావతి గారు, హేమప్రియ గారు, అమృత కపల్దొడి నుండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్, కర్నూలు జిల్లా గోనేగండ్ల నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. లత గారు ఓయూరు నుండి, శేఖర్ గారు అరకొండ చిత్తూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఓకే. నెక్స్ట్ ఇంకా, హలో ఆదిత్య గారు అంటూ మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి మెసేజ్ చేశారు. రవి గారు గన్నవరం నుండి మెసేజ్ చేశారు. మరి ఆన్సర్ ఏంటంటే నాన్న అవుతుంది. అది ఎలా అవుతుంది, అందరు పెద్ద నాన్న అని చెప్పేసి మెసేజ్ చేశారు, కానీ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి కొంతమందికి చెప్పా కదా, వాళ్ళు నాన్న అని మెసేజ్ చేశారనమాట. సో ఏంటంటే మీ బాబాయ్ అంటే బాబాయే కదా, మరి బాబాయికి ఒక్కగానొక్క అక్క అంటే అత్తయ్య అవుతుంది. సో అత్తయ్య తల్లి నాయనమ్మ, నాయనమ్మ భర్త తాతయ్య, తాతయ్య మొదటి కొడుకు అన్నాను. సో తాతయ్య మొదటి కొడుకు మీకు ఏమవుతారు అంటే, మొత్తం పిల్లలు ముగ్గురే అన్నా కదా, బాబాయ్ గురించి చెప్పా, ఇంకా బాబాయ్ ఒకగానొక్క, సారీ ఈ పదం అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు, ఒకగానొక్క తీసేసిన అక్క అక్కడ ఏంటంటే అత్తయ్య అవుతుంది. సో ముగ్గురు పిల్లలు అన్నా కాబట్టి బాబాయ్ వచ్చేసింది, అత్తయ్య వచ్చేసింది, ఇంకా ఉన్నది పెద్ద కొడుకు. సో పెద్ద కొడుకు పిల్లలే మనం అన్నమాట ఇక్కడ ఆడియన్స్. సో పెద్ద కొడుకు పిల్లలం మనమే కాబట్టి ఇంకేమవుతుంది, ఆ రిలేషన్ నాన్న రిలేషనే అవుతుంది.

సో అదనమాట సందడే సందడే ఈ రోజు ఇంకా 4:09 దాటి 23 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఈ రోజు వేటూరి గారు రచించిన పాటల్ని నేను మీకు ప్లే చేసేస్తాను. మరి మొట్టమొదటిగా ఈ రోజు వేటూరి గారి రచనలో వస్తున్న పాట ఆదిత్య 369 మూవీ నుంచి ఇప్పుడైతే వినేయండి.

0: विविध भारती एफएम 101.3।
1: कोटवाइ सोडा मछली पटना।

4:21 దాటి 10 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. వివిధలో ఈరోజు వేటూరి గారి రచనలో వచ్చిన పాటలు వినిపిస్తున్నా కదా, మరి ఇంకా అల్లరి అల్లుడు మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పడిన సాంగ్ అయితే విన్నారు. నెక్స్ట్ ఇంకా ఆనంద్ మూవీ నుంచి ఇప్పుడు ఒక సాంగ్ వస్తుంది వేటూరి గారి రచనలో.

4:32 దాటి 25 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. వివిధలో వేటూరి గారి రచనలో సాంగ్స్ అయితే వింటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు పాడిన పాట అర్జున్ మూవీ నుంచి విన్నారు. పదకవిత పితామహుడుగా పేరుగాంచిన అన్నమయ్య. మరి అన్నమయ్య గురించి అందరికీ తెలిసే విధంగా కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో అన్నమయ్య సినిమా అయితే వచ్చింది కదా. మరి ఈ అన్నమయ్య సినిమాలో వేటూరి గారి రచనలో ఒక పాట. మరి దేనికోసం మరి అన్నమయ్య రాసిన సాంగ్స్ ఎక్కడ సినిమా అంతా అంటే, మరి అన్నమయ్య ఆగమనం ఎలా ఉంటుందో వేటూరి గారు తన రచనలో మనకి చూపించారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. వివిధలో వేటూరి గారి రచనలో సాంగ్స్ అయితే వింటున్నారు కదా, మెరుపు కళ్ళలు మూవీ నుంచి వాసుదేవన్ సుజాత గారు పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి ఇంకా ఇప్పుడు ఈ రోజు వివిధలో

విధాన చివరిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, సునీత గారు పాడిన పాట చెన్నకేశవరెడ్డి మూవీ నుంచి విన్నారు. వేటూరి గారి రచనలో ఈ రోజు వివిధాలో సాంగ్స్ అయితే విన్నారు. సమయం 4:50 దాటి 40 సెకండ్లు కావస్తుంది. ఇప్పుడు స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెల అయితే వస్తుంది. విత్ దిస్ యువర్ ఆర్జే ఆదిత్య ఈజ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. Season marinappudu munduga vache aarogya samasya jalubu flu. ఈ సమస్యను త్వరగా దూరం చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వీటి వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. కోల్డ్ వచ్చిందంటే చాలు, ఓ పట్టాను వదలదు. ఓ సామెత ఉంది, జలుబుకి ట్యాబ్లెట్స్ వేస్తే వారం రోజుల్లో తగ్గుతుంది, వేసుకోకపోతే 7 రోజుల్లో తగ్గుతుందని చెప్తారు. అంటే జలుబు వస్తే ట్యాబ్లెట్లు వేసినా వేయకపోయినా అది తగ్గాల్సిన టైంలోనే తగ్గుతుంది అని అర్థం. జలుబు వచ్చిందంటే చాలు, దీంతో పాటే తలనొప్పి, దగ్గు, తుమ్ములు, ఒకదాని తర్వాత మరొకటి, ఇలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలా ఇబ్బందులు పెట్టే జలుబుని కేవలం అతి తక్కువ సమయంలోనే తగ్గించే ఇంటి చిట్కాలు చూద్దాం మన వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. జలుబు చేసినప్పుడు సాధారణంగా నీటిని అలానే తాగకూడదు, వేడి చేసి తాగాలి. ఇలా చేయడం వల్ల జలుబు నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది. అదేవిధంగా అదే వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, కోల్డ్ తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు అదే నీటిలో దాల్చినీ పొడి కలిపి తీసుకోవచ్చు. దాట్స్ సినమన్ పౌడర్. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. జలుబు చేసినప్పుడు ఆవిరి పట్టడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. దీనివల్ల మూసుకుపోయిన ముక్కు రంధ్రాలు తెరుచుకుంటాయి, ఒక రిలీఫ్ గా ఉంటుంది. అయితే ఆవిరి పట్టేటప్పుడు కేవలం వేడి నీటితో కాకుండా అందులో కాస్త పసుపు, యూక్లిప్టస్ ఆయిల్ వేస్తే కూడా మంచిది. ఇలా వేసిన నీటితో ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గుతుంది. వేడి పాలల్లో కాస్తంత పసుపు కలుపుకొని తాగండి. ఈ చిట్కా రాత్రి వేళ్లలో బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది. పసుపులోని యాంటీబయాటిక్ గుణాలు జలుబుని దూరం చేస్తాయి. జలుబుతో బాధపడేవారు అల్లం టీ తాగడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. అల్లంలోని ప్రత్యేక గుణాలు జలుబు వల్ల వచ్చే దగ్గును తగ్గిస్తాయి. కాబట్టి రెగ్యులర్ గా అల్లంతో చేసిన టీ తాగడం అలవాటు చేసుకోండి. ఇది రెగ్యులర్ టీ అయినా సరే వేసుకోవచ్చు, లేదా వేడి నీటి మరిగించి అందులో అల్లం ముక్కలు లేదా రసం వేసి నిమ్మరసం, తేనె కలిపి చివరిగా పుదీనా ఆకులు వేసి తాగేయచ్చు. దీనివల్ల మంచి రిలీఫ్ కలుగుతుంది. జలుబున్న వారు తులసిని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకులు, రాక్ సాల్ట్ కలిపి నమిలి ఆ రసాన్ని మింగాలి. ఇలా చేయడం వల్ల జలుబు తగ్గుతుంది. మరో లాభం ఏమిటంటే నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది. ఈ ఆకులతో టీ చేసుకొని తాగడం వల్ల కూడా జలుబు చాలా వరకు తగ్గుతుంది. పాలల్లో మిరియాల పొడి వేసుకొని తాగినా జలుబు తగ్గుతుంది. అయితే మిరియాలు ఎక్కువగా వేసుకోకూడదు, వేడి చేస్తుంది. ఈ మిరియాలతో కషాయం చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది. ఓ కప్పు నీటిలో స్పూన్ బార్లీ గింజలను వేసి మరిగించి వడకట్టి అందులో నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేస్తుండడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు

0: మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522730. నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.
1: ఇఫ్ యూ హ్యావ్ సీరియస్ ప్రాబ్లమ్ విత్ కాఫ్, ఇఫ్ ఇట్ ఇస్ అ కంటిన్యూస్ కాఫ్, దగ్గు వదలకుండా వస్తుంటే ఆ సమయంలో బామును నమలాలి. అలా నమిలి ఆ రసాన్ని మింగడం వల్ల దగ్గు దూరం అవుతుంది. ఆ వాముకి కొంచెం క్రిస్టల్ సాల్ట్ కలుపుకుంటే ఇంకా మంచిది. జలుబుతో బాధపడేవారు కర్పూరం వాసన చూసినా మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటు వామాకు దంచి దానిలో కాస్త కర్పూరాన్ని కలిపి ఆ వాసన చూడాలి. అంతేకాకుండా నీటిలో కర్పూరం వేసి ఆవిరి పట్టినా మంచి ఫలితమే ఉంటుంది. లేత దానిమ్మ ఆకుల్ని నలిపి చూసినా మంచి ఫలితమే ఉంటుంది. అలా 2-3 గంటలకోసారి జలుబు తగ్గే వరకు చేయాలి. వేడివేడి సూప్స్ తాగడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. ముఖ్యంగా హాట్ అండ్ సార్ సూప్స్ తాగితే మంచిది. వీటితో పాటు వెల్లుల్లి అల్లం వేసి తయారు చేసిన వెజిటబుల్ సూప్ తాగినా మంచిది. అంతేకాకుండా ఆర్గానిక్ బెల్లం, అల్లం, మిరియాలు, పిప్పళ్ళు వీటన్నిటిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. హల్దీ, టర్మరిక్, పసుపులో కుర్కుమిన్ ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. కాబట్టి పచ్చి పసుపుని వేడి సూప్లో వేసి కలిపి తాగితే ఫలితం ఉంటుంది. ఉల్లిపాయ రసంలో నిమ్మరసం కలిపి తీసుకున్నా మంచిది. ఇక డియర్ ఫ్రెండ్స్, మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి, స్పెషల్గా ఈ కోల్డ్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఈ కోల్డ్ మీ ఒక్కరికే రాదు, దిస్ ఇస్ ఆల్సో కంటేజియస్. ఇక జలుబు చేసినప్పుడు విశ్రాంతి తీసుకోవడం మంచిది, కానీ అలా కాకుండా పనిచేయడం, ఆఫీస్లకు వెళ్లడం చేస్తే మీకు జలుబు ఎక్కువ అవుతుంది. మీ వల్ల వేరే వారికి ఆ సమస్య వస్తుంది. అదే విధంగా జలుబు ఉన్నప్పుడు కర్చీఫ్ ని క్యారీ చేయాలి. దగ్గు తుమ్ములు వేధిస్తున్నప్పుడు కర్చీఫ్ ని అడ్డు పెట్టుకుని చేస్తే మంచిది. దీనివల్ల ఇతరులకు జలుబు రాదు. వెల్ డియర్ ఫ్రెండ్స్, నేను మీకు జలుబు తగ్గే ఎన్నో టిప్స్ చెప్తున్నాను కదా, ఇవి అందరికీ ఒకేలా ఉండవు. వయసును బట్టి, వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి, బాడీ కాన్స్టిట్యూషన్ ని బట్టి ఇది డిఫర్ అవుతూ ఉంది. పెద్దలు వాడే చిట్కాలే చిన్నవారిపై ప్రయోగించకూడదు, ఎందుకంటే వారికి అన్నీ సరిపోవు, అది ఖచ్చితంగా గమనించాలి. చల్లని ప్రదేశంలో అస్సలు ఉండకూడదు, దీనివల్ల జలుబు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఏసీల కింద ఉండడం, పనిచేయడం చేయొద్దు. జలుబు చేసినప్పుడు ఈ పనులు చేయకపోవడమే చాలా మంచిది. జలుబు ఉన్నప్పుడు రాత్రి సమయాల్లో చల్లని పదార్థాలు తినొద్దు. బ్రెడ్, బిస్కెట్స్, మైదా పిండితో చేసిన ఐటమ్స్ తినకుండా ఉండడం మంచిది. చల్లని ఐస్ క్రీమ్ జోలికి అస్సలు వెళ్ళకూడదు, ఎంత టెంప్టింగ్ గా ఉన్నా కానీ. పార్టీస్కి వెళ్ళినప్పుడు ఓ ఐస్ క్రీమ్ చూడగానే తినేయాలనిపిస్తుంది, కానీ తినకూడదు. చల్లని వాతావరణంలో తిరగకూడదు. ముఖ్యంగా చెవులను కవర్ చేసుకుని ఉండాలి. ఇలా చేయడం వల్ల జలుబు వల్ల వచ్చే తలనొప్పి దూరం చేసుకోవచ్చు. తల స్నానం చేసినప్పుడు కూడా త్వరగా ఆరడానికి డ్రయర్ వాడటం మంచిది, లేదా ఎండలో నించుంటే ఇంకా మంచిది. తడిగా ఉన్న తలతో అలాగే తిరగడం మంచిది కాదు, జలుబు ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. Well, dear friends, I have given you wonderful remedies for common cold. ఇంట్లో కూర్చొని మీరు ఎన్నో ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు కదా, అది వల్ల మీకు చెప్పాను మీ కామన్ కోల్డ్ గురించి. With this, we come to the end of today's program of Vennela. I will get back to you in our next segment. Till then, have a great time. Bye.
0: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 09515227039. నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.

0: विविध भारती FM 101.3
1: வீண வேணுவைன சரிகம விண்ணாவா
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5 గంటలు. ఈనాటి మా సాయంకాల ప్రసారాలకు స్వాగతం.

102.7 మెగాహెడ్స్ పై ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలు. అందరికీ నమస్కారం. 5:05 వనితా వాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటూ మహిళలు మెచ్చిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారం. ఈ కార్యక్రమంలో భాగంగా యువతకు విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ముందుగా సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారమవుతాయి. తదుపరి 11 విశ్వ సౌభ్రాతృత్వ దినోత్సవం యూనివర్సల్ బ్రదర్హుడ్ డే సందర్భంగా స్వామి వివేకానంద 1893 11 చేసిన చారిత్రాత్మక ప్రసంగం పురస్కరించుకుని నెల్లూరు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి హృదానంద గారి ప్రసంగం పునఃప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీతం ప్రసారం. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు మన సింహపురి కేంద్రంలో ఈనాడు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు రేపు అనగా 23/9/2026 బుధవారం మన సింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఉదయం 5:50 వందే మాతరం. 5:55 చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమం ప్రసారం. 6:00 దేశభక్తి గేయం. 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం. 6:30 సూక్తి సుధ. 6:35 పొలం కబుర్లు ప్రసారమవుతాయి. ఉదయం 7:00 మన సింహపురి కేంద్ర ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో స్వరార్చన గాయే గణపతి స్వరార్చన ప్రసారమవుతుంది. 7:20 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష ప్రసారం. వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదనరావు గారు మరియు శ్రీ రామకృష్ణ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది. 7:45 శుభోదయం సింహపురి కార్యక్రమంలో లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారం. సమర్పణ శ్రీ అవిధ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. ఉదయం 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతాయి. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు. 5:05 వనితావాణి. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారం. తదుపరి శ్రీమతి ఈతరం అమ్మ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రీమతి భమిడిపాటి విజయలక్ష్మి గారి రచన మరియు సమర్పణలు. 7:00 అలనాటి మధురగీతం ప్రసారం. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో వర్మీ కల్చర్ తయారీ, ఈ అంశం గురించి వి సుబ్బారావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం. 8:00 భారతీయ విజ్ఞాన వ్యవస్థ గురించి పసుపులేటి శంకర్ గారి పరిచయ కార్యక్రమం వింటారు. 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు సింహపురి కేంద్రంలో రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు తెలుసుకున్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఆడాళ్ల మజాక చిత్రం కోసం వందే మాతరం శ్రీనివాస్ గారి రచనలో ఈ అద్భుతమైన పాట విందామా? గానం చేసిన వారు వందే మాతరం శ్రీనివాస్, సునీత.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మనం మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. దీనిలో భాగంగా మనం ఏమేమి స్వయం ఉపాధి అవకాశాలు మహిళలకు ఉన్నాయో తెలుసుకుందాం. మహిళ అంటే కుటుంబానికి వెన్నెముక మాత్రమే కాదు, సమాజ అభివృద్ధికి కూడా చోదక శక్తి. ఇంటిని చక్కదిద్దే మహిళ కుటుంబ ఆర్థిక పరిస్థితిని కూడా బలోపేతం చేయగలదు. తనలోని నైపుణ్యాన్ని గుర్తించి దానికి తగిన శిక్షణ పొందితే చిన్న పెట్టుబడితోనే వ్యాపారాన్ని ప్రారంభించి క్రమంగా దాన్ని పెద్ద స్థాయికి తీసుకువెళ్ళవచ్చు. ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం అనేక స్వయం ఉపాధి అవకాశాలు ఉన్నాయి. స్వయం ఉపాధి అంటే ఏంటి? స్వయం ఉపాధి అంటే ఇతరుల వద్ద ఉద్యోగం చేయడం కాకుండా మన నైపుణ్యం, శ్రమ, ఆలోచన, పెట్టుబడిని ఉపయోగించి మనమే ఒక ఉపాధి లేదా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించుకోవడం. అంటే కుట్టుపని తెలిసిన మహిళ టైలరింగ్ సెంటర్ని ప్రారంభించవచ్చు. వంట బాగా చేయగలిగిన మహిళ ఇంటి నుంచే ఫుడ్ బిజినెస్ చేయవచ్చు. అలాగే పశుపోషణపై ఆసక్తి ఉన్న మహిళ డైరీ కార్యకలాపాలను చేపట్టవచ్చు. మన చేతిలో ఉన్న నైపుణ్యమే మనకు పెట్టుబడిగా మార్చుకోవడమే స్వయం ఉపాధి. కార్యక్రమంలో మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ఒక ప్రకటన విందాం.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఆహుతి చిత్రం కోసం వందే మాత్రం శ్రీనివాస్ గారి రచనలో వందే మాత్రం శ్రీనివాస్ సునీతమ్మ ఆలపించిన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్నాం మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు, ఏమేమి అవకాశాలు మహిళలకు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ స్వయం ఉపాధి ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మహిళలకు స్వయం ఉపాధి అనేది అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మొదటిది ఆర్థిక స్వావలంబన. తనకంటూ ఆదాయం ఉంటే కుటుంబ అవసరాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. అలాగే రెండవది ఆత్మవిశ్వాసం. తాము సంపాదించగలము అనే నమ్మకం మహిళలకు పెరుగుతుంది. ఇంకా మూడవది ఉపాధి కల్పించే అవకాశం. ఒక మహిళ ప్రారంభించిన చిన్న వ్యాపారం పెరిగినప్పుడు మరో ఇద్దరు ముగ్గురు మహిళలకు కూడా పనిని కల్పించే అవకాశమైతే మహిళలకు కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి పొదుపు చేయడం, రుణ సౌకర్యాలను పొందడం, వివిధ జీవన ఉపాధి కార్యకలాపాలు చేపట్టడం వంటి మార్గాల్లో ముందుకు సాగుతున్నారు. టైలరింగ్, బొటిక్ ఇలాంటివి మహిళలు నడుపుతున్నారు. మహిళలకు అందుబాటులో ఉన్న సులభమైన స్వయం ఉపాధి అవకాశాల్లో టైలరింగ్ ఒకటి. చీరలకు ఫాల్స్లు, బ్లౌజులు, పిల్లల దుస్తులు, స్కూల్ యూనిఫారాలు, డ్రెస్సులు కుట్టడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు. అనుభవం పెరిగిన తర్వాత చిన్న బొటిక్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మనకు నెట్లో రకరకాల డిజైన్లు కూడా ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టాలి అన్నీ కూడా మనకి ఫోన్లు వచ్చిన తర్వాత చాలా దగ్గరకు వచ్చేసాయి. కాబట్టి మహిళలు వాళ్ళ నైపుణ్యంతో ఈ బొటికల ద్వారా ఆర్థికంగా ఎదగవచ్చు అన్నమాట. ఇంకా ఇంటి ఆహార ఉత్పత్తులు, అంటే వంట చేయడంలో నైపుణ్యం ఉన్న మహిళలు మంచి అవకాశంగా ఈ ఇంటి ఆహార ఉత్పత్తులను చేయవచ్చు అన్నమాట. అంటే రకరకాల పచ్చళ్ళు, కారం పొడులు, పప్పుల పొడులు, మసాలాలు, స్వీట్లు, పిండి వంటలు, స్నాక్స్ వంటి వాటిని శుభ్రంగా తయారు చేసి అందరికీ విక్రయించవచ్చు. అయితే ఈ వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఆహార భద్రత నిబంధనలు, అవసరమైన రిజిస్ట్రేషన్లు కూడా తెలుసుకోవడం అనేది తప్పనిసరి. మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ఘరానా మొగుడు చిత్రం కోసం నాగూర్బాబు చిత్ర బృందం ఆలపించిన పాట విందామా?

0: స్వయం ఉపాధి అవకాశాల గురించి అయితే తెలుసుకుంటూ ఉన్నాం. మహిళలు సమూహంగా ముందుకు సాగడం ఒక మంచి మార్గం. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు పొదుపును అలవాటు పెంచుకోవచ్చు. సమూహంగా కొన్ని ఉపాధి కార్యకలాపాలు చేపట్టవచ్చు. ఒకరు ఉత్పత్తి తయారు చేస్తే మరొకరు ప్యాకింగ్, ఇంకొకరు మార్కెటింగ్ బాధ్యతలు తీసుకోవచ్చు. దీంతో సమూహ వ్యాపార నమూనా అనేది ఏర్పడుతుంది. ఇంకా స్వయం ఉపాధి ప్రారంభించడానికి కొంత పెట్టుబడి మనకు అవసరమవుతుంది కదా. ఇది మనం ఎలా పొందాలంటే ప్రభుత్వం, బ్యాంకులు, వివిధ సంస్థల ద్వారా మహిళా వ్యాపారులకు అందుబాటులో ఉన్న రుణ పథకాలు, శిక్షణ కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి. రుణం తీసుకునే ముందు ఎంత పెట్టుబడి మనకు అవసరమవుతుంది, నెలకు ఎంత ఖర్చు అవుతుంది, ఉత్పత్తికి మార్కెట్ ఉందా, రుణాన్ని ఎలా తిరిగి చెల్లించాలి, వడ్డీ ఇతర ఛార్జీలు ఎంత అనే విషయాలను స్పష్టంగా తెలుసుకోవాలి. రుణం తీసుకోవడం కంటే ముందు వ్యాపార ప్రణాళికను తయారు చేసుకోవడం అనేది మహిళలకు చాలా ముఖ్యం. ఇక నైపుణ్యం లేకుండా వ్యాపారం ప్రారంభించడం కంటే ముందుగా శిక్షణ తీసుకోవడం మంచిది. టైలరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇలాంటి వాటికి స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ శిక్షణ కేంద్రాలు, జిల్లా పరిశ్రమల కేంద్రం, బ్యాంకులు, స్వయం సహాయక సంఘాల వ్యవస్థలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలు వంటి అధికారిక వనరుల ద్వారా సమాచారాన్ని మనం తెలుసుకోవడం ఎంతైనా అవసరం.
1: Save our earth. Stop plastic pollution. Say no to single-use plastic.
2: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
3: తెలీదు.
2: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
3: తెలీదు.
2: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
3: తెలీదు.
2: ఎల్లో రగుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
3: తెలీదు, తెలీదు, తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
4: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
2: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
4: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.

ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతం ఇవ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చవక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 870-001-4242 870-001-4242.

ఆంధ్రప్రదేశ్లో మహిళలు తమ ప్రతిభను, నైపుణ్యాన్ని, సృజనాత్మకతను ఉపయోగించుకుని ఆర్థికంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా హాయ్ నాన్న చిత్రం కోసం ఈ పాట విందామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విద్దాం.
1: ఇదిగో కోడలు పిల్ల.
2: ఏంటత్తయ్య?
1: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
2: ఏంటవి?
1: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
2: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
1: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం. ఎలాగంటే యూపీఐతో?
2: అలాగా?
1: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
2: అదేంటత్తయ్య?
1: నీ

0: వచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి. అబ్బా చాలా నత్తయ్య.
1: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2027 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేటగిరీల్లో గ్రూప్ ఏ బి ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం ఖాళీగా ఉన్న పోస్టులు 480. విభాగాలు వచ్చేసి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈ విభాగాల్లో ఖాళీలైతే ఉన్నాయి. అర్హత సంబంధిత లేదా అనుబంధ విభాగాల్లో బిఈ లేదా బీటెక్ లేదా ఏదైనా గుర్తింపు పొందిన సమాన స్థాయి కోర్సు పూర్తి చేసి ఉండాలి. అర్హత వయస్సు 1 జనవరి 2027 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సును కలిగి ఉండాలి. మినహాయింపులు వర్తిస్తాయి. ఎంపిక విధానం ప్రిలిమినరీ, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ మహిళలు, దివ్యాంగులకు ఫీజు ఉండదు. మిగతా వారికి 200 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. ఇది దరఖాస్తు ఫీజు. ఇక ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 6 అక్టోబర్. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://www.upsc.gov.in/. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://www.upsc.gov.in/. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం కోసం రఘు డిక్సిట్ ఆలపించిన పాట విందామా?

0: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహాపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన విందాం.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇంటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విద్యా సమాచారం తెలుసుకుందాం. రైల్వేలో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఇటీవలే ప్రకటన వెలువడింది. వీటికి దరఖాస్తు చేసుకున్న వారు ఎస్ఎస్సి జేఈ కోసం పోటీ పడవచ్చు. ఈ 2 పరీక్షలను దాదాపు ఒకే సన్నద్ధతతో ఎదుర్కోవచ్చు. డిప్లొమా ఇంజనీరింగ్ బ్రాంచుల్లో పట్టున్నవారు ఇందులో రాణించగలరు. చదువుకున్న బ్రాంచ్కి అనుబంధంగా సేవలు అందించాలనుకునే వారికి ఈ పోస్టులు గొప్ప అవకాశం. ముందుగా నోటిఫికేషన్లోని సిలబస్ వివరాలు శ్రద్ధగా పరిశీలించాలి. పరీక్షకు ఉపయోగపడే పుస్తకాలే విస్తృతంగా చదివి వాటినే పునశ్చరణ చేసుకోవాలి. చదువుతున్నప్పుడే ముఖ్యమైన సూత్రాలు, నిర్వచనాలు నోట్స్ను రాసుకోవాలి. పరీక్షకు కొద్ది రోజుల ముందు మరోసారి వీటిని చదువుకుంటే సరిపోతుంది. పాఠ్యాంశాల వారీ చదవడం పూర్తయిన తర్వాత

ఎక్కువగా మాదిరి ప్రశ్న పత్రాలను సాధన చేయాలి. తర్వాత మార్క్ టెస్టులు రాయాలి. అనంతరం అందులో చేస్తున్న తప్పులు, సందేహాల నివృత్తి చేసుకోవాలి. ఈ సందేహాలు నివృత్తి చేసుకోవడం వలన సిలబస్ మొత్తం పూర్తయ్యే వరకు ఈ పద్ధతిని కొనసాగించడం అవసరం. సందేహాలు నివృత్తి చేసుకుంటే మనలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. అన్ని అంశాలు చదివిన తర్వాత పాత ప్రశ్న పత్రాలను శ్రద్ధగా గమనించాలి. వాటి ప్రకారం సన్నద్ధతను అత్యున్నతంగా మలుచుకోవచ్చు. కనీసం 10 మార్క్ టెస్టులు రాసి ఫలితాలను సమీక్షించుకొని తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. పరీక్షలో విజయానికి ఎన్ని ప్రశ్నలకు సమాధానం గుర్తించారు అనే దానికంటే ఎన్ని సరైన జవాబులు ఇచ్చారు అనేది ఇంపార్టెంట్. విజయాన్ని దూరం చేసేవాటిలో ఋణాత్మక మార్కుల పాత్ర ఎక్కువే. అందుకే ఇవి లేకుండా చూసుకోవాలి. చాలా పరిమితంగా తప్పులు పోయేటట్టు చూసుకోవాలన్నమాట. ఇంకా తక్కువ వ్యవధిలో ఎక్కువ జవాబులు గుర్తించడానికి వేగము, ఖచ్చితత్వము ముఖ్యమైనటువంటి అస్త్రాలు. గరిష్ట సంఖ్యలో మాదిరి ప్రశ్నల సాధన ద్వారా ఈ రెండింటిపైన పట్టు అనేది లభిస్తుంది. ఇక జేఈ పోస్టులకు ఎంపిక కావాలంటే పేపర్ 2 మార్కులే ముఖ్యం. ఇందులో దాదాపు అన్ని ప్రశ్నలు డిప్లొమా సిలబస్ నుంచే వస్తాయి. అందువల్ల పాఠ్య పుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి. అలాగే సంబంధిత సబ్జెక్టుల్లో ఎస్ఎస్సి జేఈ ప్రశ్నపత్రాల అధ్యయనంతో పాటు ఆర్ఆర్బి జేఈ పాత్ర పాత ప్రశ్న పత్రాల సాధన ఎంతో మేలు చేస్తుంది. సంబంధిత విభాగాల్లో కేంద్ర రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న పలు జేఈ పరీక్షల ప్రశ్న పత్రాలను కూడా పరిశీలించవచ్చు. ఇదండి రైల్వేలో జూనియర్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. కార్యక్రమంలో ఇప్పుడు హిట్ 3 చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్, నూతన మోహన్ ఆలపించిన ఈ అద్భుతమైన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువత రంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. యుఐఐసిఎల్ చెన్నైలో 225 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు ఖాళీలైతే ఉన్నాయి. చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 జర్నలిస్ట్ హిందీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య 225. పోస్టుల వివరాలు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జర్నలిస్ట్ 200, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హిందీ ఆఫీసర్స్ 25. అర్హత వచ్చేసి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. ఎంపిక విధానం ఆన్లైన్ పరీక్షలు, ప్రిలిమ్స్, మెయిన్స్, డిస్క్రిప్టివ్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 28/9/2026. ఆన్లైన్ ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీ 22/10/2026. మెయిన్స్ పరీక్ష తేదీ 30/11/2026. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://www.uiic.co.in/. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://www.uiic.co.in/. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు ఆది చిత్రం కోసం టిప్పు గానంలో ఈ అద్భుతమైన పాట విందామా?

ఈనాటి యువతరంగం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో 6 గంటలకు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పట్టణ ప్రాంతాలు ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్లుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలీస్ వీధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని హోంమంత్రి వంగులపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో 3779 కోట్ల రూపాయలతో చేపట్టిన 16 ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పట్టణాలే అభివృద్ది కేంద్రాలుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల రూపురేఖలు మార్చేలా 11359 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను ముఖ్యమంత్రి ఈరోజు కుప్పం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో చేపట్టనున్న పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంత భారీ ఎత్తున అభివృద్ది పనులు చేపట్టి రాష్ట్ర మున్సిపల్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించామన్నారు. 2 ఏళ్లుగా సంక్లిష్ట పరిస్థితులను అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా నడిపిస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రాంతాలు ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్లుగా మారేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పట్టణాల్లో నివాస యోగ్యత మెరుగుపడటంతో పాటు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
1: లివబిలిటీ అనేది చాలా ముఖ్యం. ఈ రోజు మనం వేసే రోడ్లు, మనమే క్రియేట్ చేసే వాతావరణం, ప్రతి ఒక్క మున్సిపాలిటీకి కావాల్సింది ఎడ్యుకేషన్ బాగా ఉండాలి. ఒక లివబిలిటీకి కావాల్సింది బెస్ట్ ఆక్సిజన్ ఉండాలి. ఎక్కడ చూసినా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఈ సంవత్సరం ఎల్నినో ఉన్నా కనీసం 1 or 2 డేస్ లో మనం నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో, 2 ప్రాంతాల్లో దీనికి నాంది పలుకుతాం.
0: విశాఖపట్నంలో 3779 కోట్ల రూపాయలతో చేపట్టిన 16 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయగా నగరంలోని వీ కన్వెన్షన్ నుండి ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ, స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ ఇతరులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ, విశాఖలో అనేక భారీ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. తాగునీటి ప్రాజెక్టులు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో పైప్లైన్ వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి ప్రాజెక్టులో నీటి సరఫరా వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వాలని, విశాఖలో ఫుడ్ స్టాల్స్ కు ప్రత్యేక ప్రాంతాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్ వీధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని రాష్ట్ర హోంమంత్రి వంగులపూడి అనిత అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏపీఎస్పీ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమం ఈరోజు జరిగింది. 2025-26 బ్యాచ్ కు చెందిన 149 మంది పోలీస్ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అలాగే ట్రైనింగ్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి హోంమంత్రి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తల్లిదండ్రుల త్యాగాలను గుర్తుంచుకుని పోలీస్ కానిస్టేబుల్ విధులు నిర్వర్తించాలన్నారు. పోలీస్ యూనిఫామ్ ప్రజలకు భరోసా కల్పించాలని పేర్కొన్నారు. 6,000 మంది కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో ఎన్నో అడ్డంకులు అధిగమించామని తెలిపారు. ముఖ్యమంత్రి చొరవతో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ట్రైనింగ్ లో ఉన్న కానిస్టేబుల్ల స్టైపెండ్ 4,500 రూపాయల నుంచి 12,500 రూపాయలకు పెంచామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 శిక్షణా కేంద్రాల్లో 5,800 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ పూర్తి చేశామని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరింత బలంగా, సమర్థవంతంగా ముందుకు సాగాలన్నదే తన కోరికని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 1,500 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ఉప ముఖ్యమంత్రి

0: కలెక్టర్ ఈరోజు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల అభివృద్దే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ది జరుగుతోందన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని, ఆ లక్ష్యంతోనే ఇప్పటికే వివిధ రంగాల్లో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా స్టార్టప్ ఇండియా కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్టార్టప్ ఇండియా అనేది దేశంలో నూతన ఆవిష్కరణలను, వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. యువతను ఉద్యోగాలు కోరుకునే వారికి బదులుగా ఉద్యోగాలు సృష్టించేలా చేయడం దీని ముఖ్య ఉద్దేశం. స్టార్టప్ ఇండియా కొత్త ఆలోచనలను, స్టార్టప్లను ప్రోత్సహించి తద్వారా స్థిరమైన ఆర్థిక వృద్ధిని తీసుకువచ్చి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఉద్దేశించబడింది. ఈ కార్యక్రమం లక్ష్యాలను అందిపుచ్చుకునేందుకు 2016 జనవరి 16న ప్రభుత్వం స్టార్టప్ ఎకోసిస్టమ్ అన్ని అంశాలను పరిష్కరించే ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. వ్యాపారాన్ని సులభంగా ప్రారంభించడానికి చట్టపరమైన మద్దతు, త్వరితగతిన పేటెంట్ వంటి అవకాశాలను స్టార్టప్ ఇండియా కల్పిస్తోంది. అలాగే స్టార్టప్లకు మూలధనం అందజేయడం, ఆర్థిక సహాయం అందించడం వంటి ప్రోత్సాహకాలను కూడా సమకూరుస్తోంది. దీంతో దేశంలో యువత స్టార్టప్ వ్యవస్థాపకులుగా మారి నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికత వంటి వాటి అభివృద్దికి ఎంతగానో దోహదపడుతున్నారు. ఈ స్టార్టప్లు పెద్ద నగరాలకే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ నగరాలకు కూడా విస్తరించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
1: భారత్ ఆ దునియా కా తీసరా సబ్సే బడా స్టార్టప్ ఇకోసిస్టమ్ హై ఔర్ భారత్ కి స్టార్టప్ స్టోరీ అబ్ కేవల్ బడే షహరో కి కహానీ నహీ హై. ఆజ్ కరీబ్ ఆధే రికగ్నైజ్ స్టార్టప్ టియర్ 2 ఆర్ టియర్ 3 షహరో మే హై, యానీ ఆజ్ గాంవ్, కస్బే ఔర్ ఛోటే షహర్ కా యువా భీ భారత్ కి నయీ ఎకానమీ మే అప్నీ భూమికా బడీ బనా రహా. छोटे शहरों के हमारे युवा अपने आइडियाज पर काम कर रहे हैं, नई कंपनीज बना रहे हैं और अपने साथ दूसरे युवाओं के लिए भी रोजगार के नए अवसर तैयार कर रहे हैं.
0: జాతీయ పోషణ్ మాసోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరంలో 2 రోజుల పోషణ్ అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్ ను స్థానిక పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఈరోజు ప్రారంభించారు. జాతీయ పోషణ్ మా 2026లో భాగంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కాకినాడ క్షేత్ర కార్యాలయం 2 రోజుల సమగ్ర సమాచార ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పోషకాహారం, మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, అంగన్వాడీ సేవలు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రేపు రాత్రి లేదా 24వ తేదీ తెల్లవారుజామున ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలైన విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ఫలితంగా ఈరోజు, రేపు కోస్తాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
2: ఒడిశాలోని గోపాల్పూర్కి ఆగ్నేయంగా సుమారు 200 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు మరియు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి తూర్పుగా 290 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రాబోయే 12 గంటల్లో పశ్చిమ వాయువు దిశగా కదులుతూ పశ్చిమ మధ్య మరియు దాన్ని ఆనుకుని ఉన్న వాయువ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా పశ్చిమ వాయువు దిశగా కదులుతూ సెప్టెంబర్ 23 రాత్రి లేదా 24వ తేదీ తెల్లవారుజామున ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలైన
0: పట్టణ ప్రాంతాలు ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్లుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని హోంమంత్రి వంగులపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో 3,779 కోట్ల రూపాయలతో చేపట్టిన 16 ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝా. ఆదౌ ముఖ్యాః వార్తాః. केवड़ियारयाः एकता नगरे राष्ट्रपति पदासीनया द्रौपदी मुर्मू इत्यनया द्विसप्ततितम राष्ट्रीय चलचित्र पुरस्कारैः कलाविदः समादृताः। नवमन्ताराष्ट्रिय जल सप्ताहस्य समुद्घाटनम्। जल प्रबंधन जटिलता निरसनाय सर्व हितधारकाणां समवाय सहयोगाय उपराष्ट्रपतिना सीपी राधाकृष्णेन समाहूतः प्रयासः। मादक द्रव्य दुर्व्यसनोन्मूलनाय नवदिल्ल्यां तृतीय राष्ट्रीय एएनटीएफ प्रमुख सम्मेलनस्य केन्द्रीय गृहमन्त्रिणा अमित शाहेन विहितं समुद्घाटनम्। तटीय आंध्र प्रदेशे ओडिशा राज्ये च अद्य अतिवृष्टि परा संचेतना भारतीय ऋतु विज्ञान विभागेन प्रख्यापिता। अपि च एशियाई क्रीडासु श्रीलंका दलमपाकृत्य भारतीय महिला क्रिकेट दलेन प्रासादितं स्वर्ण पदकम्। अंतरराष्ट्रीय प्रतिस्पर्धासु एकादश सहस्र धावनांकान संचित्य स्मृति मंधानायाः अनन्यः ऐतिहासिकः कीर्तिमानः। अथ वार्ताः विशदीकृत्य। गुजरातस्य केवड़िया स्थिते एकता नगरे राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मूः अद्य सायं द्विसप्ततितम राष्ट्रीय चलचित्र पुरस्कारैः कला जगतः मूर्धन्य प्रतिभावतः भूषयिष्यति। इति सर्वोच्च पुरस्काराः भारतीय चलचित्रस्य श्रेष्ठतां प्रख्यापयन्ति। सूचना प्रसारण मंत्रालयस्य नूतन नीत्याः प्रभावेन एषः ऐतिहासिकोत्सवः राष्ट्रीय राजधानी दिल्ल्याः बहिः प्रथमवारं आयोज्यते। अस्मिन् मंगलावसरे राष्ट्रपतिः भारतीय चलचित्र जगतः उत्तम अभिनेत्रे अनंतनागाय प्रतिष्ठितं दादा साहेब फाल्के पुरस्कारं अर्पयिष्यति। श्रेष्ठ अभिनेतुः राष्ट्रीय सम्मानं तु भ्रमयुगम चलचित्रस्य कृते, मुम्बटी पर्याय तथा चंदू चैंपियन चलचित्रस्य कृते कार्तिक आर्यन इत्यस्मै च संयुक्त रूपेण प्रदास्यते। अमरन चलचित्रस्य उत्कृष्ट संयोजनाय राजकुमार पेरियासामी श्रेष्ठ निर्देशन पुरस्कारं लप्स्यते। अमुष्मिन्नेव क्रमे कल्कि इति चलचित्रं सर्व मनोरंजक लोकप्रिय चलचित्रस्य पदवीं अवाप्नोत्। अपरं च स्वातंत्र्य वीर सावरकर चलचित्रेण रणदीप हुड्डा प्रथम निर्देशन विभागे विजयं समासादितवान्। इतर विभागे मराठी भाषायाः भंगार उत्तम चलचित्रत्वेन विख्यातं जातम्। स्टैचू ऑफ यूनिटी चलचित्राय आनंद एल रायः श्रेष्ठ निर्देशन पुरस्कारं ग्रहीष्यति। अथ संताली भाषायाः अंगेन चलचित्रस्य कृते रवि राज मुर्मुः प्रथम निर्देशन सम्माननं प्राप्स्यति। नवदिल्ल्यां जल सप्ताहस्य समुद्घाटनं कुर्वन् उपराष्ट्रपतिः राधाकृष्णन् जल संरक्षणं अत्यन्तम् अपेक्षितम् इति समदीदृशत्। संबोधने तेन जलस्य मितव्यय प्रयोगाय अत्याग्रहो विहितः, संरक्षणाय च महद् आह्वानम् अकारि। जल प्रबंधन जटिलताः विवृण्वन् सः न्यवेदयत् यत् कापि संस्था एकाकिनी समस्याः सोढुं न पारयति, अतः तेन सर्व हितधारकाणां समन्वित सहयोगः समाहूतः।
4: Water should be used precisely where the requirement should be met with the smallest possible quantum of water. These Water Week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
3: केन्द्रीय गृहमंत्री अमित शाह अद्य नवदिल्ल्यां राज्य केन्द्र शासित प्रदेशानां मादक द्रव्य विरोधी विशेष बल प्रमुखाणां तृतीय राष्ट्रीय सम्मेलनस्य उद्घाटनम् अकरोत्। एतत् द्विदिवसात्मकं संभाषणं भावि संततेः मादक द्रव्य दुर्व्यसनात् सुरक्षा प्रदानाय एका महती सुदृढा पीठिका भूत्वा सेविष्यते। नार्कोटिक्स कंट्रोल ब्यूरो इत्यनेन संयोजिते अस्मिन् अधिवेशने 37 राज्य केन्द्रशासित प्रदेशेभ्यः एएनटीएफ प्रमुखाः भागं गृह्णन्ति। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते।

సంపర్కించినప్పుడు ఒక విధమైన మధుర భావన, హృదయ స్పర్శ, స్వంతతనం ఉంటుంది. దీన్ని భ్రాతృత్వం అంటుంది. ఈ భ్రాతృత్వము ఒక కుటుంబానికి పరిమితమై ఉంటుంది. అదే భ్రాతృత్వము విశ్వానికి, విశ్వమంతా వ్యాపించి ఉంటే ఎంత మధురంగా ఉంటుందో. ఈ ప్రపంచమంతా ఒక నందనవనం అయిపోతుంది. అలాంటి భ్రాతృత్వము మనకు కావాలి.

చేస్తారు. దీనికి ఒక పూర్వ పీఠిక ఉంది. 1886 కలకత్తా నుంచి ఒక యువ సన్యాసి బయలుదేరారు, స్వామి వివేకానందులు. భారతదేశం ఎలా ఉంది చూడాలని భ్రమణం చేస్తూ నడుస్తూ వెళ్లారు. 6 సంవత్సరాలు నడిచారు. ఆహారం తరువాత ఎక్కడ దొరుకుతుందో తెలీదు, ఎక్కడ విశ్రమించాలో తెలీదు, ఎక్కడ పడుకోవాలో తెలీదు, ఏ ఒంటరి స్థానం వస్తుందో, ఏ పర్వతం వస్తుందో తెలీదు. నడుస్తూ ఉన్నారు. ఎక్కువ నడవడం, ఏదో ఒక్కొక్కసారి ట్రైన్లో ప్రయాణం చేయడం. ఇలా భారతదేశమంతా తిరిగారు. వాళ్ళకు కనబడిందేమి? ఎక్కడ చూసినా పేదరికం. ఆహారం లేదు, ఆరోగ్య సౌలభ్యాలు లేవు, శిక్షణ లేదు, ఏమీ లేదు. పశువుల్లా జీవిస్తున్నారు. ఆ దాన్ని చూసి వివేకానందులు చాలా దుఃఖపడ్డారు. బానిస దేశం, అందుకే ఈ దుస్థితి. బ్రిటిష్లు మనల్ని తన్నుతున్నారు, తిట్టుతున్నారు, ఉమ్ముతున్నారు. అన్ని సహించుకొని జీవించాల్సిన ఒక అవస్థ. స్వామి వివేకానందులు దీన్ని చూసి చాలా బాధపడ్డారు. మనసులో అగ్ని జ్వాల రగులుతూ ఉంది. దుఃఖంతో, భారంతో ఏం చేయాలని తెలియకుండా ఏడుస్తూ ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ వాళ్ళు 6 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చారు, కన్యాకుమారికి. 1892 నా భారతదేశాన్ని నేను ఎలా నిర్మాణం చేయగలను, దేశాన్ని ఉద్ధరించాలి, ప్రతి మనిషి మనిషిగా జీవించాలి, అన్ని సౌలభ్యాలు పొంది చాలా సుఖంగా జీవించాలి, భారతదేశాన్ని నేను ఎలా నిర్మాణం చేయాలి, ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఆ కన్యాకుమారి ద్వీపఖండంలో ఒక రాయి దీపఖండం ఉండేది, దాని మీద వెళ్ళి 3 రోజులు ధ్యానం చేశారు. 1892 డిసెంబర్ 25, 26, 27 3 రోజులు ఒకే ఆలోచన, మన భారతదేశాన్ని ఎలా ఉద్ధరించాలి, భారత తల్లి మళ్ళీ తన పూర్వ మహిమ గౌరవాన్విత స్థానాన్ని అలంకరించాలి. ఒక కాలంలో మన భారతదేశంలో అన్ని సుఖాలు అనుకూలాలు ఉండేవి. ప్రతి ఒక్కడు ఆధ్యాత్మవంతుడు, నీతివంతుడు, సుఖ సౌభాగ్య ఇలాంటివి కళకళలాడుతూ ఉండేవి. ప్రతి ఒక్కడు శ్రమజీవి, నీతిపరులు అయినందువలన ఏ విధమైన అశాంతి గాని కలహము గాని ఉండేది కాదు. అలాంటి భవ్య దివ్య స్థితికి మళ్ళీ భారతదేశం పోవాలి, సమృద్ధ దేశం కావాలి, ఇక్కడ శాంతి సుఖాలు నిలబడాలి అని ఆలోచిస్తూ వివేకానందులు ధ్యానం చేశారు. ఏం చేయాలి ఏం చేయాలి అని భగవంతుని ప్రార్థిస్తూ ధ్యానం చేశారు. వాళ్ళకి కనబడింది మార్గం ఏమిటి, భారతదేశంలో ఉన్న యువతను జాగ్రత్తపరచాలి, ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ప్రతి ఒక్కరూ తమ చారిత్ర్యాన్ని సృష్టించుకోవాలి, వ్యక్తిత్వాన్ని సృష్టించుకోవాలి, ప్రతి ఒక్కడు ఒక ధీర వీర పురుషుడు కావాలి, అందరూ ఒక్కటవ్వాలి, యూనిటీ. ఆ యూనిటీ ఉంటే ప్రతి ఒక్కరూ పనిచేస్తే భారతదేశ నిర్మాణం జరుగుతుంది. ఆ యూనిటీ ఎలా తీసుకురావాలి, నేను చెప్తే వాళ్ళు వినరు, వీళ్ళంతా ఒక్కటే ఇది పల్లె పల్లెటూర్లు అని ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఆహారం, ఎడ్యుకేషన్, మళ్ళీ వేరే సౌలభ్యాలు దొరికేటట్లు చేయాలి. మన భారతదేశం యొక్క ఆదర్శము త్యాగము మరియు సేవ, ఈ ఆదర్శం తీసుకొని చారిత్రంతో కూడిన వ్యక్తిత్వంతో కూడిన మన యువత ఒకటై పని చేస్తే భారత రాష్ట్ర నిర్మాణం అవుతుంది, ఇది దీన్ని నేను చేస్తాను అనే ఒక దృఢ సంకల్పం తీసుకున్నారు స్వామి వివేకానందులు. ఏం చేయాలి వాళ్ళకి అప్పుడే తెలుసుండేది. షికాగో నగరంలో ఒక విశ్వధర్మ సమ్మేళనం జరగబోతుంది, అక్కడ వెళ్ళి మా దేశం యొక్క గొప్పతనాన్ని నేను చాటి చెప్పితే వాళ్ళు మనల్ని ప్రశంసిస్తారు, మనల్ని స్వీకరిస్తారు, అప్పుడు మన దేశంలో అందరూ స్వీకరిస్తారు. నేను నేరుగా చెప్తే ఒక బానిసుడు ఇంకొక బానిసుని మాట వినడు, కాబట్టి నేను అమెరికాకు వెళ్ళాలి, షికాగో ధర్మ సమ్మేళనంలో పాల్గొనాలి, మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని చూపించాలి అనే ఒక దృఢ సంకల్పం. ఈ దృఢ సంకల్పం ఎందుకు, భారత రాష్ట్ర పునర్నిర్మాణం కావాలని. వివేకానందులు మెడ్రాస్కు వచ్చారు. కొంతమంది శిష్యులు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ధన సంగ్రహం చేశారు. మైసూర్ రాజులు, రామ్నాడు రాజులు, కేత్రి రాజులు, వీళ్ళు

కూడా ధన సహాయం చేశారు, శీతకాలీన దుస్తులు ఇచ్చారు. ఇవన్నీ తీసుకుని 31 మే 1893 షికాగో నగరం కోసం బయలుదేరారు. సింగపూర్, జపాన్ ఈ రూట్లో వెళ్ళి షికాగో నగరాన్ని చేరుకున్నారు. షికాగో నగరంలో ఏ ఆఫీస్ ఉందో, ఎక్కడ విశ్వధర్మ సమ్మేళనము జరగాలో అక్కడ వెళ్ళి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. రెండు విషయాలు తెలిసింది. ఒకటి, ముందే వచ్చేశారు, 30th జూలైకి వచ్చేశారు. అది జరగబోయేది 11 సెప్టెంబర్, ఒక నెల 11 రోజులు ఉంది, అంతవరకు వేచి ఉండాలి. రెండోది, అక్కడ పాల్గొనాలంటే ఏదైనా ప్రమాణ పత్రం, క్రెడెన్షియల్స్ ఉండాలి. అది లేదంటే వాళ్ళు వదలరు, అంటే ఒక ఛాన్స్ ఇవ్వరు. ఏం చేసేది? వివేకానందులు ఆత్మవిశ్వాసంతో కూడిన మహా పుణ్యపురుషులు, అందుకని వెయిట్ చేశారు. కొంతకాలం, ఒక వారం, రెండు వారం వారాల్లో అక్కడ షికాగో నగరంలో ఉన్నారు. వాళ్ళకి అర్థమైంది, ఇక్కడ చాలా కాస్ట్లీ, ఏది చూసినా కాస్ట్లీ. ఇక్కడ ఉంటే నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోతాయి, తక్కువ డబ్బుల్లో వేచి ఉండాలి. వాళ్ళకి తెలిసింది బాస్టన్ నగరము 1400 కిలోమీటర్ దూరంలో ఉంది, 30 గంటలు జర్నీ చేస్తే అక్కడ వెళ్ళి అక్కడ వేచి ఉండొచ్చు, తక్కువ డబ్బుల్లో జీవించవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలని ఆలోచించి ట్రైన్ ఎక్కారు. ట్రైన్లో ఒక అమెరికన్ మహిళతో పరిచయమైంది. ఆమె ఒక రైటర్, ఆథర్. ఆమెతో పరిచయమైంది. స్వామీజీ ఒక వ్యక్తిత్వాన్ని చూసి, ఒక మహామహిమ ఒక రూపాన్ని చూసి ఆకర్షితురాలై, స్వామీజీ మీరు మా ఇంటికి రండి, మీకు కావలసిన అనుకూలాలు నేను చేసిస్తాను, మీరు అక్కడ హాయిగా ఉండొచ్చు అని చెప్పారు. స్వామీజీ ఒప్పుకొని అక్కడ వెళ్ళారు. వాళ్ళ ఇల్లు పేరు రిజ్లీ మేనర్ అని. అక్కడ ఉంటూ ఉంటూ ఆమె ఒక విశేషమైన వస్తువు కానీ ఏదైనా ఉంటే మనము 10 మందికి చూపిస్తాం కదా, అలాగా స్వామి వివేకానందులు ఒక విశేష వ్యక్తి అని వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి అందరికీ చూపిస్తుంది, మా ఇంట్లో ఒక విశేషమైన వ్యక్తి వచ్చాడు, చూడండి చూడండి అని. దాంతో అనుకూలమైంది, ఎందుకంటే అలా వచ్చిన వాళ్ళు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్ హెన్రీ రైట్ అనేవాళ్ళు కూడా వచ్చేసారు. వచ్చి స్వామీజీతో ఎన్నో విషయాలు చర్చించేవాళ్ళు. ఏ విషయాన్నైనా ప్రస్తావిస్తే అందులో స్వామి వివేకానందులు అగాధ పాండిత్యాన్ని చూపించారు. ఆశ్చర్యపోయారు. 2 నిమిషాలు 10 నిమిషాలు కొని వస్తే గంటల సేపు గడిచిపోయేది. అలాంటి వ్యక్తిత్వం స్వామి వివేకానంద్. ప్రొఫెసర్ జాన్ హెన్రీ రైట్ స్వామి వివేకానందులను చూసి చాలా ఆకర్షితులు అయ్యారు. స్వామీజీని అడిగారు, మీరు ఇంత పెద్ద జ్ఞానం పొందిన వాళ్ళు, అగాధ పాండిత్యం ఉంది, మీరెందుకు షికాగో నగరంలో జరగబోతున్న విశ్వధర్మ సమ్మేళనంలో పాల్గొన్నారు అని ప్రశ్న వేశారు. అప్పుడు వివేకానందులు, ప్రమాణపత్రం నా దగ్గర లేదు, నేను ఎలా పాల్గొనగలను అని చెప్పారు. స్వామీజీ, మిమ్మల్ని ప్రమాణపత్రం అడగడం అంటే సూర్యుని అడిగినట్లు అవుతుంది. ఏ సూర్యుడా, నీకు ప్రకాశించే అధికారం ఎవరిచ్చారు? అప్పుడు ఆయన చెప్పారు, చూడండి, అక్కడ ఏర్పాటు చేస్తున్న అధికారులు కొంతమందితో నాకు పరిచయం ఉంది, నేనే ఒక రికమెండేషన్ లెటర్ ఇస్తానని వివేకానందులకి చెప్పారు. మళ్ళీ రికమెండేషన్ లెటర్ రాశారు. ఈ పత్రము తీసుకువస్తున్న ఈ హిందూ సన్యాసి, అతని జ్ఞానం చాలా ఎక్కువ, మన దేశంలోని అన్ని ప్రొఫెసర్ల జ్ఞానాన్ని ఒక్కటి చేస్తే దానికంటే ఎక్కువ జ్ఞానం ఈయనకుంది, ఈయనకొక అవకాశం ఇవ్వండి అని ఒక రికమెండేషన్ లెటర్ జాన్ హెన్రీ రైట్ ఇచ్చారు. స్వామీజీ ఆ లెటర్ తీసుకొని 9 సెప్టెంబర్ బాస్టన్ నుంచి 1400 కిలోమీటర్ ట్రావెల్ చేసి, 30 గంటలు ట్రావెల్ చేసి 10వ తారీఖు సాయంత్రం వచ్చి షికాగో తలిపారు. సాయంత్రం అయిపోయింది, చీకటి పడింది, అడ్రస్ ఎక్కడో పోయింది, అడ్రస్ లేదు స్లిప్. వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళకి అడ్రస్ అదంతా ఏమీ తెలీదు. సరే, రాత్రి అయిపోయింది, తనతో డబ్బులు లేవు. ఒక అబాండెండ్ ట్రైన్, అంటే పనికిరాని ఒక ట్రైన్ బోగి ఉంది అక్కడ, దాంట్లో వెళ్ళి రాత్రంతా గడిపారు. ఆకలి వేస్తుంది, చలి జోరుగా ఉంది, నిద్ర సరిగ్గా పట్టలేదు. పొద్దున్నే లేచి చూస్తే చాలా ఆకలిగా ఉంది. భగవంతుడు ఏం చేస్తాడో చేయని అని ఫుట్ పాత్ లో కూర్చున్నారు. ఒక ఆశ్చర్యం జరిగింది. ఎదుట ఇల్లు, ఆ ఇంట్లో ఇల్లాలు కిటికీ నుంచి చూసింది స్వామీజీని. చూసి ఆమెకు విశ్వధర్మ సమ్మేళనం గురించి

0: అవగాహన ఉంది కాబట్టి వచ్చి మాట్లాడింది, పలకరించింది స్వామీజీతో. స్వామీజీ తమ కష్టాలను చెప్పుకున్నారు. ఆమె వెంటనే మీరు మా ఇంటికి రండి అని తీసుకువెళ్లి అన్ని అనుకూలాలు అంటే ప్రాతకృత్యాలకు కావలసిన అనుకూలాలు చేసి ఉపహారం ఇచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను రండి అని జార్జ్ డబ్ల్యూ హేల్ అనే ఆవిడ తీసుకువెళ్ళింది స్వామీజీని షికాగో ధర్మ సమ్మేళనం జరగబోతున్న జాగాకు. దాని పేరు ఇప్పుడు ఆర్ట్ ఇన్స్టిట్యూట్ అయింది. ఇప్పుడు కూడా ఉంది ఆ పెద్ద హాల్ స్టేజ్. సరే, ధర్మ సమ్మేళనం ఆరంభమైంది. పెద్ద స్టేజు, 40 మంది దాదాపు ప్రతినిధులు వేరే వేరే దేశాల నుంచి తమ దేశం గురించి చెప్పడానికి, తమ ధర్మం గురించి, ధర్మము యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి, విశ్వానికి చెప్పడానికి అందరూ కూర్చున్నారు. దాదాపు 40 మంది స్టేజ్ మీద, పెద్ద స్టేజు. ఇంకా ఎదుట పెద్ద హాలు, 7,000 మంది కూర్చున్నారు. 7,000 పీపుల్. ఎలాంటి వాళ్ళు? అమెరికా దేశంలో సమాజంలో పేరు చెందిన వాళ్ళు, గణ్యమాన్య వ్యక్తులు అక్కడ కూర్చున్నారు. వేరే దేశాల నుంచి కొంతమంది వచ్చి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. పెద్ద సభ. గంట మోగింది, సభ ఆరంభమైంది. ఒక్కొక్కరే భాషణాలను ఇస్తున్నారు. అంత ప్రిపేర్, అన్ని ప్రిపేర్డ్ స్పీచెస్, అద్భుతమైన భాషణాలను ఇస్తున్నారు. జనాలు సంతోషిస్తున్నారు. అప్పుడు స్వామీజీని పిలిచారు, మీరు కూడా రండి, భాషణం ఇవ్వండి అంటే స్వామీజీ తర్వాత అన్నారు. ఎందుకన్నారంటే ఇంత పెద్ద సభ ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు అడ్రస్ చేయలేదు. వీళ్ళందరూ, వేరే వాళ్ళందరూ ప్రిపేర్డ్ స్పీచ్ తీసుకొచ్చిన్నారు, నా దగ్గర ప్రిపేర్డ్ స్పీచ్ లేదు అని ఒక నర్వస్నెస్ వచ్చేసింది. తర్వాత అన్నారు, మళ్ళీ ఇంకా కొంతమంది మాట్లాడారు. స్వామీజీని పిలిస్తే మళ్ళీ ఇంకా కొంచెం తర్వాత మూడోసారికి అనౌన్సర్ చెప్పారు, ఈసారి మీరు మాట్లాడితే మాట్లాడినట్లు, లేదంటే మీ ఛాన్స్ పోయింది. అప్పుడు స్వామి వివేకానందులు లేచి నిలబడ్డారు, అమ్మ సరస్వతికి మనసులోనే నమస్కరించారు. ఆ తర్వాత మాట్లాడడానికి ఆరంభించారు. ఏదో ఒక పెద్ద చైతన్య శక్తి వాళ్ళని ఆవరించింది. వాళ్ళ నోటి నుంచి 5 శబ్దాలు బయటపడ్డాయి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, అదే భ్రాతృత్వంలో ఉన్న స్వంతతనం, హృదయస్పర్శం, మళ్ళీ మధుర భావన, ఇవి ఆ శబ్దంతో వచ్చి చెవుల మీద పడినప్పుడు ఆ ఒక శక్తి తమలో ప్రవేశించింది. ప్రతి ఒక్కరు స్పందన వెంటనే చూపించారు. ఎలా అంటే లేచి నిలబడి కరతాడనం చేశారు. 2.5 నిమిషాలు కరతాడనం జరిగింది వివేకానందుల ఆ 5 మాటలకు. ఇది రికార్డ్ అయ్యి తరువాత న్యూస్ పేపర్లో వచ్చింది. ఆ రికార్డ్స్ ఇప్పుడు కూడా మనకు గూగుల్లో వేరే చోట్ల దొరుకుతాయి. ఏమిటి దాని విశేషత్వం? ఆ విశ్వ భ్రాతృత్వం అక్కడ ప్రకటమైంది. అందుకే యూనివర్సల్ బ్రదర్హుడ్ డే అని మనం చెప్తాం. స్వామి వివేకానందులు విశ్వ భ్రాతృత్వాన్ని ఆ రోజు ప్రకటించారు, అందించారు జగత్తు. ఆ తర్వాత 3.5 నిమిషాలు తమ భాషణాన్ని అందించారు. 3.5 నిమిషములు చిన్న స్పీచ్, అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీచెస్. ఇప్పటికి కూడా అది ఒక బెస్ట్ స్పీచ్ అని చాలా మంది వింటూనే ఉంటారు. 3.5 నిమిషాలు మాత్రమే. అందులో ఆ రోజు ఏం చెప్పారు, ఈ విశ్వ భ్రాతృత్వమునే వాళ్ళు తమ మాటల్లో తర్వాత కూడా చెప్పారు. ఏమిటది? ఫస్ట్ వాళ్ళు ధన్యవాదాలను అర్పించారు. ప్రాచీన సన్యాసుల సంప్రదాయం తరపు నుంచి మీకందరికి నేను ధన్యవాదాలను అర్పిస్తాను. లక్ష లక్ష హిందువుల తరపు నుంచి నేను ధన్యవాదాలను అర్పిస్తాను. హిందూ ధర్మము తరపు నుంచి నేను ధన్యవాదాలు అర్పిస్తాను. ఎంతో మంది ప్రతినిధులు సహిష్ణుత మరియు స్వీకృతి అనే విషయం మీద చాలా బాగా మాట్లాడారు. వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు అర్పిస్తాను. మళ్ళీ నేను గర్విస్తున్నాను, సహిష్ణుత మరియు స్వీకృతి బోధించిన హిందూ ధర్మానికి చెందిన వాడని నేను గర్విస్తున్నాను. మతాంధత మరియు సంకీర్ణతతో హింసకు గురి అయిన వాళ్లకు ఆశ్రయం ఇచ్చిన దేశం మనది, ఆ దేశానికి చెందిన వాడని నేను గర్విస్తున్నాను. మతాంధత సంకీర్ణతకు హింసకు గురి అయిన యహూదులు మా దేశానికి వచ్చి ఆశ్రయం అడిగారు, మా దేశం ఆశ్రయం ఇచ్చింది. అలాంటి దేశానికి చెందిన వాడని నేను గర్విస్తున్నాను. ఎప్పుడైతే పార్సీల మీద మతాంధత జరిగిందో అప్పుడు వాళ్ళు మన దేశానికి వచ్చారు, వాళ్ళకు కూడా మేము ఆశ్రయం ఇచ్చాము. అలాంటి గొప్ప దేశానికి చెందిన వాడని నేను గర్విస్తున్నాను అని భారతదేశం యొక్క గొప్పతనాన్ని స్వామి వివేకానందులు విశ్వసభలో అందరికీ చెప్పారు. ఆ తర్వాత ఈ విశ్వభ్రాతృత్వం గురించి రెండు శ్లోకాలని వాళ్ళు అక్కడ ప్రసంగించారు. శివమహిమన స్తోత్రంలో ఒక శ్లోకం ఉంది, ఏంటంటే శివునికి భక్తుడు చెప్తాడు, భగవంతుడా, విభిన్న నాలాల నుంచి నదుల నుంచి నీళ్లు వక్రంగా నేరుగా ప్రవహిస్తూ చివరకు సముద్రమును చేరుతుంది, అలాగే వేరే వేరే మనుషులు వేరే వేరే మతాలను అనుసరించి చివరకు నిన్నే చేరుతారు అని. ఇంకొక శ్లోకం భగవద్గీత నుంచి, ఏ యథామాం ప్రపద్యంతే తాం సతైవ భజామ్యహం అని శ్లోకం ఉంది కదా, ఆ శ్లోకాన్ని ప్రసంగించి స్వామి వివేకానందులు చెప్తారు, అందరూ చేరేది ఒకే భగవంతుని దగ్గర. ఆ భగవంతుడు మన శ్రీకృష్ణుడే డిక్లేర్ చేశాడు, అందరూ నా దగ్గరకే వస్తారు. ఇంత ఈ ఉదార భావాల్ని అంటే సహిష్ణుత, సహిష్ణుత అంటే టాలరేట్ చేయడము, సహించుకోవడం వేరే ధర్మాలని. అప్పుడు కేవలం సహిష్ణుత ఉంటే చాలదు, వేరే ధర్మము కూడా భగవంతుని దగ్గరకు వెళ్ళే మార్గమే అని స్వీకరిస్తే అప్పుడు ఏ విధమైన మతాంధత గాని సంకీర్ణత గాని ఉండదు. అందుకని ఈ రెండు శ్లోకాలని ఉద్ధరించారు. తర్వాత చివరికి చెప్తారు, ఈ సభ అతి ముఖ్యమైనది, మతాంధత సంకీర్ణతతో జరిగే భయంకర రాక్షస కృత్యాలకు చరమగీతం పాడుతుంది అని నేను ఆశిస్తాను. ఈ జగత్తులో విశ్వభ్రాతృత్వం కలిగి ఉండాలి, సంకీర్ణత మతాంధత సంపూర్ణంగా పోవాలి అని స్వామీజీ ఆ రోజు చెప్పారు. ఇప్పుడు ఈ సమయంలో విశ్వభ్రాతృత్వం అతి ముఖ్యమైనది, దీన్ని గాని ప్రపంచంలోని లీడర్స్ అంతా తెలుసుకుంటే మన ఈ జగత్తు, మన ఈ ప్రపంచం నందనవనమవుతుంది అని చెప్తూ అందరికీ నమస్కారం చెప్తున్నాను.
1: మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో సెప్టెంబర్ 11 విశ్వ సౌభ్రాతృత్వ దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11 చేసిన చారిత్రక ప్రసంగం పురస్కరించుకుని నెల్లూరు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి హృదానంద గారి ప్రసంగం పునఃప్రసారం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు స్వాతి కిరణం చిత్రం కోసం సి నారాయణ రెడ్డి గారి రచనలో కెవి మహదేవన్ సంగీత సారథ్యంలో వాణి జయరాం ఆలపించిన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు స్థానిక సమాచారం తెలుసుకుందాం. రాష్ట్రంలోని 5,000 ఆలయాల నిర్మాణం లక్ష్యమని మంత్రి ఆనం చెప్పారు. ఇప్పటికే 2,000 ఆలయాల నిర్మాణం మొదలైందని, టిట్కో గృహ సముదాయంలో రాష్ట్రంలోనే మొదటిసారిగా ఆలయం నిర్మించామని తెలిపారు. ఆత్మకూరులో సోమవారం 53.25 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రులు రామనారాయణ రెడ్డి, నారాయణ, పార్థసారథి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మొదట పురపాలక కార్యాలయ ఆవరణలో కోట్ల అభివృద్ధి పనులు ఫైలాన్ ఆవిష్కరించారు. అనంతరం కూటమి నాయకుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీగా ఆత్మకూరు టిట్కో గృహ సముదాయం వద్ద నిర్మించిన కోదండ రామస్వామి ఆలయం వద్దకు చేరారు. అక్కడ నిర్మించిన కోదండ రామ స్వామి ఆలయంలో మహాకుంభాభిషేకంలో పాల్గొని పూజలు చేశారు. 7 కోట్లతో నిర్మించనున్న పెరుమాళ్లుపాడు, అన్నారెడ్డిపాలెం, ముక్తాపురం విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన చేశారు. మంత్రి ఆనం మాట్లాడుతూ ఆత్మకూరులో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని 163 టిట్కో గృహ సముదాయాల్లో ఆలయాలు నిర్మిస్తామన్నారు. టిట్కో గృహ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు గృహప్రవేశాలు చేయిస్తామన్నారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాలతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ బీద మస్తాన్రావు, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నూడా చైర్మన్ శ్రీనివాసుల రెడ్డి, గిరిధర్ రెడ్డి, లీలా కైవల్యారెడ్డి, టి గిరినాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమశిల జలాశయంలో సోమవారం నాటికి 15.456 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 1941 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 283.629 అడుగుల మేర నీటి మట్టం ఉంది. -17 -18 రివర్స్ స్లూయిస్ ద్వారా 50 క్యూసెక్లు డెల్టాకు విడుదల చేస్తున్నామన్నారు. రోజుకు సగటున 85 క్యూసెక్లు ఆవిరవుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు వివరించారు. నగరంలోని దర్గామిట రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు వచ్చే నెల 11న ప్రారంభమై 20వ తేదీ వరకు జరగనున్నాయి. అందులో భాగంగా అమ్మవారి ఆలయంలో సోమవారం స్తంభ ప్రతిష్ట

కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష పూజలు చేపట్టారు. కార్యక్రమంలో నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సతీమణి సుజితమ్మ ఆలయ చైర్మన్ ఏ శిరీష, కార్పొరేటర్ అహల్య, ప్రధాన అర్చకులు రఘురామమూర్తి, కమిటీ సభ్యులు, దాతలు, ఉభయకర్తలు పాల్గొన్నారు. జిల్లాకు మంజూరైన అధునాతన మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ను సోమవారం ఎస్పీ అజితా వెజెండ్ల జెండా ఊపి ప్రారంభించారు. అంబులెన్స్లా ఉన్న అందులో నేర పరిశోధనకు అవసరమైన అన్ని పరికరాలు ఉంటాయి. అత్యంత అధునాతన పరిజ్ఞానంతో కూడిన వసతులతో పాటు ఆధారాలు సేకరించే వస్తువులు ఉన్నాయి. నేర స్థలాన్ని నేరుగా చేరుకుని అక్కడికక్కడే ఆధారాలు గుర్తించడం, డాక్యుమెంటేషన్ చేయడం, సేకరించడం, భద్రపరచడం, ప్రాథమికంగా పరిశీలించడం వంటి సేవలు అందించడమే ఈ వాహన ప్రత్యేకత. వాహనంలో రక్తం, వీర్యం వంటి జీవ ఆధారాల ప్రాథమిక పరీక్ష సేకరణ కిట్లు, డిఎన్ఏ నమూనా సేకరణ కిట్లు తదితరాలు అందుబాటులో ఉంటాయి. మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాల స్క్రీనింగ్ కిట్లు, గన్షాట్ రెసిడ్యూ సేకరణ, బుల్లెట్ హోల్సేల్ పరిశీలన కిట్లు ఉంచారు. అనుమానాస్పద అగ్ని గ్యాస్ ప్రమాద ఘటనల్లో డిజిటల్ ఆధారాల సేకరణ, భద్రపరచడం లాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆకాశవాణి, మీరు వింటున్నారు స్థానిక సమాచారం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు స్థానిక సమాచారం. హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణపై ప్రజల్లో ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించడంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, రెడ్ రిబ్బన్ క్లబ్, ఎయిడ్స్ నియంత్రణ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో 5 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహిస్తున్నట్లు డిఎంహెచ్ఓ వి సుజాత ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25న నెల్లూరు నగరంలో 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 17 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన యువతీ యువకులు, విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. గెలుపొందిన పురుషులు, మహిళలకు ప్రత్యేక విభాగాల్లో బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. మొదటి బహుమతిగా 10,000, రెండో బహుమతిగా 7,000 అందజేస్తామన్నారు. వివరాలకు 86394324585 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. ఆర్టీసీలో ఆన్ కాల్ డ్రైవర్లుగా విధులు నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్టీసీ నెల్లూరు 1 డిపో మేనేజర్ గోవర్ధన్ ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, జెరాక్స్ కాపీలను తీసుకువస్తే ప్రతి గురువారం డ్రైవింగ్ నైపుణ్యం పరిశీలించి వారిని ఆన్ కాల్ పద్ధతిలో రోజువారీ వేతనం కింద తీసుకుంటామన్నారు. నగరంలో డీకే ప్రభుత్వ మహిళా కళాశాలలో సోమవారం మహాకవి గురజాడ అప్పారావు జయంతిని నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ డి గిరి, రైతు సంఘ నాయకుడు కోటిరెడ్డి, వక్తలు ఆదినారాయణ రెడ్డి, శ్రీరామ్మూర్తి, అధ్యాపకులు పద్మప్రియ, కరుణశ్రీ, సుభాషిణి, దివ్య, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురజాడ చిత్రపటానికి ఎస్పీ అజిత వెజండ్ల పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ చంద్రమోహన్, ఆర్ఐలు హరిబాబు, రాజారావు, క్లోజ్ టీమ్ ఇన్స్పెక్టర్ శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. మీరింతవరకు సమాచార వేదికలో స్థానిక వార్తలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7 గంటలు. అలనాటి మధుర గీతం విందామా? ఆలాపన చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గానంలో ఈ అద్భుతమైన పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం అలనాటి మధురగీతం వింటున్నారు. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరత్ జ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ ఏక్తానగర్ లో 72వ జాతీయ చలన చిత్రాల పురస్కారాలను ప్రదానం చేశారు. నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఈరోజు ప్రారంభించారు. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృద్ది ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 30 రోజుల మలేషియా పర్యటనకు ఉద్దేశించిన వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కౌలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. గుజరాత్ ఏక్తానగర్లోని భారీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నేపథ్యంగా జరిగిన 72వ జాతీయ చలన చిత్రాల పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఫీచర్, నాన్ ఫీచర్, రైటింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను చూపిన విజేతలు అవార్డులను అందుకున్నారు. వేడుక సందర్భంగా మొత్తం 90 ముర్ము పురస్కారాలను అందించారు. 5 దశాబ్దాలకు పైగా భారతీయ చలన చిత్ర రంగానికి అందించిన అపూర్వమైన సేవలను గుర్తిస్తూ లెజెండరీ నటుడు అనంతనాగ్కు 2024 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందజేశారు. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పొలిటికల్ థ్రిల్లర్ ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా నిలిచి స్వర్ణ కమలాన్ని గెలుచుకుంది. నటుడు రందీప్ హుడా స్వతంత్ర వీర సావర్కర్కు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. ఇక సైంటిఫిక్ ఫిక్షన్ సినిమా కల్కి 2898 AD చిత్రం నాగ్ అశ్విన్ సింగిరెడ్డికి అత్యధికులను ఆకట్టుకున్న బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డును కట్టబెట్టింది. తమిళ సినిమా అమరన్కు గాను రాజ్ కుమార్ పెరియార్ స్వామి ఉత్తమ దర్శకుడు ట్రోఫీని అందుకోగా 35 చిన్న కథ కాదు తెలుగు సినిమా బాలల విభాగంలో ఉత్తమ చిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. భ్రమయుగంలో నటనకు గాను మమ్ముట్టికి, చందు ఛాంపియన్ సినిమాలో నటనకు గాను కార్తిక్ ఆర్యన్ కు ఈ ఏటి ఉత్తమ యాక్టర్ అవార్డును సంయుక్తంగా ప్రకటించారు. ఆర్టికల్ 370 ఉత్తమ అభినయానికి గాను యామి గౌతమ్ బెస్ట్ యాక్ట్రెస్ గా నిలిచారు. నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మరాఠీ నటుడు బంగార్ ఉత్తమ చిత్రంగా నిలవగా దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ అనే సినిమాకు ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. సినిమా రైటింగ్ విభాగంలో సంజీవ్ శ్రీవాస్తవ ఉత్తమ విమర్శకుడి అవార్డును సొంతం చేసుకున్నారు. కమిటీ కుర్రోళ్ళు సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. వేడుకను ఉద్దేశించి ప్రసంగించిన రాష్టపతి ద్రౌపది ముర్ము భారతీయ సినిమా వైవిధ్యాన్ని, సాంస్కృతిక బలాన్ని ప్రస్తావించారు. భిన్న భాషలు, సంస్కృతులు, ప్రాంతాలు, సాంఘిక పరిస్థితులను భారతీయ సినిమాలు అత్యద్భుతంగా ప్రతిబింబిస్తాయని అన్నారు. సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పురస్కారాలకు ఎంపికైన వారందరికీ అభినందనలు తెలియజేస్తూ తమ తమ ప్రాంతాల్లో ఉత్తమ పర్యాటక స్థలాలను ఎంపిక చేస్తే భవిష్యత్తులో అక్కడ జాతీయ

0: have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
1: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి పౌరుడికి సురక్షితమైన తాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, నీరు సమాజ సమిష్టి సంపద కాబట్టి నీటి భద్రత బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృత్తి ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 53వ జాతీయ మేనేజ్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ, ప్రతి పరిశ్రమ, బోర్డు రూమ్, సేవా కేంద్రం, పరిశోధన, అభివృద్ది జట్టు తమ తమ రంగాల్లో ఉన్నత ప్రమాణాలు, లోపాల కట్టడి, భరోసా కల్పనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరతలను ప్రస్తావిస్తూ, ఇటువంటి వాతావరణంలో స్థిరత్వం అంటే ప్రపంచానికి దూరంగా ఉండడం కాదని, దేశీయ సామర్థ్యాల పెంపు, ఆర్థికంగా బలాన్ని పుంజుకోవడం, పారిశ్రామిక సత్తా మెరుగుదలపై దృష్టిని కేంద్రీకరించడమని చెప్పారు.
2: We face a parallel shift in the architecture of the global trade and supply chains. In such an environment, resilience cannot mean retreating into economic isolationism. For India, resilience means deep domestic capacity, fiscal strength and industrial scale so that global shocks are absorbed without interrupting national development.
1: సగటున ప్రపంచ ఆర్థిక అభివృద్ది రేటు 3% ఉండగా, భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం 8% చేరువలో దూసుకుపోతోందని, దాంతో మన ఆర్థిక సుస్థిరత ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మాదక ద్రవ్యాల నిరోధక ప్రత్యేక దళం ANTF కు చెందిన రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలను కాపాడే లక్ష్యంతో ఎన్సీబీ 2 రోజుల సదస్సును నిర్వహిస్తోంది. సమష్టి నిశ్చయం, ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరుగుతున్న సదస్సులో వివిధ రాష్ట్రాలకు నిర్దేశించిన లక్ష్యాల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ నూతన వెబ్సైట్ను ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల నుంచి దేశ యువతను కాపాడేందుకు ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తోందని, ప్రధానమంత్రి నిర్దేశించిన 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మాదక ద్రవ్య విముక్త భారత్తోనే సాధ్యమని మంత్రి చెప్పారు. 30 రోజుల మలేషియా పర్యటనకుద్దేశించిన వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కోలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. ఇటీవల కాలంలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని ఆ దేశంలో ఉపాధి పొందేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో కొందరు ఏజెంట్లు మోసాలకు పాల్పడుతూ ఉద్యోగాలు ఇప్పిస్తున్నామంటూ వీరిని వంచిస్తున్నారని, దరిమిళ గడువు ముగిసిన అనంతరం చట్ట వ్యతిరేకంగా భారత పౌరులు అక్కడ నివసిస్తున్నారని, స్థానిక ప్రభుత్వం తీసుకునే చట్టపరమైన చర్యలకు గురవుతున్నారని హైకమిషనర్ జారీ చేసిన ప్రకటన తెలిపింది. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఈరోజు, రేపు ఉరుములతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు 8 జిల్లాలకు అతి భారీ, 20 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలిపింది. ఇక కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, ఒడిశాలో కూడా ఇదే పరిస్థితి ఉండగలదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు 147 పరుగుల భారీ తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. భారత క్రికెట్ రంగానికి అత్యద్భుత విజయాన్ని అందించిన మన మహిళా క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆత్మవిశ్వాసం, నైపుణ్యం అద్భుత జట్టు స్ఫూర్తి విజయాన్ని సాకారం చేశాయన్నారు. జపాన్ సనో అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్లో ఈరోజు భారత్ జపాన్ జట్ల మధ్య జరిగిన T20 క్రికెట్ మ్యాచ్లో 2 పరుగుల స్వల్ప తేడాతో గెలిచిన భారత్ ఊపిరి పీల్చుకుంది. వర్షం వల్ల మ్యాచ్ 2.5 గంటలు ఆలస్యంగా మొదలవడంతో ఇరు జట్లు 5 ఓవర్లకే పరిమితమయ్యాయి. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకోగా, జపాన్ స్పిన్నర్లు మన బ్యాట్స్మెన్ని 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులకే కట్టడి చేశారు. గెలుపుకై 30 బంతుల్లో 33 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్ 5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 30 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించాల్సి రావడంతో క్రికెటింగ్ చరిత్రలో పెద్ద సంచలనం త్రుటిలో తప్పినట్లయింది. సూపర్ ఓవర్స్ గెలుపులు సహా T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లలో భారత్కి ఇది 200వ విజయం కావడం విశేషం. 2026 జపాన్ ఏషియన్ గేమ్స్లో భాగంగా జరిగిన పురుషుల

55 kg ప్రిలిమినరీ రౌండ్ బాక్సింగ్ పోటీలో మన బాక్సర్ జాదుమణి సింగ్ ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్షిప్ కాంస్య విజేత నేపాల్కు చెందిన చంద్రబహదూర్ థాపాపై 5-0 భారీ విజయాన్ని సాధించి ప్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించారు. మహిళల విభాగంలో గోల్డ్ మెడలిస్ట్ సాక్షి చౌదరి ఒలింపిక్స్ విజేత ఐరా విలగాస్పై విజయాన్ని సాధించి ప్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించారు. రానున్న దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్ను నడిపే చోదక శక్తిగా భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పెట్రోలియం సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల కూటమి ఓపెక్స్ 7వ ఉన్నత స్థాయి సమావేశానికి సంస్థ సెక్రటరీ జనరల్ హైతమ్ అల్ హైస్తో కలిసి హర్దీప్ సింగ్ పూరి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ ఏక్తానగర్లో 72వ జాతీయ చలనచిత్రాల పురస్కారాలను ప్రదానం చేశారు. నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని సంరక్షించుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ప్రారంభించారు. 30 రోజుల మలేషియా పర్యటనుద్దేశించి వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కౌలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృత్తి ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుద్దాం. నమస్కారం.

ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో ఎల్నినో ప్రభావ సమయంలో వ్యవసాయ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఉట్టుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వరి గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ఎల్నినో ప్రభావ సమయంలో వ్యవసాయ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. డాక్టర్ కె సాయి మహేశ్వరి గారి ప్రసంగం.
3: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సాయి మహేశ్వరి. కృషి విజ్ఞాన కేంద్రంలో కడప ఊటుకూరు నందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మన రైతు సోదరులు కానీ మన భారత వాతావరణ రంగంలో కానీ ఎక్కువగా దృష్టి సారించాల్సిన విషయం ఏమిటి అనగా ఎల్నినో. ఎల్నినో అనగా ఏమిటంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల అసాధారణంగా పెరగడం వలన ఏర్పడే వాతావరణ పరిణామము. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతుంది. సాధారణంగా సముద్రపు నీటి ఉష్ణోగ్రత సగటు కంటే 0.5 డిగ్రీస్ నుంచి 1.5 డిగ్రీ వరకు పెరిగితే దానిని సాధారణ ఎల్నినోగా పరిగణిస్తారు. అయితే ఈ ఉష్ణోగ్రత పెరుగుదల 2.5 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా అంతకంటే ఎక్కువ నమోదైతే ఇటువంటి పరిస్థితులను సూపర్ ఎల్నినోగా పిలుస్తారు. గతంలో 1982-83, 1997-98 మరియు 2015-16 సంవత్సరాల్లో ఇటువంటి పరిస్థితులు తలెత్తి ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టాయి. దాదాపు 80% వరకు స్ట్రాంగ్ ఎల్నినోగా ఏర్పడే అవకాశాలున్నాయని కూడా వాతావరణ నిపుణులు మనకు సూచిస్తున్నారు. భారతదేశం వంటి వ్యవసాయ ఆధారిత దేశాలకు ఎల్నినో గండం ఒక గండంలా ఉంటుంది. పసిఫిక్ సముద్రం వేడెక్కినప్పుడు అది భారత ఉపఖండం వైపు వచ్చే ఋతుపవనాల గమనాన్ని దెబ్బతీస్తుంది. దీనివలన దేశంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదవుతుంది, అలాగని ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయి. ముఖ్యంగా మధ్య మరియు ఉత్తర భారతదేశంలో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉంది. వర్షాలు లేక పంటలు ఎండిపోవడం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గి ధరలు ఆకాశాన్ని తాకవచ్చు. ఈ ప్రభావంతో మే జూన్ నెలలో కాకుండా వర్షాకాలంలో కూడా తీవ్రమైన ఎండలు, వడగాల్పులు వీచే ప్రమాదం ఉంది. వాతావరణ నమూనాలన్నీ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి, సాగునీటి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రభుత్వం మరియు ప్రజలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. అయితే సరైన ప్రణాళిక, నీటి యాజమాన్యం, పర్యావరణ పరిరక్షణ ద్వారా ఈ ప్రభావ తీవ్రతను కొంతమేరకు తగ్గించుకోవచ్చు. కాబట్టి మనము ఇప్పుడు ఎల్నినో పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఎల్నినో ప్రభావం మనకు వ్యవసాయ రంగంలో ఎటువంటి ప్రభావం చూపిస్తుందంటే ముఖ్యంగా వర్షపాతం పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఋతుపవనాల సమయంలో భారతదేశంలో వర్షపాతం పై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఋతుపవనాలు ఈ సమయంలో బలహీనపడి ఉంటాయి. వర్షపాతం తగ్గడంతో పాటు వర్షపాతం అసమానంగా పడుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో తక్కువగా, కొన్ని చోట్ల ఎక్కువగా వర్షం పడవచ్చు. నీటి కొరత వల్ల పంట దిగుబడి తగ్గే అవకాశాలుంటాయి. వీటితో పాటు దేశంలో అధిక ఉష్ణోగ్రత పెరగడం వల్ల వాతావరణ అసమతుల్యత అనేది ఏర్పడడం జరుగుతున్నది. ఇప్పుడు మనం ఎల్నినో ప్రభావ సమయంలో వ్యవసాయ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి విధానాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వీటిలో అన్నిటికంటే ప్రధానమైనది పంట మరియు రకాల ఎంపిక అతి ముఖ్యమైనది. పంటలు మరియు రకాల ఎంపిక విషయానికి వచ్చేసరికి తక్కువ కాలంలో పండే, అలాగే బెట్టను తట్టుకుని అధిక ఉష్ణోగ్రతను భరించే పంటలను ఎంచుకోవాలి. అలాగే అటువంటి రకాలను ఎంచుకోవాలి. ముఖ్యంగా రైతులు ఎక్కువ నీటి అవసరం ఉన్న పంటలను, అనగా వరి పంటకు బదులుగా ఇతర పంటలను వేసుకోవాలి. వరి పంటకు బదులుగా జొన్న, సజ్జ, రాగులు మరియు ఇతర పప్పుధాన్య పంటలు తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను పండించాలి. అలాగే తక్కువ స్వల్పకాలిక రకాలు, ముఖ్యంగా లెగ్యూమ్ జాతి పంటలైన మినుము, పెసర, సోయాచిక్కు వంటి పంటలు వేసుకోవడం వల్ల వీటి వేరు వ్యవస్థ బాగా లోతుగా ఉండి బెట్ట పరిస్థితిని తట్టుకోగలవు. అలాగే పంటల వైవిధ్యం మీద కూడా రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఒకే పంట మీద ఆధారపడకుండా అంతర పంటలు అలాగే మిశ్రమ పంటలను వేసుకోవడం అనేది మంచిది. ముఖ్యంగా రైతులు కంది, వేరుశెనగ ఇలాంటి పంటలతో అంతర పంటలు లేదా వేరుశెనగతో పాటు ఇతర పప్పుధాన్యాల పంటలను లేకపోతే వేరుశెనగ పంటలతో పాటు ఇతర చిరుధాన్యాల పంటలను వేసుకోవడం మంచిది. అలాగే ఉద్యానవన పంటల్లో వస్తే ఇతర వ్యవసాయ పంటలని అంతర పంటలుగా వేసుకోవడము వేయడం వల్ల మనకు ఒక పంట నుంచి నష్టపడినా సరే ఇంకో పంట ద్వారా మనం ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు. పప్పుధాన్యాలతో అంతర పంటను వేయడం వల్ల ముఖ్యంగా ఈ పప్పుధాన్యాల పంటలు నేలను కప్పి ఉంచి తేమ సంరక్షణ మరియు నేల సంరక్షణని పెంపొందించుతుంది. వీటి ద్వారా తక్కువ నీటి పైన మనం ఆధారపడవచ్చు. ఇక మూడో విషయానికి వస్తే విత్తే సమయాన్ని మనం సర్దుబాటు చేసుకోవాలి. వర్షాలు ఎప్పుడు పడతాయో అని రైతులు ఎదురు చూడకుండా పడిన వర్షాన్ని ఒడిసి పట్టుకునే విధంగా మనము పంట ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ముందస్తు వాతావరణ సూచనల ప్రకారం ఆధారంగా విత్తే సమయాన్ని మార్చి ముందే పడే వర్షాలకు వినియోగించుకునేలా మనము నేల దుక్కును తయారు చేసుకుని ఉంచుకోవాలి. ఇక అతి ముఖ్యమైన విషయానికి వస్తే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనే ఒక ముఖ్యమైన పద్ధతిని మనము ఇలాంటి అనుచిత వర్షపాత సమయాల్లో కానీ వర్షపాతం తక్కువ ఉన్న సమయాల్లో కానీ మనం వేసుకోవడం వల్ల రైతులు ముందే విత్తన ఉత్పత్తిని మనం తయారు వేసుకోవడం వల్ల ముందే విత్తన సమయాన్ని అనేది మనం కొంచెం సర్దుబాటు చేసుకోవచ్చు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనగా ఊహించిన ఋతుపవనాల వర్షాల కంటే 1-3 వారాల ముందు నుంచే పొడి నేలలో విత్తనాలు నాటుకోవడం. ఈ విత్తనాలను మొలకెత్తే వరకు వాటిని సంరక్షించడానికి విత్తన గుళికీకరణ చేసి ఉపయోగించుకోవాలి. ఈ పద్ధతి ద్వారా చేయడం వల్ల విత్తనాలు తొందరగా మొలకెత్తి వేర్లు బలంగా పెరిగి నేల సారవంతం కావడానికి దోహదపడతాయి. అదే సమయంలో ఇది ముఖ్యంగా పెట్టుబడులు తగ్గించి మన వర్షపు నీటిని ఒడిసి పట్టుకునే అవకాశాన్ని మన రైతులకు కల్పిస్తుంది. ముఖ్యమైన అంశానికి వస్తే మొక్కల సాంద్రతను తగ్గించడం. ముఖ్యంగా మొక్కల సాంద్రతను తగ్గించడం వల్ల ప్రతి మొక్కకు నేలలో తేమ నిలిచి ఉండేలా సహాయపడుతుంది. వీటి వల్ల ఎక్కువ నీటి కోసం మొక్కలు పోటీ పడుకోకుండా ఉన్న నీటితోనే మనము ఆ నీటిని ఆదా చేసుకున్న వాళ్ళం అవుతామన్నమాట. ఇక అతి ముఖ్యమైన విషయానికి వస్తే విత్తన శుద్ధి. ఇది ముఖ్యమైన విషయం అయినప్పటికీ రైతులు అజాగ్రత్త చేయడం వల్ల అక్కడక్కడ మనకు దిగుబడిలో కానీ ఇటువంటి వాటిలో కొంచెం తక్కువ నమోదు చేయడం జరుగుతుంది. దీనివల్ల ముఖ్యంగా పాటించాల్సిన విషయం ఏమిటంటే జీవన ఎరువులతో కానీ ముఖ్యంగా జీవ సంబంధిత కీటనాశకులతో విత్తన శుద్ధి చేయడం వల్ల ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా విత్తనం తట్టుకొని మొలక వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడంలో ప్రతికూల పరిస్థితిని తట్టుకుని చనిపోకుండా పెరుగుతాయి. ఇక ముఖ్యమైన అంశానికి వచ్చేస్తే నేల నీటి సంరక్షణ పద్ధతులు. ఈ నేల నీటి సంరక్షణ పద్ధతిలో మనం ముఖ్యంగా వర్షపాతం అనిశ్చితంగా ఉండడం వల్ల వచ్చిన వర్షపాతాన్ని మనం ఒడిసి పట్టుకోవాలి. వీటిలో వాన నీటి సంరక్షణ పద్ధతుల్ని ముఖ్యంగా తెలుసుకుందాం. ఇందులో వాననీటి సంరక్షణ పద్ధతులు వచ్చేసరికి మన వ్యవసాయ రంగంలో అతి ముఖ్యంగా పాటించవలసిన విషయం లోతు దుక్కులు. లోతు దుక్కులు అనగా మనం తొలకరి వర్షాలు పడిన వెంటనే సబ్ సాయిలర్ లేదా డిస్క్ నాగలి లేదా 5 లేదా 7 రెక్కల బాతుల కాళ్ళ నాగలితో గాని లోతు దుక్కులు చేసినట్టయితే నేలలోని గట్టి పరులను పెకలించి వేసి వర్షపు నీటిని లోపలికి చొచ్చుకొని పోయేలా ఈ లోతు దుక్కులు మనకు చేస్తాయన్నమాట. ఇలా చేయడం వల్ల వర్షపు నీటిని లోపలికి చొచ్చుకొని పోయి అలాగే వీటిలో నీరు నిల్వ ఉండే శక్తి పెరుగుతుంది అన్నమాట. అలానే కాకుండా మొండి జాతి కలుపు మొక్కలు వాటిని కూడా మనం నివారించుకోవచ్చు. అంతేకాకుండా తెగుళ్ళు మరియు చీడపీడలను కూడా నివారించుకోవచ్చు. వీటిని ముఖ్యంగా మనము తొలకరి వర్షాలు పడిన వెంటనే మనము లోతు దుక్కులు చేసుకోవాలి. ఇంకొక వాననీటి సంరక్షణ పద్ధతుల విషయానికి వచ్చేసరికి తేమ సంరక్షణకు మడకసార్లు వేయడం. ముఖ్యంగా పొలంలో అనువైన పంటలు విత్తిన తర్వాత 30-40 రోజులకు నాగలితో భూమిని వాలుకు బట్టి సుమారు 1-3 మీటర్లకు 1 చొప్పున మడకచాలను లోతుగా వేసుకోవాలి. ఈ మడకచాలను సాధారణంగా వర్షం కురిసినప్పుడు వర్షపు నీటిని అడ్డగించి భూమి లోపలికి నీరు ఇంకేటట్లు చేయడం వల్ల పంటకు ఎక్కువ కాలం పాటు తేమను అందజేసేలా చేస్తాయి. అధిక వర్షం కురిసినప్పుడు నీటి ప్రవాహం వల్ల మట్టిని కొట్టుకొని పోకుండా మురుగు నీటి కాలువలా కూడా పనిచేస్తాయి. ఈ విధంగా విత్తిన 30-35 రోజుల సమయంలో ప్రతి 3.5 మీటర్లకు 1 మడకసాలు వేయడం వల్ల తేమ సంరక్షణతో పాటు దాదాపు 15% వరకు దిగుబడి పెరుగుతుంది. వర్షపు నీటిని సంరక్షించి ఫామ్ పాన్స్ ద్వారా పంటలకు అందించాలి. ముఖ్యంగా మనకు డ్వామా ద్వారా మనకు చెక్ డ్యాములు కానీ నీటి కుంటలు కానీ ఏమైనా ఉంటే కనుక వాటి పూడికలు తీసుకోవడము లేదా అక్కడక్కడ గట్టు తీసుకోవడము, గుంతలు తీసుకోవడము, ట్యాంకులు కానీ ఇలాంటి వాటి నిర్మించుకోవడం వల్ల రైతులు పడిన వర్షాన్ని అక్కడే మన పొలంలో నిలుపుకోవడం వల్ల నీటి కొరత

ఆచ్ఛాదన చేసుకోవచ్చు. ఈ ఆచ్ఛాదనం చేయడం వల్ల నేల అంతా కప్పి ఉంచడం వల్ల నేల మరియు నీటిని సంరక్షించడమే కాకుండా కలుపు నివారణ కూడా జరుగుతుంది. అలాగే ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యమైన రైతులు పాటించవలసిన నేల నీటి సంరక్షణ పద్ధతుల విషయానికి వచ్చేస్తే, సమర్థవంతమైన నీటి పారుదల, మనకు ఉన్న నీటి వస్తుని బట్టి లేదా మనకు పడే వర్షాధారాన్ని బట్టి మనము నీటి పారుదల అనేది వినియోగించుకోవాలి అన్నమాట. సాంప్రదాయ పద్ధతుల బదులుగా డ్రిప్ లేదా స్ప్రింక్లర్స్ నీటి పారుదల విధానాలను ఉపయోగించి నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా నీటి వసతి ఉన్న రైతులు డ్రిప్ స్ప్రింక్లర్ ద్వారా సాగు చేస్తే గనక దాదాపు 30-60% వరకు నీరు ఆదా అవుతుంది. ఒకవేళ మనకు అనిశ్చిత వర్షపాతం ఉండి వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు మనకు రక్షక తడి ద్వారా దాదాపు స్ప్రింక్లర్స్తో కానీ డ్రిప్తో కానీ ఇవ్వడం వల్ల దాదాపు 20-30% వరకు మనకు అధిక దిగుబడులు నమోదే అవకాశం ఉంది. ఈ రక్షక తడిని మనం నీటి కుండల ద్వారా కానీ లేకపోతే మనకు వర్షపు నీటి పడినప్పుడు మనం ఆదా చేసిన నీటితో కానీ మనము ఇచ్చుకోవచ్చు. ఇక ముఖ్యంగా నీటి ఆదా పద్ధతుల విషయానికి వచ్చేసరికి మనకు పంటల మధ్య దూరం వేసే పంటలు అనగా కంది కానీ చెరుకు కానీ ఇలాంటి పంటల విషయాల్లో ప్రతి విషయంలో మనము జంట వరుసలు లేదా వరుస తప్పించి ఇంకో వరుసలో నీరు అందించడం వల్ల దాదాపు 30-50% వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు. ఈ జంట పద్ధతుల్లో కూడా మనము డ్రిప్ ద్వారా వేయడం వల్ల దాదాపు 60% వరకు మనము నీటిని ఆదా చేసుకోవచ్చు. అలాగే 30-40% వరకు బెట్ట పరిస్థితుల నుంచి మనము అధిగమించవచ్చు. ముఖ్యంగా అన్నిటికంటే మనం చేయాల్సిన విషయం ఏమిటంటే, ఎక్కువగా దున్నడం వల్ల, అంటే మనం దాదాపు 4-5 సార్లు రైతులు పొలాన్ని దుక్కి దున్నే సమయంలో 4-5 సార్లు దున్నడం జరుగుతుంది. అలా కాకుండా తక్కువ దున్నడం లేదా దున్నకుండా ఉండే విధానాలు పాటించడం వల్ల నేల నిర్మాణం కాపాడబడి తేమ నష్టం తక్కువగా జరుగుతుంది. దీనికి మనం ముఖ్యంగా మే మాసంలో మనము ఆచ్ఛాదన పంటలు అనగా పెసర కానీ పిల్లి పెసర కానీ లేకపోతే ఏదైనా ఉలవ కానీ జనుము కానీ జీలుగు కానీ ఇలాంటి పంటలు వేసుకోవడం వల్ల మనము నేల నిర్మాణం పెంపొందించుకుని తేమను మన భూమిలో నిలుపుకునేలా మనం చేసుకోగలుగుతాము. ఇక మనం ముఖ్యంగా పాటించవలసిన పోషక యాజమాన్య పద్ధతులు, మనం ఎలిమినో ప్రభావం వల్ల మనకు పోషక యాజమాన్యంతో కూడా మనము కొంతవరకు నేల నిర్మాణాన్ని పెంపొందించి తేమని మన నేలలోని పెంపొందించుకోవాలి మనం చేసుకోవచ్చు అనమాట. దీనికి సమతుల్యమైన ఎరువుల వినియోగంతో పాటు సేంద్రియ ఎరువుల వినియోగము, పచ్చి రొట్టె పైర్లు వంటివి ఇలాంటి వేసుకోవడం వల్ల మనం పోషక యాజమాన్యం పెంపొందించి ఈ పోషక యాజమాన్యం వల్ల మనము తేమ మరియు నీటిని సంరక్షించుకోవాలి మనం చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా వచ్చేసరికి సేంద్రియ ఎరువుల వినియోగం అనేది వినియోగంపై రైతులు దృష్టి సారించాలి. మొక్కకు అందించడానికి పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, కంపోస్టు, వర్మీ కంపోస్టు, జీవన ఎరువులు, పచ్చి రొట్టె ఎరువులు వంటివి వాడడం వల్ల నేల నిర్మాణం మెరుగుపడి నీటి నిల్వ ఉంచే సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా మనము ఈ ఎలినో ప్రభావ సమయంలో మనం పెంపొందించుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేల నిర్మాణాన్ని అనగా నీటి సామర్థ్యాన్ని పెంపొందించుకునే విధానాన్ని చూసుకోవాలి. అలాగే అనిశ్చిత వర్షపాతానికి మనము ముందే సంసిద్ధంగా ఉండాలి అన్నమాట. సో ఈ సేంద్రియ ఎరువులు వేయడం వల్ల భూమి యొక్క భౌతిక మరియు రసాయనిక లక్షణాల్లో మార్పు వచ్చి నేలకు మేలు చేసే జీవరాశుల సంఖ్య పెరుగుతుంది. అలాగే సేంద్రియ కర్బన శాతం కూడా పెరిగి నీటి నిల్వ చేసుకునే స్వభావం పెరుగుతుంది. అలాగే పచ్చి రొట్టె పైర్లు వేయడం వల్ల వేసవి జల్లులు పడిన వెంటనే మనకు పచ్చి రొట్టె పైర్లు అనగా జనుము, జీలుగ, పిల్లి పెసర ఇలాంటి పంటలు వేయడం వల్ల పొలంలో ఎక్కువ రోజుల వరకు మనకు సేంద్రియ కర్బన శాతాన్ని పెంచి అలాగే వేరు వ్యవస్థ బాగా ఉండి లోపల నీరు ఇంకిపోయే తొలకరి వర్షాల పడిన వర్షపు నీటినంతా నీరు ఇంకిపోయేలాగా చేసే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యమైన విషయానికి వచ్చేసరికి సమతుల్య ఎరువుల వినియోగం మనం రైతులు పాటించాలన్నమాట. సమతుల్య ఎరువుల వినియోగం వచ్చేసరికి నేల పరీక్ష ఆధారంగా మనము ఎరువులు వేసుకోవాలి. ముఖ్యంగా సూక్ష్మ పోషకాలను సరైన మోతాదులు ఇవ్వడము, అలాగే సూక్ష్మ పోషకాలు సరైన సమయంలో ఇవ్వడం వల్ల పంట ప్రతికూల పరిస్థితుల్లో కూడా మొక్కను తట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా ముఖ్యంగా బెట్ట పరిస్థితుల నుంచి మొక్కలను అధిగమించేలా వివిధ పోషకాల పిచికారీ ద్వారా మనము నివారించుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఏమిటంటే, బెట్ట పరిస్థితుల్లో మొక్క నేల నుంచి పోషకాలు తీసుకునే శక్తి తగ్గుతుంది. పోషకాలను ఉదయం లేదా సాయంత్రం వేళ్లలోనే మనం పంటపై పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు లేదా కాల్షియం నైట్రేట్ 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయడం వల్ల మొక్కల్లో బెట్టను తట్టుకునే శక్తి పెరుగుతుంది. దీంతోపాటు సూక్ష్మ పోషకాలు కూడా పిచికారీ చేయడం వల్ల ఫలితం చాలా బాగుంటుంది. ఈ విధానాలు పాటించడంతో పాటు రైతులు పంట వేసేటప్పుడు పంట బీమాని ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. పంట బీమా వల్ల పంట నష్టం జరిగినప్పుడు కలిగే ఆర్థిక నష్టాలను తగ్గించుకోవడానికి భారతదేశం

0: ముఖ్యంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి పథకాల ద్వారా మనము పంట నష్టం నుంచి పంట బీమాను మనం పొందే అవకాశం ఉంటుంది. కావున తప్పనిసరిగా రైతులు ఈ సంవత్సరంలో ఖరీఫ్ పంటలు వేసే సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క పంటకి కూడా వ్యవసాయ పంటలకు గాని ఉద్యానవన పంటలకు గాని మనము పంట బీమా వ్యవసాయ అధికారుల ద్వారా మనము నమోదు చేసుకోవాలి. ఇక ముఖ్యమైన విషయము వాతావరణ ఆధారిత సూచనల్ని పాటించాలి. ముఖ్యంగా రైతులు వాతావరణ ఆధారిత సలహాలు సూచనలు పాటించాలి. మనకు ప్రతి వారంలో మంగళవారం శుక్రవారం రోజు గాను 2 రోజుల్లో IMD ద్వారా మనకు వాతావరణ సూచనలు అందజేయడం జరుగుతుంది. ఈ సూచనల ఆధారంగా మనము వర్షం పడుతున్న సమయాన్ని కానీ ఉష్ణోగ్రత సమయాన్ని కానీ అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా రైతులు వారి పొలంలో చేయవలసిన పనులను ప్రణాళిక సిద్ధంగా చేసుకోవడం వల్ల మనము ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ పంటలను బెట్ట పరిస్థితి నుంచి కానీ లేకపోతే అధిక ఉష్ణోగ్రతలు నుంచి కానీ మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మనము ఇంకొక చేయాల్సిన విషయం ఏమిటంటే వేడి గాలులు కానీ ఎండ తీవ్రతను కానీ తగ్గించడానికి పంట చుట్టూ మనం ఏపుగా పెరిగే మొక్కజొన్న, సొజ్జ, జొన్న వంటి పంటలు వేయడం వల్ల 2 లేదా 3 వరుసల్లో వేసుకోవడం వల్ల దీని ద్వారా ఎక్కువ ఎండ తీవ్రతతో వచ్చే వేడి గాలులను కానీ తగ్గించుకోవడం జరుగుతుంది. అలాగే వీటి ద్వారా రసం పీల్చే పురుగుల ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఈ అంశాలను బట్టి మనం చూస్తే ఇప్పుడు వచ్చే సంవత్సరం మనకు వ్యవసాయ సంవత్సరం అయినా అవ్వచ్చు, లేకపోతే ఈ 2026-27 గాను మనకు వర్షపాతం తక్కువగా ఉండడము, మన భారతదేశం మొత్తం మీదుగా సూపర్ ఎల్నో కానీ లేకపోతే స్ట్రాంగ్ ఎల్నో కానీ ఏర్పడే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి వాతావరణ వ్యవసాయ శాస్త్రవేత్తలు మనకు ముందే హెచ్చరిస్తున్నారు కాబట్టి పడే ప్రతి వర్షపు నీటి చుక్కను మనం ఒడిసి పట్టుకొని వాటిని పొదుపుగా వినియోగించుకోవడం వల్ల మనము రైతన్నలు అధిక దిగుబడి కానీ లేకపోతే ఎటువంటి నష్టం లేకుండా కూడా మనము దిగుబడిని పొందవచ్చు. కాబట్టి నీటి చుక్క ఎంతో విలువైనదిగా పరిగణించి ప్రతి ఒక్క చిన్న పొదుపు రేపటి మనుగడకు కీలకంగా మారబోతుంది. కాబట్టి సముద్రం వేడెక్కడం కేవలం ప్రకృతిలోనే మార్పు మాత్రమే కాదు, అది మన జీవన శైలిని, ఆర్థిక వ్యవస్థను కూడా అతలాకుతలం చేసే అస్త్రం. కాబట్టి ముందస్తు ప్రణాళికతో ఈ సూపర్ ఎల్నో గండాన్ని అధిగమించడం అత్యవసరం. కాబట్టి రైతన్నలకు వ్యవసాయ పద్ధతులను పాటించడం, ఇటువంటి చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల మనము దాదాపు నష్టపడకుండా కొద్దిపాటి వరకు మనము దిగుబడిని పెంపొందించుకోవచ్చు.
1: మీరింతవరకు ఎల్నినో ప్రభావ సమయంలో వ్యవసాయ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఉట్టుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ K. సాయి మహేశ్వరి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

పొలతో బూర్లైతే బులబులమంటాయి గారెలుండత్త నా మీదెంత ప్రేమత్త బూర్లైతే బులబులమంటాయి గారెలుండత్తా

అయితే పొలతో మేకలైతే పొలతో మేకలైతే మెహా మంటది కోడిని కొయ్యతో నా మీదంత ప్రేమతో మేకైతే మెహా మంటది కోడిని కొయ్యతో.

జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తీగజాతి కూరగాయల సాగు గురించిన విశేషాలు వింటారు. మన రాష్ట్రంలో సుమారు 11,956 హెక్టార్లలో 249,110 టన్నుల దిగుబడితో అన్ని రకాల పందిరి కూరగాయలను సాగు చేస్తున్నారు. వీటిలో ఆనప, గుమ్మడి, పొట్ల, కాకర, బీర, దోస, అలాగే బూడిద గుమ్మడి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఈ పంటలకు వేడి వాతావరణం చాలా అనుకూలమైనవి. నీటి నిలుపుకునే తేలికపాటి బంకమట్టి నేలలు, బరువైన ఎర్ర నేలలు కూడా అనుకూలమైన నేలలుగా చెప్పుకోవచ్చు. విత్తే సమయాన్ని మనం గమనించుకున్నట్లయితే ఆనప, దోస, కాకరలో ఖరీఫ్ సమయంలో జూన్ నుండి జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. రబీలో చూసుకున్నట్లయితే జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. అలాగే గుమ్మడి, పొట్ల కూరగాయల్లో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి జూలై వరకు, రబీలో డిసెంబర్ నుండి జనవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. బీర, బూడిద గుమ్మడి ఈ పంటల్లో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి ఆగస్టు 1వ పక్షం వరకు విత్తుకోవచ్చు. రబీలో డిసెంబర్ 2వ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. అలాగే దొండలో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి జూలై చివరి వరకు నాటుకోవచ్చు. చలి తక్కువగా ఉండే కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో సంవత్సరం అంతా కూడా నాటుకోవచ్చు. అలాగే విత్తే పద్ధతి గురించి మనం గమనించుకున్నట్లయితే భూమి మీద పాకించే పొదలకు వర్షాకాలంలో నీటి కాలువలకు తోడుగా మురుగునీరు పోవటానికి 2 మీటర్ల దూరంలో కాలువలు చేసుకోవాలి. వేసవిలో వేసే పొదలకు పొలం అంతటా నీటిపారుదల కోసం బోదలను చేసుకోవాలి. అన్ని రకాల పొదలకు 3 విత్తనాలను 1 నుండి 2 సెంటీమీటర్ల లోతుగా విత్తుకోవాలి. దొండకు చూపుడు వేలు లావుగల కొమ్మలు, 4 కణుపులు గలవి 2 చొప్పున నాటుకోవాలి. అన్ని తీగజాతి కూరగాయలను వర్షాధార పంటకు 15 సెంటీమీటర్ల పొడవు, 10 సెంటీమీటర్ల వెడల్పు కొలత గల పాలిథిన్ సంచుల్లో విత్తుకుని 15 నుండి 20 రోజులు పెరిగిన తర్వాత అదును చూసుకుని పొలంలో నాటుకోవాలి. అలాగే దీనిలో విత్తన శుద్ధిని మనం గమనించుకున్నట్లయితే కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున థైరం, అలాగే 5 గ్రాముల చొప్పున ఇమిడాక్లోప్రిడ్ ఒకదాని తర్వాత మరొకటి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత 100 గ్రాముల విత్తనానికి 2 గ్రాముల చొప్పున ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. దీనిలో ఎరువులు ఏ విధంగా వేసుకోవాలి అంటే విత్తే ముందు ఎకరాకు 8 నుండి 10 టన్నుల పశువుల ఎరువు, 32 నుండి 40 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను గుంటల్లో వేసుకోవాలి. నత్రజని ఎరువును 32 నుండి 40 కిలోలు 2 సమపాళ్లుగా చేసి విత్తిన 25 నుండి 30 రోజులకు ఒకసారి, అలాగే పూతా పిందే దశలో మరొకసారి వేసుకోవాలి. మొక్కకు దగ్గరలో ఎరువులను వేసుకోకూడదు. ఎరువులను వేసిన వెంటనే మట్టిని కప్పి నీటిని పెట్టాలి. అలాగే ఈ తీగజాతి కూరగాయల్లో కలుపు నివారణ, అంతర కృషి గురించి మనం చూసుకున్నట్లయితే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. 2 నుండి 3 తడుల తర్వాత మట్టిని గుల్ల చేసుకోవాలి. ఎకరాకు పెండిమిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్ల నీటి కలిపి విత్తిన 24 నుండి 48 గంటల్లోపు తడి నేలపై పిచికారీ చేయాలి. మొక్కలు 2 నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి బాగా ఉంటుంది. సిసిసి 250 మిల్లీగ్రాములు లేదా మాలిక్ హైడ్రోజైడ్ 50 మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలిపి కూడా ఈ దశలో పిచికారీ చేసుకోవచ్చు. కాకర, పొట్ల పంటలకు తప్పనిసరిగా పందిరి వేసి తీగలు పాకించాలి. పొట్లలో 3 నుండి 4 రోజుల పిండెకు చివరన చిన్న రాయిని పురికొసతో

0: కట్టాలి, లేకుంటే కాయలు మెలితిరిగిపోతూ ఉంటాయి. ఆనప, బీర, పొట్ల, కాకర పంటలను పందిళ్లపై పెంచితే నాణ్యత గల కాయలు ఏర్పడి మంచి మార్కెట్ రేటు లభిస్తుంది. అలాగే నీటి యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే, గింజ విత్తే ముందు పొలంలో నీరు పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రతి 3 నుండి 4 రోజులకొకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టుకుంటూ ఉండాలి. ఆ తర్వాత పాదు చుట్టూ 3 నుండి 5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా కనిపించినట్లయితే నీటిని ఇచ్చుకోవాలి. మామూలుగా వారానికొకసారి చొప్పున తడులివ్వాలి. నీరు ఎక్కువ కాలం పాదు చుట్టూ నిల్వ ఉండకూడదు. వేసవి పంటకు 4-5 రోజులకొకసారి నీరు ఇవ్వాలి. తీగజాతి కూరగాయల సాగు గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై, పర ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే?
2: మత్లబ్?
1: దేఖ్ బేటా, తూ జో యే అంధాధుం రసాయన్ మిలాతా హై నా, మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై, ఔర్ జబ్ మాటీ హీ కమ్జోర్ పడ్ జాయేగీ, తో ఉపజ్ కైసే సెహత్మంద హోగీ? హై? అరే పహలే ఐసా నహీ థా, పూచ్నా అప్నే బడే బుజుర్గో సే, కైసే ఫసల్ లహలాతీ థీ, శుద్ధతా ఝలక్తీ థీ, హాన్, మాటీ భీ తందురుస్త్, ఔర్ లోగ్ पहली वाली बात कहा,
2: परंतु सब यही डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप पे बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा।
3: माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती।

ఆకాశవాణి సమయం 7:45 కావస్తోంది. వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మరికొద్ది క్షణాలలో

0: సిద్ధం చేసిన వారు శ్రీమతి కృష్ణసాయి. ఇక ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ప్రకృతి వ్యవసాయ ఆధారిత జాతీయ మిషన్ గురించి ఆ శాఖ వ్యవసాయాధికారి శ్రీ డి శ్రీధర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్న వారు శ్రీ మోటే చిరంజీవి.
1: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాల్లో భాగంగా రైతుల కోసం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి ఒక బృహత్తర పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి మన హన్మకొండ జిల్లాలలో ఏ విధంగా అది అమలవుతుంది, రైతులకు అది ఏ విధంగా లబ్ధి చేకూర్చుతుంది.

0: రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఏ విధంగా అధికారులను అప్రోచ్ కావాలి అనేటువంటి తదితర విషయాల గురించి మనకు వివరించడానికి గాను ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ అధికారి డి సిద్ధారెడ్డి గారి దగ్గర మనం ఉన్నాము. మనము వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటంటారు?
1: ప్రకృతి వ్యవసాయం అంటే రసాయన ఎరువుల్ని వాడకుండా మన వ్యవసాయ పరిసరాలలో లభించే ఆవును గాని అక్కడే ఉండే చెట్లను గాని ఉపయోగించి అన్ని రకాల పద్ధతుల్ని అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయడాన్ని నేచురల్ ఫార్మింగ్ అంటారు. దీన్ని ప్రకృతి వ్యవసాయం అంటారు. ఈ ప్రకృతి వ్యవసాయం వలన ఏంటంటే భూమి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడము, తర్వాత పర్యావరణాన్ని పరిరక్షించడము, ఫార్మర్ కి ఏంటంటే వీటి మీద ఇన్పుట్స్ అంటే ఎరువుల యొక్క కాస్ట్ తగ్గించడం, అట్లా తగ్గించేసి రైతును ఆర్థిక పుష్టి పరివృతం చేయడం.
0: అంటే రైతులకు మేలు జరిగే విధంగా ఈ ప్రకృతి వ్యవసాయము చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పథకం తీసుకుంది. ముఖ్యంగా ఈ పథకం ఎప్పుడు నుండి అమలు అవుతా ఉన్నది, దాని యొక్క తీరు తెన్నులు ఏంటంటారు?
1: మనం వరంగల్ జిల్లాలో 2025-26 సంవత్సరాలకు గాని ప్రకృతి వ్యవసాయాన్ని ఇంప్లిమెంట్ చేశాము. దీనికి అనుగుణంగా హనుమకొండ జిల్లాలో 10 మండలాలను సెలెక్ట్ చేసుకున్నాము.
0: ఇది ఏ సంవత్సరం నుంచి ప్రారంభించబడింది?
1: NMNF నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనే దానిని 2024 నవంబర్ లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు.
0: మన హనుమకొండ జిల్లాలో ఇది ఏ విధంగా అమలు అవుతుంది?
1: మన హనుమకొండ జిల్లాలో NMNF సంబంధించి మనం మన జిల్లాలో మనకున్న 14 మండలాల్లో 10 మండలాలు సెలెక్ట్ చేసుకున్నాము. ఇందులో ప్రతి మండలంలో ఒక క్లస్టర్ నుంచి 125 రైతులకు ఒక్కొక్క రైతు ఒక ఎకరం చొప్పున, ఇప్పుడు మొత్తంగా మనం హనుమకొండ జిల్లాలో 1250 రైతులను సెలెక్ట్ చేసుకున్నాము. వీళ్ళందరూ ఈ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పరిధిలోకి వస్తారు.
0: అంటే ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకాన్ని ఎటువంటి రైతులు చేయవచ్చు?
1: ఇది సేంద్రీయ వ్యవసాయం మీద అవగాహన ఉన్న రైతులు, ప్రకృతి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ గా ఉన్న రైతులు, భూమి యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనుకునే రైతులు గాని, ఎరువుల్ని వాడద్దు అనే అవగాహన ఉన్న రైతులు గాని ఎవరైనా దీంట్లో ఈ వ్యవసాయాన్ని ఎంచుకోవచ్చు.
0: ఈ ప్రకృతి వ్యవసాయము చేయాలంటే రైతులు ఏ విధంగా అప్రోచ్ కావాలి, వారికి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూర్చడం అనేటువంటి జరుగుతుంది ఈ పథకం ద్వారా?
1: ఈ పథకం ద్వారా లబ్ధి కంటే ముఖ్యం ఏంటంటే మనం రైతుల్ని మోటివేషన్ చేసి ఎలా మోటివేట్ చేస్తామంటే వారికి ఫ్యూచర్ లో మనం యొక్క మంచి ప్రకృతిని ఎటువంటి ఎరువులు వాడకుండా భూమిని పరిరక్షించుకోవడము, రెండోది ఈ రసాయన ఎరువులు ఇటువంటి వాడడం వలన చాలా రకరకాల రోగాలు గాలి నీరు నేల ఆకాశం అన్ని పొల్యూట్ అవుతున్నాయి కాబట్టి ఒక మంచి జీవితాన్ని భావితరాలకు ఉపయోగపడే విధంగా అందించడం కోసం దాని మీద ఎక్కువగా వాళ్ళకు ఆ విషయాల మీద అవగాహన కల్పిస్తారు. వాళ్ళకి ఎంత లాభం అనేది దాని మీద రాబోయే తరాలకు ఒక మంచి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించడానికి మనం దాని గురించి ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి.
0: అంటే ఈ అవగాహన కార్యక్రమాలు గాని ఈ ట్రైనింగ్ విషయంలో గాని ఏ విధమైనటువంటి అంశాలను మీరు పరిగణలోకి తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
1: అంటే దీంట్లో ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రైతు ఫస్ట్ మనం రైతుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారికి ట్రైనింగ్ ఇస్తాం అన్నట్టు. ఎటువంటిదంటే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే రైతుకు తన వ్యవసాయ భూమికి సంబంధించి అక్కడే తన సొంత ఆవులు కానీ చెరువు మట్టి తర్వాత బావిలు చెట్లకు సంబంధించినవి వీటిని ఉపయోగించి మనం అన్ని మనమే తయారు చేసుకోవాలి. దీనికి సంబంధించి కెమికల్ రసాయనాలు యూరియా గాని ఫర్టిలైజర్ గానీ అటువంటి వాడకూడదు. దీంట్లో ఆ రైతుకు తన భూమిలో లభించే వాటినే ఉపయోగించుకొని పంట మార్పిడి చేసుకుంటూ మరియు ఇంటర్ క్రాపింగ్ అంటే వేరే వేరే మొక్కల్ని ఒకటే మల్టీ క్రాపింగ్ చేసుకుంటూ తనకు తాను తన పొలంలో లభించే వాటిని ఉపయోగించి ప్రకృతి వ్యవసాయాన్ని చేయాలి.
0: అంటే ఈ అవగాహన కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే రైతులకు ఏమేమి అవసరం?
1: ముఖ్యంగా రైతులకు కొంత ఆవులు ఉండడం మరియు వేప సంబంధితమైన చెట్లు అటువంటివి ఉండడం, లేకపోతే వారి దగ్గర లేకపోయినా గానీ ఆ ఊర్లో ఉండే వాటిని ఉపయోగించుకోవచ్చు. జీవరసాయన సంబంధమైన ఎరువులు అంటే ఆ ఊర్లో దొరికే వస్తువులే మనం వాడుకోవాలి కాబట్టి చెరువు మట్టి ఉపయోగించుకోవచ్చు.
0: అంటే ఇప్పుడు వీళ్ళు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే కేంద్ర ప్రభుత్వము ద్వారా అమలవుతున్నటువంటి ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతు ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుంది, ఏమన్నా సబ్సిడీ గాని లేదా ఆనరోరియం గాని ఇస్తున్నారా రైతులకు?
1: ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు వారికి సంవత్సరానికి 1 ఎకరానికి 4,000 రూపాయల చొప్పున వ్యవసాయ సంబంధితమైన ఎరువులను అంటే ఎరువులు ఇన్ ద సెన్స్ జీవ సంబంధమైన ఎరువులను కొనుక్కోవడానికి, ఆవు మూత్రం ఆవు పేడ అటువంటి కొనుక్కోవడానికి సహాయం చేస్తాం మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 4,000 రూపాయలు.
0: అంటే ఇప్పుడు రైతులు మీరు ప్రతి మండలం నుంచి కొంతమంది రైతులను కూడా మీరు ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసినటువంటి రైతులకు ఇప్పటి వరకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు మీరు పెట్టడం జరిగింది, వారికి ఏ విధంగా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు?
1: వీరికి ఇప్పటివరకు మన వ్యవసాయ విస్తరణ అధికారులతోటి మొదటిసారి కలుసుకున్నప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళలో కొంతమందిని ప్రతి క్లస్టర్ నుంచి 2 కృషి సఖ్యులను సెలెక్ట్ చేసుకుంటారు. ఈ కృషి సఖ్యులకు ఇంకా ట్రైనింగ్స్ ఇవ్వబడలేదు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ కృషి సఖ్యులు మరియు మా ఏఈఓలు, మా వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు మరియు దీనికి సంబంధించి ఒక ఎన్జిఓ అని కూడా ఉంటారు, వాళ్ళు అందరు

0: కలిసి వీళ్ళని ఎట్లా తయారు చేసుకోవాలి, వీరికి సంబంధించిన ఎలా చేసుకోవాలని, జీవామృతము ధనామృతము ఇటువంటి ఎలా తయారు చేసుకోవాలి, వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు.
1: సెపరేట్ గా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలన్నప్పుడు ఇన్ని ఎకరాలు ఉండాలి అనేమన్నా ఉందా, ఏ విధంగా ఉంది?
0: అంటే ఇన్ని ఎకరాలు అంటే పర్టికులర్ కాకపోతే 1 ఎకర్ అనేది కంపల్సరీ. 1 ఎకర్ సంబంధించిన రైతుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే మొదటిసారి మనం ప్రకృతి వ్యవసాయంలో మొట్టమొదటిసారి మనకు కావాల్సినంత దిగుబడులు రావు. సో మన భూమిని అలవాటు చేయాలి ఆ ప్రకృతి వ్యవసాయానికి. ఎందుకంటే మనం ఎరువులు వాడి ఉంటాం కాబట్టి దాని నుంచి మళ్ళీ మామూలు స్టేజ్ కి తీసుకొచ్చి ఫ్యూచర్ లో మనం ఇవే లోకల్ గా దొరికే కౌ ప్లస్ వీటిని ఉపయోగించుకొని, ఆ లోకల్ గా దొరికే వంగడాలను ఉపయోగించుకొని మనము తయారు చేసుకోవాలి. కాబట్టి ఇది 2-3 ఇయర్స్ జరుగుతుంది ఇట్లా. తర్వాత మళ్ళా నేల పాత స్థితిలోకి వచ్చేసి మళ్ళీ దిగుబడులు ఎక్కువ వస్తాయి.
1: అంటే ఇప్పుడు ఒక రైతుకు 1 ఎకరమే ఇస్తున్నారా, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కూడా ఈ పథకం ద్వారా వారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అమౌంట్ కూడా అందజేయబడుతుంది?
0: మన ఒక్కగా చేసుకోవాలంటే అది వారి ఇష్టం మీద చేసుకోవచ్చు, కానీ 1 ఎకరం అనేది మినిమం. ఈ సంవత్సరానికి 1 ఎకరం చేయడానికి మాత్రమే మన ద్వారా పర్మిషన్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. ఎందుకంటే వాళ్ళను ఒకటేసారి 5 ఎకరాల మీద వాళ్ళను మనం ముందుకు వెళ్ళనియద్దు. ఎందుకంటే దిగుబడులు తగ్గుతాయి, అది వాళ్ళకు ఒక రకంగా తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఎందుకంటే ఈ ఫార్మర్స్ కి ఫ్యూచర్ లో ఏం చేస్తామంటే, ఈ ఫార్మర్స్ ని వీరి తర్వాత సర్టిఫికేషన్ చేపిస్తాం ప్రకృతి వ్యవసాయం మీద. అలా వారి యొక్క వస్తువుల్ని ఫ్యూచర్ లో మంచి రేటుకు అమ్ముకునేటట్టు. ఈ మధ్యలో ఏంటంటే ప్రజల్లో అవగాహన పెరిగింది కదా, ఓన్లీ సేంద్రియ పద్ధతుల ద్వారా ప్రకృతి వ్యవసాయం పద్ధతుల ద్వారా చేసిన ఆ వస్తువుల్ని కొనడానికి బాగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇటువంటి కెమికల్స్ ఫర్టిలైజర్స్ అటువంటి వాటిని యూజ్ చేయడం వల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి అనేది ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. కాబట్టి దాన్ని నివారించడానికి హెల్త్ ఇస్ వెల్త్ అనే ఒక ప్రాముఖ్యతను గుర్తించారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విధంతో 1 ఎకరకు మాత్రమే ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాం. అంటే రైతుల తర్వాత వాళ్ళ ఇష్టం, ఒకవేళ బాగా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటాం అంటే అది వాళ్ళ సొంతమే. ఇప్పుడు మనం మాత్రం 1 ఎకరానికి మాత్రమే 2 ఇయర్స్ 4,000, 8,000 మనం సపోర్ట్ చేస్తాం.
1: మరి ఈ విధంగా ఇస్తా ఉన్నారు. అయితే ఈ సేంద్రియ వ్యవసాయం చేసేటువంటి రైతులు ముఖ్యంగా వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి పంటలు అనేటువంటి వేసుకోవాలి?
0: వారు ఎటువంటి పంటలు అంటే లోకల్ గా దొరికే పంటలు, మన పత్తి కానీ లేకపోతే మొక్కజొన్న కానీ వరి కానీ లేకపోతే కూరగాయలు కానీ, వారు ఎటువంటి పంటలు ఉన్నా సరే వాళ్ళు ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళు ముందుకు వెళ్ళవచ్చు.
1: అంటే ఇప్పుడు మన హనుమకొండ జిల్లాలో ఏ ఏ పంటలు మీరు పెంచాలని రైతులకు మీరు చెప్పడం అనేటువంటి జరుగుతుంది?
0: పర్టికులర్ గా ఈ పంట అని చెప్పట్లేదు మనం, వారు ఏ పంటలు అయినా వారు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం అనేది మనకు బాగా వాడే పంటలు మన హనుమకొండ జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు. కొంచెం చాలా మంది సిటీకి దగ్గర ఉంది కాబట్టి కూరగాయలు, కాబట్టి దేనికైనా మనం వాడుకోమని చెప్తున్నాం. మనం మ్యాంగో ఆర్చర్డ్స్ అట్లుంటాయి కదా, అటువంటి వాటి కూడా వాళ్ళు ప్రకృతి వ్యవసాయాన్ని చేసుకోవచ్చు. సో అలా అంటే ఒక పర్టికులర్ ఒక క్రాప్ అని కాకుండా మన దగ్గర ఎక్కువగా ఉండే కాపులు వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు మేజర్ గా వాటికి మేము రికమెండ్ చేస్తున్నాం.
1: అంటే ఇప్పుడు హనుమకొండ జిల్లాలో ఎన్ని ఎకరాలలో ఈ ప్రకృతి వ్యవసాయం అనేటువంటిది చేయడం జరుగుతుంది?
0: 1,250 మంది రైతులు 1,250 ఎకరాలలో చేయబడుతుంది.
1: అంటే ఇప్పుడు మీరు క్షేత్రాన్ని కూడా మీరు పరిశీలించడం జరుగుతుంది. క్షేత్రాన్ని పరిశీలించినప్పుడు ఎటువంటి పంటలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మీరు చూడడం అనేటువంటి జరిగింది?
0: మన వ్యవసాయ విస్తరణాధికారులు మరియు వ్యవసాయ అధికారులు ఆ రైతులతోటి అనుసంధానమై ఉంటారు కాబట్టి వాళ్ళ రైతు యొక్క ఇంట్రెస్ట్ తోటి వాళ్ళకి సంబంధించిన పంటలను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎందుకంటే మనం ఈ పర్టికులర్ ఈ పంటకే పోవాలని మనం వాళ్ళను చేయలేము. వాళ్ళకి ఏ రకమైన పంట అయినా వాళ్ళు చూసుకోవచ్చు. మోస్ట్లీ అయితే చాలా మంది రైతుల్ని ఒక 30-40 మంది రైతుల్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పొలం దగ్గర ఉంటే పొలాలు చేసుకోమని చెప్తాం, చిలకలలో ఉంటే పత్తి కానీ మొక్కజొన్న కానీ చేసుకోమని చెప్తాం, అలాగే వాళ్ళు సిటీ దగ్గర ఉంటే కూరగాయల మీద ఫోకస్ చేయమని చెప్తాం. ఎందుకంటే కూరగాయలు కూడా బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి.
1: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకాన్ని రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి?
0: 10 మండలాల్లో 1,250 మంది రైతులు సెలెక్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు రైతులతో ఎప్పుడు మమాయకమై ఉంటారు కాబట్టి అభ్యుదయ రైతులను సెలెక్ట్ చేసుకుని వారిని దీంట్లో ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. వాళ్ళు కనీసం మినిమం ఎవరైనా ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు 2-3 ఇయర్స్ కంటిన్యూస్ గా చేయాలి. ఇది చేస్తేనే దాని యొక్క ఫలాలు ఫ్యూచర్ లో అందుతాయి. ఎందుకంటే ఇది ఒక్క రోజుల్నే మార్పు జరగదు నేల, కొన్ని సంవత్సరాలలో దీనికి 3-4 ఇయర్స్ పడుతుంది. సో అది కంటిన్యూస్ గా చేసి ఆ భూమిని మనం ప్రకృతి వ్యవసాయానికి అలవాటు పడేలా చేసి అట్లా మనం పర్యావరణాన్ని పరిరక్షించుకొని అప్పుడు రైతు సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ అప్పుడు భూమి తన మామూలు స్టేజ్ చేరుకున్న తర్వాత వాళ్లకు దిగుబడులు పెరుగుతాయి.
1: మరి ఈ పథకం ద్వారా రైతులకు 4,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఎకరాకు అందిస్తుంది అని చెప్పారు. అయితే అది అందించేటువంటి విధానంలో రైతులు ఏఈఓలకు ఎటువంటి పత్రాలను అందజేయాలి?
0: దానికి సంబంధించిన ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్టేట్ గవర్నమెంట్ గానీ ప్రతి స్కీమ్ వాళ్ళ యొక్క డీబీటీ విషయం తెలుసు, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్. వాళ్ళ అకౌంట్ నంబర్స్ మీరు ఎలాగో కలెక్ట్ చేస్తారు, వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్లకు బెనిఫిషియరీ అకౌంట్లకి డబ్బులు వెళ్ళిపోతాయి. అది మనకు 1 ఇయర్ తర్వాత, ముందే కాకుండా కొంచెం మధ్యలో గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఇచ్చేస్తాం.
1: మరి ఈ కేంద్ర ప్రభుత్వము ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకు చాలా లబ్ధి చేకూర్చడం అనేటువంటిది జరుగుతూ ఉంది. రైతులకు

0: ఈ పథకం గురించి ఏం చెప్పదలుచుకున్నారు?
1: అంటే రైతులకు నేను చెప్పే సలహా ఏంటంటే, మనము ఈ రోజు అధిక మోతాదులో ఎరువుల్ని వేస్తూ, రసాయన ఎరువుల్ని వాడుతూ, క్రిమి సంహారక మందులను వాడుతూ, మనము ప్రకృతిని మరి నేలను భూమిని నేలను గాలిని ఆకాశాన్ని మనకు తెలియకుండా మనం పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాము. ఈ ప్రకృతి వ్యవసాయం మనం పూర్వకాలంలో ఇంతకుముందు ఎలాగైతే చేసుకున్నామో అలాగే మనం వ్యవసాయం చేసుకుంటూ మన నేలలో దొరికే మన ఆవులు, మనం ఇంతకుముందు వాడే మన విత్తనములు, ఆవు మూత్రము అటువంటి వాటిని వాడుతూ మన ప్రకృతిని వ్యవసాయాన్ని పరిరక్షిస్తూ భావితరాల వారికి ఒక మంచి ఆరోగ్యాన్ని మరియు పొల్యూషన్ లేని కాలుష్య రహితమైన సమాజాన్ని మన భావితరాలకు అందించాలని నేను కోరుకుంటున్నాను.
0: మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి, మరి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకం గురించి మా రైతు సోదరులకు, మా శ్రోతలకు చాలా చక్కగా వివరించినందుకు గాను మీకు మా ప్రత్యేక ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ వెరీ మచ్.
2: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఆధారిత జాతీయ మిషన్ గురించి ఆ శాఖ వ్యవసాయ అధికారి శ్రీ డి శ్రీధర్ రెడ్డి గారితో పరిచయం అయినారు. పరిచయం చేసిన వారు శ్రీ మోటె చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:58.
4: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:00 వస్తుంది. కొద్ది క్షణాల్లో తిరుమలలో శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది.
5: శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

విఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్ భట్. వినండి అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.

అదిగో అందమైనటువంటి సాయంకాలం, చక్కగా బ్రహ్మోత్సవాలలో 8వ నాటి రాత్రి వెంకటేశ్వర స్వామి ఒక్కడే అద్భుతంగా ఇక్కడ తాను శిరస్త్రాణాన్ని ధరించి ఖడ్గం చేతపట్టి యుద్ధవీరుడి వలె కనిపిస్తూ అశ్వవాహనం మీద ఊరేగేటువంటి శుభక్షణాలు. కాలమనేటువంటి అశ్వం మీద నిరంతరం ప్రయాణించేటువంటి కాలస్వరూపుడుగా సమస్తాన్ని కూడా చక్కగా నియమించేటువంటి దివ్య పురుషుడు. హైందవ సమయాన్ని అనుసరించి 34 ఘడియల 56 విఘడియల ఈ సమయంలో చక్కగా 8:01 అదిగో స్వామివారు అందమైనటువంటి అశ్వసాహిణిగా అద్భుతమైనటువంటి స్వరూపంతో తాము తమ యొక్క అందమైనటువంటి వెంకటగిరి శిఖరాల మీద చక్కగా విహరించేటువంటి అద్భుత పురుషుడు వేగానికి ప్రతీక అయినటువంటి అశ్వం మీద తాను స్వయంగా అధిరోహించి ఇక్కడ అందమైనటువంటి తన స్వరూపంతో భక్తుల యొక్క హృదయాలలోనికి ప్రవేశిస్తూ నేరుగా

అనేక కోట్లాది మంది ఏ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని తమ యొక్క చెవుల ద్వారా విన్నామని ఆకాశవాణి శ్రోతలుగా స్వామివారిని ఉపాసిస్తున్నారో అటువంటి వారి హృదయాలలోకి స్వామి వెళ్ళగొడుగుల కింద నల్లని దేవుడు నీలమేఘ శ్యామల కోమల రూపంతో అందమైనటువంటి కీర్తిముఖం ప్రకాశిస్తూ ఉండగా శ్రేష్టమైనటువంటి అశ్వం మీద తాను ఉచ్చైశ్రవం అనబడేటువంటి గొప్పదైనటువంటి గుర్రాన్ని తాను స్వయంగా దేవతా నికరానికి రాక్షసులు దేవతలు ఇద్దరూ కలిసి సాధించిన కార్యానికి గుర్తుగా అందించినటువంటి మహాపురుషుడు అద్భుతమైనటువంటి తమ యొక్క స్వరూప స్వభావాలతో ఈనాడు స్వామివారు అశ్వసాహిణిగా ఇక్కడ మన కన్నుల ఎదురుగా కనబడుతూ ఉన్నారు. చక్కగా వారు తూర్పు మాడ వీధి నుంచి కదిలి దక్షిణ మాడ వీధిలో ప్రవేశించి ఉగ్రాణం అనబడేటువంటి స్వామివారి యొక్క భాండాగారం వస్తు భాండాగారం దగ్గర జియంగారులు తమ యొక్క ప్రతినిధులతో కలిసి సాగించినటువంటి శాత్తుమర విశేషాలను స్వీకరించి చక్కగా వారు అశ్వసాహిణిగా కదిలి వస్తూ ఉన్నారు. వేగానికి అశ్వం ప్రతీకగా చెప్పబడుతుంది. మానవ జాతి ఏర్పడినప్పటి నుంచి వారు వాడేటువంటి వాహనాలలో అశ్వం చాలా సుప్రసిద్ధమైనదిగా ఉంది. భౌతికంగా చూసినప్పుడు అశ్వం చాలా వేగంగా ప్రయాణించేటువంటి వాహనంగా ప్రయాణాలకే కాకుండా రథాలకు అశ్వాలను కట్టి నడిపేటువంటి వారు. స్వయంగా మనకు ఆ వెంకట నాయకుడు అద్భుతమైనటువంటి గోవిందుడుగా తాను శ్రేష్టమైనటువంటి తన స్వరూపాన్ని ప్రకటిస్తూ చతురంగ బలాలతో కూడినటువంటి రుక్మిణీ కళ్యాణాది విశేషాలను తాను సాగించినప్పుడు శైభ్యం సుగ్రీవం బలాహకం మేఘపుష్పం అనేటువంటి గుర్రాలతో పూంచినటువంటి రథం మీద అధిరోహించి రుక్మిణీదేవిని తాను స్వయంగా సాధించుకొచ్చినట్లుగా శ్రీమద్ భాగవతం మనకు చక్కగా తెలియజేస్తుంది. అమృతం కొరకు రాక్షసులు దేవతలు సాగించినటువంటి పాల సముద్రాన్ని చిలికినప్పుడు పాల సముద్రం నుంచి ఉచ్చైశ్రవం అని పేరు కలిగినటువంటి గుర్రం అశ్వరాజం పుట్టింది. కాబట్టి అలాగే మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కిభిరేవచ అని చెప్పేటువంటి దశావతారాల్లో కల్కి అవతారం శ్రేష్టమైనటువంటి గుర్రానికి చక్కగా సంకేతంగా చెప్పబడుతుంది ఆ అవతారం. అందుకనే అదిగో స్వామి కల్కినం తురగారూఢం కలికల్మషనాశనం కళ్యాణదం కలిఘ్నం చ శ్రీనివాసం భజే అనిశం. చక్కగా ఆ కల్కి అవతారం అనేటువంటి దశావతారంలో 10వ అవతారం ఏదైతే ఉందో ఆ చివరి అవతారం కల్కి అవతారంగా చెప్పబడుతుంది. కలియుగాంతంలో విష్ణుదేవుడు కల్కి రూపాన్ని ధరించి ఖడ్గాన్ని చేతిలో చక్కగా అద్భుతంగా ధరించిన వాడై అశ్వవాహనారూఢుడై దుష్టజన సంహారాన్ని శిష్టజన సంరక్షణ చేసి ధర్మాన్ని స్థాపిస్తాడని పురాణాలు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టే ఇక్కడ దుష్టుడైనటువంటి కలిపురుషుణ్ణి నాశనం చేసేటువంటి వాడు భక్తుల యొక్క కలిదోషాలను హరించేటువంటి వాడు ఇప్పుడు మన ఎదురుగా ఎట్ట ఎదురుగా తురగారూఢం చాలా అందమైనటువంటి పగ్గాలతో కూడినటువంటి ఆ అశ్వం మీద అధిరోహించి వస్తూ ఉన్నాడు. అటువంటి శ్రీనివాసుణ్ణి ఎప్పుడూ స్మరిస్తాను అని ఆదిత్య పురాణంలో దేవశర్మ అనేటువంటి భక్తుడు ప్రస్తుతిస్తాడు. అట్లాగే వేదంలోనికి వచ్చినప్పుడు శుక్లయజుస్ సంహితలో అశ్వం రాష్ట్రానికి ప్రతీకగా వర్ణించబడింది. అనేక సందర్భాలలో అశ్వాన్ని గురించి చక్కగా తెలియజేస్తూ అటు రాముడుగా కృష్ణుడుగా రాముడుగా తాను సాధించినటువంటి అద్భుతమైనటువంటి ఆ శివధను భంగం అయిన తరువాత స్వామివారు శివధనుస్సును భంగం చేసి సీతాదేవిని చక్కగా స్వీకరించడానికి సన్నద్ధమైనప్పుడు ఆ వార్తను తెలియజేయడానికి చాలా వేగంగా వెళ్ళేటువంటి దూతలను చక్కగా జనకుడు పంపించి ఒక్క రాత్రిలోనే అశ్వాల సహాయంతో ఆ వార్తను దశరథుడికి

0: అందించి మరలా అతివేగంగా వారిని తీసుకురావడానికి అశ్వం సహాయం చేసినట్లుగా మనకు శ్రీమద్ రామాయణం తెలియజేస్తోంది. ఈ విధంగా అనేక విధాలుగా మానవ జాతికి అశ్వానికి ఉన్నటువంటి ఒక సంబంధం, అలాగే ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అశ్వం అనేటువంటిది నశ్వం అశ్వం అని అంటారు, అంటే మనస్సుకు సంకేతంగా అశ్వాన్ని చెబుతారు. అటువంటి విశేషాలను మనం చక్కగా గ్రహిస్తాం. చక్కగా అద్భుతమైనటువంటి అశ్వవాహనారూఢుడైన ఆ గోవిందుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని స్వామి నందన భట్ గారు చక్కగా అందిస్తూ ఆకాశవాణి శ్రోతలకు ఆనందాన్ని కలిగించండి. గోవింద
1: ప్రశాంత్ గారు, మీరు ప్రశాంతంగా అశ్వవాహన వైభవాన్ని అందజేశారు. అశ్వము అంటే ఏమిటో చెప్పారు. రేపు, శ్వ అంటే రేపు అన్నమాట. రేపు అనే దానికోసం ఎదురు చూడకుండా ఎవరైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వాళ్ళు అశ్వాన్ని అధిరోహించినట్టు లెక్క. అంటే ఏదో మంచి పనుల కోసం రేపటి వరకు కాచుకొని ఉందాం, రేపు మంచి పని చేద్దాం అనేదే చాలామందికి ధోరణి. కానీ భగవంతుడు చెప్తున్నాడు, అయ్యా రేపు అనేది మీకు లేదు, రేపు అనడం కోసం మీరు ఎదురు చూడకండి, ఏ మంచి పని చేయాలన్నా ఏది చేయాలన్నా ఇప్పటికి ఇప్పుడే పూనుకోండయ్యా అని కాలం యొక్క స్వభావాన్ని భగవంతుడు మనకు తన సందేశంగా అందచేస్తూ ఉన్నాడు. అశ్వాన్ని అధిరోహించినటువంటి ఆ మలయప్ప స్వామి చక్కగా అనంతాళ్వారు సన్నిధిలో నిలబడి ఆ భక్తుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, భక్తుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి భవ్య దివ్యమైనటువంటి సందర్భంలో తిరుమల క్షేత్రంలో అశ్వవాహన సేవ జరుగుతోంది. ఈ అశ్వవాహన సేవ వాహన సేవలలో చిట్ట చివరిదిగా పరిగణిస్తూ ఉంటారు. అదేవిధంగా స్వామివారు ఇంతవరకు అనేక వాహనాలలో దర్శనమిచ్చారు. మరి అశ్వవాహనానికి ఏమిటి విశేషత అన్నారు. వాటిని చూసే ముందు స్వామివారు సింహవాహనంలో నారసింహావతారాన్ని మనకు కన్నులకు కట్టినట్టుగా ఒకసారి గుర్తుకు తెచ్చారు. దుష్టులను దునుమాడి శిష్టులను రక్షిస్తాను సుమా అని అభయమిచ్చారు. అదేవిధంగా హనుమంతావతారంలో హనుమద్వాహన సేవలో రామావతారాన్ని మనకు తెలియపరిచారు. అదేవిధంగా శేషవాహనం బలరామస్వామి యొక్క అవతారానికి గుర్తుగా మనం భావించవచ్చు. అదేవిధంగా స్వామివారు చక్కగా మోహిని అవతారంలో మనమోహకమైన రమణీయ కమనీయ రూప లావణ్యాలతో శోభిస్తూ తాను స్త్రీగా ఉంటూ పక్కనే కృష్ణమూర్తిని కూడా రక్షణ కోసం పక్కన పెట్టుకుంటూ స్వామివారు మోహిని అవతారాన్ని తెలియపరిచారు. అంటే దుష్టులైన రాక్షసులకు అమృతము దొరకకుండా దేవతలకు మాత్రమే అందేటట్టుగా చేశాడు. ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారో వాళ్లకు అమృతం దొరుకుతుంది. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అమృతము దుష్టస్వభావము కలిగిన వారికి అధర్మాత్మలకు దొరకదు అనేదే అక్కడ సందేశం. అదేవిధంగా సర్వభూపాల వాహనంలోనూ చంద్రప్రభ వాహనంలోనూ స్వామివారు ఉంటూ కృష్ణావతారాన్ని మనకు జ్ఞప్తికి తెచ్చారు. మరి ఈ అవతారం ఎందుకయ్యా అన్నారు. అయ్యా నేను ఇంతవరకు ఈ 7.5 రోజుల పాటు నీకు నా అవతార కథలన్నీ చెప్పాను, ఇక మీద ఏ అధర్మం అయితే రాబోతుందో ఎవరైతే అధర్మాత్ములున్నారో వారిని కూడా ఇంతవరకు నేను ఎలా అనుగ్రహించానో అదేవిధంగా ఇక మీద కూడా అనుగ్రహిస్తాను అనే భయంతో భీతితో మీరు ప్రవర్తించండి, మీరు ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళకండి, ఎవరైతే సత్య ధర్మాలకు కట్టుబడి ఉంటారో వారికి నేను రక్షణగా ఉంటాను, ఆ భరోసా మీరు ఈ 7.5 రోజుల్లో చూశారు, ఇక మీద కూడా మీరు అటువంటి నియమనిష్టలతో మీరు ముందుకు వెళ్ళండి, ఏ ఆకర్షణలకో లోనై అధర్మాలకు దొంగతనాలకు మోసాలకు దోపిడులకు మీరు దిగకండి అని చెప్తున్నాడు. ఒకవేళ మీరు దిగితే నా చేతిలో ఏముందో చూడండి. ఆ స్వామివారు చక్కగా ఆ చాటిని చేతబట్టున్నారు. మీకు ఎవరైతే మీరు తప్పులు చేస్తారో మీకు శిక్ష తప్పదు అని భగవంతుడు ఈరోజు మనందరికీ కూడా సందేశాన్ని అందజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా స్వామివారు అశ్వవాహనంపై విజృంభిస్తూ ఉండగా తర్వాతి విశేషాలను ప్రశాంత్ గారు మనకు చక్కగా అందజేస్తారు. అయ్యా అందుకోండి.

అదిగో అద్భుతమైనటువంటి తన పరాక్రమంతో అనేక విధాలైన ఆలోచనలతో కూడిన మనస్సులను ఏ విధంగా జయించాలో తెలియజేయడానికై తాను అశ్వాహనారూఢుడయ్యాడు అంటే అతిశయోక్తి కాదు. భగవానుడు నందకుమారక గోకుల పాలక గోపవధూవర కృష్ణ పరాత్పర శ్రీ వసుదేవ జన్మ భయాపహ వెంకట శైలపతే విజయీభవా. చక్కగా నందకుమారుడుగా నందనందనుడుగా ఎవరైతే గోకులాన్ని చక్కగా పాలించాడో అటువంటి స్వామి వసుదేవుడి యొక్క జన్మము మొదలైనటువంటి వాటి వల్ల కలిగినటువంటి జన్మ భయాలనంతా కూడా అందరికీ కూడా ఎవరైతే తొలగించాడో అటువంటి స్వామి వెంకట శైలపతిగా ఇక్కడ శ్రేష్టమైనటువంటి అశ్వవాహనం మీద విజయం చేస్తూ తన యొక్క పరాక్రమాన్ని చక్కగా ఉపయోగించి ధర్మ సంస్థాపనార్థం చేసేటువంటి కార్యంలో భాగంగా అశ్వసాహినిగా ఇక్కడ మన కన్నుల ఎదురుగా కనబడుతూ ఆనందాల్వాన్ వారి యొక్క తోట భాగం నుంచి కూడా ఇప్పుడు పడమరమాడ వీధిలోనికి వారు చక్కగా కదులుతూ ఉన్నారు అశ్వవాహనం మీద. ఏమంటే చక్కగా తమ యొక్క మనోవీధులలోనే ఆ స్వామి యొక్క వ్యవహారాన్ని చక్కగా దర్శిస్తూ ఉండేటువంటి ఆకాశవాణి శ్రోతలకు వారి యొక్క శ్రోత్ర ద్వారం ద్వారా చక్కగా స్వామివారు ఇక్కడ వారి హృదయాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదిగో అద్భుతమైనటువంటి గజరాజాలు ముందర సాగుతూ ఉండగా అనేకానేకములైనటువంటి కళాస్వరూపాలు అద్భుతమైనటువంటి విన్యాసాలను చక్కగా నిర్వహిస్తూ ఉండగా స్వామివారు అశ్వసాహినిగా ఉన్నారు. స్వామివారు స్వయంగా తమ యొక్క తిరువీధులలో అశ్వవాహనం మీద వారు చరిస్తూ ఉండేటువంటి వైనాన్ని అన్నమాచార్యులు చాలా చక్కగా అభివర్ణిస్తారు. వాగే బలుపు దైవపు రాయని రాగే జతనము పరాకెత్సరికే మించుల తురగము మిన్నుల మోవగ సంచలకుర చలనాడగను కంచుమించుగా కక్కునదోలితి పంచాస్త్ర గరుడ పాదెత్సరిక. స్వామివారు అద్భుతమైనటువంటి వేగంతో ఆ గుర్రాన్ని అశ్వసాహినిగా నడుపుతుండేటువంటి ఆ వైనాన్ని తాను తన యొక్క అద్భుతమైన కీర్తన విశేషణలో చూపిస్తారు చక్కగా అన్నమాచార్య స్వామివారు. ఆకాశాన్ని అందుకునేటట్టుగా తన మోర చాచి చక్కగా నోటిని తెరచి మహావేగంగా నడుపుతూ ఉండేటువంటి ఆ రౌతు యొక్క వేగాన్ని ఇక్కడ చూపిస్తారు. ఆకాశమంతా కూడా ఆవరించేటట్టుగా సకిలిస్తూ కదులుతున్నటువంటి ఆ గుర్రం చాలా వేగంగా కదులుతున్నటువంటి ఆ అశ్వం మీద అందంగా వేసినటువంటి చక్కని ఆ జీను కదులుతూ ఉండగా ఎంత వేగంగా తోలుతున్నారు స్వామి మీరు అశ్వాన్ని మురిసిపోతాడు స్వయంగా ఆ అన్నమాచార్య స్వామివారు. పెక్కున తేజిలు పేరెము వారగ తొక్కని చోట్లు తొక్కగను పెక్కున తేజిలు పేరము వారగ తొక్కని చోట్లు తొక్కగను చుక్కలు మోవగ సొంపుగా తోలితి తొక్కుల దేవవెచ్చరికే. చక్కగా అయ్యా హెచ్చరిక దూరంగా వెళ్ళండి అంటూ చక్కగా ఆయన హెచ్చరికలు తెలియజేస్తారు. ఏమంటే మహావేగంగా కదిలేటువంటి మా గుర్రం పోయిన చోటుకు పోకుండా అనేక చోట్లు మహావేగంగా కదిలి వెళుతోంది, ఎలా అంట ఎంతంట ఎంత దూరమట అంటాడు. ఆకాశంలో ఉండేటువంటి చుక్కల వీధిలో ఒక్కొక్క నక్షత్రాన్ని దాటుకుంటూ మహావేగంగా వెళ్ళేటట్టుగా ఎంత సొంపుగా మీరు ఆ అశ్వసాహినిగా అశ్వాన్ని మీరు చక్కగా స్వారీ చేస్తున్నారు స్వామి. అందుకనే అంటారు అంకవన్య పాదాబ్జము పదిలము వెంకటేశ తిరువీధులను సంఖ్యలేక శ్రీ సతితో చెలగడి లంకెల జాగు భళ్ళాయత్సరికే. ఒకనొకప్పుడు దేవేరులతో పాటు కలిసి వచ్చేటువంటి ఆ వైనాన్ని మనస్సును ఉంచుకున్నటువంటి వారై అయ్యా మీ అందమైనటువంటి పాద పద్మ రాగ రంజితంతో ఈ శ్రేష్టమైనటువంటి తిరుమల

0: వీధులు మెరిసేటట్టుగా మీరు ఇక్కడ ఆ అందమైనటువంటి అశ్వసారథ్యాన్ని చక్కగా మీరు నిర్వహిస్తూ ఉన్నారని అంటాడు. అటువంటి స్వామి కలియుగాంతంలో వెంకటేశ్వర స్వామి అశ్వమాహనం మీద వచ్చి ఇట్లా దుష్ట శిక్షణ శిష్టరక్షణ ధర్మరక్షణ చేస్తాడని అశ్వవాహనం యొక్క ప్రయోజనం దాన్ని తెలియజేస్తారు. అంతేకాదండి, విష్ణుదేవుడి యొక్క మరొక అవతారం అది హయగ్రీవుడి యొక్క అవతారం. అందుకనే ఇక్కడ ఆయన్ను కీర్తిస్తూ హయగ్రీవ స్వరూపంతో హయగ్రీవుడు అశ్వముఖుడుగా ఉంటున్నాడు, గుర్రం ముఖంతో ఇక్కడ ఉంటున్నాడు. నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని స్వామిని విద్యాధి దేవతగా చక్కగా కొలుస్తారు. అటువంటి ఆ విద్యాధి దేవతగా స్వామి కనబడుతూ అక్కడ అద్భుతమైనటువంటి ఆ అశ్వ విశేషాన్ని చూపిస్తాడు. అంతేకాదండి, ఇక్కడ వేదాల్లోకి వచ్చినప్పుడు ఉపనిషత్తులు కఠోపనిషత్తు ఎంతో అద్భుతంగా మనకుండేటువంటి జ్ఞానేంద్రియాలు కన్ను ముక్కు చెవు నాలుక చర్మం అనేటువంటి 5 ఇంద్రియాలను గుర్రాల్లాగా వర్ణించింది. కాబట్టే ఇక్కడ అంటారు, కాబట్టి గుర్రం ఎక్కి ఊరేగుతూ ఉండేటువంటి వెంకటేశ్వరుడు ఇంద్రియ నియామకుడై ప్రతి ఒక్క భక్తుడు కూడా తాను చక్కగా తన మనస్సును వశం చేసుకొని శ్రేష్టమైన తన తత్వాన్ని ఆత్మస్వరూప తత్వాన్ని అందుకోవాలనేటువంటి విశేషాన్ని ఇక్కడ వారు సూచిస్తూ వారు ఉపదేశిస్తూ ఉన్నారు. అటువంటి స్వామి యొక్క వైభవం అశ్వ విశేష వైభవాలను అదిగో నందనభట్టు గారు అందిస్తారు అందుకున్నాం. స్వామి నందనభట్టు గారు అందుకోండి.
1: అశ్వవాహన సారాంశాన్ని ప్రశాంత్ గారు మనకు అందజేశారు. అశ్వవాహనాన్ని అధిరోహించే భగవంతుడు ముందుకు వెళుతూ ఉన్నాడు. ఆ భగవంతుడు ఏ విధంగా శోభిస్తున్నాడంటే రాజాధిరాజుగా శోభిస్తున్నాడు. శిరస్సు పైన వజ్ర కిరీటాన్ని ధారణ చేసి ఉన్నాడు. రమణీయమైన శ్వేత ఛత్రం ఆ స్వామివారి పైన భగవంతుడి యొక్క చక్రవర్తిత్వానికి చిహ్నంగా శోభిస్తున్నది. అదేవిధంగా మకరతోరణం ఎంత అద్భుతమైనది. దగద్ధగాయమైనటువంటి కాంతితో ఉదయిస్తున్నటువంటి సూర్యుడిలాగా శోభిస్తున్నది. రాత్రిపూట భగవంతుడేమో మధ్యలో చంద్రుడిలాగా శోభిస్తూ ఉంటే ఆయన వెనక ఉన్నటువంటి కాంతి మాత్రం అత్యంత రమణీయంగా దగద్ధగాయమానంగా సూర్యప్రభలతో శోభిస్తున్నది. అటువంటి స్వామివారు చక్కగా రథవీధులలో ముందుకు నడుస్తూ ఉండగా గజాధిరాజులు హయాధిరాజులు మొదలైన వారందరూ కూడా ముందుకు వెళుతూ ఉన్నారు. స్వామివారిని సేవించేవారు కేవలం మనుష్యులు మాత్రమే కాదు, గంధర్వులు మాత్రమే కాదు, కిన్నర కింపురుషాదులే కాదు, ఋషిమండలాలే కాదు, సమస్త దిక్పాలకులే కాదు, ప్రాణులు కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నాయి. చక్కగా ఆ స్వామివారు వెళుతూ ఉంటే ఒక చిలక స్వామివారి యొక్క ఆ అలంకారాల్లో భాగంగా అటువంటి రమణీయమైనటువంటి ప్రాణి పక్షులు కూడా ఆ స్వామి వారికి సేవలు చేయడం అనేది చాలా విశేషం. ఆ విధంగా స్వామివారు సమస్త చరాచర జగత్తుకు అధిపతి, కేవలం మానవులకు కాదు, దేవతలకు కాదు, ఆ స్వామివారు సమస్త లోకానికి అధిపతి కనుక ఆ స్వామివారిని సేవించడానికి అన్ని రకాలైనటువంటి ప్రాణులు పక్షులు కూడా అర్హులే. భగవంతుడు అందరితోనూ కూడా సమానంగానే ఉంటాడు, కానీ ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడు నాకు మాత్రమే సొంతం అనేటువంటి భావనతో ఉంటారు. కాబట్టి ఆ భగవంతుడు తిరుమల క్షేత్రంలో ఆ విధంగా భక్తులకు దర్శనమిస్తున్నటువంటి చిన్మయ స్వరూపుడు, ప్రత్యక్ష దైవం. అనేక వాహన సేవలలో భక్తులను ఈ సంవత్సరం ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో అనుగ్రహించాడు. రేపా శ్రవణ నక్షత్రం శుభగడియలలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవానికి అవభృత స్నానం కూడా జరగబోతోంది. ఆ విధంగా స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి వాహన సేవలు జరుగుతూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారంటారా, సాక్షాత్ వైకుంఠాన్ని తలపించే విధంగా అలంకరణలు చేశారు, శుభ్రతను పాటిస్తున్నారు, వైద్యకీయ సహాయతను అందజేస్తూ ఉన్నారు, వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రసాదాలు అందిస్తూ ఉన్నారు. తోరణాలు, రంగవల్లులు, అష్టదిక్కులలో దిక్పాలకులు ఈ విధంగా అంగరంగ వైభవంగా తిరుమల క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవం నడుస్తూ ఉంటే ఇంటిలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు కూడా ఆకాశవాణి వారు తిరుమల క్షేత్రంలో జరుగుతున్న

ఉన్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలను చక్కగా వినిపిస్తున్నారు. మీరు కూడా శ్రద్ధా భక్తులతో ఆ స్వామివారిని మనసులో తలుచుకొని ధన్యులు కావాలి. అశ్వవాహనాన్ని ఎవరైతే వీక్షిస్తారో, అశ్వవాహనం గురించి ఎవరైతే తలుస్తారో, అశ్వాధిరూఢుడైనటువంటి భగవంతుడి గురించి ఎవరైతే మనస్సులో తలుచుకుంటారో వారి యొక్క ఇంద్రియాలు నిగ్రహంలోకి వస్తాయి. అంటే ఇంద్రియ జయం కలుగుతుంది. ఇంద్రియ జయం కలిగితే మనస్సు వశమవుతుంది. ఎవరికైతే మనస్సు వశమవుతుందో వారికి ఏకాగ్రత కలుగుతుంది. అటువంటి వారికి మాత్రమే పక్వమైనటువంటి భక్తి అబ్బుతుంది. భక్తి ఒక్కటే భగవంతుడిని చేరడానికి ఉన్న ప్రధాన మార్గము కలియుగంలో. కనుక మనం అందరం కూడా శ్రద్ధా భక్తులతో భగవంతుణ్ణి తలుచుకోవాలన్నా, భగవంతుణ్ణి ఆరాధించాలన్నా, భక్తులమవ్వాలన్నా ఇన్ని సోపానాలను అధిరోహించాలి. కాబట్టి 7 సోపానాలు అధిరోహించగా ఈరోజు 8వ రోజు అశ్వవాహనం దగ్గర మనం అందరం కూడా చేరాం. ఆ స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని పొందుతూ ఉన్నాం. దగద్ధగాయమైనటువంటి సత్వగుణానికి ప్రతినిధిగా ఉన్నటువంటి తెల్లటి పూలతో కూడిన అలంకారాల్లో భగవంతుడు శోభిస్తున్నాడు. ఎందుకంటే ఇన్ని రోజుల మాలిన్యాలన్నీ తొలగిపోయాయి. మనస్సు శుద్ధమైనది, వెన్నలాగా ఉన్నది మనస్సు, మృదువైనది. కఠోర గుణాలన్నీ కూడా తొలగిపోయినాయి. మనస్సు మార్ధవాన్ని పొందింది. వెన్న ఎలా మెత్తగా ఉంటుందో ఆ విధంగా భక్తుల మనస్సులన్నీ కూడా వెన్నలాగా కరగడానికి సిద్ధమై ఉన్నాయి. ఆ భగవంతుడి యొక్క పాదాలను అందుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి మల్లెపూలలాగా తయారయ్యాయి. అటువంటి అద్భుతమైనటువంటి సాధనను మనం అందరం కూడా ఈ 8 రోజుల పాటు చేశాం. మరి ఇంత చేసిన వాడికి ఫలమేమిటి అంటే 9వ మెట్టు. అదేమిటంటే రేపు జరగబోయేటువంటి అవభృత స్థానం. వీటికి సంబంధించి కూడా చక్కగా మీరందరూ కూడా ఆ స్వామివారి యొక్క దివ్య లీలలను వినేటువంటి అవకాశాన్ని ఆకాశవాణి వారు మీకు అందచేస్తూ ఉన్నారు. అయ్యా భక్తుల్లారా, ఆ స్వామివారు ఈ హయగ్రీవ స్వరూపంగానో లేదా అశ్వవాహనాన్ని అధిరోహించినటువంటి కల్కి అవతార స్వరూపంలోనో మనందరికీ కూడా భరోసా ఇస్తున్నారు. ఏమిటి, మీరు ధైర్యంగా ధర్మ మార్గంలో నడవండి, మిమ్మల్ని రక్షించే బాధ్యత నాది. అదే ఎవరైతే మీరు ధిక్కరించి మీకు మీరుగా నిర్ణయించుకొని అధర్మ మార్గంలో వెళ్తారో మిమ్మల్ని నేను విడిచిపెట్టేది లేదు అని భగవంతుడు మనకు చక్కగా భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. మరి కల్కి అవతారానికి ప్రయోజనం ఏమిటి అన్నారు. ఇంకొక విషయం అదేమిటంటే ఈ యుగాలన్నీ కూడా చక్రంలాగా తిరుగుతూ ఉంటాయి. కలియుగం అయిపోతే మళ్ళా సత్యయుగం రావాల్సింది. సత్యయుగం రావాల్సిందే అంటే దానికి తగినంత ఏర్పాటు జరగవలసిందే. కలియుగం పరిసమాప్త్యం అవ్వడం కాదు, కలియుగంలో ఉన్నటువంటి సమస్త పాపాలను తుడిచిపెట్టడానికి భగవంతుడు వస్తాడు. కల్కము అంటే పాపము, పాపము ప్రధానంగా ఉన్నదే కలియుగము. కల్కి అంటే పాపాన్ని పోగొట్టేటువంటి అవతారము. కాబట్టి ఆ అవతారంలో భగవంతుడు చక్కగా సమస్తమైనటువంటి దోషాలను పోగొట్టి మన హృదయాలలో ఉన్న కల్మషాలన్నిటినీ కూడా తొలగించి మన మనస్సులను శుభ్రపరచి మనకు కూడా కలియుగము పోయి సత్యయుగము మనలోకి రావాలి. మనం కూడా సత్యవంతులం కావాలి. సత్యయుగంలో జీవించడానికి తగినటువంటి యోగ్యత మనకు రావాలి అని అంటే ఈ విషయాలను మనం మనస్సులో తెలుసుకోవాలి. అయ్యా చక్కగా తిరుమల క్షేత్రంలో రథవీధులన్నిటినీ కూడా భగవంతుడు సంచరిస్తూ ఉన్నాడు. రథవీధులు అంటే 4 వీధులు కూడా 4 వేదాలకు ప్రతీకం అన్నారు. ఆ విధంగా స్వామివారు ఒక్కొక్క వీధిలో నుండి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదాల వైపు భగవంతుడు వెళుతూ ఉన్నాడు. 2 వీధులను భగవంతుడు క్రమించాడు. తూర్పు వీధి అయ్యింది, దక్షిణ వీధి అయ్యింది, పడమటకలో భగవంతుడు సంచరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఒక్కొక్క వీధిలో భగవంతుడు సంచరిస్తూ ఉంటే ఒక్కొక్క వేద సారాన్ని మనకు అందచేస్తూ ఉన్నాడు. వీటినన్నిటినీ కూడా క్రోడీకరించి అదిగో చూడండి, జియర్ స్వామివారి యొక్క శిష్య బృందాలు వీటినే ఆ ద్రవిడ భాషలో పాశురాలుగా వర్ణిస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్నమాచార్య సంకీర్తనలు ఒకవైపు, నృత్యాలు ఒకవైపు, కోలాటాలు ఇంకొక వైపు, కర్ణాటక యక్షగానలో ఇంకొక వైపు, మణిపూర్ నుండి వచ్చిన వాళ్ళ యొక్క చక్కటి అద్భుతమైనటువంటి నృత్యాలు ఒకవైపు, ఒకవైపు గజములు, ఒకవైపు అశ్వములు, ఈ విధంగా తిరుమల క్షేత్రం

ఒక్కసారి మనం తలుచుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. అశ్వవాహనాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే తలుచుకుంటారో, వారి యొక్క ఇంద్రియాలు నిగ్రహించబడతాయి. ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ జయం అనేది ఋషులకు కూడా అందనిది, కానీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనకు సరళంగా సులభంగా అందుగాక. అదేవిధంగా ఈ 9 రోజుల వాహన సేవలను ఎవరైతే చూస్తారో వారికి రాముడిని చూసే అవకాశం, కృష్ణుడిని చూసే అవకాశం, వేరే వేరే అవతారాలలో ఆయా అవతారాలు చూసే అవకాశం మనకెవరికి కలగలేదు. మనమేమి నరసింహుడు బయటకు వస్తూ ఉండగా మనం అక్కడ లేము, ఒక ప్రహ్లాదుడే ఉన్నాడు. కానీ తిరుమల క్షేత్రంలో ఈ 9 రోజులు అన్ని అవతారాలను మీరు చూశారు, విన్నారు, కన్నారు. కాబట్టి మీకందరికీ కూడా సమస్తమైనటువంటి ఆ దశావతారాలను చూసిన అనుగ్రహం కలుగుగాక. మంగళంతో ఈనాటి అశ్వవాహన సేవకు మంగళం పాడదాం. శ్రేయః కా.

0: మంగళం
1: ఏడుకొండలవాడ వెంకటరమణ
0: గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవ కుమార్, ఏ రమేష్, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 7:20 చక్రస్నానం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారతదేశ విభిన్న భాషలు సంప్రదాయాలను ప్రతిబింబించడంలో చలనచిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఖచ్చితమైన నీటి వినియోగంతో పాటు దానిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు సమర్థవంతంగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాబోయే దశాబ్దాలలో ప్రపంచ ఇంధన డిమాండ్కు భారతదేశం ఒక ముఖ్యమైన చోదక శక్తిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణ పథకాన్ని సాధించింది. భారతదేశ విభిన్న భాషలు సంప్రదాయాలు సామాజిక అనుభవాలను ప్రతిబింబించడంలో చలనచిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గుజరాత్లోని ఏక్తా నగర్లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను రాష్ట్రపతి ఈ సాయంత్రం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చలనచిత్రాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా విభిన్న ప్రాంతాల ప్రజలను కలుపుతాయన్నారు. భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంలో చలనచిత్రాలు సహాయపడతాయని రాష్ట్రపతి పేర్కొంటూ
1: सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती है. भारतीय फिल्मों में भारत के लोगों के सपने, परंपरा, संघर्ष और भविष्य की संभावनाएं भी है. फिल्म कलाकार बहुत लोकप्रिय होते हैं, उनमें देशवासियों को, विशेषकर युवाओं को प्रभावित करने की असीम क्षमता होती है. जो सफल फिल्म कलाकार डिसिप्लिन लाइफस्टाइल के फायदे के बारे में बताते हैं तो करोड़ों बच्चे और युवा उनका अनुकरण करते हैं.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విజేతలకు అభినందనలు తెలియజేస్తూ తెర వెనుక పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు, సినిమాటోగ్రాఫర్లు, ఇతర సభ్యుల కృషిని ప్రశంసించారు. భవిష్యత్తులో జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు

0: తమ తమ ప్రాంతాలలో ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశాన్ని గుర్తించాలని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు అశ్విని వైష్ణవ్ ఆహ్వానం పలికారు. ఖచ్చితమైన నీటి వినియోగంతో పాటు దానిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 9వ భారత అంతర్జాతీయ జల వారోత్సవాలు 2026ను ఉపరాష్ట్రపతి న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లపై చర్చించడానికి సంబంధిత వర్గాలన్నింటినీ ఒకచోట చేర్చేందుకు జల వారోత్సవాలు ఒక ముఖ్యమైన వేదిక అని ఉద్ఘాటించారు. నీటికి సంబంధించిన సవాళ్లను ఏ ఒక్క సంస్థ, రంగం లేదా రాష్ట్రం ఒంటరిగా పరిష్కరించలేవని, అందుకోసం మరింత సహకారం, సమన్వయ విధానం అవసరమని పిలుపునిచ్చారు. జలవనరుల సుస్థిర సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారించడానికి ఇటువంటి సహకారం పరిపాలన భౌగోళిక సరిహద్దులను దాటి విస్తరించాలని ఉపరాష్ట్రపతి అన్నారు. నీటి నిర్వహణకు సంబంధించిన సమగ్ర విధానంలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల నిర్వహణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, వర్షపు నీటి సేకరణ, సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థలు కలిసి పనిచేయాలని రాధాకృష్ణన్ స్పష్టం చేస్తూ,
1: water should be used preciously where the requirement should be met with the smallest possible quantum of water. These water week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
0: అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నీటి సంరక్షణ ప్రాముఖ్యతను వివరిస్తూ, దేశంలోని ప్రతి పౌరునికి సురక్షితమైన సరిపడా తాగునీటిని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నీటి భద్రత అనేది ఒక ఉమ్మడి బాధ్యత అని, దీనికి పటిష్టమైన వ్యవస్థలు, శాస్త్రీయ పరిష్కారాలు, ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా ఈరోజు పంచుకుంటూ, జల్ జీవన్ మిషన్, నమామి గంగే, నీటి సంరక్షణ, సాంకేతికత ఆధారిత పరిష్కారాల ద్వారా వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణను నిర్మించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలపై సిఆర్ పాటిల్ రాసిన ఈ వ్యాసాన్ని ఆయన ఉటంకించారు. రాష్ట్రాలు వివిధ వర్గాల వ్యాప్తంగా నిరంతర ప్రయత్నాలతో పాటు ప్రజా భాగస్వామ్యం భవిష్యత్ తరాలకు సుస్థిర పద్దతిలో నీటిని ఎలా అందించగలదనే దానిపై ఈ వ్యాసం ఒక లోతైన దృక్పథాన్ని అందిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ నెల 28 నుంచి 30 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, మరికొన్ని యూనియన్లు, అసోసియేషన్లు 3 రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విజ్ఞప్తి చేసింది. 5 రోజుల బ్యాంకింగ్ అమలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహక పిఎల్ఐ పథకాన్ని ఉపసంహరించుకోవడం అనే 2 ప్రధాన డిమాండ్లకు మద్దతుగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే వివరణాత్మక చర్చల అనంతరం డిమాండ్లలో ఒకదానిని నెరవేరుస్తూ పిఎల్ఐ పథకాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రాబోయే దశాబ్దాలలో ప్రపంచ ఇంధన డిమాండ్కు భారతదేశం ఒక ముఖ్యమైన చోదక శక్తిగా నిలుస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్, ఇండియా ఎనర్జీ డైలాగ్ 7వ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఒపెక్ సెక్రటరీ జనరల్ హైతమ్ అల్ గైస్తో కలిసి ఆయన సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, భారత్ ఒపెక్ సభ్య దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు, కీలక ఇంధన సమస్యలపై పరస్పర అవగాహన, సహకారానికి గణనీయంగా దోహదపడ్డాయని ఉద్ఘాటించారు. ప్రపంచ ఇంధన మార్కెట్లలో స్థిరత్వం, పారదర్శకతను ప్రోత్సహించడానికి సమతుల్యమైన, స్థిరమైన ప్రపంచ ఇంధన మార్కెట్ను అభివృద్ది చేయడంలో ఒపెక్, భారత్ కలిసికట్టుగా పనిచేయాలని హర్దీప్ సింగ్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమాన అనుసంధానాన్ని ముందుకు నడిపించే అత్యంత విప్లవాత్మక పథకాలలో ఉడాన్ పథకం ఒకటని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉడాన్ పథకం తదుపరి దశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈరోజు న్యూఢిల్లీలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ పథకాన్ని మరో 10 సంవత్సరాల పాటు పొడిగించిన అనంతరం దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు, 200 ఆధునిక హెలిప్యాడ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. రాబోయే దశలో ఉడాన్ 4 కోట్ల మంది ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యాలు కల్పించనుందని ఆయన తెలియజేస్తూ,
1: seen in the last 2.5 years, being the minister, one of the most heartwarming moments for me being as a minister in this sector is that when those first time flyers are traveling in these aircrafts, we need to ensure

0: that people who are having this aspiration of traveling in the flight, we need to create and facilitate for them more and more. Secretary has also mentioned that once you have them travel in this aviation, then slowly they get comfortable, the anxiety goes away, the comfort settles in, and then they are the ones who become the frequent flyers also.
1: మాదక ద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా సమర్థవంతంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏఎన్టీఎఫ్ అధిపతుల సదస్సును ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఏకీకృత సంకల్పం ఉమ్మడి బాధ్యత అనే ప్రధాన ఉద్దేశంతో ఈ 2 రోజుల సదస్సు నిర్వహిస్తుండగా వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డీజీపీలు వర్చువల్ గా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ యువతను మాదక ద్రవ్యాల బారి నుండి కాపాడేందుకు విజన్ డాక్యుమెంట్ ఆన్ నార్కోటిక్స్ కంట్రోల్ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రంతో కలిసి పనిచేయాలని సూచించారు. వీటి ప్రభావం యువతపై పడకుండా నిరోధించడం, అక్రమ రవాణా నెట్వర్క్లను అడ్డుకోవడం, దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచడం, కేంద్ర రాష్ట్ర సంస్థల మధ్య సమన్వయాన్ని వేగవంతం చేయడం వంటి అంశాలు ఈ సదస్సులో కీలకంగా నిలవనున్నాయని తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది. జపాన్లోని ఐచి ప్రిఫెక్చరల్ కొరోగి స్పోర్ట్స్ పార్క్లో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ 147 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక 69 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక మరోవైపు ఆసియా క్రీడల్లో భాగంగా ఆతిథ్య జట్టు జపాన్తో జరిగిన తొలి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత పురుషుల క్రికెట్ జట్టు విజయం సాధించింది. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో జపాన్పై భారత్ 2 పరుగులు తేడాతో గెలుపొందింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ విభిన్న భాషలు సంప్రదాయాలను ప్రతిబింబించడంలో చలన చిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఖచ్చితమైన నీటి వినియోగంతో పాటు దానిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు సమర్థవంతంగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాబోయే దశాబ్దాలలో ప్రపంచ ఇంధన డిమాండ్కు భారతదేశం ఒక ముఖ్యమైన చోదక శక్తిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

కార్యక్రమంలో తర్వాత ఆరాధన చిత్రానికి కిషోర్ కుమార్ పాడిన పాట, సంగీతం ఎస్డి బర్మన్, సాహిత్యం ఆనంద్ బక్షి.

కార్యక్రమంలో చివరిగా 1942 ఏ లవ్ స్టోరీ ఈ చిత్రానికి కుమార్ సను పాడిన పాట సాహిత్యం జావీద్ అఖ్తర్.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 10 o'clock దాటి 20 seconds కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, ఇంతటితో ఈనాటి మధుర స్వరాలకు సైన్ అప్ చెప్పేసేద్దాం. మరి మనందరం ఎంటర్ అయిపోదాం వినిపించిన రాగాలే వినేసేయటానికి. మరి మీకోసం వచ్చేస్తుంది అగ్గిదొర నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట, సహిత్యం సి నారాయణ రెడ్డి.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేశా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: ఇంకో ఉదాహరణ.
1: ఓ రోమియో, ఇఫ్ దట్ థై బెంట్ ఆఫ్ లవ్ బి ఆనరబుల్, థై పర్పస్ మ్యారేజ్, సెండ్ మీ వర్డ్ టుమారో, ఇట్ హాజంట్ టైమ్, గుడ్ నైట్ రోమియో.
2: మై డియర్,
1: ఎట్ 4 o'clock టుమారో షల్ ఐ సెండ్ టు దీ.
2: బై ద అవర్ ఆఫ్ నైట్
1: ఐ విల్ నాట్ ఫెయిల్. Good night. Good night. Parting is such sweet sorrow that I shall say good night till it be morrow.
3: Cop!
4: My unfollowed spine! Failed munching!

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: నిండు మనసులు చిత్రానికి ఘంటసాల పాడిన పాట, దాసరథ సాహిత్యానికి సంగీతం టీవీ రాజు.

గైరమ్మో చీకట్లో చూసిందేదో బోలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో.

ఊరుని అరవములే పిల్ల అన్నాడు. బుర్రిబిడ్డ

చీకట్లో చూసిందేదో ఓలమ్మో గైరమ్మో కేవలంటూ అరిచిందయ్యో హటకే హటకే హటకే అది బతికే బతికే బతికే పడుతుంది దయ్యమంటే భయమన్నది ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు.

పూలరంగడు చిత్రానికి ఘంటసాల పీసెస్ లో పాడిన పాట, సాహిత్యం సి నారాయణరెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: నాద్యా, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: శాంత
1: చిత్రానికి పివి శ్రీనివాస్, ఎస్ జానకి, ఏపీ కోమల పాడిన పాట ఉంటారు. సముద్రాల సీనియర్ సాహిత్యానికి రమేష్ నాయుడు సంగీతం.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం 11 గంటలకు వస్తుంది. ఇంతటితో ఈనాటి వినిపించదగ్గ సైన్ అప్ చెప్పేసేద్దాం. మరి కొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు, అనంతరం ఇంగ్లీష్లో వార్తలు ఢిల్లీ నుంచి రిలే వింటారు.